మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. కాలము దైవస్వరూపము, అందుకే భగవంతుణ్ణి కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః అని ఆరాధిస్తాం. ఇంత పవిత్రమైన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. 1991 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సంబరాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో తమ తమ విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ చింతన సదా భగవంతునిపై నిలిపి జీవితాన్ని ఆనందమయం చేసుకోమని బోధించారు. ఆనాటి ప్రసంగాన్ని మీకిప్పుడు అందిస్తున్నాము.

దివ్యాత్మ స్వరూపులారా. కాలము భగవంతుని స్వరూపం కనుకనే కాలమును సంవత్సరహ అని పిలుస్తూ వచ్చారు. కనుక భగవంతుని కాలస్వరూపాయ నమః అని కూడాను ఋషులు వర్ణించారు. లోకం నందుకల చరాచర పదార్థములన్నీ కూడాను భగవంతుని నిండియే ఇమిడి ఉన్నవి. కనుక భగవంతుని కాలగర్భుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. ధీరోత్తమ అని కూడాను ఋషులు వర్ణిస్తూ వచ్చారు భగవంతుని. ధీరోత్తముడనగా సంవత్సర స్వరూపుడు అని అర్థం. ధీరులనగా తెలివితేటలు కలవారిని కాని మేధాశక్తి కలవారిని కాని భావించరాదు. మానవుని యొక్క ధీశక్తిని ఎవరు భగవంతుని వైపున మరల్చి ఆనందమును అనుభవిస్తురో అట్టి వ్యక్తి మాత్రమే ధీరుడని పిలుస్తూ వచ్చింది వేదం. కాల ప్లస్ అలం, కాలం అనేటువంటి పదం అనగా భక్తుల యొక్క యోగ్యతలను పురస్కరించుకొని దానికి తగినటువంటి ఫలితమును అనుగ్రహించేటువంటి వాడు కాలస్వరూపుడు అని పేరు. భగవంతుడు లౌకిక సంపదలకు కాని లౌకికమైన అధికారములకు కాని లౌకికమైనటువంటి యొక్క విధించిన శక్తులకు కాని లొంగునటువంటి వాడు కాదు. ఒక్క ఆధ్యాత్మిక చిత్తమునకు మాత్రమే అతను అలవడు. లోకములో గడిచిన రాత్రుడనే తిరిగి మనం అనుభవిస్తున్నాము, గడిచిన పగళ్లనే తిరిగి మనము అనుభవిస్తున్నాము. కడిగిన ముఖమునే కడుగుతున్నాము, తిన్న కడుపుకే తింటున్నాము. గడిచిన సంవత్సరాలనే తిరిగి మనం గడుపుకుంటున్నాము. కాని ఉత్తమైన ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నిస్తున్నామా? గడిచిన అనుభవాలనే తిరిగి గడుపుతున్నాము, గడిచిన విషయాలలోనే తిరిగి మనము ప్రవేశిస్తున్నాము. ఈ విధముగా కాలం గడుపుతూ పోయినా మన జీవితం యొక్క సార్థకత ఏమిటి? జీవితం యొక్క ఆదర్శం ఏమిటి? జీవితం యొక్క పరమావధి ఏమిటి? ఈ విషయమై ఏ వ్యక్తి కూడాను అధికంగా యోచించుటకు ప్రయత్నించటం లేదు. కనుక ఈనాడు మనం యోచించవలసినటువంటిది ఉత్తమ ఆదర్శమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక అనుభూతులతో కూడినటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆదర్శంగా అందించడానికి ప్రయత్నించాలి. సాధనలు చేస్తున్నాం, సాధన యొక్క ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి ప్రక్రియలే. నా ఉద్దేశమునందు సాధన అనేటువంటిది, సాధ్యము అనేటువంటిది రెండు లేనే లేవు. కనుక సాధనే సాధ్యము, సాధ్యమే సాధన. ఏదో ఒక సాధన చేసి తద్వారా దివ్యమైనటువంటి అనుభూతిని అందుకోవాలనేటువంటి భ్రమనే ఈ సాధనలో మనం ప్రవేశపెడుతున్నది. ఇది మానసికం యొక్క అల్పతృప్తి మాత్రమే. మనము సాధనలు చేయవలనన్నా అనాత్మభావాన్ని త్యజించడమే నిజమైన సాధన. మన దృష్టిని అనాత్మ నుండి ఆత్మవైపును మరల్చడమే సాధన. ఈనాడు ప్రపంచంలో మనం అనేక విధములైనటువంటి జ్ఞానములను అనుభవిస్తున్నాం, కాని ఇవన్నీ కూడాను సరియైన జ్ఞానములకు అర్థం కాదు. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది పదార్థ జ్ఞానము కావచ్చు, లేక విషయ జ్ఞానము కావచ్చు, ఇంకే విధమైనటువంటి యొక్క పరిశోధన జ్ఞానం కావచ్చు. కాని ఆత్మజ్ఞానం అనేటువంటి నిజమైనటువంటి జ్ఞానం. ఆత్మ వేరు, జ్ఞానము వేరు కాదు. ఆత్మనే జ్ఞానము, జ్ఞానమే ఆత్మ. కనుకనే వేదములు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఈ సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ ఒక్క పరమాత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే. ఇవి పర్యాయ పదములు మాత్రమే, నాలుగు వేరు వేరు కాదు. జ్ఞానం అనగా ఏమిటి? స్వస్వరూప సంధానమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానమునందు మనస్సును ఏకం చేయటమే భక్తి. సంకల్పరహితమైనటువంటి మనస్సే జ్ఞానం. కనుక మనం ఈ సంకల్పములను క్రమక్రమేణ అదుపులో నుంచుకున్నటకు తగిన ప్రయత్నం చేయటమే జ్ఞాన మార్గం. జ్ఞానము భక్తి ఎందు కూడాను ఒకే తేజస్సు ఆవిర్భవిస్తుంటుంది. సూర్యుని యొక్క తేజస్సు చంద్రుడిలో ప్రకాశిస్తుంది, కాని సూర్యుడిలోని తేజస్సు వేడిగాను ప్రకాశంగాను ఉంటుంది.
ఇదే వేడి చంద్రుడిలో ప్రవేశించినప్పుడు చల్లగా హాయిగా కనిపిస్తుంది. చంద్రుని యందు సూర్యుని యందు ఉండేటువంటిది ఒకే తేజస్సే. అయితే చంద్రుడు ఉండినప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉండినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. ఈ సూర్యుని యందు చంద్రుని యందు ప్రతిబింబింప చేసేటువంటి యొక్క తత్వము ఆత్మతత్వం ఒక్కటే. సూర్య తేజస్సు జ్ఞానమునకు, చంద్రుని తేజస్సు భక్తికి పోల్చుకున్నారు. జ్ఞానం ప్రకాశవంతంగాను, భక్తి ఆనంద స్వరూపంగాను నిలుస్తుంటాది. కనుక భక్తి జ్ఞానములు రెండు కూడాను ఒక పదార్థం యొక్క ప్రారంభ అంత్యములే. బాహ్య జగత్తులకు మాత్రమే కాలము కర్మ, కర్త కర్మ క్రియగా మనము రూపించుకుంటున్నాము. ఇది భక్తి యొక్క లక్షణము. కర్త సాధకుడు, కర్మ సాధన, క్రియారూపంలో సాక్షాత్కరించుకోవటమే ఇది ఒక గమ్యము. దీనిని జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అన్నారు. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మూడు ఒక్కటే. మూడు స్థాయిలు యందు ఇది మూడు రూపంలో మనం దర్శించుతున్నాము. ఇది ఏమిటి? వస్త్రం. ఇది వస్త్రం కాదు, ఒక్కొక్క దీనిని పేరుగా తీసినప్పుడు ఇది త్రాడుగా ఉంటుంది. ఇది థ్రెడ్ కాదు, ఇది క్రమక్రమేణ పత్తి నుంచి వచ్చినటువంటిది. ప్రత్తి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు. ఈ మూడు కూడాను ఒక్కటే. కేవలము మన ఉపయోగార్థ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క రూపాలను మనం అనుభవిస్తున్నాం. మూడింటి యందు ఉండినటువంటి యొక్క జ్ఞాత ఒక్కడే. కనుక మనం చేసేటువంటి సాధనలు యందు ఎన్నో అనుభూతులను అనుభవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. ఈ అనాత్మభావంలో త్యజించేటువంటి మార్గములకు మనం పూనుకోవాలి. లోక సంబంధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం మనం ఆధారపడకూడదు. భగవంతుడు కేవలము ఆత్మశుద్ధిని మాత్రమే గ్రహించును కాని లౌకికమైనటువంటి యొక్క ప్రయత్నములకు ఏమాత్రం కూడా తాను లొంగడు. దీని ఒక చరిత్ర ఎందుకుండినటువంటి ఒక ఆదర్శం విష్ణు పురాణమునందు కాని శివ పురాణమునందు కాని పార్వతి అత్యంత లోక సౌందర్యవతురాలు అని పేరు. ఇట్టి సౌందర్యవంతురాలని భ్రమించి తన సౌందర్యం చేత శివుణ్ణి వశం చేసుకోవాలని అహంకారం చేత అనేక ప్రయత్నములు చేసింది. కాని ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తాను అందులో విఫలమైపోయింది. ఈ సత్యాన్ని గుర్తించి తన అహంకారమును విస్మరించుకుని తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింపచేసుకుంది. ఎండకు ఎండి, వానకు నాని, గాలికి తాను అన్ని విధములైనటువంటి అవస్థలకు అనుభవించి తన శరీరమును శుష్కింపచేసుకుంది. మనస్సును మాత్రమే ఈశ్వరుని యందు లగ్నం చేసుకుంది. అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను, నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధభాగముగా నిలిచిపోమని చెప్పాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ప్రకృతియే పార్వతి. ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది. ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింపచేసుకుంటుంది. అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది. కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. యవ్వనాహంకారం, విద్యాహంకారము, ధనాహంకారము, బలాహంకారము, రాజ్యాహంకారము, సౌందర్య అలంకారము, ఇంకా ఇంకా అనేక అహంకారములు. విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా దివ్యత్వాన్ని పొందలేదు. దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే.

0: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే. వీరందరూ కూడాను నిరహంకారులు. మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు, బలవంతుడు గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంకవాసులందైకుడను, నీవెవరయ్యా, ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు క్రొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు, దాసోహం కోసలేంద్రశ్చ, అక్కడ కూడా నేను దైవదాసుడననే పలికాడు కాని అహంకారాన్ని ఏమాత్రం కూడాను ప్రకటించుకోలేదు. కనుక ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు. ఈ కలిగినవన్నీ కూడాను అనిత్యములు, అశాశ్వతములే, కదిలిపోయే మేఘములే. ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతపతనమైపోతున్నాము. కనుక కర్త కర్మ క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇచ్చేవాడు తానే, పుచ్చుకునేవాడు తానే, ఇవ్వబడేటువంటి పదార్థము తానే. విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కలివిదం బ్రహ్మ, అంత దివ్యమైనటువంటి యొక్క భావమే అయినప్పుడు ఇంకా రెండవ పదార్థం ఎక్కడ ఉంటుంది? ఈ ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనకు కాలమే భగవత్స్వరూపుడు, కాలం కంటే మించినటువంటి భగవత్స్వరూపం మరొకటి లేదు. కనుక మనకు పుట్టుక, జీవితము, గిట్టటము అన్ని కూడాను కాలంలోనే ఇమిడి ఉంటున్నవి. కనుక కాలమును భగవత్స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా వించేటువంటి కర్మలు ఆచరించాలి. క్షణమైనా కూడా మనం వ్యర్థం చేయరాదు. కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక మనం భవిష్యమైనటువంటి ఒక జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడాను మన కాలానుభవంగా వస్తుంటున్నాయి. మన యొక్క కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు. ఆనందము కానీ దుఃఖము కానీ, అధికము కానీ హీనము కానీ మన కర్మల యొక్క ప్రభావమే. కనుక అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి. మనం ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం. ఏ విధంగా కాలమును మనం సార్థకంగా గావించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము. కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములుగా మనం విభజించుకున్నాం. ఇవి నాలుగు కూడాను ప్రత్యేకించినటువంటివి కాదు, మన యొక్క అనుభూతుల నిమిత్తమై మనం నిర్ణయించుకున్నవే. కలియుగమునకు కానీ కృతయుగమునకు కానీ ప్రత్యేక స్వరూపములు లేవు. ప్రజల యొక్క స్వభావం స్వరూపాన్ని పురస్కరించుకునియే ఈ యుగములు ప్రారంభమవుతూ వచ్చాయి. కృతయుగమునందు కూడాను రాగద్వేషాది గుణములు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండదు. ఈ కలియుగమునందు కూడాను శాంతి స్వభావులైనటువంటి వారు, నిత్య సత్య భావములు కలిగినటువంటి వారు కూడాను ఈ కలియుగమునందు కూడాను ఉన్నారు. యుగములకు కూడాను భగవంతుడే ఆది. కనుకనే యుగములకంతా ఆది అయినటువంటి వాడు కనుకనే ఇతనికి యుగాది అని కూడాను ఒక పేరు. ఆ యుగ ఆదిని కూడాను మనం ఒక పండుగగా మనం విశ్వసించుకొని అనుభవిస్తూ వస్తున్నాం. అన్ని భగవంతుని యొక్క స్వరూపములే. భగవంతుడు కానది జగత్తులో ఒక్క రెండో పదార్థమే లేదు. ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు. కనుక పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించాలి. మన తెలివితేటలను పురస్కరించుకుని అహంకారం మరింత అభివృద్ధి కావించుకోరాదు. మన తెలివితేటలు లౌకికమైనటువంటి తెలివితేటలే, కానీ ఒక తెలివితేటల కంటే మరొక తెలివితేటలు మరింత అధికంగా కనిపిస్తాయి. ఎంత అధికమైనా ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువలుగా కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే. కనుక ఈ యొక్క జగత్తునకు అనిత్యం అసుఖం లోకం అన్నారు. ఒక రాజు తన రాజ్యములో ఎవడు మేధాశక్తి కలిగినటువంటి వాడో పరీక్షించాలి అని అనేక విధమైనటువంటి సభలు జరిపి అందరినీ చేర్చాడు. ఈ సమావేశంలో ఒక్క ప్రశ్న వేశాడు, ఈ ప్రపంచంలో అన్నింటికంటే తెలుపైనది ఏది, అన్నింటికంటే నలుపైనది ఏది. ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా చెప్పుతూ వచ్చారు. ఈ మేధావులందరూ ఒకరు పాలు అన్నారు, ఒకరు ప్రత్తి అన్నారు, ఇంకోరు ఆకాశము అన్నారు, ఇంకోరు పక్షి అన్నారు. ఏదో వాళ్ళకు తోచినట్టుగా కూడా అన్ని చెప్తూ వచ్చి ఇవన్నీ కూడా నువ్వు లోక సంబంధమైనటువంటి యొక్క వస్తువులే. కానీ ఒక పరమభక్తుడు అక్కడ ఉండినాడు. అతన్ని ప్రశ్నించాడు, రాజా నేను తెలివితేటలు కలవాడిని కాదు, నాకేదైనా అంతో ఇంతో తెలివి ఉంటే అది కూడా నువ్వు భగవంతుడు అనుగ్రహించినటువంటి వరమే. ఇది కూడా నువ్వు నాది కాదు.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ మైన్.
0: అందరి తనలో కూడా తెలివిని చేర్చినటువంటి వాడు భగవంతుడే. కానీ ఆ తెలివిని దుర్వినియోగపరుచుకునేటువంటి వారు కొంతమంది, సద్వినియోగపరుచుకునే వారు కొంతమంది అని భగవంతుని ప్రార్థించాడు. మహారాజా, అన్నింటికంటే తెలివైనటువంటిది డే పగలు అన్నాడు, అన్నింటికంటే నలుపైనటువంటిది నైట్ అన్నాడు, రాత్రి అన్నాడు. ఇదే ఈ జగత్తులో ఉండేటువంటిది. తెలుపు పగలు, రాత్రి నలుపు. ఈ తెలుపు నలుపులోనే మన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాము. తెలుపు పోతానే నలుపు వస్తుంది, నలుపు పోతానే తెలుపు వస్తుంది. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు ఎవరున్నాడు లోకంలో? అతనే భగవంతుడు. కనుక తెలుపు నలుపులతో కూడినటువంటి దాన్ని దినము అన్నారు. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు దైవము అన్నారు. దినమునకు దైవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఒక్కటే, దైవమునకు డే అండ్ నైట్ లేదు, లోకానికి డే అండ్ నైట్ ఉంటుండాలి. కనుక ఈ రాత్రి పగలను సాధించడంలో ఉండినటువంటి ఒక వివేకము, విజ్ఞత, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని ఉన్నాడు. ఏ తెలివి తేటలు లేనటువంటి వాడు, ఏ శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనటువంటి వాడు, ఈ మూర్ఖుడు చెప్పేటువంటిది ఎట్లా రైట్ అవుతుంది అని పండితుల్లో ఒక విధమైనటువంటి యొక్క అహంకారం చేత ఆవేదన ప్రారంభమైంది. ఏ అహంకారమైనా అణచవచ్చును, కానీ పండితాహంకారం మాత్రం చాలా అంచడానికి చాలా కష్టమైనటువంటి. ఈ పండితుల్లో ఉండేటువంటి పెద్ద అజ్ఞానం ఇదే. కావలసిన గ్రంథాలు చదువుతారు, అడిగిన యొక్క శ్లోకాన్ని చెప్పుతారు, కానీ ఇది కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జి మాత్రమే, గ్రంథ పరిచయం మాత్రమే. ఆచరణలో కించిత్తైన కూడా వాళ్ళు అనుభవించరు. కనుకనే అహంకారం మితిమీరిపోతుంది. వీళ్ళందరూ రాజు దగ్గర ఒక కంప్లైంట్ చేశారు. రాజా, ఈ యొక్క అజ్ఞాని అయినటువంటి మూర్ఖుడైనటువంటి చెప్పిన దాన్ని మీరు విశ్వసించకూడదు, దీనికి ఒక ప్రమాణం, దీనికి ఒక ఆదర్శం నిరూపించాలి అన్నాడు. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకు పరిశోధనలు చాలా ప్రధానమన్నారు. ఈ పరిశోధనలు అన్నీ కూడా ప్రాప్తికి సంబంధమైనవి. కనుక దీనిని కూడా ఒక పరిశోధన చేసి ఇది సత్య అసత్యమా అనేటువంటి నిర్ణయించాలని పట్టుబట్టారు. రాజు ఈ పండితుల మాటలను అనుసరిస్తూ వచ్చాడు. నాయన పరమ భక్తుడా, దీనికి ఏమి ప్రమాణం? దీన్ని ఏ రీతిగా నీవు సత్యమని నువ్వు దీన్ని సాధించగలవు, చెప్పగలవు అని ప్రశ్నించాడు. మహారాజా, నాకు ఒక్క దినము కాలం ఇవ్వండి అన్నాడు. సరే తీసుకో. నాకు రెండవ ప్రశ్న అడిగాడు, నేను ఈ ఒక్క దినము లోపల ఏమి చేసినా ఎక్కడ పోయినా కూడాను నన్ను ఎవరు అడ్డు చెప్పకూడదు, ఇదే నా పరిశోధన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సిస్టమ్ అన్నాడు. సరే, ఆ రాజభవన్ లో అందరికీ చెప్పేశాడు, ఫలాని వ్యక్తి ఈ రాజభవన్ లో వచ్చినప్పటికి గాని ఎవరు అడ్డు చేయకూడదు, అతను ఏమి చేయాలన్నప్పటికీ ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నాడు. రెండవ దినము మహారాజు మధ్యాహ్నంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు పడక గదిలో. ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసుకున్నాడు. ఈ మహారాజు యొక్క పడక గద ఒక గడప లోపల ఈ పాలు గిన్నె పెట్టాడు. బయట తట్టు ఒక చంటి బిడ్డను తెచ్చి కొట్టి కొట్టి ఏడిపిస్తున్నాడు. రాజుకు నిద్రాభంగం కలిగింది, కోపంతో పరిగెత్తి వస్తున్నాడు. ఎవరు ఈ విధమైన డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు, ఎవరింత అలర్ట్ చేసేటువంటి వారు అని. ఆ వచ్చే సమయంలో పాలగిన్నెను కాళ్లతో కొట్టాడు. ఆ పాలగిన్నె కనిపించలేదు పాపం. పగటి కంటే పాలు చాలా తక్కువ రంగు కలిగినటువంటివే కనుక ఈ పగటి లోపల పాలు యొక్క రంగు నీకు కనిపించలేదు. రాజా, నీకు పాలే చాలా తెలుపైనటువంటివి అయిపోతే నీ కంటికి ఎందుకు కనిపించలేదు? పగటి వెలుతురు కంటే తెలుపు కంటే ఈ పాలు వెలుతురు చాలా తక్కువైనటువంటిది, పాల కంటే పగులు చాలా తెలుపైనటువంటిది, దీనికి ఒప్పుకోక తప్పదు అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు పగులు కూడా ఉంటున్నాయి, పగటి వెలుతురు చాలా ప్రకాశంగా ఉండటం చేతనే నక్షత్రాలు మనకు కనిపించడం లేదు, పగలు దాటి రాత్రి ప్రవేశించేటప్పటికి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక పగటి వెలుతురు అనగా పగటి తెలుపు కంటే తెలుపైనటువంటిది జగత్తులో మరొకటి లేదు అన్నాడు. ఈ పగటి తెలుపే జ్ఞానం, రాత్రి నలుపే అజ్ఞానం. ఈ జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతమైనటువంటి తత్వమే దివ్యత్వం, అదే దైవత్వం. కనుక అట్టి దైవత్వాన్ని మనం విస్మరించి ఈ లౌకికమైనటువంటి యొక్క వస్తు ఆహ్లాదం లోపల వస్తు మార్పుల చేతనే మనం కాలాన్ని అనుభవిస్తున్నాం. అట్టి దివ్యత్వాన్ని పొందాలంటే దివ్యత్వంతోనే దివ్యత్వాన్ని పొందాలి. భగవంతునికి సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని పేరు. సత్ సత్యము, చిత్ పరిపూర్ణ జ్ఞానము, ఈ రెండూ చేరిన దగ్గరనే ఆనందము. ఇవి రెండూ వేరు వేరైనప్పుడు కూడా ఆనందం రాదు. సత్తు ఒక చక్కెర, చిట్టు ఒక జలము. జలము జలంగా ఉంటుంది, చక్కెర చక్కెరగా ఉంటుంటే ప్రయోజనం లేదు. రెండింటినీ కలిపినప్పుడే ఇక్కడ ఒక సిరప్ అది పానకంగా తయారవుతుంది. కనుక సత్తు చిత్తు రెండూ కూడినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది. సత్తును మనం అనుభవించాలంటే సత్యముతోనే మనం అనుభవించాలి. చిత్తును మనం పొందాలంటే పరిపూర్ణ జ్ఞానంతోనే మనం చిత్తును పొందాలి. ఆనందాన్ని మనం అనుభవించాలంటే ఆనందం చేతనే అనుభవించాలి. కనుక జ్ఞానస్వరూపుణ్ణి జ్ఞానంతోనే పొందాలి. జ్ఞానం అంటే ఏమిటి? తన తత్వాన్ని తాను తెలుసుకోవటమే. అదే నిజమైనటువంటి జ్ఞానం. స్వస్వరూప సంధానమే జ్ఞానం. నిరంతరము ఆ స్వస్వరూపాన్ని చింతించడమే నిజమైన సాక్షాత్కారం. కనుకు సాక్షాత్కారం అంటే సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. సెల్ఫ్ అంటే ఏమిటి? అదే ఆత్మ. నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. సెల్ఫ్ అంటే ఏమిటి? దాన్ని గుర్తుంచుకోండి. ఐ అదే సెల్ఫ్. ఈ ఐ అనేటువంటిది ఎవరు? దేహమా ఐ, మనసా ఐ, బుద్ధి ఐ, ఆత్మనా ఐ? ఇవి అన్నింటి ఎందుకు విచారం చేస్తే ఆత్మనే ఐ. కనుక ప్రపంచం లోపల లౌకికమైన ఐ ఒకటి, ఆధ్యాత్మిక ఐ ఒకటి, రెండు ఐలు ఉన్నాయి. ఈ ప్రాకృతమైన ఐ ఏమిటంటే ఈవైఈఐ, అది మూడక్షరాలు ఐ. ఆధ్యాత్మిక ఐ వన్ లెటర్ ఐ. ఈవైఈఐయే దేహము, ఏకాక్షరం అయ్యే ఆత్మ. కనుక ఈ దేహము నేననేటువంటిది మాత్రం కాదు, ఆత్మనే నేననుకోవటమే నిజమైన ఐ. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే సాక్షాత్కారం. కనుక ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నరుడు అనగా ఆత్మనే. ఈ ఆత్మ నుంచినే ఆకాశాది భూతములంతా కూడా ఆవిర్భవించాయి. కనుక ఈ ఆకాశాది భూతములంతా కూడా నారములు అని పిలుస్తూ వచ్చారు. ఈ నారములకు నిలయమైనటువంటి వాడే నారాయణుడు అన్నారు. కనుక పంచభూతములతో కూడినటువంటి ఒక నరుడే నారాయణుడు. శబ్దస్పర్శ రూపరస గంధాదులంతా కూడా ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి. కనుక నరుడు అనగా ఆత్మనే అనర్థం. ఆత్మ అనగా ఆనందమయమైనటువంటి దీని. మనకు ఇట్టి శాశ్వతమైన ఆనందము ఈ జగత్తునందు మనకు కానరాదు. మనం ఏమైనా అనుభవించేటువంటి అంతా కూడాను తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైన ఆనందమే. ఇంద్రియముల చేతను, వస్తువుల చేతను, విషయముల చేతను, వ్యక్తుల చేతను అనుభవించేటువంటి ఆనందము. ఈ వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వతము, పదార్థములే అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి యొక్క వస్తువు నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఏ రీతిగా పొందగలం? కనుక సత్యమైనటువంటి తత్వం నీయందే ఉంటున్నది. అట్టి సత్యతత్వాన్ని మనం పొందటం కోసమనే సాధన అత్యవసరము.
1: టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఇన్ యూ, సాధన.
0: ఇది ఏ సాధన చెయ్యాలి? జపమా, ధ్యానమా, యోగమా, లేక యజ్ఞమా, లేక క్రతువా, ఏమిటి? ఈ చేసే పనులు అన్నీ కూడా మానసిక తృప్తి కోసం చేసేటువంటివి. మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు. నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి. మైండ్ అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే. ఈ సంకల్ప వికల్పాలను నీవు త్యజించి ఉండినప్పుడే ఇదే నీకు ఆత్మతత్వం. ఈ సంకల్ప వికల్పములు ఎప్పుడు మనం త్యజించగలం? సుషుప్తి స్థితిలో త్యజించగలం. ఆ సుషుప్తినే కారణస్వరూపుడు అన్నారు. జాగ్రత్త దేహస్వరూపము, స్వప్నము మనస్వరూపము, సుషుప్తి కారణస్వరూపము. కనుక కారణమును, కర్మను, కర్తవ్యాన్ని మనం మర్చినప్పుడు అదే కారణస్వరూపం అయిపోతుంది. ఇవి విచారణ అన్నీ కూడాను మానసిక తృప్తి కోసం చేసేటువంటివి. మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు. నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి.

కర్మను కర్తవ్యాన్ని మనం మర్చినప్పుడు అదే కారణ స్వరూపమైపోతుంది. ఇవి విచారణ చేతనే మనం సాధించాలి, కానీ ఏదో కొన్ని విధమైనటువంటి దీంతో మనం సాధించడానికి వీలు కాదు. ఈ మనస్తత్వాన్ని సరి అయినటువంటి దీనిలో అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మను చేస్తూ చేస్తూ చేస్తూ సద్భావం మనలో ఆవిర్భవిస్తుంది. అదే యద్భావం తద్భవతి. కనుక మనం సరి అయినటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలంటే సరి అయిన కర్మలు మనం చెయ్యాలి. సరి అయిన భావం మనలో ఆవిర్భవించినప్పుడు సత్యమైనటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుంది. ప్రతిబింబాలు మారుతున్నాయి, కాని బింబములు ఏనాటికి మారవు. కదిలే జలము లోపల సూర్యుడు కదిలినట్టుగా కనిపిస్తాడు, స్థిరమైనటువంటి జలము లోపల స్థిరమైనటువంటి సూర్యుడిగా కనిపిస్తాడు, మాలిన్యమైనటువంటి జలము లోపల మాలిన్యమైన సూర్యుడిగా కనిపిస్తాడు. ఈ కనిపించేటువంటి మాలిన్యము సూర్యుడి కాదు, ఈ కదిలేటువంటి యొక్క సూర్యుడు ఆ యొక్క సాక్షాత్ చంద్రుడు కాదు. ఇవన్నీ ప్రతిబింబాలు మాత్రమే. ఈ దేహమే ఒక పాత్ర, ఈ మనసే ఇందులో ఉన్నటువంటి ద్రవ పదార్థము. దీనిలో కనిపించేటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రతిబింబము. ఇది మనస్సు యొక్క స్వభావాన్ని పురస్కరించుకునే ప్రతిబింబము స్థిరంగానో అస్థిరంగానో లేక మాలిన్యంగానో రూపొందుతుంది. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక విషయం అంత అర్థం కాదు. కనుక ఈ మూడింటి యందు ఉండినటువంటి ఏకత్వమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని వేదాంతం మరొకటిగా చెప్పింది, అచరం చరమే వచాని. అనగా కదలకుండా ఉండినటువంటి వాడు భగవంతుడు, కదులుతున్నాడు అన్నాడు. కదిలేవాడు తానే, కదిలించేవాడు తానేను. కదిలేవాడు తానైనప్పుడు అచరుడు అని ఎట్లు చెప్తాడు? కనుక నాకు స్థిరమైనటువంటి వాడు అంటే చరుడు అని చెప్పి ఎట్లు చెప్తారు? ఈ రెండింటికి కూడా చాలా విరుద్ధమైనటువంటి అర్థం చేస్తుంది. అచరం చరమేవచ, స్థిరమైనటువంటి వాడు భగవంతుడు కాని కదులుతున్నాడు. దీనికి వేదాంతము చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. మన స్వప్నావస్థలందు మన స్వప్న స్వరూపము అనేక రకములుగా కదులుతూ ఉంటాది, నడుస్తుంటాది, పనులు చేస్తుంటాది, ఎన్నో విధములుగా చెలిస్తూ ఉంటాది. కానీ అక్కడ చెలించేటువంటిది, అక్కడ నడుస్తున్నటువంటి యొక్క దేహము మన పడకపైన స్థిరంగా ఉంటుండాలి. ఇక్కడ స్థిరం, అక్కడ చరం. చరం స్థిరమేవచా అన్నాడు. ఇవి రెండు కూడా ఒక్కటే. ఒక్క అవస్థలో చెలిస్తూ ఉండినది, మరొక అవస్థ లోపల స్థిరంగా ఉంటుండాలి. అదే విధముగానే వేదాంతమునందు శారీర దృష్టి లోపల చెలించటము, బ్రహ్మభావములో స్థిరంగా ఉండటం. కనుకనే ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటి? బ్రహ్మభావము చేత స్థిరమైనటువంటి తత్వాన్ని పొందాలి అనేటువంటి అంతరార్థమే. ఇలాంటి వేదాంతం యొక్క వాక్యములు ఎన్ని విధములైనటువంటి యొక్క అంతరార్థాలను ప్రబోధిస్తూ వస్తుంటాయి. దీనిని మరొక వేదాంతమునందు వాసహ అన్నారు. వాసహ అనగా ఏమిటి? నీ నివాసం ఎక్కడ? అయ్యా నీ నివాసం ఎక్కడ అంటే, నేను సౌత్ ప్రశాంత నిలయంలో ఫలాన్ రూమ్ లో ఉన్నాను, నేను ఈస్ట్ ప్రశాంత నిలయం ఫలాన్ రూమ్ లో ఉంటున్నాను, వెస్ట్ ప్రశాంత, ఈ విధంగా చెప్పుకోవటం కాదు నివాసం. ఇది ఈనాడు మనము జగత్ సంబంధమైనటువంటి యొక్క వాసమును మనము బోధిస్తున్నాము. సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే. నేను భగవంతుడి ఎందుకు వాసము చేస్తున్నాను? అయ్యా నీవెవరు ఉంటుందంటే, నేను ఒక రెడ్డిని, నేనొక నాయుడును, నేనొక రాజును, నేనొక చెట్టిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటాం. కానీ ఇవి దేహ సంబంధమైనటువంటివి మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదు. ఇవన్నీ కూడా నువ్వు లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఉపయోగపెట్టుకునేటువంటి తత్వములు. నీవు రాజు కాదు, నువ్వు నాయుడు కాదు, నీవు రెడ్డి కాదు, నీవు శక్తి కాదు, నీవు ఆత్మస్వరూపుడవు. కనుకనే సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనింది వేదం. ఈనాడు మానవుడు నేను ఆత్మస్వరూపుననే చెప్పుతూ ఉంటాడు, కాని దేహ సంబంధమైనటువంటి పనులు చేస్తున్నాడు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కనుక ఇది సత్యం ఎట్టవుతుంది? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. అట్టి ఏకత్వానికి మనం రావాలంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఆత్మనే కాలము, కాలమే భగవంతుడు. కనుక కాలాన్ని మనం సార్థకం గావించుకునే కర్మలు చేద్దాం. దీనికంటే గొప్ప సాధన మరొకటి లేదు. కాలము సత్ప్రవర్తించే సదాలోచన చే సత్కర్మల చే మనము సార్థకం గావించుకోవాలి. దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దీనికి సత్సంగం అత్యవసరం. ఈ సత్సంగమే లేకపోతే మనకు భావాలు, ఉత్తమమైన భావాలు మనలో ఆవిర్భవించవు. ఎలాంటి సంఘంతో చేరితే అలాంటి స్వభావాలే మనకు వస్తుంటాయి. కనుకనే ఐన్స్టీన్ కూడా చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.

కనుక నీవు ఎలాంటి సంఘంతో చేరుతావో అలాంటి వాడు అని నీవు నిర్ణయం చేసుకోవచ్చు. మంచి వారితో చేరు, భగవత్ భావాన్ని నింపుకో, దివ్యమైనటువంటి తలంపులు పెంచుకో. ఇది నిజమైన సాధన. కేవలము మనసును అరికట్టాలని, మనసును కొంతవరకు స్వాధీనంలో పెట్టుకోవాలని గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటాం, కాని ఒక్క క్షణమైనా నీకు కాన్సన్ట్రేషన్ కలుగుతుందా? ఒక స్థిరత్వం చేరుతుందా? లేదు, లేదు. మిగిలినటువంటి సమయంలోనైనా మనసు కొంతవరకు స్థిరంగా ఉంటుంది. అదే పనిగా ధ్యానాన్ని కూర్చున్నారంటే దీ యొక్క మనసుకు పిచ్చి పట్టినట్టుగా పోతుంటారు. ఎక్కడ లేని యోచనలన్నీ అప్పుడే వస్తాయి. అలాంటి స్థితిలో నీవు ఈ గంటల కొద్దీ నీవు సాధన చేసే ప్రయోజనమేమిటి? కర్తవ్య కర్మలు ఆచరించు, లేక సమాజం సేవ చేయి, ఇంకేదైనా భజన చేయి. ఈ విధమైనటువంటి దీంతో మనసును కొంతవరకు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి. కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలము ఏ విధంగా భగవంతునికి చెందుతాయి? వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్. నీవు ఏ పని చేస్తున్నావో, ఏమి తలుస్తున్నావో, ఇవన్నీ భగవత్ ప్రీత్యార్థంగా చేయకర్మ భగవత్ ప్రీత్యార్థం. ఇది భగవంతుని ప్రీత్యార్థంగా చేస్తున్నాను. ఈ విధంగా చేసిన దాంట్లో ఎట్టి మాలిన్యం కూడా ఉండుటకు వీలు కాదు. కనుక దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి. ఇది అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచినో మీరు వింటున్నారు, ఎన్ని ఉపన్యాసంలో మీరు రాసుకుంటున్నారు, ఎన్ని టేప్ రికార్డులో మీరు వేసుకొని వింటున్నారు, ఏ కించిత్తైనా మీలో మార్పు వచ్చిందా? ఇంతే మన యొక్క జీవితం. ఏ కించిత్తైనా మనలో మార్పు కలిగినప్పుడు అదే నిజమైనటువంటి సాధన యొక్క ఫలితం. రాత్రి పగలు కదిలినట్టుగా మన జీవితం పాతారోత. దీంట్లోనే ఉంటున్నాం, కానీ ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మనం అనుభవించడానికి కానీ ఇతరులకు అందించడానికి కానీ తగిన కృషి మనం చేస్తున్నామా? కనుక ఆ విధమైనటువంటి ఆదర్శానికి తగినటువంటి కృషి మనం సల్పాలి. ఏ కించిత్తైనా మనలో మార్పు రావాలి. అదే సాధన యొక్క ప్రధానమైనటువంటి ఫలం. ఈ విధమైనటువంటి మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రమో ఫలం కనిపించకపోతే ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం లేదు. కనుక సాధన కంటే సాధ్యం అత్యవసరము. జ్ఞానం దేవుడు, జ్ఞానమే ఆత్మ, జ్ఞేయమే ప్రకృతి. ఈ జ్ఞానజ్ఞేయములు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. ఈ తత్వాన్ని మనం చక్కగా విశ్వసించాలి. దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక క్షేత్రము. ఎవరికి క్షేత్రము? క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రమేట్టవుతుంది? కనుకనే భగవద్గీత క్షేత్రజ్ఞ చాపి మా విద్ధి అన్నాడు. నేను క్షేత్రజ్ఞుడై ఈ దేహాన్ని కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా అనుభవిస్తున్నాను. కనుక క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి చా, అది కూడాను నేనేను అన్నాడు తిరిగి. కనుక టెంపులే లేకపోతే అక్కడ దేవుణ్ణే ప్రతిష్ఠ చేయరు. దేవుడే లేకపోతే అది టెంపులే కాదు. కాబట్టి దేవుడు టెంపుల్ రెండు కలిసి ఒక్కటేను అన్నాడు అక్కడ. క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి, క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రము నేనే. ఈ విధమైనటువంటి సమభావాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. విన్నప్పుడు మాత్రమే హాయిగా ఉంటుంది, ప్రాక్టికల్ లేకి వచ్చేటప్పటికే పరిగెత్తిపోతుంది పాపం. కనుక ఒక్కొక్కటి మనం స్థిరం చేసుకుంటాం, అది స్థిరమైనటువంటి రీతిగా మనం పెట్టుకోవాలి. కానీ ఆ డిటర్మినేషన్ మన దగ్గరికి కనిపించడం లేదు. నాకంటే గొప్పవారు ఎవరు, నా సాధన కంటే ఎవరు అని తనలో తాను మాత్రమే కేవలం వర్ణించుకుంటాడు, కానీ ఆ గొప్పతనం ప్రాక్టికల్ లేక రావటం లేదు. ఒకనాడు అరణ్యము లోపల జింకలన్నీ ఒక సమావేశం చేసుకున్నాయట. చేసుకుని అక్కడ ఒక విధమైనటువంటి ఒక తీర్మానం, ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానాన్ని నిర్ణయం చేసుకున్నాయి. మనము కుక్కల కంటే అతి వేగంగా పరిగెత్తేవారం, కుక్కల కంటే అతి ఎక్కువగా ఎగిరేటువంటి వారం, కుక్కల కంటే మన కాళ్ళు చాలా చిన్నవి, మన స్పీడ్ కుక్కలకు ఏమాత్రం కూడా రాదు, మనము సాత్విక ఆహారులము, కుక్కలంతా కూడా రాజసిక ఆహారము, మనలో ఇంత ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి స్వరూపాలు, ఉత్తమమైన శక్తులు ఉంటుంది, మనం కుక్కలకు ఎందుకు భయపడాలి అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి. అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును అవును అవును, దీన్నంతా మేము అంగీకరిస్తామని క్లాప్స్ వేశాయి. కానీ ఈ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడో అడవికి వచ్చింది కుక్క, గట్టిగా అరిచింది. కానీ సమావేశంలో ఒక్క జింక లేదు, పోయాయి. అట్లే ఉంది మన సమావేశాలు. మనమంతా ఇంక పైన ఈ యొక్క సాధన చెయ్యాలి, ఈ సాధన చెయ్యాలి అని అనేక రకాలుగా మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ లేక వచ్చేటప్పటికి అలాంటి సాధనతో ప్రయోజనం లేదు. పట్టితే ఒక పట్టు పట్టాలి. ఏమైనా కానీ ఆ మార్పు రాకుండా చూసుకోవాలి. అది నిజమైనటువంటి యొక్క సాధన. అదే ధీరహ అన్నారు. అతన్ని ఎన్ని విధములైనా కూడా భగవంతుడు రక్షిస్తూ వస్తుంటాడు అని. ఆ భక్తి ప్రపత్తులే అతన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాయి అని.
క్షణ క్షణముకు నువ్వు గడియారం పెండులు మాది అటు ఇటు తిరుగుతుంటుంటే ఇది ఏమాత్రం మనం సాధించలేము. ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని దుఃఖములైనా వెంటాడినప్పటికీ మనం ఒక స్థిరత్వాన్ని మనం సాధించాలి. మన మాటను మనం తగ్గించుకోవాలి. ఆ యొక్క స్థిరమైనటువంటి భావంలో ఉండినప్పుడే మనం ఈ స్థిరమైనటువంటి తత్వాన్ని మనం పొందగలం. ఇదంతా కూడా భౌతికమైనటువంటి గుణములకు సంబంధించింది కాదు. కనుక ఈ భౌతికమైన జీవితాన్ని మనం గడుపుతూ ఆధ్యాత్మిక భావాన్ని మనం అమర్చుకుంటూ నిత్య జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. మనము సమాజంలో ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ మన తలంపులు అరణ్యంలో నిశ్చలంగా ఉండినట్టుగా ఉండాలి. ఇది నిజమైనటువంటి సాధన. ఈ విధంగా ఉండినప్పుడే మనం ప్రశాంతతని మనం పొందగలం. ప్రతిబింబాలు ఎన్ని మారినప్పటికీ బింబం మారదు. ఆ బింబ స్వరూపుడే నీవు. ఆ విశ్వాసాన్ని మనం దృఢం చేసుకోవాలి. నేను నేను నేను అనేటువంటి ఆత్మమే ఆత్మనే ఆత్మనే అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. దివ్యసత్వాన్ని గ్రహించి వరించి తరించడానికే మనం సాధన గావించుకోవాలి. మనకు ఉండినటువంటి సర్వేంద్రియాలను కూడా సార్థకం చేసుకోవాలి. ఈ ఇంద్రియముల యొక్క సర్వకర్మను కూడా భగవంతునికి ప్రీత్యార్థంగా మనం అర్పితం చేయాలి. అది నిజమైన భాజన అని భవ్యమైన. ఈ భవ్యమైన అంటే ఏమిటిది? దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము. కాబట్టి భజన జపము రెండు కలిసి ఒక్కటే. కనుక జపమంటే ఏమిటి? నిరంతరం కూడా స్మరించటము, అనగా ఎట్టి జపము? ఏ పని చేస్తున్నప్పటికీ అప్రయత్నంగా మన ఉచ్ఛ్వాస శ్వాసములు ఆడుతున్నాయో అదే విధంగానే సోహం సోహం సోహం. నీవు ఏ ప్రయత్నము లేకపోయినా జరుగుతూ ఉండాలి. అదే నిజమైన సాధన. ప్రయత్నముతో చేసేటువంటి సాధనలు సాధనలు కాదు, అప్రయత్నంగా రావాలి. మానవుడు ఎట్టి ప్రయత్నం చేయకుండా కొన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి. ఎట్టి సంకల్పాలు లేకపోయినా ఆ యొక్క సాధన జరుగుతూనే ఉంటుంది. మన గుండె కొట్టుకోవడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? మన దేహంలో ఉన్నటువంటి యొక్క రక్తం సరఫరా కావడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీయడానికి జగడ వేస్తున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, నడిచినా అవి సహజంగా జరిగిపోతున్నాయి. ఇవి ప్రయత్నాలతో లభించినటువంటివి కాదే. కనుకనే మన చింతన కూడా అప్రయత్నంగా అది కూడా ఒక సహజం కావాలి. అది ఏ సహజం? సహజం అనగా ప్రయత్నము కానటువంటి రీతితో జరిగేటువంటివి. కానీ కొన్ని అప్రయత్నంగా కూడా జరుగుతుంటాయి ప్రాక్టీస్ వల్ల. కొన్ని అభ్యాసాలతో కూడా అవి సహజంగా జరిగిపోతుంటాయి. అలాంటివి కాదు, బుద్ధిపూర్వకంగా జరగాలి. కొంతమంది నస్యం వేసుకునే వాళ్ళు ఉంటారు, వాడికి అప్రయత్నంగా అన్కాన్షియస్ లో కూడా ఆ చేయి అక్కడికి పోతూ ఉంటుంది. కొంతమంది ఊరికి జపం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటారు, అన్కాన్షియస్ లో కూడా జరుగుతూనే ఉంటుంటాయి. జరిగేటువంటిది కాదు, బుద్ధిపూర్వకంగా ఇది సహజమైన రీతిలో జరగాలి. ఇది అన్కాన్షియస్ లో ఉండకూడదు, సూపర్ కాన్షియస్ లో జరగాలి, అప్పుడే ఇది సహజమైనటువంటి. అయితే ఆ స్థితికి మనం రాగలమా అని సందేహించినక్కర్లేదు. నిజంగా ఆ పట్టుదలనే మీరు పట్టితే తప్పక సాధించవచ్చు, తప్పక. దీనికి ఎట్టి సందేహము లేదు. కానీ మనం సరైనటువంటి పట్టును పట్టడం లేదు. లౌకిక విషయాలకు కావలసినంత పట్టుదల పడుతున్నాం. లక్షలమైన అంతరిక్షయాలను చేయాలంటే కావలసినంత సాధన చేస్తున్నాం. కానీ ఆశించి హృదయాంతరాళానికి పోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇది నిజమైనటువంటి సాధన. ఎన్ని సంపాదించి ప్రయోజనమేమిటి? ఎంత తెలివి చేయడం ఉండి ప్రయోజనమేమిటి? ఎన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి? ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిన. లోకములో సుఖశాంతిని అందించగలవు కానీ ఆత్మశాంతిని అందించలేవు. ఆత్మశాంతి ఒక దైవం చేతనే మనకు లభ్యమవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, కనుక ఈనాడు నూతన సంవత్సరం అనుకుంటే సంవత్సరం అనేటువంటిది నూతన కాలమే. కనుక ఇది కేవలం దైవస్వరూపమే. సంవత్సర అనగా దైవము అనే అర్థం, కాలము అనగా దైవం అనే అర్థము. కనుకనే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే. కనుక కాలమును మీరు పవిత్రం చేసేటువంటి కర్మలు ఆచరించండి. ఎవరిని సాధ్యమైనంత వరకు బాధించకుండా చూదు. ఏది చేసినా ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం. ఏదైనా కోపమో తాపమో ఈర్షణో అసూయో డమ్మమో వచ్చినప్పుడు భగవత్ చింతన చేస్తూ రాండి.

ఇంతవరకు మీరు 1991 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సంబరాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో. స్వామి దీనిని వివరిస్తూ, మనసు సంకల్ప వికల్పాలతో కూడినది. ఈ మనస్సు ఉన్నంత వరకు ఆత్మతత్వం మనం గ్రహించలేము. ఈ ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానము. ఈనాడు మనము మన జీవితాన్ని ఆదర్శవంతంగా ఆధ్యాత్మిక అనుభూతులతో కూడిన విధంగా తీర్చిదిద్దుకోవాలి అని హితవు పలికారు.

జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఈ నాలుగు స్తంభముల మేడయే మానవుని యొక్క జీవితము. ఈ నాలుగు స్తంభములు అన్యోన్యాశ్రయములు, అవినాభావ సంబంధములు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. జన్మ దేని నిమిత్తమై? కర్మాచరణ నిమిత్తమై. ఎట్టి కర్మను మనము ఆచరించాలి? ధర్మమయమైన కర్మలు మనము ఆచరించాలి. ఈ ధర్మమయమైన కర్మ ద్వారా మనము బ్రహ్మను దర్శించాలి. అయితే ఈనాడు మానవ జన్మ ఈ విధమైన లక్ష్యమును మరచి ఉన్నది. కర్మ కడుపు నిమిత్తమై, ధర్మము జగత్తు నిమిత్తమై, బ్రహ్మ అనే భావము శూన్యము. ఏ చిన్న గృహము నిర్మించవలనన్నను నాలుగు గోడలు లేకుండా నిర్మించలేము. కనుక ఈ జీవితమనే భవనమునకు జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఈ నాలుగు కూడాను ఆధారమైన గోడల వంటివి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? మొట్టమొదట స్త్రీ విద్యను సంస్కరించవలెనని స్వామి ఉద్దేశం. అందులకే ధర్మవాహినిలో బాబా ఈ విధంగా రాశారు. జాతి యొక్క ఔన్నత్యము, సుస్థిరత స్త్రీల యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. నేడు సమాజంలో ప్రబలుచున్న అన్యాయ, అధర్మ, అక్రమ అనాచారములకు కారణము తల్లుల పెంపకములోని లోపమే. దానికి కారణము వారి అశ్రద్ధ కావచ్చును, లేదా వారి అజ్ఞానము కావచ్చును, లేదా పిల్లలలో సదాలోచన, సత్ప్రవర్తనను పెంపొందించు బాధ్యతను పురుషులు స్త్రీలకు ఇచ్చి ఉండరు. జరిగినదేదో జరిగిపోయింది. భావితరముల వారి శ్రేయస్సు దృష్ట్యా ఇకనైనను ఆదర్శమైన మాతృమూర్తులుగా రూపొందించు విద్యను వారికి అందించుట అత్యవసరము. వారు నిర్వహించవలసిన బాధ్యతలకు అనుగుణ్యమైన జ్ఞానము, సహనము, విశ్వాసము అందించు విద్య వారికి గరపవలను. అనంతపురము పుట్టపర్తికి సుమారు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. అది జిల్లా ముఖ్య పట్టణము. జూన్ 1966 బాలికల పాఠశాల ఆహ్వానాన్ని అందుకుని స్వామి అక్కడికి వెళ్లారు. కాలేజీ విద్య కొరకు వారు దూర ప్రాంతాలకి వెళ్లవలసి వచ్చుటయు వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లినను నేటి కాలేజీలలోని అవాంఛనీయ వాతావరణము చూసియు స్వామి జాలిగొన్నారు. అనాదిగా ధర్మమునకు స్త్రీ పుట్టినిల్లు. ఉగ్గుపాలతో ధర్మమును రంగరించి పసిపిల్లలకు పోయును. ధర్మ సంస్థాపనోద్యమములో స్త్రీలను సంస్కరించుట ప్రధాన కర్తవ్యము. అందుచేత అనంతపురములో త్వరలోనే మహిళా కళాశాల వెలునని స్వామి ఆనాడే ప్రకటించారు. ఆ విధంగా అనంతపురం స్త్రీలకు ఒక ఆదర్శ విద్యా కేంద్రము రూపొందింది. విప్లవాత్మకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఆ కళాశాల మానవ కుటుంబమునకు ఒక అమూల్యమైన కానుక. 1968 జూలై 22 స్వామి అనంతపురంలో శ్రీ సత్యసాయి మహిళా కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. ఏ కాలేజీ ప్రారంభోత్సవము అంత శుభప్రదంగా జరిగి ఉండదు. ఆ కాలేజీ యొక్క ఉజ్వల భవిష్యత్తునకు అదే మంగళ చిహ్నము. ఆరంభముననే కాలేజీకి కావలసిన సాధన సామాగ్రి, సదుపాయాలు, సామర్థ్యము, శ్రద్ధాశక్తులు గల ఉపాధ్యాయులు సమకూడుటిచే ప్రారంభోత్సవ దినమునకు కళకళ్లాడుతోంది ఆ కళాశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నాటి సభాముఖమున తన అధ్యక్షోపన్యాసములో ఈనాడు ప్రారంభోత్సవం జరపబడుచున్నది ఒక కళాశాల కాదు, స్త్రీ విద్యా చరిత్రలో ఒక నూతన శకమునకు అని కొనియాడారు. మున్ముందు మరి ఎన్నో ఇట్టి కళాశాలలు దేశము నలుమూలలా వెలయునని ఆయన ఎరుగుదురు. ఎందుకనగా స్వామియే ఒక సందర్భమున ప్రతి రాష్ట్రములోనూ 1-2 కాలేజీలు నెలకొల్పి వాటినన్నింటినీ కలుపుచూ ఒక విశ్వవిద్యాలయమును స్థాపించ సంకల్పించినట్టు ప్రకటించారు. ఆ సందర్భమున స్వామి తమ దివ్యోపన్యాసములో ఈ కళాశాలలను కీర్తి సంపాదించుటక్కాని, నూతన సిద్ధాంత ప్రచారానికి ధనార్జనక్కాని నెలకొల్పలేదు. కీర్తి ప్రతిష్టలు అస్థిరములు, లాభమును రూపాయలలో లెక్కించుట నీచము. ఇచ్చటి విద్యార్థుల హృదయాలలో సత్యధర్మ శాంతి ప్రేమలు సుస్థిరము చేయు సంకల్పమే ఇక్కడ కాలేజీ ప్రారంభించుటకు కారణం. వేద పురాణేతిహాసములు నొక్కి వక్కాణించిన ఈ పవిత్ర జీవితాశయమును అభ్యసించి, అనుభవించి అవి వ్యక్తిగత జీవితమునకు, సమాజాభ్యుదయమునకు అవసరమని గ్రహించండి. భారతదేశమున జన్మించిన ప్రతి శిశువు ఈ పవిత్రాశయములకు వారసుడే అని ఉద్ఘాటించారు స్వామి. క్షేత్రజ్ఞానము భుక్తికి, ఆత్మజ్ఞానము ముక్తికి
మానవులకు అవసరము. ఏకైక ఆశ్రయము, బంధువు, సఖుడు, రక్షకుడు అయిన భగవంతుని దూరము చేయు విద్యను, గరపు విద్యాలయము, వెలుతురు కోరి వచ్చిన వారి కళ్ళు పొడిచి అంధులను చేయు అంధులు నడుపు సంస్థ వంటిది. ఆధ్యాత్మిక సంస్కృతికి స్త్రీలు కోటబురుజుల వంటివారు. కాని నేటి విద్యావంతులైన స్త్రీల ప్రవర్తన, వారి అభిరుచులు, వారి చదువు, సాహిత్యము, వారు చూచు అసభ్యమైన చలనచిత్రములు జుగుప్సను కలిగించక మానవు. పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితమునకు అర్థము పరమార్థము లభింపచేసినందుకు ఐదుగురు మాతృదేవతలకు రుణపడి ఉంటారు. మొదటిది దేహమాత అనగా కన్నతల్లి, రెండవది గోమాత పాలిచ్చు గోవు, మూడవది భూమాత తినుటకు తిండి ఉండుటకు చోటు ఇచ్చి రక్షించిన తల్లి, నాలుగవది దేశమాత సంస్కారం సంప్రదాయం జీవితమునకు ఒక లక్ష్యం అందించిన తల్లి, ఐదవది వేదమాత ఆధ్యాత్మిక జ్ఞాననిధి జన్మ ఇచ్చి మిగిలిన మాతృదేవతలతో సంబంధము కలిగించిన దేహమాత అత్యంత పూజ్యురాలు. అందువలననే ప్రప్రథమముగా మహిళలకు కళాశాల స్థాపించి సర్వతోముఖమైన సనాతన ధర్మమునకు నాంది వచనము పలుక సంకల్పించాను అని స్వామి నుడివారు. ఆత్మవిద్య ఒక్కటే మనస్సును ధర్మమునందు నిలపగలుగుతుంది అని స్వామి అంటారు. ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులకు ప్రాచీన భారతీయ మహర్షులు పరిశోధించిన ఆధ్యాత్మిక రత్నగర్భమనదగు వేదసారమును బోధిస్తారు. ఆ విద్యార్థులు ఆశ్రమ నిబంధనలను అనుసరించి ప్రశాంతి నిలయంలో నిశ్శబ్దమును పాటిస్తారు. అది ఉద్రేకములను, కోరికలను అణగద్రొక్కుకునుచు అభ్యసించిన బాహ్యమైన మౌనము కాదు. బాబా యొక్క సర్వవ్యాపకత్వమును గుర్తిరిగి మనస్సు మౌనము వహించగా ఫలించిన సంతృప్తితో కూడుకున్న నిశ్శబ్దత. ప్రఖ్యాతిగాంచిన అఖిల భారత ప్రశాంతి విద్వన్ మహాసభను స్థాపించి అనేక శాస్త్రవేత్తలను, సంస్కృత పండితులను, వేద విద్వాంసులను చేర్చి వారి ద్వారా స్వామి వ్యథిత హృదయములకు ప్రశాంతి చేకూర్చి దివ్యపథమును చూపుతున్నారు. ఆత్మవిద్య కేవలము పండితులకు, ఆశ్రమములకు పరిమితి కాకూడదు. ఇది అందరికీ చెందిన నిధి. వివేక విచక్షణ వైరాగ్యములు గల ప్రతి వ్యక్తికి ఈ విద్య కరతలామలకమై సుఖశాంతులను ప్రసాదిస్తుంది.

పాలకంటే నీరు చౌక. నీరు శరీరమునకు అత్యవసరమైనది. పాలు పుష్టినిచ్చి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడును. సాంకేతిక నైపుణ్యము వృత్తిలో ప్రావీణ్యము కలగచేయు నేటి ఆధునిక విద్య కాలేజీలలోనూ స్కూళ్లలోనూ గర్పబడుచున్నది. అది నీరు వంటిది. ఆత్మవిద్య గురుకులములలోనూ ఆశ్రమములలోనూ వర్ధిల్లుచున్నది. ఆత్మవిద్య పాల వంటిది. పాలతో కలిసిన నీటికి కూడా విలువ పెరుగుతుంది. అప్పుడు నీరు కూడా పోషక పదార్థములుగా చలామణి అవుతుంది. కళాశాలలో ఆధునిక విద్యతో పాటు ఆత్మవిద్యను బోధించిన ఎడల విద్యార్థులు తమ భావి జీవితంలో కలుగు సుఖదుఖాలను సమన్వయం చేసుకుని శాంతియుత జీవితాన్ని సాధించు సామర్థ్యాన్ని సంపాదిస్తారు. చరిత్రాత్మకమైన 7 సంవత్సరముల యుద్ధము, 30 సంవత్సరముల యుద్ధము, 100 సంవత్సరముల యుద్ధములను గురించి మనం విని ఉన్నాము. అంతేకాకుండా మనిషికి మనస్సుకు మధ్యను, జీవికి మాయకు మధ్యను, వ్యక్తికి సామాజిక జీవితము మధ్యను యుద్ధము అనాదిగా నిరంతరము జరుగుతూనే ఉన్నది. ఆది మానవుడు మొదలు ఆఖరి మానవుని వరకు ఈ సంఘర్షణ తప్పదు. అర్జునుని వలె భగవంతునే జీవిత సారథిగా భావించి ఇంద్రియములు, కోరికలు, మనస్సు, బుద్ధి వాటి ఆద్యంతములు భగవంతునికి అర్పణము చేసిన కాని జీవిత సంగ్రామములో విజయము సాధించుట సాధ్యం కాదు. ఆత్మవిద్య బోధించు పాఠముయే ఇది. ఈ పాఠమును నేర్చుకొను హక్కు ఈ యువతరానికుంది అని స్వామి చెప్పారు. విశ్వవిద్యాలయమున నిర్ణయించిన పాఠ్యగ్రంథాలని పఠించుటే కాక ఈ కళాశాలలోని విద్యార్థినులు ధ్యానము, ప్రార్థన, సంకీర్తనములలో శ్రద్ధాశక్తులతో పాల్గొనెదరు. ప్రాచీన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను తెలుపు పెద్దల ప్రసంగములు వారు నిత్యము వినిచుందురు. శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని అందించు యోగ సాధనలో కూడా వారికి తర్ఫీదునిస్తారు. ఈ వాతావరణ ఫలితముగా సినిమాల పట్ల, అసభ్యమైన సాహిత్యము పట్ల వారికి సహజముగా విముఖత కలిగి వాటిని దగ్గరికి చేరనివ్వరు. వారు వస్త్రములు, ఆభరణములు ధరించుటలోనూ, కేశ సింగారములోనూ నిరాడంబరతను తప్పనిసరిగా అలవరుచుకున్నదురు. పురాణ ఇతిహాసములలోనూ, చరిత్రలోనూ ప్రసిద్ధికెక్కిన వనితల అడుగుజాడలలో జీవించేటట్లు ప్రోత్సహింపబడతారు. కాలేజీ వాతావరణము స్వామి ఆశీస్సులతో నిండి నిర్మలమై సత్యగుణాభివృద్ధికి దోహదము చేయును. బాబా తరచూ ఆ కాలేజీకి వెళ్లి స్వయముగా విద్యార్థినులకు సలహాలిచ్చి బోధలు చేసి దీవించెదరు. అప్పుడప్పుడు సుప్రసిద్ధులైన విద్యావేత్తలను వెంట తీసుకుని వెళ్లి వారిచే ఉపన్యాసములిప్పించి సాయి ఆదర్శములలో ఆసక్తిని పెంపొందించేవారు. అందరి మనస్సులలోని భావములు స్వామికే తెలియను. ఈ సత్యమును అనుభవరీత్యా గ్రహించిన వారగుటచేత విద్యార్థినులు, ఉపాధ్యాయునులు స్వామి ఉపదేశములకు అనుగుణముగా వారి ప్రవర్తనలను మలుచుకునేవారు. సత్యధర్మ శాంతి ప్రేమలను గురించి ఇది వరలో ఎందరో బోధించారు. అయితే స్వామి ఒక్కరే ఆచరణపూర్వకముగా ఉపదేశించినది అని డాక్టర్ గోకాక్ గారు అన్నారు. శాంతి కావలన స్వామి వద్ద నుంచి నేర్చుకునుము. ప్రేమతత్వమును గురించి తెలుసుకునవలన ఆ ప్రేమస్వరూపిని ఆశ్రయించిన చాలును. అన్నిటికంటెనూ ముఖ్యమైనది బాబా అద్వితీయ శక్తి. పరిస్థితులను మార్చగలరు. మార్గమును, గమ్యమును సృష్టించగలరు. త్రోవచూపి పురోగమనమునకు తోడ్పడెదరు. రోగమును బట్టి చికిత్స అనునట్లు అవసరమైన ఎడల అడుగడుగున అవరోధములు కల్పించి అపమార్గము నుంచి తప్పించెదరు. వారు ప్రారంభించిన కాలేజీ వారి ఆశయములను సిద్ధించు మార్గమును వెదుక్కొనుచు నిరాఘాటముగా పురోగమించును. దానికి కారణం వారి దివ్య సంకల్పశక్తి. విశ్వకళ్యాణ నిమిత్తము ప్రారంభించిన ఈ విద్యావిధాన సంస్కరణ మహోద్యమంలో విద్యార్థినులు పరికరములగు అవకాశము కలుగుట వారి పూర్వపుణ్యఫలము.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి వ్రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మనం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాస్తవ్యులైన ముగ్గురు భక్తుల అనుభవాలను వింటూ వారి జీవితాల్లో సాయి భగవానుడు నింపినటువంటి అవ్యాజ ప్రేమను గురించి, వారిలో వచ్చినటువంటి మార్పును గురించి డాక్టర్ కెవి రమణకుమార్ గారు, శ్రీ కూచి కృష్ణప్రసాద్ గారు, శ్రీ నులుబులు సత్యరాజులు గారు మనతో పంచుకుంటారు. విందామా. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరినీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వామివారు తమ దివ్య పాదం మోపినటువంటి ఈ పవిత్ర ప్రదేశం అమలాపురంలో మనం ప్రస్తుతం ఉన్నాము. స్వామి వారి భక్తులకు ప్రసాదించినటువంటి అనుభవాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో ఈనాడు మనం డాక్టర్ కెవి రమణకుమార్ గారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం డాక్టర్ గారు.
1: సాయిరాం. సాయిరాం
0: సార్, అసలు మొట్టమొదటిసారిగా స్వామిని ఏ విధంగా తెలుసుకోవడం జరిగింది? మీ కుటుంబం స్వామి దగ్గరికి మొట్టమొదటిసారిగా ఎప్పుడు వెళ్ళింది సార్?
1: మేము ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం. ప్రభాకర్ గారు ద్వారా యాక్చువల్గా ఆయన తీసుకెళ్తానని చెప్పి మాకందరికీ టికెట్స్ అవి కూడా తీసుకెళ్ళడం బుక్ చేయడం జరిగింది, కానీ అప్పుడు మాకు వీలు పడలేదు. తర్వాత ఇక్కడ గిరిజన్ సర్వీస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ వ్యాన్లో ట్రైబల్ ఏరియాకి అక్కడ సర్వీస్ చేసి ఒక పేషెంట్ ఇక్కడ మా హాస్పిటల్ తీసుకొచ్చి అతనికి కాళ్ళు పూర్తిగా వంకరగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకుని ఒక 3 మంత్స్ పూర్తిగా ఫ్రీగా సర్వీస్ సర్జరీలు చేసి అది స్ట్రెయిట్ చేసిన తర్వాత దానికి వీళ్ళంతా భోజనాలు సహకార వసతులన్నీ కల్పిస్తే ఆ తర్వాత అతను పూర్తిగా మామూలుగా నడవగలిగే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ తర్వాత అప్పుడు నుంచి నాకు వెళ్ళటానికి వాళ్లతో పాటు గిరిజన్ అది ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, అప్పుడు వచ్చామన్నమాట మేము. అప్పటి నుంచి రెగ్యులర్ గా నేను రఫ్ గా ఐడియా రావట్లేదు, బట్ 2005 స్వామి ఉన్నారు అప్పుడు,
0: ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళంతా వచ్చినప్పుడు,
1: అప్పుడు వచ్చినప్పుడు ఆ రకంగా మేము మొట్టమొదటిసారి అందులోకి ప్రశాంతి నీళ్ళు రావటం జరిగింది. అప్పటి నుంచి ఇంక ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వస్తున్నాను. అలాగే ఈ మొబైల్ వ్యాన్ ఇది మొదలు పెట్టారు కదా సర్వీసెస్, అప్పటి నుంచి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 2 టైమ్స్ ప్రతి సంవత్సరం కూడా నేను పాల్గొనడం జరుగుతుంది.
0: అంటే స్వామిని మీరు మొట్టమొదటిసారిగా మీరు దర్శించుకున్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభవం ఎట్లా ఉండేది?
1: చాలా గొప్పగా గొప్ప అనుభూతి అది. ఆయన ఎప్పటి నుంచో చూడాలనుకుంటూ ఉన్నవాళ్ళు కాబట్టి సో అదొక పెద్ద అది మంచి మధురమైనటువంటి అనుభవం.
0: మరి మీరు 2006 స్వామి మొబైల్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి సంచార వైద్య సదుపాయం అందిస్తున్నారు గ్రామస్తులందరికీ. మీరు 2006 ఫస్ట్ టైం జాయిన్ అయ్యారండి అక్కడ మొబైల్ హాస్పిటల్?
1: అదే టైంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి రెగ్యులర్ గా రావటం జరుగుతుంది.
0: మీరు యాజ్ అ డాక్టర్, మీరు ఒక వైద్యులు గాని స్వామి తాలూకా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ని అబ్జర్వ్ చేసినప్పుడు బయట ఉన్న సిస్టమ్ కి స్వామి సిస్టమ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపించింది?
1: అక్కడికి వచ్చినప్పుడు అదొక డిఫరెంట్ వాతావరణం, అదొక వేరే ప్రపంచంలాగా ఉంటుంది అక్కడ కంప్లీట్ గా. సో దాని గురించి అని చెప్పి మేము ప్రతిసారి రావటంకి తప్పనిసరిగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటాం. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక రీఛార్జ్ లాగా అయినట్టు, రిజువినేట్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ నరసింహ వారి డిసైపుల్స్ కదా వాళ్ళంతాను, వాళ్ళ దీంతో మేము అంతా కూడా స్వామి యొక్క ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ లోను సో ప్రేమతోటి సేవ చేయటం అనేది నేను ప్రత్యేకంగా నేర్చుకుని దాన్ని ఇక్కడ కూడా ఇక్కడ మనం ఈ సర్వీస్ లో మనం ఏమి రెగ్యులర్ గా ఇక్కడ ఉండి ప్రాక్టీస్ లో కూడా దాన్ని ఒక ప్రాక్టీస్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చేసిన తర్వాత నుంచి నేను అది బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. నేను చేసే వృత్తిని ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అదే రకంగా నేను మన పేషెంట్స్ కి మనం ఉన్నటువంటి పూర్వ పద్ధతుల్ని అవలంబించేలా చేస్తూ వాళ్ల యొక్క మోకాలు నొప్పులు గాని నడు నొప్పులు గాని లేకుండా తగ్గించగలిగేలా, మందులు అవసరం లేకుండా, పరీక్షలు అక్కర్ లేకుండా ప్రతి వాళ్ళు మా దగ్గరికి ఎంఆర్ఐలు తీసుకుని వస్తూ ఉంటారు. మేము ఎక్స్రే కూడా తీయించాం, అవసరం లేదు, మనకు తెలిసిపోద్ది, అది అరిగిపోయి ఉంటుంది, వయసు పెరిగిన దానివల్ల వచ్చినటువంటి మార్పులు, దానివల్ల మనకి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏంటంటే అది మనం ముందు నుంచి ఇది మనకున్నటువంటిదే, మేము కొత్తగా కనుక్కుందేం కాదు, కానీ దాన్ని ఏంటంటే మరుగును పడిపోయింది. వెస్టర్న్ ఒక కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ లో వెళ్లిపోతున్నారు అందరూ. మన జీవన విధానం మారిపోవటం మూలాన, మనం ఆ రకంగా కూర్చోవడం చేయకపోవటం మూలాన, కేవలం ఆ ఒక్క దాని వల్ల మన మోకాళ్లు అరిగిపోవటం, దాని ద్వారా మనకి ఏంటంటే నడుల్లోకి లాగేయటం, చట్ట లాగేయటం, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కంప్లైంట్ తో బాధపడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తర్వాత తిరగలేని పరిస్థితి, ఆఖరికి పడుకున్నా కూడా ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. అలాంటి దాన్ని మేము ఈ స్వామి యొక్క కృపతోటే కేవలం ఈ జీవన విధానాన్ని మార్చుకుని దాన్ని అవలంబించుకుని మన డే టు డే యాక్టివిటీస్ లో అది ప్రాక్టీస్ చేస్తే మళ్లీ తిరిగి మనకు ఆ ఇబ్బంది లేకుండా, మందులు వాడవలసిన పని లేకుండా, సర్జరీలు వదిలేయండి, మందులు అక్కర్ లేకుండా మన మోకాల్ని అలాగే వర్జిన్ గా ఉండేలాగా చేసుకోవచ్చు. చివరి ఊపిరి దాకా దానికి ఏ రకమైన ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రెగ్యులర్ గా మళ్ళీ హాస్పిటల్ కూడా రావక్కర్లేదు, అది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సో ఒక్కసారి వస్తే ఆ విజిటింగ్ టైం పీరియడ్ లోపల మనం అది కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయించి ఇంప్లిమెంట్ చేయించి వాళ్ళ యొక్క రిలీఫ్ పొందేలాగా తర్వాత మళ్ళీ అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ జీవితంలో దానివల్ల ఇబ్బంది పడకుండా చేసుకునేలా చేయొచ్చు. ఆ రకంగా చేస్తున్నాం. సో అలాగా ఇవన్నీ చిన్న చిన్నవే చూడడానికి, కానీ దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్.
0: అలాంటి
1: ఎంత ఇబ్బంది అంటే నిద్ర కూడా పట్టరు అనమాట, ఇంకా అంత రాత్రి అంతా జాగారం చేస్తూ ఉంటారు. అలాగా యాక్చువల్ గా పుట్టపర్తిలోనే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నరసింహన్ గారి ఆధ్వర్యంలో ఒక పేషెంట్, ఒక అతను చెయ్య గూడు పట్టేసి చెయ్య లేవలేక ఇలా ఇలా అయిపోయాడు. అసలు ఆ ఫోటో అది ఉంటే బాగుండు, ఆయన ఎప్పటికీ గుర్తు చేస్తుంటారు, వెళ్ళినప్పుడల్లా అందరికీ చెప్తుంటారు. మేము అక్కడే ఇంజక్షన్ చేసాం, ఇక్కడ చేసేది మేము రెగ్యులర్ గా చేస్తున్నది. అతనికి అక్కడే ఆ రోజు ఓపీలోనే కొంచెంసేపు కూర్చొని ఒక గంట సేపు పించుమించుగా ఒక బాటిల్ సలైన్ బాటిల్ ఇంజెక్ట్ చేసి గూళ్ళలోకి చేసి తర్వాత సాయిరామ్ అనుకుంటూ ఎక్సర్సైజ్ చేయించాం. చేస్తూ ఉంటే అలాగలాగా ఆ రోజు చేసి మళ్ళా మన్నాడు నెక్స్ట్ డే ఇంకో చోట వెళ్తాం అక్కడ కూడా రమ్మని చెప్పి అది అలా కంటిన్యూ చేస్తూ ఆ జాయింట్ లోకి అది బిగిసిపోయింది అనమాట, అతుక్కుపోయింది. అది కొన్ని నెలల నుంచి బాధపడుతున్నాడు అతను, 7-8 మంత్స్ ఇంచుమించు 9 మంత్స్ నుంచి. అలాంటిది ఆ ఒక్క 4 రోజుల ట్రిప్ లోనే అతను చాలా వరకు నయమయ్యి ఇప్పుడు అతను మనకి వాలంటీర్ కింద చేరిపోయాడు. అంత గొప్ప ఇదనమాట. సో అది ఒక ఫస్ట్ గొప్ప అనుభవం మనకి జరిగినటువంటి ఫస్ట్ టైం ఫస్ట్ ట్రిప్ లోనే. అలాగే ఇంకా ప్రతిసారి మనం ఏదోటి ఇలాంటిది ఏదైనా ఆయన ద్వారా ఆయన ఒక కృప వల్ల వీళ్ళకి మనం బాగు చేయడానికి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడుతున్నాం అనమాట. ఆ రకంగా మేము సాయం చేయడానికి చేయగలుగుతున్నాం. ఆయన ఒక సర్వీస్ ని దాన్ని పరిపూర్ణంగా ప్రేమతోటి చేస్తూ వీళ్ళ యొక్క బాధల్ని తగ్గించి ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ ని ఫ్రీగా చేసుకోగలిగేలా చేయగలుగుతున్నామని నేను అనుకుంటున్నాను.
0: సార్, ఇప్పుడు మెడిసిన్ ఒక పార్ట్ అయితే స్పిరిచువాలిటీ అనేది రెండొక ఆస్పెక్ట్ అనమాట. మీ పేషెంట్స్ కి స్వామి చెప్పినటువంటి ఈ వాల్యూస్ కానివ్వండి, స్పిరిచువల్ యాక్టివిటీస్ వాళ్ళకి మీ పేషెంట్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు?
1: ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పేషెంట్ కి ఆ చేస్తున్న సేపు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూనే ఉండమన్నాను. అలా అంటూనే ఉన్నాడు అతను, అనుకుంటూ ఇది మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక గంట సేపు ఇంచుమించి ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. సలైన్ బాటిల్ అంతా దాంట్లోకి ఎక్కించేసి అందులోంచి నీరంతా ఒక చిన్న సూది ద్వారా అలా చేస్తూ అతను ఇలాగా అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉంటే అలా నెమ్మది గ్రాడ్యువల్ గా ఇంకా అది అలా అలవాటు అయిపోయింది అతనికి, అలా చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా మేము వీలున్నంత వరకు, ఇప్పుడు అందులో మన దగ్గరికి రకరకాల పేషెంట్స్ రకరకాల మతాల వాళ్ళు వస్తుంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు, అది లైక్ మైండెడ్ గా ఉండేవాళ్ళు, ఇది యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అది వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా నేను చెప్పి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాను, అనిపిస్తూ ఉంటాను. సో ఆ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. సో అంచేత మెడిసిన్ అనేది కొంతవరకే కొంత దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం దాటి ఈ స్పిరిచువాలిటీ ద్వారా దాన్ని కంప్లీట్ గా రిలీఫ్ పొందుతూ దాన్ని మనం పూర్తిగా మనం ముక్తి పొందడానికి అవకాశం ఇది ఒక కేవలం ఏకైక సాధనం అనమాట. సో అది దాని ఆ రకంగా మనం వాళ్ళందరినీ కూడా చేయించే ప్రయత్నం చేస్తుంటాను.
0: చాలా బాగుంది సార్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఎన్విరాన్మెంట్ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ సిటీస్ లోని మిగతా ప్లేసెస్ లోని, దానికి యాజ్ అ డాక్టర్ మీరు ఈ యూత్ కి కానివ్వండి, కరెంట్ జనరేషన్ కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి, మా లైఫ్ స్టైల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏ విధంగా ఉండాలి లైఫ్ స్మూత్ గా సాగాలంటే హెల్దీగా?
1: లైఫ్ స్టైల్ ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం ఈ మారిపోయినటువంటి జీవన విధానం వల్ల. చాలా సింపుల్ అన్నమాట, ఉదయం లేస్తే ఈ నేచురల్ కాల్స్ అటెండ్ అవటం, అది ఆ రకంగా మామూలుగా కాలు మడతపెట్టి కూర్చోవడం, గొంతు కూర్చోవడం, అలాంటివన్నీ మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం అవన్నీ మర్చిపోయి మానేసి మనం కంప్లీట్ గా డీవియేట్ అయిపోవటం మూలాన ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మనం ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం అన్నమాట. సో అంచేత ఆ ఓల్డెన్ డేస్ లో మనకి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేదాల నుంచి, ఋషుల దగ్గర నుంచి, అలాగా మన పూర్వీకులు పెద్దలు అలా ఆచరించేవారు. వాటిల్ని మనం దాన్ని కొట్టి పారేయకుండా అది కేవలం ఒక మూఢనమ్మకం అని కానీ చెప్ప, అది చేస్తే మనకి చెడ్డ వస్తుంది అనే అనుమానం లేకుండా పూర్తిగా దాన్ని పూర్తిగా ఫాలో అయితే అసలు మన జీవన విధానం అనేది చాలా బాగు చేసుకుని మనకు అనారోగ్యాలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం పూర్తిగా కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అదనమాట, అది నేను చెప్పగలిగేది. అందులో మన స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మిక అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అది ఏంటంటే మన ఆ ఓల్డెన్ డేస్ లో మనకి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేదాల నుంచి, ఋషుల దగ్గర నుంచి, అలాగా మన పూర్వీకులు పెద్దలు అలా ఆచరించేవారు. వాటి

0: అందులో మన స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మిక అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అది ఏంటంటే మనం స్మరణ స్మరిస్తూ ఉండడం, చరిచర ఎప్పుడూ కూడా
1: దేవుని నామ
0: ఉచ్చారణ చేసుకుంటూ, మానసికంగా చేసుకుంటూ చేసుకుంటే అసలు దాన్ని మించింది ఏది లేదు. అప్పుడు మనం ఈ ప్రశాంతత అనేది, ఇప్పుడు ప్రస్తుతం మన అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆర్థికంగా అయితే వాళ్ళు చాలా ముందుకెళ్లారు, కానీ వాళ్లలో ఎవరిలో కూడా ఈ ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది లేదు. అది ఏ రకంగా వస్తుంది అంటే, మనం ఈ రకంగా ఆధ్యాత్మికంగా వెళ్లటం ద్వారా దాన్ని పూర్తిగా మనం సాధించుకుంటూ మనం చేసే వృత్తిని ఎంజాయ్ చేస్తూ అప్పుడు మనం ఫ్రూట్స్ పొందుతాం. ఆయన యొక్క టూల్స్ మన చేతుల్లో, ఆయన చేతుల్లో ఒక మనం టూల్ అని భావిస్తూ మనం చేసే వృత్తిని చేస్తే తప్పకుండా మనం దాని యొక్క సక్సెస్ఫుల్ రిజల్ట్స్ పొందుతూ మనం కూడా తరించడానికి ఒక అద్భుతమైన అవకాశం.
1: సార్, ఇప్పుడు మీరు స్వామి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత అమలాపురంలో స్వామి స్వయంగా అడుగుపెట్టారు. మరి ఇక్కడ ఎంతో మంది సాయి భక్తులను మీరు చూసుంటారు, వారి ద్వారా మీరు పొందినటువంటి స్ఫూర్తి ఏంటి?
0: నాకు ఈ ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఆ రకంగా అంత ముందు నుంచే ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళని కలిసిన తర్వాత మేము ఎప్పుడెప్పుడు కలుద్దామా అనేది ఉంటూ ఆఖరికి మాకు అప్పటి నుంచి అవకాశం దొరికింది. దొరికినప్పటి నుంచి వాళ్ళ నుంచి పొందినటువంటి స్ఫూర్తే మాకు అక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇంకా గొప్ప మంది భక్తులు ఉన్నారు స్వామికి. వాళ్ళందరితో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్లతో సత్సంగాల్లో పాల్గొన్నప్పుడు, వాళ్ళ ఇవన్నీ వాళ్ళ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళు ఎంతో ధన్యజీవులు అని చెప్పి మనం ఫీల్ అవుతూ మేము కూడా వాళ్ళని ఆచరించే ప్రయత్నంలో ప్రస్తుతం జరుగుతుంది, చేస్తున్నాం.
1: చాలా బాగుంది సార్, మీరు శ్రోతలందరికీ ఇలాంటి మంచి పాయింట్స్ మాకందరికీ పంచుకున్నందుకు సాయిరాం సార్
0: ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరాం, మీ రేడియో సాయి, మీ టీం అందరికీ కూడా, మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ రికార్డ్ చేసి ఇవన్నీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. మీతో మాకు మేము పంచుకోవడానికి కూడా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
1: సాయిరాం సార్.
0: సాయిరాం సాయిరాం.
1: మనతో తమ అనుభవాన్ని పంచుకోవడానికి శ్రీ కూచ కృష్ణ ప్రసాద్ గారు వచ్చారు. సాయిరాం సార్.
2: సాయిరాం సార్. సార్
1: సార్ స్వామి దగ్గరికి మీ కుటుంబము ఎట్లా, ఏ విధంగా, ఎప్పుడు వచ్చింది చెప్తారా?
2: తప్పకుండా.
3: ప్రణమామి సదా భక్త్యా భగవా.

0: నాన్నగారి పేరు కూచి వీరభద్రశర్మ గారు. ఆయన హరికథా విద్వాంసులు, ఉపన్యాసకులు. స్వామికి ఎంతో అత్యంత ఆత్మీయమైనటువంటి పూర్వ భక్తులలో నాన్నగారు ఒకరు. నాన్నగారు కాలం చేశారు. స్వామి గురించి చెప్తూ నాన్నగారు అమ్మగారు స్వామి పేరు వినేటప్పటికీ, స్వామి నామం వినేటప్పటికీ గుండెల్లోంచి వాళ్ళకి ఒక ఆనందం, ఒక ఆవేదన, ఒక ప్రేమ అలా తన్నుకుంటూ వచ్చేసేది. ముందర నాన్నగారి దగ్గర నుంచి, నేను నాన్నగారికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి నేను వస్తాను.
1: చెప్పండి సార్.
0: 1959లో మా స్వగ్రామం ఇక్కడ అమలాపురం దగ్గరలో అయినాపురం అనేటువంటి ఊరు. అక్కడ నాన్నగారు, తాతగారు కూచి సత్యం గారు, ఆ తర్వాత నాన్నగారు కూచి వీరభద్రశర్మ గారు, అక్కడే మొత్తం వైదికం అదే కూడా చెప్పుకున్నారు తాతగారి దగ్గర. చెప్పుకున్న తర్వాత పరంపరగా అలా అలా ఈ హరికథలు చెప్పుకుంటూ అలా అనంతపురం అది వెళ్లేటప్పటికి స్వామి గురించి విన్నారు. వెళ్లేటప్పటికి స్వామి ఆ దర్శనం చేసేటప్పటికే సలగదా జగన్మోహన్ మూర్తిని. ఆ రోజుల్లో నాన్నగారు వెళ్లి స్వామికి పాద నమస్కారం చేసి స్వామి చేసేటప్పటికి ఎంత ప్రేమో, ఎంత ఆత్మీయతో భద్రం భద్రం అని వార్త నాన్నగారిని, స్వామి భద్రం భద్రం అని వార్త అయినప్పటికి నాన్నగారు హరికథ చెప్పి స్వామి ముందర చెప్తుంటే నాన్న ఆ హరికథలో హాస్యం ఉంటుంది కదా, స్వామి ఆ హాస్యానికి జేబునుమాలు అడ్డం పెట్టుకుని పొట్టు పట్టుకుని డబ్బేసేవారట. నాన్న ఆనందపడిపోయేవారు చెప్తూ, అరే స్వామి కొరటువంటిది రా చెప్పు. తర్వాత పాపం ఆర్థికమైనటువంటి స్థితిలో అంత ఇదైనటువంటి పరిస్థితి కాదు, హరికథలు చెప్పాలి. చెప్తే హరికథకు పట్టు పంచ పైన కండువ అది కదా వేషధారణ. నాన్నగారు ఆ వేళ స్వామి చిన్న సంఘటన నుంచి ప్రారంభం చేస్తాను. స్వామి దగ్గర హరికథ చెప్తుంటే స్వామి సగం సర్వాంతర్యామి, ఆయన

0: నాన్నగారు హరికథ చెప్తుంటే విని ఒక్క మాట భద్రం హరికథ ఆపేయన్నారట. నాన్నగారు ఆశ్చర్యపోయారట, ఇదేమిటి హరికథ ఆపేయమంటున్నారు స్వామి అని అనుకుని వెళ్ళప్పటికీ, రా ఒక్క మాట వెనక్కి అన్నారు. సరే స్వామి వచ్చారు, స్వామి వెళ్ళారు, నాన్నగారు కూడా వెళ్ళారట. వెళ్ళేటప్పటికీ నాన్నగారు పంచి చిరిగిపోయింది. చిరిగిపోయిన పంచితోటే ఆయన హరిక చెప్తున్నారు. చెప్తుంటే స్వామి నా భద్రం ఇదిగో ఆ పంచి విప్పే, ఇదిగో పట్టు పంచి కట్టుకో. అంత కరుణ అంత ప్రేమ అయిపోయింది. తర్వాత కొద్ది కాలం అయ్యేటప్పటికి 1961-62 ప్రాంతాల్లో నాన్నగారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి చికాకులు పడుతూ లివర్ డిజార్డర్ అయింది. లివర్ డిజార్డర్ అయితే అయినా పనుల్లో మా తాతగారు ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆ రోజుల్లో స్వామి ఏదో ఒక కార్డు రాసి, భద్రం నువ్వు వెంటనే బయలుదేరి పుట్టపర్తిరా అని చెప్పి నాన్నగారికి లేఖ రాశా. వెళదామంటే పుట్టపర్తి వెళదామంటే ఒకటి లివర్ డిజార్డర్ అనారోగ్యం, రెండు డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇత్తడి గిన్నె ఉంటే ఆ ఇత్తడి గిన్నె అమ్మేసి, అప్పుడు కూడా ఇంత ప్రయాణ సౌకర్యాలు లేవు కదా పుట్టపర్తికి, అలాగే వెళ్లి స్వామి దగ్గరికి వెళ్లి వెళదామని చెప్పి బయలుదేరి గుండెలు చేతితో పట్టుకుని ఆ ట్రైన్లో మామూలు కంపార్ట్మెంట్లో ఎక్కి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒకటే పంచ ఒకటే చొక్క పైన కండువ ఏదో మామూలు డ్రెస్ తోటి వెళ్లారు. మాసిపోయినటువంటి ఇంకా చెప్పాలంటే చెమట వస్త్రేస్తున్నటువంటి బట్టలతోటి ఎలా వెళ్ళం స్వామి దగ్గరికి నేను చెప్పి ఈయన ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు, అప్పుడు పూర్వం భావన మామిడి చెట్టుకు జారపడి నాన్నగారు వేడుస్తున్నారు. వెంటనే స్వామి భద్రం అక్కడ ఉన్నాడు, భద్రాన్ని రమ్మను అని చెప్పి వెంటనే నాన్నగారు వెళ్ళి స్వామిని చూడగానే మనం అంతే అంటే మీ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండొచ్చు, స్వామిని చూడగానే ముందర మనం ఏడ్చేస్తాం, ఆ 1000 తల్లుల ప్రేమ కదా అది, మనం ఏడ్చి పాదాలు పట్టుకున్నాం. చేసేప్పుడు ఎందుకు ఏడుస్తావు, ఏం భయం లేదు అని ఇలా భోజనం మీద తట్టి కొంచెం విభూతి తీసి స్వామి మా పరమం పవిత్రం అంతే. వెంటనే ఆయనకి ఒక 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఏమే పర్వాలేదు, నువ్వు యోగ భ్రష్టుడివి భద్రం, నువ్వు యోగ భ్రష్టుడివి, క్రితం జన్మలో నువ్వు చేసిన తపస్సు అద్భుతమైనటువంటి తపస్సు చేసావు, కానీ ఏదో ఒక పొరపాటు వల్ల నువ్వు మళ్లీ నీకు ఈ జన్మ వచ్చింది, ఈ జన్మతోటి నీకు అయిపోయింది, ఇంకా పునర్జన్మ లేదు, నువ్వు యుగాంతకీర్తి పొందుతావు, నువ్వు యుగాంతకీర్తి పొందుతావు అని చెప్పి స్వామి ఆశీర్వచనం ఇచ్చారట. దాంతో తర్వాత నాన్నగారు సశాస్త్రీయ రుద్రాభిషేక విద్య అని చెప్పేసి ఒక పుస్తకం, రుద్రాభిషేకానికి ఒక ఆథరైజ్డ్ బుక్, ఒక రిఫరెన్స్ బుక్ అది రాశారు నాన్నగారు, దానికి కూడా మూలం చెప్తాను సరే అని స్వామి ఆశీర్వచనం ఇచ్చారు. యుగాంతకీర్తి వస్తుందని కానీ చెప్పి ఆశీర్వచనం ఇచ్చారు స్వామి నాన్నగారికి. అయిపోయిన తర్వాత 1959-60 ఆ ప్రాంతం అంటే సంవత్సరం నాకు అంతగా ఇది లేదు, స్వామి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. వచ్చినప్పుడు రాజమండ్రిలో స్వామి వెళ్ళదగించారు నిలబట్ట సత్యం గారు, తర్వాత దండమూడి రామారావు గారు, సరస్వమ్మ గారు, లక్ష సంస్థ గారు, వీళ్ళంతా నాన్నగారు వీళ్ళంతా వచ్చేసప్పటికి గోదావరిలో విహారానికి అందరూ పడవలేసుకుని చూశారట. సరే స్వామి అలా ఆ పడవలో అంతా వెళ్లి ఆ మధ్యన ఒక ఇసుకతన్ని ఉంటే అక్కడ ఇసుకతన్ దగ్గర పడవలు ఆపి స్వామి మధ్యన కూర్చున్నారట, చుట్టూ భక్తుడు కూర్చున్నారట. స్వామి అందరినీ అడుగుతున్నారట ఎవరికి ఏది కావాలి, ఎవరికేం కావాలి అని అన్నీ అడుగుతున్నారట. ఎవరికి ఏది కావాల్సింటే అవన్నీ ఇస్తున్నారట. నాన్నగారు అడిగారట, భద్రం నీకేం కావాలని. నాన్నగారు అన్నారట, నాకేం కావాలో మీకు తెలీదా అనేటప్పటికీ ఒక్క మాట నవ్వుకొని నాకు తెలుసులే అని ఇసుకలోంచి ఒక్క మాట చెయ్యి లోపలికి పెట్టలా పైకి తీశారు. తీసేటప్పటికీ లింగం మీద లింగం, లింగం మీద లింగం, వెండలింగం. బహుశా ఎక్కడో కేదారేశ్వరంలో ఎక్కడో ఉందని అంటారు, కానీ అది ఎక్కడా లేదు. మద్గృహే దివ్య పీఠస్థం అని చెప్పి నాన్నగారు దుర్గామహేశ్వరు అని చెప్పి పేరు పెట్టి ఆ లింగానికి అర్చన ప్రారంభం చేశారు. ఎక్కడికెళ్తే అక్కడికి కూడా తీసుకెళ్లిపోవడం, అర్చన చేయడం, ఆ శివ సంబంధమైనటువంటి ఆయన పండితులు స్మర్త వైదికల్లో చాలా దిట్టయ్యి, నమస్తే రుద్రమన్యవ ఉదోతైష వే నమః అని చెప్పి అభిషేకం చేస్తూ చేసి ఎక్కడ పెడితే అక్కడ అలా చక్కగా చేసుకునేటప్పటికి ఆ ఫలితం అందుకే ఇచ్చారేమో స్వామి, పాశుపత విధాన సహిత సుశాస్త్రీయ రుద్రాభిషేక విధి. ఒక కొబ్బరికాయ కొట్టి నమస్తే రుద్ర మన్యవ ఉతో తేషభే నమః అని చెప్పి అభిషేకం చేసిన తర్వాత మళ్లీ ఆ కొబ్బరికాయ నివేదన పెట్టకూడదు.
1: ఓకే,
0: కెమిస్ట్రీలో ఒక ప్రాక్టికల్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ కనుక తక్కువైతే ఆ ప్రాక్టికల్ ఎలా అయితే ఫెయిల్ అవుతుందో అయితే అభిషేకం ఫెయిల్ అవ్వదు, ఫలితం పూర్తిగా రాదు. అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ, వైదిక ప్రక్రియలో అదొక అద్భుతమైన. ఇవి నాన్నగారు 2 సంవత్సరముల కాలం మమ్మల్ని అవన్నీ చూడలేదు. ఆయన తంజావూరు ఎక్కడెక్కడెక్కడో పురాతనమైనటువంటి ఓళ్ళకన్నీ వెళ్లి అద్భుతమైనటువంటి స్థితిలో ఏ రుద్రాభిషేక విధైనటువంటి పుస్తకం చేశారు ఆయన. అది కేవలం స్వామి కృప, స్వామి కరుణ. ఈవేళ పాశుపత విధాన సహిత అభిషేకం ఎక్కడన్నా చేస్తుంటే కూచి వీరభద్ర శ్రమ గారు గుర్తొస్తారు, అది స్వామి కరుణ. ఆయన ఇచ్చినటువంటి లింగేశ్వరులు ఆ పరంపర స్వామి మాకు. ఎందుకంటే క్షణక్షణం కూడా స్వామిని తలుచుకుంటూనే ఉంటాం. కేవలం ఆ ప్రేమ వల్ల, ఆ కృప వల్ల, దయ వల్ల బతికిన కుటుంబం మాది. ఇంకంతకంటే స్వామికి మనం అది పరంపర తర్వాత. ఇంకొక ఉదాహరణ, మా అమ్మగారు నాన్నగారి కంటే కూడా, ఇంకా చెప్పాలి అంటే కంపారిజన్ కాదు, ఈ లౌకికంగా ఈయన వెళ్ళి పాపం ఈ హరికథలు ఇవి చెప్పుకోవడం ఇట్లా వాటిలో కొంత చేసిన సర్వస్వ సరళాగత చేసింది నా తల్లి. ఊచి పర్వత వర్ధనం అని చెప్పి స్వామికి సరస్వమ్మ గారు మా అమ్మగారు కూడా తీసుకుని పట్టుపట్టి వెళ్ళేవారట. వెళ్ళినప్పుడు అమ్మ చవాయకురాలు అక్కడ చదువుకున్నది కదా, కానీ ప్రేమ స్వామి అంటే. స్వామికి పెసరపూడు కృష్ణం అని చెప్పారు ఎవరో. వెళ్ళినప్పటికీ ఆ మామిడి చెట్ల కిందే, నాకు సరస్వమ్మ గారు ఇప్పటికీ చెప్తుంటారు, ఆ మామిడి చెట్ల కిందే పొయ్యి పెట్టేసి ఆ పెసర పుణుకులు చేసేసి వేయడానికి ఏమీ లేకపోతే ఫ్లాస్క్ మూతలో ఈ పెసర పుణుకులు వేసుకుని స్వామి దగ్గరికి వెళ్ళారు. మా అమ్మాయి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ మా అమ్మ బాలాత్ర ప్రసుందరి ఉపాసకురాలు, అమ్మవారు ఉపాసకురాలు. మా అమ్మ పాశాంకు సాక్ష్యవలయం విద్యాపుస్తక ధారిణి నవవర్ష భజే బాల దాడి మీకు సుబ్రహ్మణ్యం ఇప్పుడు చదువుతూ ఉండేది. సరే ఆ రూములకు వెళ్ళేటప్పటికి ఈ పెసర పుణుకులు తీసుకుని వెళ్ళేటప్పటికి స్వామి తెచ్చావా అని ఒకటి తీసుకుని ఒక్క మాట అలా తిరిగేటప్పటికి ఆ జుట్టు విరగోసేసుకుని అమ్మవారు అలా ఉంటుంది, అమ్మవారుగా దర్శనం చేత స్వామి. మా అమ్మగారు వెళ్ళిపోయే వరకు కూడా బాధపడుతూ చెప్పేవారు. కాకపోయినా తర్వాత నాన్నగారు పుట్టపత్తలు ఉండేవారు, దొరుకుతూ ఉండేవారు. ఒక రోజు ఒక సంవత్సరం అంటే ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, ఇంకా ఆనందం ఇది ఒకటి మీకు నేను చెప్పి తీరాలేదు. అమ్మ ఇక్కడ ఉన్నారు, మేము చిన్నపిల్లలు, మాకు మా జ్ఞానం కూడా లేదు అప్పటికే, మేము నలుగురు అన్నదమ్మరం, నేను మూడో వాడిని, ఇద్దరు అప్పచెయ్యాలి. సరే స్వామి దగ్గర నాన్నగారు ఉన్నారు, యజ్ఞాలు యాగాలు క్రతువులు వీటిలో మొట్టమొదట ఈ నవరాజ శారదా నవరాత్రుల ఉత్సవాలు యజ్ఞ వేద క్రతువు చేయించింది నాన్నగారి ఆధ్వర్యంలో జరిగింది మొట్టమొదటి పుట్టపత్రం. ఆ తర్వాత ఇంకా పరంపరతే. సరే సరిగ్గా సరస్వమ్మ గారు నాన్నగారు పుట్టపత్రం ఉండేటప్పటికీ ఒకరోజు రాత్రి అమ్మకి స్త్రీ సంబంధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికీ అంటే బ్లీడింగ్ ఇంకా అయిపోయింది, ప్రాణం పోయేటువంటి సమయం ఇంకా ఓ అలా ధారాపాతంగా అయిపోతుంది, గది గదంతా నానా ఇది అయిపోతుందట. ఏముంది ఇంకంతకంటే నాయన స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం అని అమ్మ కూర్చున్నాయి, సాయినామం చేసుకుంటుంది మా అమ్మగారు. చేసేటప్పటికి ఒక్క మాట స్వామి వచ్చేటప్పటికి విభూతి వాసన మాటలు వెళ్ళేటువంటి గదంతా విభూతి వాసన వచ్చేసిందట. వచ్చేటప్పటికి వెంటనే స్వామి అక్కడ ప్రత్యక్షమయ్యి కొంచెం విభూతి తీసి అమ్మ నుదుటలు పెట్టి అమ్మ నోట్లో వేసి ఏం పర్వాలేదు తగ్గిపోతుందిలే అని అంత. అది స్వప్నమా నిజమా లేదు అమ్మకి తెలియదు. చూసేటప్పటికి విభూతి వాసన తెలిసిపోతుంది, అది స్వప్నంలో అవుతుంది, స్వామి వచ్చేసారు అక్కడికి, స్వామి వచ్చారు అక్కడికి అంతే అయిపోయింది. అమ్మకి తగ్గిపోయింది, వెంటనే తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికి మరుసటి రోజు పొద్దున్నే సరస్వమ్మ గారిని స్వామికి అవరంభించి సరస్వతి భద్రాన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అర్జెంటుగా అన్నర్త అనేటప్పటికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఏం లేదు వాళ్ళు అడుగు ఇంట్లో బాగలేదు, నేను వెళ్ళి చూసొచ్చానులే, నేను వెళ్ళి చూసి వచ్చాను, ఏం పర్లేదు బాగుందిలే విడిపోమని చెప్పు, పాపం తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అన్నర్థ స్వామి. అనేటప్పటికీ నాన్నగారు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంటే సరస్వమ్మ గారితో చెప్పేట స్వామి, అవును భద్రం ఇక్కడ నా పని చూస్తున్నాడు, ఇది భక్తులందరూ ఏమనుకోద్దు చాలా జాగ్రత్తగా మనస్సుకు పట్టించుకోవలసినటువంటి సబ్జెక్ట్. స్వామి అన్నమాట, అవును భద్రం ఇక్కడ నా పని చూస్తున్నాడు కదా, మరి అక్కడ అతని పని నేను చూడద్దు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ ఆయన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం నా కుటుంబానికి స్వామి ఇచ్చేశారు. వెంటనే ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఏడుస్తూ చెప్పిందిట, ఏమండి ఇలా స్వామి ఇచ్చారు, నాకు ఇలా చేశారని చెప్పాను. చేత పరమాత్ముడిని నమ్మకున్నటువంటి ఏ కుటుంబానికి, ఏ భక్తుడికి, ఏ వ్యవస్థకి, ఎవరికీ లోటు ఉండదు. నమ్మకం ప్రధానం, నమ్మకం ఇది చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి లీలలో ఇంకా ఎన్నెన్నో తర్వాత పరంపరలో ఆ లింగాన్ని మళ్ళీ నాన్నగారు నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో ఆ స్వామి అర్చనలు అందుకుంటున్నాడు. చాలా స్వాల్పికమైనటువంటి చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం, చిన్నదాంతో ఈవేళ స్వామికి పరిపూర్ణంగా నేను సేవ చేసుకునే అదృష్టం నాకు ఇచ్చారు. నా కుటుంబానికి ఆయన ఎప్పుడు స్వామి నాకు ఇదిగో ఇది బాధగా ఉంది అని నేను చెప్పుకుంటే లౌకికంగా కూడా చెప్తున్నాను నేను, నా ఇంట్లో నాకు ఈ వేళ లేదు అని చెప్తే నేను ఏదైనా అనుకుంటే ఆ మరుసటి రోజు ఎవరో వచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న ఉద్యోగాన్ని తీసుకొచ్చి స్వామి ఇలా ఉంది నాకంటే ముందర వాళ్ళు చక్కగా ప్రమోషన్స్ వచ్చే చాలా పెద్దగా ఉన్నారంటే కొన్ని కర్మలు ఉంటాయి కాబట్టి ఆ కర్మలు అనుభవించేయాలని నాన్న చెప్పి అనుభవించేసేసారు. ఆయన అయిపోయిన తర్వాత స్వామి చెప్పినటువంటి వెంటనే అనుకోకుండా ఇల్లు పడిపోతుంది. పెంకుటిల్లు స్వామి కట్టించిన ఇల్లేది, భక్తులు కట్టించిన ఇల్లే, పెంకుటిల్లు పడిపోతుంది. ఎలాగా స్వామి అనుకున్నాను, వెంటనే అక్కడ చిన్న ఉద్యోగం ఉన్నవాడిని ప్రమోషన్ ఇచ్చారు, ప్రమోషన్స్ లోన్ ఇచ్చారు, లోన్ వెంటనే అయిపోయింది. బ్రహ్మాండమైనటువంటి ఎందుకంటే ఆయన ఉండడానికి అంత అద్భుతమైనటువంటి భవనం కావాలి, చక్కగా వెళ్ళే ఒక మంచి భవనం కట్టించారు. నిత్యం కూడా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మహాలింగార్చన చేస్తూ స్వామిని పెట్టుకుని ఇప్పటికీ సుమారు 18 సంవత్సరాల నుంచి కూడా స్వామికి మహాలింగార్చన చేసుకుంటున్నాను. పరంపరగా రోజు కూడా అభిషేకం చేసుకుంటున్నాను. ఇది కేవలం స్వామి కరుణ, స్వామి కటాక్షం, స్వామి ప్రేమ అంతా స్వామి. ఇంకా ఉన్న ఎక్స్పెన్స్ అవన్నీ మనం చక్కగా ఎప్పుడో ఇంకో మాట మళ్ళీ మనం చెప్పాలి. స్వామి చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారు, స్వామిని మళ్ళీ మళ్ళీ తలుచుకునే అవకాశం నాకు ఇచ్చారు. సంతోషం.
1: ఈనాడు మనతో పాటు అమలాపురం వాస్తవ్యులు శ్రీ నోలు బులి సత్యరాజు గారు ఉన్నారు. సాయిరాం సార్, మొట్టమొదటిగా అసలు స్వామి గురించి మీకు ఎట్లా తెలిసింది, స్వామి దగ్గరికి మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏ విధంగా వచ్చారు?
2: స్వామి దగ్గరికి మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నాడండి, సుందరరావు గారు అని చెప్పేసి, ఆయన పొట్టపర్తి వెళ్తుండేవాడు. తర్వాత ఆయన ఫ్రంట్ పిచ్చి రామారావు గారు అని చెప్పి ఉండేవారు అన్నారు. ఆయన ఏమో మమ్మల్ని పొట్టపర్తి వెళ్దామని నాకు భ్రమ బాగా ఇది ఉంది, సరే ఆయన నన్ను తీసుకుని వెళ్లారండి. అది 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అవుద్ది, గుర్తులేదు నాకు టైం.
1: ఎప్పుడు మీరు పుట్టపర్తిలో చూసారు మొట్టమొదటి స్వామిని?
2: స్వామిని పుట్టపర్తిలో కాదండి, అమలాపురంలో డాక్టర్ సరస్వతి గారు మేడమే చూశాను.
1: అది మీకు సంవత్సరం గుర్తుందా?
2: గుర్తులేదండి.
1: మరి మీరు ఫస్ట్ టైం స్వామిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది?
2: స్వామిని చూస్తే ఇంకేమనిపిస్తుందండి, భగవంతుడైన ఆయన చూడగానే.
1: మీకప్పుడు 23 సంవత్సరాల వయసు
2: కాదండి?
1: మీకెంత వయసు అప్పుడు?
2: నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల ముందు వెళ్ళానండి, 23 సంవత్సరాలు నాకు 74 అండి. స్వామి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయిందా నాకు గుర్తులేదు.
1: మరి స్వామి మీకు కలిగించినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే మాకు చెప్తారా?
2: స్వామి అనుభవాలంటే, స్వామి చెప్తున్న ఈ లిటరేచర్ ఏది ఉంటది కదండి, అది చదువుతుంటాను. అది చదివి స్వామి చెప్పాడు సేవ చేసుకోవాలి, స్వామి వారంకి ఒకసారి భజనకి వెళ్ళాలి, తర్వాత నీకు సాధ్యమైనంత వరకు అందరికీ ఉపకారం చేయాలి, మిగతా నీకు అక్కర్లేని దానికి ఆ జోలికి వెళ్ళకు అని చెప్పి చెప్తుండేవారు. నేను అదే బాటలో నడుస్తున్నాను. యాక్చువల్ గా వారానికి ఒకసారి ఫ్యామిలీ భజన పెట్టుకోమన్నారు, ఫ్యామిలీ భజన పెట్టుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు ఎక్కడ భజన జరుగుతుంటే అక్కడికి నేను సాధ్యమైనంత వరకు వెళ్తుంటానండి. తర్వాత నేను ఈ కార్యక్రమంలో నేను వెళ్ళగలిగితే ఊపుకున్నప్పుడు అంతా నేను ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను.
1: మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు సార్?
2: నేను వృత్తిరీత్యా అయితే చిన్నప్పుడైతే అదే నా వయసులో ఉండగా నేను ఫ్యాన్సీ షాప్ ఉండేదండి, అంతకు ముందేమో కిరాణా అది ఉండేది, అవన్నీ కాదు అది వృత్తిరీత్యా.
1: మరి స్వామివారి సంస్థలో మీరు ఎప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది?
2: నేను మామూలుగా నాకు ఈ పాటలన్నా అదే నాకు నాకు సరదాగా ఉండేది, చాలా ఇంట్రెస్ట్ ఆ పాటలు పాడుకోవడం అంటేను. అప్పుడేమో రాజ్యం గారు ఉన్నారండి, ఆవిడ అన్నారు అదేంటండి పెద్ద బారు మీరేమో పాటలే పాడుతుంటారు కదా, సమితిలో చేరచ్చు కదా అన్నారండి. అంతేనండి, వెంటనే సమితిలో చేరాను.
1: చేరారు. మరి మీరు పాటలు నేర్పించేవారు అందరికీ?
2: నేను పాటలు నేర్చుకున్నానండి, అనే కొన్ని పాటలు నేర్చుకున్నాను. అది ఎవరంటే మన కపకతల రామం గారి దగ్గర. అవి నేను కొద్ది పాటల్లోనే నేను నేర్చుకుని మిగతా నేను ప్రతి నాకు రోజు భజన ఉంటుందండి ఒక రోజు తప్ప, ఆ ప్రతి భజనలుగానూ నేను ఉంటుంటానండి, అన్నిట్లోనూ పాల్గొంటాను భజనలకు.
1: మీ కుటుంబానికి స్వామి ఎట్లా తమ అనుగ్రహాన్ని కలిగించారు చెప్తారా?
2: స్వామి అనుగ్రహం కలిగించడం ఏంటంటే నాకంతా ఆయన మళ్ళీ ఉంటున్నాను, నాకు ఈ వయసులో ఈ సేవ చేసుకుంటున్నానంటే స్వామి దయ్యారండి. అసలు స్వామిని మర్చిపోనండి నేను. ప్రతిరోజు సాయిరాం సాయిరాం, ఎక్కడో చోట ఎవరితో మాట్లాడినా సాయిరాం అండ్ నమస్కారం అన్నా సాయిరాం అని చెప్తాను, నమస్కారం చెప్పనండి నేను.
1: స్వామి ఏ విధమైనటువంటి భావంతో మనల్ని సేవ చేయమన్నారు?
2: మంచి భావంతో చెయ్యి, ఎదరోడికి ఉపయోగపడే పనులు చెయ్యి, నువ్వు మాత్రం చెడు పనులకి వాటికి దాని జోలికి వెళ్ళొద్దు, నువ్వు మంచిగా చెయ్యి, మంచి ఇది నీకు కలుగుతుంది అని చెప్పి స్వామి చెప్పారు. అది అలాగే ఫాలో అవుతున్నానండి.
1: మీరు ఎట్లాంటి సేవలు చేసేవారు అమలాపురంలోని?
2: నేనైతే ప్రతిరోజునండి మందిరానికి వెళ్తానండి, అక్కడ బాల వికాస్ జరుగుతుంది, నేను అన్లీ అక్కడ కూర్చుంటానండి అంతే. తర్వాత ఇప్పుడు విభూతి పొట్లాలు ఉన్నాయండి, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారండి, ఏది కొంకాపిల్లని ముమ్మిడారం అని అలాగే చుట్టుపక్కల ఊళ్ళు. నేను ఒక 500 పొట్లాలు 300 పొట్లాలు కట్టేసి అన్ని రెడీ పెట్టుకుంటూ ఉంటాను, ఆ పొట్లాలు అన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటానండి. తర్వాత ఎక్కడైనా ఏదైనా సేవా కార్యక్రమాలు ఇంతకుముందు వెళ్ళేవాడిని, నేను ఇప్పుడు వెళ్ళడం లేదండి. నగర సంకీర్తన కూడా వారానికి 3 రోజులు వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళడం లేదండి నేను నగర సంకీర్తన కూడా.
1: మరి పుట్టపర్తి వెళ్తూ ఉండేవారా?
2: పుట్టపర్తి వెళ్తూ ఉండేవాడిని అండి, తరచు ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు, అంటే 2 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఒక్కోసారి వెళ్తూ ఉండేవాడిని.
1: వెళ్ళినప్పుడు స్వామి ఎప్పుడైనా మీతో మాట్లాడారా?
2: స్వామి నాతో మాట్లాడలేదండి, కానీ స్వామి చూపు మాత్రం నా మీద పడ్డది.
1: ఎప్పుడు
2: నేను చూశానండి, అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు. నేను వెళ్ళాను ఆ సంవత్సరం, స్వామి నా వంక చూసి అలా నిలబడి చూసి అప్పుడు ఎదరికెళ్ళారు.
1: స్వామి చెప్పినటువంటి సేవ చేసుకోండి, అందరూ మంచిగా ఉండండి అని మీ జీవితంలో చక్కగా పాటిస్తున్నారు?
2: పాటిస్తున్నానండి, అసలు 100కి 100% తప్పనండి అసలు.
1: మరి స్వామి మనకి కష్టం వచ్చిన సమయంలో మీ ఇంటా వెంట జంట ఉండి కాపాడుతానంటారు కదా, అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే చెప్తారా? ఒకటి రెండు పంచుకుంటారా మాతోటి?
2: స్వామి ఇంటా వెంట జంట ఉంటా అంటున్నారండి, అన్ని నాకు అటువంటి అన్ని చాలా జరుగుతున్నాయి, కానీ అది ఎప్పుడు నాకు స్వామి ఉన్నారనే, నా మనసులో స్వామి ఉన్నారనే నాకు ఒకటే నిర్ణయం ఉన్నది. ఇంకా అంచేత ఆయన ఎప్పుడు నాతోనే ఉంటున్నారండి, నాతోనే మాట్లాడిస్తున్నారు, ఏ పని చేసినా ఆయనే చేయిస్తున్నారు నా చేత. అంచేత నా అనేది ఏమి లేదండి, అంతా ఆయనేనండి నాకు.
1: సరేనండి, చాలా బాగుందండి. సాయిరాం
2: సాయిరాం.
3: ఇంతవరకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వాస్తవ్యులైన ముగ్గురు సాయి భక్తులు డాక్టర్ కెవి రమణ కుమార్ గారు, శ్రీ కూచి కృష్ణప్రసాద్ గారు, శ్రీ నులుబూలు సత్యరాజు గారుల అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నారు.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: దయాకరో హరినారాయణ, కృపాకరో హే జగవందన, దయాకరో హరినారాయణ, భావాతీత భాగ్య విధాత, దీనానాథ అనాథకేనాథ.
0: ఈ భజన దర్బారి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షత్రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఇది 8 క్రియలు గల ఆది తాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనని ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4, 1.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకుందాం. ఈ భజనలోని మొదటి పంక్తి

ఓ నారాయణ, నాపై దయచూపమని అర్థం. హరి అనేది నారాయణునికి మరో నామం. మహాభారతంలో శ్రీకృష్ణుడు నా వర్ణం ఆకుపచ్చ కనుకనే నన్ను హరి అంటారని చెప్పాడు. ఆ ఆకుపచ్చ వర్ణానికి మనస్సును చల్లబరచి ప్రశాంతతను చేకూర్చే తత్వముంది. అదేవిధంగా హరినామస్మరణ మన హృదయాలకు శాంతి ఆనందాలను ప్రసాదిస్తుంది. పవిత్రతను శాంతిని సూచించేది హరితవర్ణం. హరి అనగా మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించువాడని మరో అర్థం. నారాయణ అనగా నరులలో లేక జీవులలో నివసించువాడని అర్థం. అనగా సర్వవ్యాపి, అంతర్బహిష్ఛ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని వేదాలు ఘోషిస్తున్నాయి. 1961 సంవత్సరంలో భగవాన్ కొందరు భక్తులతో బదరీయాత్ర చేసినప్పుడు వశిష్ఠ గుహకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వస్తుండగా స్వామి కొన్ని నిమిషాల పాటు తమ దేహాన్ని విడిచి ఎక్కడికో వెళ్లారు. ఆ రోజులలో స్వామి తరచుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాన్స్లోకి వెళ్లేవారు. చుట్టూ ఉన్న భక్తులు స్వామి తిరిగి వచ్చి దేహంలో ప్రవేశించేంత వరకు ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవారు. అలాగే స్వామి హృషీకేశ్ చేరుకున్న తరువాత భక్తులతో తానొక యోగిని కాపాడేందుకు వెళ్లి వచ్చానని, తాము ట్రాన్స్లోకి వెళ్లడానికి కారణం తెలిపారు. అందరూ ఆసక్తిగా ఆ వివరాలు చెప్పమని ప్రార్థించారు. కాని స్వామి వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని అడగండి అన్నారు. ఆ సుబ్రహ్మణ్యం కూడా స్వామితో పాటు యాత్ర చేస్తున్న బృందంలో ఒక సభ్యుడే. అందరూ వెళ్లి ఆయన్ను వెదకి వెంటబెట్టుకుని వచ్చారు. అతడు స్వామి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. స్వామి, క్షమించండి, మీకు ముందుగా ఈ విషయం తెలుపనందులకు. గంగానదిలో కొట్టుకు వస్తున్న ఒక శవం నాకు కనిపించింది. అది అంత శుభసూచకం కాదని మీకు చెప్పలేదు. స్వామి సన్నిధిలో ఉండి ఈ పవిత్ర వాతావరణాన్ని అపవిత్రం చేసే ఆ విషయం చెప్పడమెందుకని ఊరుకున్నాను అన్నాడు. స్వామి అతని మాటలకు చిరునవ్వు నవ్వి, అది నిజంగా శవం కాదు, అతడొక యోగి. నదీతీరంలో ఒక బండరాయి మీద కూర్చొని పరిసరాలను మరచి ధ్యానంలో నిమగ్నమైనాడు. ధ్యానంలో నిమగ్నమైన ఆ యోగికి నదీ ప్రవాహ వేగం పెరిగి తాను నదిలో కొట్టుకుపోతున్నానని కూడా తెలియలేదు. కొంతసేపటికి అతడు జరుగుతున్నది గుర్తించి దైవాన్ని ప్రార్థించాడు. నేను వెళ్లి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న శివానందనగర్ సమీపంలో అతడు తీరం చేరేటట్లు చేసి తిరిగి వచ్చాను. అక్కడ అతనికి విశ్రాంతిని, వెచ్చదనాన్ని అందించే గృహమున్నది అన్నారు. అది వింటున్న ఒక భక్తుడు, స్వామి, ట్రాన్స్లో ఉన్నప్పుడు వారి అరచేతులు రెండు ఏదో వస్తువును పట్టుకున్నట్లుగా కనిపించింది అన్నాడు. ప్రొఫెసర్ కస్తూరి సత్యం శివం సుందరం పుస్తకంలో ఈ సంఘటన గురించి రాస్తూ, భగవాన్ ఆ యోగి హృదయాన్ని కాపాడినందుకు అది నిదర్శనం అన్నారు. ఆ సాధువు 30 మైళ్ల దూరం గంగా ప్రవాహంలో కొట్టుకుని పోయాక స్వామి అతన్ని రక్షించారు. స్వామి ఆ గంగాజలంలో ఉన్నందునే అతన్ని రక్షించారు. జలంలోనూ వాయువులోనూ ఆకాశంలోనూ నిండి ఉన్నందుకు ఇది ఒక ఉదాహరణ. ఆ యోగి స్వామిని పిలవకపోయినా భక్తరక్షణ కర్తవ్యాన్ని భగవాన్ నిర్వర్తించారు. అన్ని రూపాలు, అన్ని నామాలు నావే అంటారు స్వామి. ఆ యోగి స్వామి భక్తుడు కాకపోయినా అతడు భగవంతుని ప్రార్థించినందువల్ల స్వామి రక్షణ పొందగలిగాడు. నారాయణుడు ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడని మనం గ్రహించాలి.

కృపాకరో అంటే నీ దయను నీ కృపను మాపై కురిపించమని అర్థం. జగవందన అంటే జగత్తులోని జీవులందరిచే వందనలను అందుకునేవాడని అర్థం. 1983 దసరా ఉత్సవాల్లో స్వామి కొందరు విద్యార్థులను ఉపన్యసించడానికి ఎంపిక చేశారు. వారిలో ఒకరు శ్రీ సంజయ్ సహాని. ఇప్పుడు ఆయన యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా సేవలందిస్తున్నారు. ఆనాడు స్వామి విద్యార్థి. స్వామి ఆయనను నీ టాపిక్ ఏమిటి అని ప్రశ్నించారు. స్వామి, సాయి మన సద్గురువు అన్న అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు. స్వామి ఆయన్ను పరీక్షించాలని గురువనగా ఎవరు అని అడిగారు. ఆ పదానికి సరియైన అర్థం చెప్పగలనా అన్న సందేహం కలిగి సంజయ్ సహాని మౌనం వహించాడు. స్వామి దయతో ఇలా వివరించారు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణ అనగా, అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలించువాడు గురువు అని. ఆ తరువాత మరో ప్రశ్న అడిగారు. సద్గురువు అనగా ఎవరు? సంజయ్ సహాని కొంచెం ధైర్యం చేసి, సద్గురువు తన శిష్యుని సంసారసాగరం దాటించి ఆవలి తీరానికి చేర్చుతాడు, జనన మరణ చక్రం నుండి విముక్తుణ్ణి చేయువాడని చెప్పారు. స్వామి సమాధానం విని సంతసించారు. ఆ పదానికి ఇంకా తేలికగా అర్థం చెప్పాలని స్వామి అతని దగ్గరకు వెళ్లి చెప్పిన మాట అతని కన్నులను తెరిపించింది. సాయి గురువు సద్గురువు కాదు, సాయి జగద్గురువు అన్నారు. మరొక సందర్భంలో సాయి వ్యక్తినాథుడు కాదు, లోకనాథుడు అన్నారు. ఎప్పుడు స్వామి దర్శనమిచ్చినా అక్కడ చేరిన వారిలో స్త్రీలు పురుషులు, బలవంతులు బలహీనులు, గొప్ప అధికారులు, పీఎం సీఎం మినిస్టర్లు ఎందరో ఉంటారు. స్వామి జగద్గురువు కావడం వల్లనే జనాలు నేల నాలుగు చెరగుల నుండి స్వామి దర్శనానికి వస్తుంటారు. అవతారం దిగి వచ్చేది కేవలం కొందరు వ్యక్తుల కోసమో లేక సాధకుల కోసమో కాదు, సర్వ జీవులను ఉద్ధరించేందుకే అవతారం వస్తుంది.

భావములన్నింటికీ అతీతుడు భగవంతుడు. సంతోషం, విచారం ఏవీ ఆయన్ను స్పృశించలేవు. అన్ని వేళలా సమచిత్తుడై ఉంటాడు. కస్తూరిగారు ప్రశాంతి నిలయానికి రావడం మొదలుపెట్టిన ప్రారంభపు రోజులలో ఒకనాడు స్వామి కుటుంబ సభ్యులలో ఒకరు దురదృష్టవశాత్తు చిన్న వయస్సులోనే పరమపదించారు. అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీ కస్తూరి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. స్వామి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనకు స్వామివారిలో ఏ విధమైన స్పందన కనిపించలేదు. అది కస్తూరిగారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ధైర్యం చేసి, "స్వామి, అందరూ ఇంతగా విచారిస్తుంటే మీలో ఏమీ దుఃఖం కనిపించడం లేదు" అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి, "చచ్చేది పుట్టేది లేకపోతే నా పొద్దెట్లయ్యా పోయేది" అన్నారట. అంతవరకు మరణం అంటే శారీరక సంబంధమైన తప్పించుకోలేని ఒక ఘటనగానే ఆయన భావించేవాడు. స్వామివారి పలుకులు ఆయనకు కూడా ఓదార్పు కలిగించాయి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని నెలల క్రితమే యువకుడైన తన కుమారుణ్ణి కోల్పోయారు. ఆ విచారం నుండి ఆయన అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. భగవంతునికి ఈ లౌకికమైన దుఃఖాలు, విచారాలు ఏవీ అంటవు. కేవలం మానవ హృదయమే సుఖదుఖాల నడుమ ఊగిసలాడుతూ ఉంటుంది. లోక సంబంధమైన భావాలకు అతీతుడు భగవంతుడు. భాగ్య విధాత అంటే మనకు అదృష్టాన్ని, భోగభాగ్యాలను అనుగ్రహించేవాడు. 1968 సంవత్సరంలో ముంబైలో మొదటి సత్యసాయి సంస్థల సమ్మేళనం జరిగింది. దేశభక్తుడు, రచయిత, గాంధేయవాది అయిన డాక్టర్ కెఎం మున్షీ భారతీయ విద్యాభవన్ అనే సంస్థను నెలకొల్పి, తద్వారా యువతలో సనాతన భారతీయ సంస్కృతి పట్ల భక్తి గౌరవాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడే భారతీయ సంస్కృతి పునరుజ్జీవనం పొందుతుందని, నేటి యువత తమ ప్రాచీన సంస్కృతి పట్ల, ఋషుల పట్ల భక్తియుక్తులను పెంపొందించుకుని సర్వమానవ కళ్యాణానికి పాటుపడగలరని విశ్వసించి శ్రీ మున్షి భారతీయ విద్యాభవన్ సంస్థను స్థాపించారు. ఆ ప్రాంగణంలో కాన్ఫరెన్స్ జరిపించేందుకు స్వామి అంగీకరించారు. భారతీయ విద్యాభవన్ వైదిక సంస్కృతి, ఉపనిషత్ వాంగ్మయములనే బంగారు పంటను పండించే సారవంతమైన భూమి అని స్వామి భావించారు. శ్రీ మున్షి తమ ప్రసంగంలో ఇలా అన్నారు, "నా జీవితంలో ఎందరో మానవాతీత శక్తులున్న మహనీయులను చూశాను. వారి వ్యక్తిత్వాలను గౌరవించాను. వారు మానవాళిలో తెస్తున్న పరిణామాన్ని, ఆధ్యాత్మికత పట్ల జనులలో ఆసక్తి ఏ విధంగా పెంపొందిస్తున్నారో గమనించాను. భగవాన్ బాబా వారిని దర్శించినప్పుడు నాలో ఆశాభావం కలిగింది. నా ప్రార్థనలు ఫలించాయని సంతసించాను. శాస్త్రీయ విజ్ఞానమనే సింహాసనంపై భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిష్ఠించగల ఏకైక అవతారమూర్తి బాబావారే అన్న దృఢ విశ్వాసం కలిగింది. వారి కృషి ఫలితంగా భరతభూమి ఆధ్యాత్మిక పీఠాన్ని అధిష్ఠించి విశ్వ మానవాళి తమ ఆత్మతత్వాన్ని గుర్తించేందుకు మార్గనిర్దేశం చేయగలదని నా ప్రగాఢ విశ్వాసం" అన్నారు. మానవ హృదయాలలో దైవ విశ్వాస బీజాలను నాటి అవి మొలకెత్తి పెరిగి ఫలవంతమయ్యేటట్లు చేయగలరని, వారిలోని పేరాశ ద్వేషం వంటి దుర్గుణాలను నిర్మూలించగలరని విశ్వసించాను అన్నారు శ్రీ మున్షి. స్వామివారిని దర్శించకముందు ఆయన మనస్సులో ఉన్న అభిప్రాయాలు, అనుమానాలు స్వామి దర్శనంతో పటాపంచలైనాయి. తమ పత్రికలో ఆయన "ఐ వెంట్, ఐ సా అండ్ ఐ వాజ్ కాంకర్డ్" అని రాశారు. "నేను వెళ్లాను, చూశాను, నేను జయింపబడినాను" అని రాశారు. 1968 మే 15 తేదీన ధర్మక్షేత్ర ప్రాంగణంలో శ్రీ మున్షి సభలో జనులనుద్దేశించి ప్రసంగించారు. మతం పట్ల ఆసక్తి, దైవం పట్ల అనురక్తి మచ్చుకైన నేటి మానవులలో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. భారతదేశపు భవిష్యత్తును గురించి ఆలోచించి ఎంతో నిరాశకు గురి అయ్యేవాణ్ణి. భగవాన్ బాబావారిని చూసి వారు లక్షల మంది ప్రజల హృదయాలలో పరివర్తన తెచ్చి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచి ఉత్తమ విలువలతో కూడిన
తోటి మానవులకు ఉపయుక్తమైన జీవితం గడిపే విధంగా వారిని తీర్చిదిద్దడం చూసి నేనెంతో ఆనందిస్తున్నాను. భరతమాత భాగ్య సంపదను పెంపొందించగలవాడు ఒక్క బాబావారే అని నొక్కి వక్కాణించారు. ఆయనయే స్వామివారిని భారత భాగ్య విధాత అని సంబోధించారు. స్వామి మన అందరికీ భాగ్య విధాతయే.

దీనానాథ అనగా బలహీనులకు దిక్కులేని వారికి నాథుడు అంటే ప్రభువని అర్థం. అనాథ అనగా తనపై అధిపతి అయిన వారెవరూ లేనివాడు. చాలా సంవత్సరాల క్రితం మే 12న జరిగిన ధర్మక్షేత్ర వార్షికోత్సవంలో పాల్గొనేందుకు బొంబాయి వెళ్లారు. ఆ ఉత్సవాలు ముగిసిన తరువాత స్వామి బృందావనానికి తిరిగి పయనమయ్యారు. అక్కడ కార్యకర్తలు మరొక రోజు ముంబైలోనే ఉండమని స్వామివారిని ప్రార్థించారు. కాని స్వామి తాను బృందావనం త్వరగా వెళ్లి సమ్మర్ కోర్సుకు ఏర్పాట్లు చేయవలసి ఉన్నందువల్ల మరొక రోజు ఇక్కడ ఉండటం సాధ్యం కాదని తెలిపారు. అది విన్న భక్తులలో ఒకరు, స్వామి, మీరు చేయవలసిన ఏర్పాట్లు ఏముంటాయి? మీరు క్షణాలలో ఏమైనా చేయగలరు అన్నాడు. అది విన్న స్వామి, అవునవును, మీకేమీ సమస్య లేదు, మీకు సాయి ఉన్నాడు. మీరు ప్రార్థిస్తే సాయి మీ పనులను పూర్తి చేయిస్తాడు. నాకెవరున్నారు? నాకు ఏ సాయి లేడు. నేను నిజమైన అనాథను, నాకెవ్వరూ లేరు అన్నారు. ఇది స్వామివారి వినయశీలాన్ని, కరుణను వ్యక్తం చేస్తుంది. దీనులు, దుఃఖితులు, అనాథలైన వారికి ఆదుకునే దైవం ఉన్నాడు. కాని నేను నా పనులు పూర్తి చేయించుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్లగలను అంటారు బాబావారు. మనము ఎలుగెత్తి పిలిచినంతనే మనల్ని ఆదుకోవడానికి స్వామి పరుగు పరుగున వస్తారు. అది వారి భక్త వత్సలత. ఇంత చక్కని మీకు సాయి ఉన్నాడు. మీరు ప్రార్థిస్తే సాయి మీ పనులను పూర్తి చేయిస్తాడు. ఎవరున్నారు? నాకు ఏ సాయి లేడు. నేను నిజమైన అనాథను అన్నారు. ఇది స్వామివారి వినయశీలాన్ని, కరుణను ఉంది.

ని ఆదుకోవడానికి స్వామి పరుగు పరుగున వస్తారు. అది వారి భక్తవత్సలత. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొకసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కులవంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడుతున్న ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ఈనాటి మన భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇక ఈనాటి మన మానస భజరే భజన శిక్షణా తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నిజమైన స్థిరమైన గౌరవం వ్యక్తి గుణశీలాల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. దీన్ని చక్కగా తెలిపే గౌరవం అగౌరవం అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక ఊళ్ళో ఇద్దరు వ్యక్తులుండేవారు. వారిద్దరిలో ఒకడు ఎప్పుడు ఎక్కడికి ప్రయాణమైనా ఒక దిండును చంకన పెట్టుకుని బయలుదేరేవాడు. రెండవవాడు ఎప్పుడూ ఒక గుర్రాన్ని ఎక్కి ప్రయాణం చేసేవాడు. ఒకసారి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో తమ పొరుగు గ్రామానికి ప్రయాణమయ్యారు. గుర్రాన్నెక్కి ప్రయాణం చేస్తున్నవాడు ముందు వెళ్తుంటే, దిండును చంకన పెట్టుకున్నవాడు గుర్రం వెనుకగా నడుస్తూ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఒక చిన్న పల్లెకు చేరుకున్నారు ఈ ఇద్దరు. ఆ పల్లెలో ఒక ఇంటి అరుగుమీద కొందరు మనుషులు వారిద్దరినీ చూశారు. గుర్రం మీద వెళ్లే వ్యక్తి యజమాని, గుర్రం వెనుక దిండు పట్టుకుని నడుస్తున్న వ్యక్తి సేవకుడు అని ఆ పల్లె ప్రజలు అనుకున్నారు. కొంతసేపటికి ఈ ఇద్దరు వ్యక్తులు తాము చేరవలసిన గ్రామం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రానికి వెళ్లారు. దిండును తీసుకుని వెళ్లిన వ్యక్తి సత్రం అరుగుమీద తన దిండును ఆనించి లక్షణంగా హాయిగా కూర్చున్నాడు. గుర్రాన్నెక్కి వచ్చిన వ్యక్తి సత్రం ఆవరణలో తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి మేతవేస్తున్నాడు. ఆ సత్రంలో బస చేసిన మనుషులు వీరిద్దరి చర్యలను చూసి, దిండు వేసుకుని విశ్రాంతి తీసుకున్న వ్యక్తి యజమాని, గుర్రాన్ని కట్టి మేపుతున్న వ్యక్తి సేవకుడు అని భావించారు. ఒకే వ్యక్తి ఒకచోట యజమానిగా వేరొకచోట సేవకుడుగా భావింపబడ్డాడు. సంఘంలో కాలాన్ని బట్టి కార్యాలను బట్టి గౌరవం అగౌరవం సంప్రాప్తమవుతూ ఉంటాయి. నిజమైన స్థిరమైన గౌరవం వ్యక్తి గుణశీలాదుల మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జ స్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

ములను కొండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమునం మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులను గాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతిని తిరిగ చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినంగనుమమ్మ భారతీ ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్టు.

0: పాండితి ధనులైనట్టి ప్రష్టలారా రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈ వధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురుపౌర్ణమి. గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు. వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్త జనుల పర్తినవతోరమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతి మాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి. వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేనిస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవును శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయి బాబా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఆయన సత్యస్వరూపుడు. ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మళ్ళీ చెబుతున్నాను, రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను.
0: మొదటి పాదం ఇది. మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతో సమస్యాపూర్ణం అయిపోతుంది.
3: అవధాని గారు, అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది. దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు. అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనక ఉంటుంది. సర్వజనీనమైనటువంటి విశ్వజనీనమైనటువంటి విషయం.
1: అవధాని గారు, ఎస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
4: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. విశేషంగాని కరము, వరము, నరము, పరము. మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధనించి కొన్ని ఆణిముత్యాలని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం. వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది.
2: కరముగా ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప వా ఇది మొదటి పాదం, మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
2: తప్పకుండా. రాసుకోండి. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో, చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
4: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
2: చక్కటి అంశాన్ని ఇచ్చారు. మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవను గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు అంతే కదా?
4: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
2: రైట్. ప్రే
4: రాణి సిద్ధమండి.
2: మన్
4: మన్ చాని సిద్ధమండి.
2: సే
4: తాని సిద్ధమండి.
2: వన్
4: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
2: జ
4: నాని సిద్ధం.
2: గ
4: జ గ మాని సిద్ధం.
2: తి
4: జగతి లాని సిద్ధమండి.
2: కి ఉదయపాదం పూర్తయిపోయింది. ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
2: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
3: అన్ని మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించింది ఏమిటి చెప్పండి? అయితే
2: ఈ మేధస్సులు కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
3: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
2: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్స్ అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లైసెన్స్ కాకూడదు. అబద్ధాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, తక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
3: సాయిరా
6: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను.
2: తప్పకుండా.
6: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడున్, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: చక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం సు
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలు పడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగానే అనుకుంటాం అన్నమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరామయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేగాత్మ ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడు అన్నమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. ఎంచదంటే
0: తప్పకుండా
2: నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా లేదా కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
1: అవధాని గారు 19వ అక్షరం చే
0: స్వీకరించాను. ఓకే
3: అవధాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ఉక్క ఇవ్వంగనదే మ్రాన ఇవ్వంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసులు చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాస్ సేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
1: అవధాని గారు 10వ అక్షరం వి
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు, ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా సార్?
0: తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమ పూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పా వా అన్న అక్కడ నరముతోనే బిగిన కావాలి, ప్రారంభించాలే. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత కూడా
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతానే.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవధాని గారు, మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలికేమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటావు అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శిస్తే ఎవరు దొంగ వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెప్తాను. స్వీకరించాను. తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం
6: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డని తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడిని కట్టుబాటుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
7: రెండో పాదం మన నిషేధాక్షరిలో మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు. రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
7: రెండోది ప్రాసస్థానం.
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
7: కా నిషేధం అండి. మరి
0: తి
7: ఇప్పుడు యతి స్థానం అండి.
0: పాదం ఏమిటంటే ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగని
1: అవధాని గారు 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
4: అవధాని గారు పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది. చాలా చక్కని పద్యం, మీరు వర్ణింప కోరుతున్నాను. పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

0: చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడు అనమాట. అటువంటి భగవంతునికి పుట్టుక ఏమిటి, మరణమేమిటి, ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనమిది ప్రేమతోని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే, ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తానంటే, మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పుట్టపర్తిలో అవతరించి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే, ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కరుణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మనమాట, మీరు సారా తాగుతారా?
0: ఏవో ఇంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మన సారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే,
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించారు.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా, సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా, సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని త్యాగభావాన్ని ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోనే చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వై విలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్. మళ్ళీ చెప్తాను. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వై విలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా?
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి బిక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పు అయినప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. ఇక మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడవ పాదని చెప్తాను. తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటిగను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అనిన మనసాయి మాట సత్యమయే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. సత్యస్వరూపుడు ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి ఆ అక్కడ వైరుధ్యం కలిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
4: మరి
0: ఇది మూడవ ఆవర్తనము దత్తపది. మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి
4: తప్పకుండా.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమపూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరములవోల చెంచల మనంబుల వీడి రవంత గూడ కావరమును దాల్చకుండా. రెండో పాదాన్ని కాతోని వదిలాను, వరాన్ని కావరమును దాల్చకుండా.
2: అవధాని గారు
0: మదం మదాన్ని దాల్చకుండా అర్థం మది భాసిల.

0: వెల్గుడి ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు, ఏడవ అక్షరం రూ కింద అణామత్తు.
0: రుణో అంటారు అన్నమాట, పూర్ణుడు ఆ విధంగా అనమాట, ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతేగా రుణు కదా, స్వీకరించారు.
2: అవధాని గారు, ఏమిటో సమస్యలు, అర్ధ గాడిదలు ఎవరిని అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో, ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా గాని ఇతరులను విమర్శించే విధంగా గాని మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు, వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పాదం కదా, ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల భావం మీకు స్పష్టమవుతుంది అన్నమాట. అదే

0: ప్రియధర్మమున్ పీడిచరించు వారలను ప్రేమదలిర్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్. బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సం ఉంది కదా, సమ్ ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం. ఇంకా కొంత ఉన్నది అని అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది.
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. ధనము
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు. గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధం ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం. ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను. ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన
4: బాగుంది
0: లేక నిస్సీమ ప్రేమం వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, ఇన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట. భార్యాభర్తలు పిల్లలు మాత్రం ఉండాలి, వేరే వాళ్లతో సంబంధాలు అవసరం
3: లేదనుకుంటారు.
0: సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను, పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి అంటే ఆ పని చేయండి. వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
3: బాగుంది జవాబు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం. ఇది మూడో పద్యం, చక్కని పద్యం. మీ విశ్లేషణ కోరుతున్నాం.

0: పాట.
1: చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను గాని తీగను గాని అది వంకర రాకుండా, వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా కానీ పరికరాలను తీసుకొని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, వక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి, ఏంటంటే స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టం అవుతుంది, ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
2: అవధాని గారు, రెండవ అక్షరం మా,
1: రెండవ అక్షరం మా స్వీకరించా.
3: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
1: మైదానము చేసిన రాజెవరు? మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి, ఇక్కడ మై అంటే శరీరము, శరీర దానం చేసిన రాజెవరు? శివి చక్రవర్తి అండి. కథ ఉన్నది, కావురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు శివి చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో చొచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం వాడినా తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడు ఏదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మైదానం శరీరం దానం చేశాడు.
0: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
1: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు, తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైన ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నాయి. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు అది ఏ అగ్నిబడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగ గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా గానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుంది అన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
2: అవధాని గారు, 8వ అక్షరం డా.
1: 8 డా.
3: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
1: చక్కగా అడిగారు. దానాల్లో కల్లా గొప్పదానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్పదానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్ చూసినా, అసెంబ్లీలో చూసినా, సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతోనేదైతున్నదో దాడి చేయడం కూడా జరుగుతున్నారన్నమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి. అసలు ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
3: చాలా బాగా చెప్పారు
2: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
1: 11వ అక్షరం శ్వ గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో మూడు ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య మూడు పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటివి దత్తవది, వర్ణన, నిషేధాక్షరి, నాలుగవ పాదాలు చెప్పాల్సిన అనమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను. దత్తపదిలో మొదటి మూడు పాదాలు ఒకసారి అనుకుందాం. కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావముప్ప వానరముల వోలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దల్చకుండా మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుంది అనేటువంటిది చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మల కూడా ఏదైతే ఇప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
3: అవధాని గారు మీరు గీత చదివారా?
1: గీత చదవకేంటి? ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను. ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు అంతే. యోగాభ్యాసం చేయలేదు, సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
2: అవధాని గారు 17వ అక్షరం స్క.
1: గ్రహించాను.
4: అవధాని గారు వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
1: చెబుతాను. ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది.
5: చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవానినవి వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిర్పగా సంస్కరింపబల్ జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్.
1: అర్థము సుస్పష్టము. ఏంటంటే మొక్కలకు చీడబడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తుల దుర్భావాలు, దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలను చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అయినారన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మేలుబంతి అంటారు. నేలుబంతి అంటారు. దాన్ని బట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫాల్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి ఆ విధంగా. అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది.
2: అవధాని గారు, 15వ అక్షరం లా.
1: 15 లా స్వీకరించాను.
3: అవధాని గారు, మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
1: ఇప్పటికీ ఎవరు చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవగాహన పెట్టడం.
3: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
1: ఫలితము అవగాహన వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. కొందరు అనుకుంటారు కదా అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవగాహన అంటే అసలు ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత, వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాధరి గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటి ఎన్నింటిని పెట్టుకున్నారు. అప్రస్తు ప్రసంగం వీటిలో ఈ వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత అయితే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నగాని వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడనమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే 3 విషయాలుంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరి వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకి తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే అవధానం అనేటువంటిది. అది
2: అవధాని గారు, 12వ అక్షరం జ.
1: 12 జ స్వీకరించండి.
6: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.
1: చివరి పాదం కదా, నిస్సీమ ప్రేమం వెలిగిన స్వామి. మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం.

0: నిస్సీమ ప్రేమన్ వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో నాలుగు పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికి మూడు అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు. అడిగితే ఆశు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రశ్నలో ఏమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు, సమాధానం చెప్తాను.
1: ఎలాగా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: నేను కూడా ఉంటాను చెప్పడానికి.
2: అవధాని గారు, 14వ అక్షరం భూ
0: స్వీకరించండి.
3: మరి అవధాని గారు, పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం ఇది
0: చదవండి, చదవండి.
3: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజదుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడమార్గాలను పట్టడం జరుగుతుందన్నమాట. అంత ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక, ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంట్ అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడమార్గంలో పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల, అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలి అని అనిపిస్తుంది వీడి ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అనమాట. రెండవది, యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు. ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమే ఉండదు సన్నిధంగా, అది అనమాట. ఇంకొకటి, మూడవది, జపము చేసిన ఫలమేమి శాంతి లేక. జపం చేయడం వల్ల, ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది, కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది, కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు, జపం యొక్క ఫలితం శాంతిని పొందడం. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
2: అవధాని గారు, ఇక చివరిది 5వ అక్షరం, చివరి అక్షరం

0: ఐదో అక్షరం స్వీకరించాను.
1: అవధాని గారు, నా ఆఖరి సంశయం ప్రశ్న
0: చెప్పండి,
1: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
2: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల్ గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నారు
0: స్వామి. ఏంటంటే, మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి. అందుకోసం కేవలంగా మగవారి యొక్క ప్రాధాన్యతే కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉందనేటువంటి చెప్పారు. అయితే సరే చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమే, నా సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
2: అదే గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తి అయ్యాయి కదా, మరి ధారణ
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను, వ్యస్తాక్షరిని కూడా ధారణ పడతాను.
2: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరిచ్చిన సమస్య, సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు అసలు. అంటే తూర్పు జన్మని పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీతోచు నొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయ్యే కన అసత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. ఇక దత్తపది. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. దత్తపది అయిపోయింది. ఇక వర్ణన. చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయ వానిన వివెల్గెడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. నిషేధాక్షరి. స్వామి ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై కూడా మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్ల

0: కయా ఎస్తాక్షరి మీరు 20 అక్షరాలు ఇచ్చారు, ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నవన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడయి విశ్వజనంబుల సంస్కరించత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
1: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికీ చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు. ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి. మీరు
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం. భవబంధంబుల చిక్కి భవబంధంబుల చిక్కి జీవనపు శోభందక్కి జీవించు మానవ సంఘంబులనుద్ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానములు చేసి మానవతాదీప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వర. ఇక ఎవరైనా పృచ్చకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు. మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను.

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నది నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రిచ్చకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురుపౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
2: ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి 3 ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఎప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్, ఎస్పెషలీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకెప్పుడు మన భజన్స్, అది కాకుండా ఎప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే, ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే,
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాము. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
4: సాయిరాం.
0: జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
5: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
6: సాయిరాం అన్న.
1: అందరు వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి యొక్క బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, ఇవాళ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్రి మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముద్ర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయి చూసావా మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ సైన్ చేయించుకోండి,
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్, అదే ఉంటే 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంత అంతలాగా పనిచేసి
0: యాక్సెసిబిలిటీ ఉండేది,
1: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాన్ పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ విల్ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అని నెంబర్ పెడతాను, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుతున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను ఈ సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
0: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా, ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తు తెచ్చుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎవరన్నా
1: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
1: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద త్రీ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
0: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి, డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అనమాట,
1: సేవాభావం.
0: మరి చూద్దాం యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటానన్నది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఒక ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా, బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి, పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులాన్ని స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకున్నాను.
0: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడన్ అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నానమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి నా రూమ్ లీడర్ వచ్చి నా దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యూ విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా రెండేళ్లు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యాను అనమాట. ఎటువంటి రాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు. అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007లో పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది. ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు. అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము. 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను. ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో, అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్ళి చూసుకోమన్నారు. 7 పెడతా అన్నారు. ముందు 6 వెళ్ళాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను. స్వామి దర్శనం చేసుకుని సమాధి దర్శనం చేసుకుని వెళ్ళాను. వెళ్లిన తర్వాత అక్కడ 4 పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
0: చాలా బాగుంది దర్శగిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది,
0: చెప్పుదే.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా కానీ సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 గంటలకు లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ దాని ఒక నీళ్ళ తీసుకొని రోజు 5 గంటలకు లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 గంటలకు లేయడం మానలేను. 12 గంటలకు పడుకున్నా 1 గంట పడుకున్నా 5 గంటలకి మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, చాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో చాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయి అంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
0: తప్పకుండా
1: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్
0: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికీ స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని దే ఆస్ట్ స్వామి. లైన్లో ఉంటే స్వామి దర్శన లైన్లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏ ఉడుతాం అని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది, స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంటో నీ డౌట్ అని, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థం అయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా 2 వేళ్లు చూపించి, అంటే మనం టాయిలెట్ కు వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్ కి వెళ్ళటము, మైండ్ కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్ తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇది దిస్ నాట్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
4: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయని
0: చెప్పు సాయి.
4: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
0: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
4: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 ఎంబీఏ ఓన్లీ 2 ఇయర్స్, భార్గవ్ నీలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకొని ఇప్పుడు కరెంట్ తను యుఎస్ లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగ తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము. అప్పుడు మనకి దాని ఎఫెక్ట్, ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
5: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌలిక కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరేది ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక పిహెచ్డీ స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్. ఎంబీఏ స్టూడెంట్స్కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ ఎంబీఏస్ కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూలు. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పాడు, ఎంబీఏ మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చుని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వాడిని అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయట పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవరి వన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి, వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్నా ఇలా అయితే లాభం లేదని చెప్పి రూమ్ లో 12 మంది ఉన్నాను. 12 మంది రోజుకి ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ మోడరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రం, వాళ్ళు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరినీ లేపాలి. లేపి హీ హాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాపం అందరినీ లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి, 12 రోజులకి ఒకసారి వాళ్ళు టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్, ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మానని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులకి ఎక్కడ పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్ లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మనం లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. ఐ వాంట్ మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట, మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని, స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యూర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు కానీ ఒకరోజు కూర్చొని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డీ వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామండి. ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పేచెస్ వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాము అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి, భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే. అది హాస్టల్.
0: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతిదీ మన స్వామికి అర్పిస్తున్నాం, అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్నం అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు, ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామి ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలై రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
1: ఇప్పుడు అబ్బాయి దస్తీర్ చెప్పిన నైట్ ప్రవేశం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావనలు ఉన్నారు కదా ఇక్కడ, బృందావనలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయిలో స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు బృందావన్కి వచ్చారు. అప్పుడు డి ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లోని టాప్ ఫ్లోర్ లో ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది. రాత్రి నైట్ ప్రేయర్, ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందు తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు. స్వామి ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ త్రయిలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజం ఇంకేంటి, నేను వెయిట్ చేస్తాను వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి, మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే, మనం రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి నైట్ తెలుసో తెలియకో మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
0: భార్గవ్, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి, వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్, కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
1: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
0: 2 అవర్స్
1: 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. అంటే మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
2: దీని గురించి చెప్పాలంటే, నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒకదాది షిఫ్ట్ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున ఈ టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల, అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే చాలా టైం ఉందిలే రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కి ఉంది అని తెలుసుకున్నాం అనమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
6: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించడం, అలాగా తర్వాత ఉదయమంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుందన్నమాట. వెంటనే మనం భజన అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ ఆర్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ ఆర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
0: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 5 o'clock తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడ చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి, గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
3: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనమేం చేయలేము.
0: కరెక్ట్.
3: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
0: యాక్టివేట్
3: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాతం అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాయింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాయింగ్కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు కూడా, అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొనడం వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత 2 రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా రోజు మందిరికి వెళ్లకుండా రోజు చదవడం కాకుండా ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
0: చాలా బాగుంది సగిరి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980లో స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంఠ నువ్వేమో చెప్తావా?
7: తప్పకుండా సార్, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 సంవత్సరంలో స్వామికి 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు భక్త జనాలతో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968లో అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత 1 సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969లో బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, కానీ పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979లో స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975లోనే ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. ప్రశాంత నిలయం హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
8: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
7: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది. కానీ December 25 వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
8: అదేంటి అలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరగాలి, జరిగింది, మరి December 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
7: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది. కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడ్ చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనల్ని ఉంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉన్నారు. ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
9: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
7: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు. అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది. మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
0: భార్గవ్,
1: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుని దాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినేయడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించారు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తావు నువ్వు అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశగా చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణాదేవి, స్వామి మనకిచ్చారు,
0: స్వామి
1: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం
0: కొనుక్కుంటున్నాం,
1: మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నాడు అనుకునేవారు. ఒక ఆయన చెప్పారు ఏంటంటే 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా నో సిద్ధార్థ్ రావాలి, సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తే తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం, ఆయన ప్రేయర్ చేస్తున్నాడు మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిన కూడా చేయండి.
0: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
1: చూస్తారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరూ దాన్ని పాటించారు. వాళ్ళు చూశారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు. కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని

0: చేస్తే వరుద అని పాటించారు. వాళ్ళు చూసారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
1: మరి
2: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు, ఒక స్వామి ఎప్పుడు అంటుండేవానంట శివశంకర్ సాయి గారితో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళు ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే ఒక ఒక ఒక ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడంటే హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవాడు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అన్నారు. అంటే షాక్ అయిపోయినాడు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్ళారు. రూమ్కి వెళ్ళి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను అనమాట స్వామి అంటున్నారు, మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు. ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
1: బ్రదర్స్ మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th డిసెంబర్ రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మనిల్లే కాదు స్వామి కూడా ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
3: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 డిసెంబర్ 18th. ముందరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మేము అందరిలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ ఈ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ డిసెంబర్ 18th అది ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్లో, హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారో లేదైతే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టినారు ఆ స్పేస్ అటు సైడ్కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, అటు పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటూ ఉంటూ చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి అంత ముందర ఎవరు చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనేకమంది ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ పంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి

0: ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించి ఇచ్చారు చెన్నారెడ్డి గారికి. ఆ మెడిసిన్ వేసుకోమని ఆ మందు వేసి పాలు తాగారు. తర్వాత వేసిన సింగర్ కూడా ఇచ్చి మిగతా పాలు పరమాణం చేసుకుని మేము అందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురుకుండ డైనింగ్ హాల్లో ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది యాక్చువల్గా సెంటర్లో. అది అప్పట్లో మా వార్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో. అది పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో రెండు మూడు సార్లు చెప్పాడు, స్వామి ఆ ఫోటో చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది రెండు మూడు సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 times రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ అను స్వామి చెప్తారు కదా, యూ మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పెర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది, ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు. అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి, స్వామి అంటే నాది కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తే ఇంక అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని నాకు బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ 2-3 times వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్ లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్ లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసి వెళ్ళేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు, కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేతితో నేనే చాలా సార్లు చూపించాను స్వామికి టేస్ట్ ఏంటి, కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్తా మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన ఆయన పర్యవేక్షణలో అలా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మేము మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒకప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
1: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావంతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ విఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరవణం చేసుకోవడం ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
2: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే వారి ఆ విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ఈ ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
3: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ పిల్లలే, నాకు
4: నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అది. నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి. ప్రైమరీ స్కూలు, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను. కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ.
2: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరి కొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్ కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్ మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. ఈ దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, వెంకటచలం సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలం సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మాకు వదిలేండి మేము చేసుకుంటాము అని అనగానే స్వామి, అరే వెంకటచలం నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలం సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలం సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
1: చాలా బాగుంది సాయి. మనం చూడండి, ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంక స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
0: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాం కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కు వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి. అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవారు, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దాన్ని హీ స్టార్ట్ రోలింగ్ దట్ పర్ఫెక్ట్ రౌండ్ షేప్, స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా మెలేసి లాస్ట్ లో చిన్న హోల్ ఉంటే దాన్ని పట్టుకుని ఉఫ్ఫని ఇట్లా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్ దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్, ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాలరావు ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది, స్వామి చేసింది ఎంత బాగుంటుంది ఇంకా మధురం అది. దట్ వాజ్ ఎ గ్రాండ్, అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటువంటిది ఆనందం చెప్పడానికి లేదు, అది దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ చూసే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక వేసినట్టు మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు, అంత మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తిను అన్నారు, పక్కనే ఉంది, అతి ఓపెన్ చేస్తున్నా దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువని ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు, కానీ కాదు అది.
1: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
2: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే, ఆ నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో, సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
5: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అతీతం, మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్
1: మన ఊహకే అందనిది,
5: మన ఊహకే అందదు.
2: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు. వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు ఇప్పుడు పిలవని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వార్డెన్ అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి లేదు స్వామి, పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నాకు నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్నా స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వామి, ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే పిలవని పేరంటానికి నేను ఎందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
1: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారన్నమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
0: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు, దివాకర్ వెంకటావధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్కండి అని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చారు. కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్స్ చేస్తున్నారు, అంత స్టూడెంట్సే అని చెప్పేసి చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాం అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఎంత గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడేం చేశారు, స్వామి నువ్వేం చదువుతున్నావు ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్లో కూడా మామూలుగా ఏదో వర్కర్ అని అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్, స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్, ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచిపెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నానో తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదాలు, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది. ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పెడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను. అందుకని సేవ ద్రౌపది కృష్ణుడికి చిన్న చీరముక ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది. అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నానంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాం కదా ఆయన, భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు. అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయ లేకపోతే ఇవన్నీ ఏం రావు. ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
1: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే మనం చేసినటువంటి ఈ మంచి పనులు, ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది?
6: రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2 ఇయర్స్ బ్యాక్ 2017 లోని మన యూనివర్సిటీ, డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు, అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన అంటే ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగా నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను. అలాంటి
1: అట్మాస్ఫియర్
6: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మన మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 మంది వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి చెప్తాడు కదా.
7: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలొక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ల మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే, పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికి అందరం అన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
1: మరికంట
6: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడాడు అనమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవ, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ ఏమన్నాడంటే, ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
8: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది ఇది. మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఫోన్లే వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మరి కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే, ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి, మీకు అర్థం కావట్లేదు, నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగ ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించొని ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు, ఇలాగ చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేం చేయాలి, ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
1: తన డ్యూటీ
8: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యతా తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది. అది
6: కాదు, ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక్క ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేనున్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా, నాతోటే స్వామి ఉన్నారు, ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతోటి ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
1: చెప్పచ్చు.
9: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి కుల్వంద్ హాల్ లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది, నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్ గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా లేసంతా కాలిపోతుంది, నాకు ఏం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఆ ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్ మీట్ ఇట్, అట్లాగా నేను లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లే ఇట్ అని ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ది కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
6: జీహెచ్ అంటే జనరల్ హాస్పిటల్,
9: అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క రెండు సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావో, అలాంటిది ఒక రెండు నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను. అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీకు సర్వ్ చేస్తారు. అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను, నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 వచ్చినాయి, 1B 75 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు. అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళా బెటర్మెంట్ కట్టి ఆ వన్ మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలో వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను. ఎగ్జామ్ రాశాను, నాకు 75/75 వచ్చినాయి. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా అటేటిని పట్టించుకోకుండా నీ నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు. రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి. కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు ఒక స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని. అదే విధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు. ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75/75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి, స్వామి ఇప్పుడు నువ్వు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు. కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నువ్వు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడున్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమ్మటి నీలాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే, స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
1: చాలా బాగుంది మనకంట.
10: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారు అంట, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీకు నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్ తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము ఆల్ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచి నన్ను ఎవరు అన్నా అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్నా, టీచర్స్ అలా అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడిచింటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నా. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను, తీసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
6: అయిపోయింది.
10: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్నారు. అంటే లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు ఎక్కడ పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి ఎదుగుతున్నావు, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి, వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ అని పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన మనం పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
6: అద్భుతం. ఇంకెవరైనా
1: చెప్తారా?
7: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అనమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందావన్లో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ అలాగోలా స్వామి దయవల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను. మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదనమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాడిని, స్వామికి ప్రే చేసేవాడిని. కానీ జూన్ 3 సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6 లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ రెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను, చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
1: చెప్పదశేరి,
5: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు. తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా
6: అన్ని చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గరికి.
1: చాలా బాగుంది ఇన్ని విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్, దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
9: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలున్నాయి.
8: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
9: చెప్పు ఉదయ్.
8: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచడీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో ఓ సగం తిన్నాడు, సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్, వేస్ట్ అయిపోతుంది, ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తలుపు డబ్బంతా తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు, జ్వరం ఎలా ఉంది, అది అని టెంపరేచర్ చెక్ చేస్తూ, పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు, ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు, డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే, లేదు సార్, ఆ అబ్బాయి తినలేకపోయాడు, అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు, నేను తింటున్నాను అని అంటే నా వైపు తిరిగి, నువ్వు బుద్ధి ఉందా లేదా నీకు అసలు కొంచెమైనా, ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి కానీ నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా, నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి, నా చేతిలోంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. అది చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నేను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది నా హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
1: చాలా మంది
10: ఎన్నో ఇన్సిడెంట్స్, ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్స్ తలకు వస్తున్నాయి. ఒకటి, నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని. అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అని అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకొని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చోండి, దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేని లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా అక్టోబర్ 5th నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే, ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన ఆ టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నాం. ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్, రాత్రి 1 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్నా. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను, నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నా. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే, లేదు లేదు స్టూడెంట్స్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నా. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ, నీకు అంతా బాగుందా అని. డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదు, నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మెదలాలని, సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేసిన, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి, సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 వీక్ హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 వీక్ హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మెదడులో కదులుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూసాను ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే, ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే, నేను ఎందుకు బాధపడుతున్నానో మర్చిపోయాను, ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడుతున్నా, ఏ ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానమాట. అలా మాట్లాడుతాను ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం, ఆ వయసు కూడా లెక్క చేయకుండా ఎప్పుడూ వచ్చాను. అంటే ఇక్కడ టీచర్, ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే, ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు. ఎల్లప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే, స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు, వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు. డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
1: అశోక్,
9: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
8: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, ఎంబీఏ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
9: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే, భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను, అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది, నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు, మీరే నా గురువు, మీరు చెప్పారు స్వామి ఒకనాడు మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని, అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనను చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురువు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
6: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిజీ షెడ్యూల్ లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళ అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో, ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
6: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునఃప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15 తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమైన అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమను చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటి ఏంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో ఎలా
0: మెంటల్ లెవెల్లో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడలేవు. సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకి లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు, దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకా ఎగ్జాంపుల్ స్వామి చెప్పారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పుడైతే మీరు ఫాలో అయ్యారో, దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని,
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాటారు, వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరేంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడేవాడు, చాలా కష్టపడి ఏదో సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతి అంగీ వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. అయితే ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలర్ జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మబుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం ఇది ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసిఎస్ అయ్యారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని ఏడో సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వన్వాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజ్ హిస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం చెప్పి రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్రం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పస్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హాజ్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి
1: వచ్చింది
0: అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అనుకు గణికమే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తుంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైన్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవింద ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైన్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూవ్మెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము లాజిక్ ఉపయోగిస్తాము ఫ్రీడమ్ అంటే
1: తిరగాలి బాగా మేం కావాలా చెయ్యాలి కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారంలో ఫ్రీడమ్
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి
1: స్వామి చెప్తారు కదా
0: సో మన
1: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు సో ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలోని ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము
1: అంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు
0: ఆయన అన్నారు నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అని అప్పుడే అనుకున్నారు
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా
1: చేశారు
0: హీ వాజ్ ది
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్రైట్ అని చెప్పారు అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మన రూల్ మనం చేసుకుందాం అని ఆయన అది కాదు మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం ఆయనకు ఉండేది దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేష్ కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికి ఏంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారనమాట,
1: స్పీకర్
0: బాగా వినాలని. సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ ని చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు. ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నదన్నమాట.
1: అంటే మీకు తెలిసి ఉంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్
1: కంపెనీ. ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయిన అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా అనర్గళంగా గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హీ వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావనం వెళ్తే బృందావనం, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశం కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి, ఎన్నో సర్టిఫికేట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ
0: సుభాష్ చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. ఆయన ఏ రోజైతే 1948 లో
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి శాండ్కి వెళ్ళారు. వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చేసారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్ 1948
1: కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చేది, అక్కడి నుంచి న్యూస్ పుట్టపడడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైమ్ లోని చెప్పారు
0: గాంధీ గారు చనిపోయారు.
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే.
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి
1: ముత్తుస్వామి అయ్యారు కదా,
0: ముత్తుస్వామి అయ్యారు. సో అది విందాం.
3: తమిళ రాజ్యము లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి ద్వీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కాని నిద్ర వచ్చింది. అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చిందే అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్లతో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టిందే, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పునకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మెడ్రాసు హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యర్. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసం చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధముగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
1: కాకుండా మహనీయుల్ని మనం ఫాలో అయితే ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
0: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్. ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా,
1: లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు.
0: సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్.
1: జై జవాన్
0: ఈ
1: కరెక్ట్. అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అయితే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేనంటే మనకి నువ్వు ఏముంటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్షా అని ఒకరు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి దగ్గరికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు, పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకు ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనవనివారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్ అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేత మళ్ళీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోని ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు బాబు, ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ అ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మూలిపోయి చనిపోయాడు. కానీ దాంతో ఎండలేదు ఆయనకి, ఈ విషయం అంతా ఎండ్ అవ్వలేదు ఆయనకి. ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బోర్డర్ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వచ్చేసి అయితే ఆయన సొంత ఊరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోని ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
0: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని అనటానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిల్చిందనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిల్చున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది మాకందరికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిల్చున్నప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి చూడడానికి. సో ఆ ఫీలింగ్ ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్
0: నేషనల్ క్యారెక్టర్. ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఎప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలో కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రై సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెల్లింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి?
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న ఆ భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతాకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా, నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి. నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోటి కోసమో చేస్తున్నామని, అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజం స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒకసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యు ఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
4: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు?
5: స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం.
6: బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
7: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ల మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
8: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
9: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బాగానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
10: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
9: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
10: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
9: చెప్పు.
10: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
9: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
10: కరెక్ట్ హారిక.
7: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
11: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారిన దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
9: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
7: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
8: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
7: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
8: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
11: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
9: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
10: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
11: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
10: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
9: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
7: అవును.
9: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
10: ఇచ్ఛ అనగా కోరిక.
11: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
7: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
10: చెప్పు ముక్తి.
7: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ, నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
9: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
7: ఎందుకు?
9: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
7: సరిగ్గా చెప్పావు హరిక.
10: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది.
5: గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
7: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడు మీకు తెలుసా?
5: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
7: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కానీ రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా?
5: అవును ముక్తి, నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
7: చెప్పు హారిక.
5: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకమని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
7: నిజంగా ఎంతో గొప్పది.
12: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
11: మదర్ థెరిసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
12: ఇంతటి ధైర్యవనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
13: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. ఇవిటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
14: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
5: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు. శ్రోతలందరి తరఫున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెళ్లి విరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు, పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమునకన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఔరా ఏమందు భారత

0: అటులే అయినారు మన భారతీయులు నేడు.
1: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
2: అంత సమరైజ్ చేశారు,
1: సమరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడా ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్,
2: ఆయన క్లాస్మేట్,
1: ఆయన క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
2: స్వామి అప్పుడే చెప్పారు.
1: అప్పుడే చెప్పేశారు, అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
2: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు, అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి. ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం, అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు,
1: ఫిజికల్గా
2: చాలా బీద దేశం, అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫుడ్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్, గ్రీన్ రెవల్యూషన్ అనే విషయంతో. అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు, అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండే, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది, అది మనకి కావాల్సిన మన సెటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచం దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీ వర్ ఏబుల్ టు డూ ద క్రయోజనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
1: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్, మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని,
2: ఇప్పుడు
1: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుణ్ణి ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే, అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బు ఉన్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట.
2: చాలా ఇంట్రెస్ట్.
1: ఆయన ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలన్నీ కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ, ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్ కొండల ప్రాంతాల్లో వీటన్నిటిని ఒక కార్ లో తీసుకెళ్లిపోతారు. దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీలైపోయి ఉన్నామో మనం అర్థమవుతుంది
2: దీనివల్ల.
1: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
2: కలుగుతుంది
1: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాలన్నమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారు.

0: అప్పుడు ఆ స్వాతంత్ర్యానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి, సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: నా పేరు జావేద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చిన వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు మన భారతదేశంలో తయారయ్యే ఇక్కడ తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు, స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
0: వెరీ గుడ్. ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మన ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫెర్వర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంటే, స్వామి వీ వాంట్ టు బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశు పక్షుల్లాగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లా కానీ, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, అవి బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పుల్లా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా బిహేవ్ చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లో ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందాం.
4: సాయిరాం బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరో అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చంద్. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి.

0: డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయం నాకు ఇంకో చిన్న శ్లోకం, మనకి ఎప్పుడు మన స్కూల్ చదివేళమే నాకు సుభాషిత అని అని వచ్చేవి. దాంట్లోని ఒక శ్లోకం ఐ విల్ రిమెంబర్ ఏంటంటే, దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే, కాక చేష్ట, బకో ధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందం స్వామి చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలా చేస్తుంది, పట్టుదల, అది కాక చేష్ట అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే వన్ పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్,
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర, అంటే నువ్వు ఇప్పుడు గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే
0: లేచిపోతుంది,
1: అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి, కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత ఏంటి అల్పహారి, అంటే దీంట్లో ఏం చెప్తారంటే మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసీకం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి, అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం, ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం, అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా, కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే, మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళని చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట. మనం చెప్పుకున్నట్టు మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి, సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్, సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు, ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింపచేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయడం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి, మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము, ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది, పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే పెద్దల ఎడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా విషయం మాకు చెప్పింది. ఏంటంటే అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము, మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్ర్యం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్ర్యం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాన్ని మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్ అన్న మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలు.
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్ర్యం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికు నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్ర్యం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ
0: చెప్పలేము,
1: అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి, అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ రాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు,
1: సహజంగా
0: సహజంగా. సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం అని టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగా విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక్క సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్చ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణమైపోతుంది, దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్నీ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు, ఎలా మాట్లాడాలి,
1: చిన్న పాయింట్స్
0: పాయింట్స్, అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అంటే
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాందోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: అయిపోయాడు,
1: అయిపోయాడు ప్రాబ్లం అని
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యు నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఇందో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షాలు వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్ని తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి.
1: అంటే నా నేనేమీ కాదు, అందుకే మనం నమ్మకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణా
1: సార్
0: ఎక్స్పీరియన్స్, అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే, అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ ప్రేస్ చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు, ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసిన మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్కశాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దడదడలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వానుడు నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసిన, ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది. అంటే ఏంటంటే, ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ, అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి,
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం, ఆగు అనేసి మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నాకు దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి, నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రంలో ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నాడు అంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండ పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వేదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయి నన్ను అంటావేంటి అని కొంచెంసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసి చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు, అహమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తాను, మనం ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయోహ అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అనమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్, ఎప్పుడైతే మనం స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజ స్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద.
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, కరెక్ట్ డైరెక్షన్ దేవుడి వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్నీ పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్. మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాతృడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, వాటర్ మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం. టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి, అంటే మా భావం అంతా ఏంటంటే స్వామికి ఇదంటే ఇష్టం, అందుకు స్వామికి ఇష్టం, స్వామికి ఇదంటే ఇష్టం, ఆ ఆలోచనతోనే వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు, పిలిస్తే మేము వెళ్ళి, స్వామి ఇగోటి స్వామి మీకోసం తెచ్చాం వాటర్ మిలియన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టము అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుసుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతులు అంటే చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు, నలుగురు సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: బయలుదేరి అడుగు వేస్తామన్నమాట,
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే, సోపానం అంటే
0: మెట్లు
1: లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి, ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట స్టెప్స్.
1: వినుంటావు సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సెయింట్స్, చాలా గొప్ప మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను అక్కడ.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయనకు గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నేను కొట్టినా సరే అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుగ్గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు,
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది, అంటే దాని అగ్నిలింగం ఉంది.
0: అగ్నిలింగం
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్లి నేను నా ఫాదర్ ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది, దాన్ని ఇప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది, ఏంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంత చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయేవాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వం గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట, ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్ కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్ అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 సంవత్సరంలో స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: ఓణం సెలబ్రేషన్స్
0: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదో మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు,
0: దేనికి ఉండదు
1: అంటే మక్క విరిగిపోవడం.
0: సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం. సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకి సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మనసులో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్రం వస్తుందని మన స్వామి చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్రం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం, ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని రెండు పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?
1: నేను చదువుతుంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భాగవత్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు ఒంటితోటి, అంటే డెజర్ట్ అంటే మరుస్థలం ఇది, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యాంపుల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థం లేదు, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
0: చింత.
1: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వేమి చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు దాన్ని తీసుకెళ్లి కిందన
0: కర్రకి
1: కట్టినట్టు
0: అభినయం
1: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడంటాడు. ఆయన అలాగే వెళ్లి ఒక ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
0: యాక్సిడెంట్ చేస్తాడు,
1: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏమి టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఉంటే అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాట్సారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
0: సేమ్ ప్రాసెస్
1: మళ్ళీ చేసి అంటాడు. అంటే మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాట్సారికి ఏంటిది ఇలాగే దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో. అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
0: నువ్వు అంతా కల్పించుకున్నావు ఇవన్నీ
1: కల్పించుకున్నావు.
0: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్ ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
1: ఇది నా సౌభాగ్యం.
0: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: శాంత శాంత శాంత
1: వస్తున్నానండి.
0: చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీ తమ్ముడు ఫోన్ చేశాడు, 2 వారాల్లో హైదరాబాద్ వస్తున్నట్ట. కిందటి సారిలా హోటల్లో దిగకు, తిన్నగా మా ఇంటికే వచ్చేయని చెప్పాను. అవును, తేజ ఇంకా లేవలేదా?
1: ఎప్పుడో లేచింది. అయినా మీరు మరీ గారం చేస్తున్నారు. లేవగానే పోయి ఆ టీవీకి అతుకుపోయింది.
0: అలా అనకు శాంత, దానికి 8 ఏళ్లని, నిండా 8 ఏళ్లు లేవు. సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఎంజాయ్ చేస్తుంది? అయినా నువ్వే చెప్పు, చదువులో అది ఎప్పుడు క్లాస్ ఫస్టే కదా. మొన్న వాళ్ల క్లాస్ టీచర్ కనిపించి, మీ అమ్మాయి తేజస్విని చాలా తెలివైందండి అని చెప్తే నాకెంతో సంతోషం అనిపించింది. సరే కాని, అమ్మ లేచి మందులు వేసుకుందా?
1: ఆ లేచారు. మందులు వేసుకోండి అంటే ముందు సలాడ్ చేయని అని ఆ పనిలో ఉన్నారు. తన మనవరాలికి సలాడ్ తనే చేస్తారట, చెప్తే వినడం లేదు.
0: పోనీలే, చేయని, ఊరికే కూర్చుంటే ఏమీ తోచదు కదా.
1: ఆదివారం కదాని, మీరు మాత్రం ఊరికే కూర్చోకండి. ఈవేళ అమ్మాయిని కాస్త బాల వికాస్కి దిగబెట్టండి.
0: అలాగే.
1: తేజ, అమ్మా తేజ.
2: ఏంటమ్మా?
1: ఆ టీవీ కాసేపు కట్టేసి ఇలా రావే, నీకోసం గిన్నెలో సలాడ్ పెట్టాను, వచ్చి తిను.
2: సలాడా? బాబోయ్, నాకొద్దు.
1: వద్దంటే ఎలాగే, పాపం బామ్మ నీకోసమని కష్టపడి చేశారు.
2: నాకొద్దమ్మా, నాకు సహించదు.
1: సహించదంటే ఎలాగే, వచ్చి తినమని చెప్తున్నానా?
3: కోప్పడకు శాంత, నీ చెప్తాగా. చూడమ్మా తేజ, సలాడ్ లో బలంగా పెరగడానికి కావలసిన విటమిన్లుంటాయి. సలాడ్ తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
2: అబ్బబ్బా, నాకు సహించదని చెప్తున్నాను కదమ్మా.
3: అలా అనకమ్మా, రా త్వరగా తినేసి స్నానం చేసి రెడీ అయిపో, మీ నాన్న నిన్ను బాల వికాస్ క్లాస్ లో దిగబెడతారు.
2: స్నానం చేసి బాల వికాస్ వెళ్తాను, కానీ ఆ సలాడ్ మాత్రం తిన్ను.
3: అది కాదు బంగారు, మనం తినే వాటిలో విటమిన్లు సరైన పాళ్లలో లేకపోతే లేనిపోని జబ్బులొస్తాయి. ఆ విటమిన్లు సలాడ్లో ఉంటాయనే కదా తినమని నిన్ను ఇంత బలవంతం చేసేది.
2: మీరు ఎన్ని చెప్పినా నేను సలాడ్ తినను కాక తినను, నాకిష్టం లేదు బామ్మ.
1: వేలేడు లేవు, నీకు ఇష్ట అయిష్టాలు కూడాను, రా వచ్చి తిను. ఏ వస్తున్నావా లేదా?
2: నేను రాను, నాకొద్దు.
1: అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏవండి ఓసారి ఇలా రండి. ఆదివారం అని ఆ పేపర్ చదువుతూ కూర్చోడం కాదు, కాస్త మీ కూతురు సంగతి పట్టించుకోండి. ఎంత చెప్పినా సలాడ్ తిననని వండికేస్తుంది.
0: అవునా, వస్తున్నానండు. ఆ ఏమిటమ్మా తేజ, అమ్మ నీకోసమే కదా చెప్తోంది తినేయి.
2: అబ్బబ్బా,
0: అరే ఆ కన్నీళ్ళేమిట్రా, ఇప్పుడేమైంది? నిజంగానే నీకు సలాడ్ అంటే ఇష్టం లేదా?
2: ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు నాన్న. అమ్మ బామ్మ తినమని బలవంతం చేస్తున్నారు.
0: పోనీలే, నీకంతగా ఇష్టం లేకపోతే అంతా తినద్దు, కాని కాస్త తిను బంగారు. నాన్న కోసం పోనీలే, కొంచెం తిను. ఏ
2: సరే తింటానులే, కాని కొంచెం కాదు, అంతా తింటాను.
0: అంతా తింటావా? వెరీ గుడ్
2: నానా. మరీ
0: చెప్పమ్మా, ఏం కావాలి?
2: అదే నాన్నా, మరీ నేను సలాడ్ అంతా తినేస్తే నేను అడిగింది ఇస్తారా?
0: ఉస్, అంతే కదా, తప్పకుండా ఇస్తాను. మా కన్న తల్లికి ఏం కావాలిట?
2: నిజంగా ఇస్తారా నాన్నా? ప్రామిస్? నా చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేయండి.
0: అలాగే ప్రామిస్, ఓకేనా? ఇప్పుడు చెప్పు.
2: చెప్తాను, ముందు సలాడ్ తిననీయండి. అంతా తింటానని చెప్పాను కదా, తిన్నాక చెప్తాను.
3: అయ్యో అయ్యో, అలా నోట్లో కుక్కేసుకోకు, పొలమారుతుంది. ఇందా కాస్త నీళ్లు తాగు.
1: దీంతో ఏం వచ్చినా పట్టలేం. చూడండి, ఇష్టం లేకపోయినా పంతానికి ఎలా తినేస్తుందో.
0: తేజ చాలమ్మా, నీకిష్టం లేనిది అలా బలవంతంగా తినకు. నువ్వు అంతా తినకపోయినా నీకు కావాల్సిందే నేను ఇస్తానులే, ప్రామిస్ చేశాను కదా.
2: నేను ప్రామిస్ చేశాను కదా అంతా తింటానని. తినమియండి.
1: చాలేవే, అలా గబగబ తింటే కడుపు నొప్పెడుతుంది. ఇంకా ఆపు.
3: ఒరే, నీ కూతురు పిల్ల కాదు, పిడుగే. మొత్తానికి అంతా తినేసింది.
2: నాన్న, అంతా తినేశాను. మీలాగే అమ్మని బామ్మని కూడా నేను అడిగింది ఇస్తానని ప్రామిస్ చేయమనండి.
0: వాళ్ల తరఫున ప్రామిస్ నేను చేస్తాలే.
1: దాంతో సమానంగా మీరేమిటండి, అది ఇప్పుడే ఏ కంప్యూటరో కావాలంటుంది, కొంటారా? మీరు దాన్ని మరీ గారం చేస్తున్నారు.
0: నువ్వుండు శాంత. చూడు నాన్న తేజ, నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైనవి అడిగితే నేనిప్పుడు కొనలేను. నా దగ్గర అంత డబ్బు లేదు, సరేనా?
2: లేదు నాన్న, నేను అలాంటివి అడగను, నాకు అవేవి వద్దు.
0: సరే, అయితే నీకేం కావాలో చెప్పు.
2: నాన్న, మరి
0: పర్వాలేదు, భయపడకుండా చెప్పు. మీ అమ్మ ఏమీ అనదులే.
2: నాన్న, ఈరోజు ఆదివారం కదా.
0: అవును, ఆదివారమే. ఎక్కడికైనా తీసుకెళ్ళనా?
2: నాకు ఈరోజు.
0: చెప్పమ్మా, ఆగిపోయావేం? చెప్పమన్నాను కదా.
2: నాకు గుండు చేయించండి నాన్న.
1: అయ్యో అయ్యో.
0: ఏమిటి, గుండు చేయించాలా?
1: ఇదెక్కడ విట్టూరమే, ఎవరైనా వింటే నవ్విపోతారు. అశుభం కూడాను.
3: రామ రామ, మన కుటుంబంలో ఇలాంటివి ఎక్కడా వినలేదు. అయినా రాను రాను పిల్లలు అదే పనిగా టీవీలు చూసి చెడిపోతున్నారు. సాంప్రదాయాలన్నీ మంట కలిసిపోతున్నాయి.
0: అబ్బా, కాస్త మీరు ఊరుకుంటారా? అమ్మా తేజ, గుండు చేయించమంటావేమిటి? వేరే ఏదైనా అడగచ్చు కదా అమ్మా.
2: నాకు ఇంకేమీ వద్దున్నానా, గుండు చేయించండి చాలు.
0: తేజ, నిన్ను గుండుతో చూడాలంటే మాకెలాగో ఉంటుందమ్మా, కాస్త మా గురించి కూడా ఆలోచించు.
2: నానా, నాకు సహించం పోయినా ప్రామిస్ చేసినట్లే కష్టపడి సలాడ్ తిన్నాను. మీరు చూశారు కదా, సలాడ్ తింటే ఏమడిగినా ఇస్తానని మీరు ప్రామిస్ చేశారా? ఇప్పుడేమో కాదంటున్నారు.
0: అది కాదమ్మా.
2: లేదు నాన్న, మీరంతా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తారు, మీరు మాత్రం చెప్పినట్లు చెయ్యరు. అలా చేస్తే అబద్ధం ఆడినట్లే కదా.
0: లేదు తల్లి, నేను అబద్ధం ఆడను, నీకు ప్రామిస్ చేసినట్లే చేస్తాను, ఓకేనా?
3: నీకేమైనా మతిపోయిందేమిట్రా అలా మాట్లాడుతున్నావు? అభం శుభం తెలియని పిల్ల అది, ఏమడిగితే అది చేసాడు వినా.
1: అవునండి, అత్తగారు చెప్పినట్లు మీకు రాను రాను మతిపోతుంది. పిల్లదానితో సమానంగా ఎగురుతున్నారు.
0: చూడు శాంత, ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. మనం అన్నమాట నిలబెట్టుకోకపోతే అప్పుడు వాళ్లన్నమాట నిలబెట్టుకోరు. మన తేజ అలా అవటం నాకు ఇష్టం లేదు. అమ్మా తేజ, నేను నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, సరేనా?
2: థ్యాంక్ యూ నాన్నా.
0: ఓకే తేజ, మరి నేను ఆఫీస్కి వెళ్తాను, మీ స్కూల్ అయిపోయే టైంకి వచ్చి తీసుకెళ్తాను.
2: అలాగే నాన్నా, బాయ్ నాన్నా. హాయ్ గిరీష్.
0: ఎవరమ్మా ఈ అబ్బాయి?
2: వీడు నా క్లాస్మేట్ గిరీష్ నాన్న. ఇదిగో ఈ ఆంటీ గిరీష్ అమ్మగారు.
4: నమస్కారం అండి.
0: నమస్కారం అమ్మా.
2: నాన్న, మా క్లాస్ కు టైం అవుతుంది, మేము వెళ్తాం. బై బై నాన్న. బాయ్ బాయ్ అమ్మా.
4: బాయ్ గిరీష్. సార్, సార్ ఒక్క నిమిషం.
0: చెప్పండి.
4: మీరు చాలా అదృష్టవంతులండి, మీ అమ్మాయిది చాలా గొప్ప మనసు.
0: మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు.
4: చెప్తాను. మీ అమ్మాయితో నడుస్తున్న మా అబ్బాయిని చూశారు కదా గిరీష్, వాడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
0: అయ్యో, మరి ట్రీట్మెంట్ అది?
4: అన్ని రకాల ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నాం, వాటి వల్ల గిరీష్ కిందటి నెలంతా స్కూల్కి పోలేకపోయాడు. ఇప్పుడు కీమోథెరపీ వల్ల జుట్టంతా రాలిపోయింది. గుండెతో స్కూల్ పోవటానికి సిగ్గుపడి ఫోన్ అనేవాడు. పిల్లలు తనని చూసి వెక్కిరిస్తారని వాడి భయం. పోయిన వారం తేజ మా ఇంటికి వచ్చింది. గిరీష్ ని ఎవ్వరూ ఆట పట్టించకుండా నేను చూస్తాను ఆంటీ అని చెప్పింది. కాని ఇలా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. వాడి కోసం నల్లగా ఒత్తుగా అందంగా ఉన్న జుట్టు తీయించేసుకుంది. సార్, అంత గొప్ప బుద్ధి ఉన్న కూతురు ఉన్నందుకు మీరు మీ భార్య అదృష్టవంతులు.
0: అమ్మా, మీరు చెప్పే వరకు తేజ గుండు ఎందుకు చేయించుకుందో నాకు తెలియదు. నిజానికి మీ అబ్బాయి గుండును చూసి అది ఫ్యాషన్ ఏమో అని పొరబడ్డాను. గుండుతో దాన్ని ఎలా చూడ్డం అనుకున్నాను, కాని మీ మాటలు విన్నాక మా అమ్మాయి అలాంటి మంచి పని చేసిందంటే నాకు చాలా గర్వంగా ఉంది.
4: అవును సార్, తేజస్విని లాంటి పిల్లలే తల్లిదండ్రులకు పేరు తెస్తారు. మరిక నేను వెళ్ళొస్తానండి.
0: మంచిదమ్మా. అమ్మా అమ్మా, శాంత అమ్మేది, మీరిద్దరూ ఇలా రండి త్వరగా.
1: ఏంటండి ఏమైంది?
3: ఏమైందిరా, అంత అర్జెంటుగా పిలుస్తున్నావు?
0: అర్జెంటేనమ్మా, మీకు అద్భుతమైన విషయం చెప్పాలి. మన తేజ గుండు ఎందుకు చేయించుకుందో మీకు తెలుసా?
3: ఆ ఏదో ఫ్యాషన్ అయి ఉంటుంది అంతే కదా.
0: కాదమ్మా, ముందు నేను అలాగే అనుకున్నాను, కాని ఇవాళ దాన్ని స్కూలుకు దిగబెట్టినప్పుడు అసలు సంగతి తెలిసింది. దాని క్లాసులో గిరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పాపం బ్లడ్ క్యాన్సర్ అట.
1: అయ్యో పాపం, ప్రమాదం లేదు కదా?
0: అప్పుడే ఏమి చెప్పలేం శాంత, కాని వాడికి మందులు వాడడం వల్ల జుట్టంతా రాలిపోయింది. గుండుతో స్కూల్కు రావడానికి సిగ్గుపడుతుంటే వాడికి ధైర్యం చెప్పడానికని మన తేజ కూడా గుండు చేయించుకున్నట.
2: అమ్మా, స్కూల్ అయిపోయింది, వచ్చేసా? ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు.
3: అదిగో మాటల్లోనే వచ్చేసింది, నిండా నూరేళ్ల ఆయుష్.
0: తేజ ఇలా రానా? అవును, నిన్నో మాట అడుగుతాను, చెప్తావా?
2: ఏమిటది నాన్నా?
0: గిరీష్ కోసమనే నువ్వు గుండు చేయించుకున్నావని ఆంటీ చెప్పారు. అసలు నీకు అలా చేయాలని ఎందుకు అనిపించింది తల్లి? నీకే అనిపించిందా లేక ఎవరైనా చెప్పారా?
2: మరి నేను బాల్వికాస్ వెళ్తున్నాను కదా, అక్కడ మాకు బాబా గురించి బోలెడు విషయాలు చెప్తారు. ఆయన చిన్నప్పటి నుంచి అందరినీ ఎంతో ప్రేమించేవారు నాన్నా. అందరినీ ప్రేమించాలని, ఎవరినీ నొప్పించకూడదని చెప్పేవారు. ఓసారి ఆయన అన్నం తింటున్నప్పుడు ఓ ముసలాయన ఆకలిస్తుంది, అన్నం పెట్టమని వీధిలో నిలబడి అరిచారు. బాబా తనకి పెట్టిన అన్నము అతనికి ఇచ్చేశారు నాన్నా. అప్పుడేమో బాబా వారి అమ్మగారు, నువ్వు తినే అన్నం అతనికి ఇచ్చేస్తే ఎలా అని అడిగారట. పర్వాలేదు, ఎదుటి వారి బాధలు మనవిగా అనుకుని అందరికీ సాయం చెయ్యాలని చెప్పారట. అందరూ గిరీష్ గుండు చూసి నవ్వితే వాడు బాధపడతాడు కదా నాన్నా. అందుకే వాణ్ణి ఎవ్వరూ హర్ట్ చేయకూడదని నేను గుండు చేయించుకున్నాను నాన్నా.
3: నా బంగారు తల్లి, చిన్నపిల్లవైనా ఎంత గొప్ప బుద్ధమ్మ నీది.
1: అల్లరి పిల్లవి అనుకున్నాను గాని నీ చిన్ని బుర్రలో ఇంత మంచి ఆలోచనలుంటాయనుకోలేదే.
3: చదువు దెబ్బతింటుంది వద్దు అని అత్తయ్యగారు అన్నా, తేజను బాల్వికాస్ కి పంపించి ఎంతో మంచి పని చేసామనిపిస్తుందండి.
0: అవును, తెలియని వారు మా అమ్మలాగే అనుకుంటారు, కాని అందరు పిల్లలు మన తేజస్వినిలా బాల్వికాస్ పిల్లలైతే భవిష్యత్తులో అంతా ఆనందమే.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, the Shri Satya Sai Global Bal Vikas Gurus Conference is being conducted jointly by the Shri Satya Sai Seva Organizations India and Shri Satya Sai Global Council here at Prashanthi Nilayam from 31st of July to 2nd of August. Around 3,000 Bal Vikas Gurus from India and abroad are participating in this conference. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the morning program will commence, comprising entry of the procession, lighting of the ceremonial lamp, and release of the centenary compendium, welcome address by Shri Nimish Pandya Garu, All India President, Shri Satya Sai Seva Organizations, and Vice Chairman of Shri Satya Sai Global Council. His talk will be followed by an audiovisual presentation titled Bhagwan, the Eternal Bal Vikas Guru, followed by talk by Ms. Sai Priya Raghavan, Deputy National Education Coordinator, Shri Satya Sai Seva Organizations, India. We'll then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, a summary of the day's proceedings will be presented, followed by a talk by Shri Krishnamurthy Naidu, Education Coordinator for Zone 3, Shri Satya Sai Global Council. We'll then have a devotional music program titled Guru and Sadguru by the Bal Vikas alumni. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Devyanugraha Aasisulato Jatiya Shri Satya Sai Seva Samsthalu Mariyu Shri Satya Sai Global Council సంయుక్తంగా ప్రశాంతి నిలయంలో జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు శ్రీ సత్యసాయి గ్లోబల్ బాల్ వికాస్ గురువుల సమావేశం నిర్వహిస్తున్నారు. భారతదేశం నుండి మరియు వివిధ దేశాల నుండి సుమారు 3,000 మంది బాల్ వికాస్ గురువులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 నుండి రేపటి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. ఊరేగింపు, సాంప్రదాయక జ్యోతి ప్రజ్వలన మరియు శతాబ్ది సంకలనం విడుదల, అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు మరియు శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీ నిమిష్ పాండ్యా గారిచే స్వాగతోపన్యాసము, భగవాన్ ది ఎటర్నల్ బాల్ వికాస్ గురు శీర్షికన వీడియో ప్రదర్శన, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు డిప్యూటీ నేషనల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ సాయి ప్రియా రాఘవన్ గారిచే ప్రసంగం, అనంతరం స్వామివారి దివ్యోపన్యాసం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 బాల వికాస్ గురువుల మొదటి రోజు సమావేశం కార్యక్రమాల సారాంశం సమర్పించబడుతుంది. తదుపరి శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్లో జోన్ 3 ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణమూర్తి నాయుడు గారు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాల వికాస్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు గురు అండ్ సద్గురు పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: वाहेगुरु वाहेगुरु जी बोलो वाहेगुरु वाहेगुरु वाहेगुरु वाहेगुरु वाहेगुरु जी बोलो
1: సత్యనాం సత్యనాం సత్యనాం జీ బోల సత్యనాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. కాలము దైవస్వరూపము, అందుకే భగవంతుణ్ణి కాలకాలాయ నమః, కాలాతీతాయ నమః అని ఆరాధిస్తాం. ఇంత పవిత్రమైన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. 1991 జనవరి 1 తేదీన నూతన సంవత్సర సంబరాల్లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో తమ తమ విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ చింతన సదా భగవంతునిపై నిలిపి జీవితాన్ని ఆనందమయం చేసుకోమని బోధించారు. ఆనాటి ప్రసంగాన్ని మీకిప్పుడు అందిస్తున్నాము.

దివ్యాత్మ స్వరూపులారా. కాలము భగవంతుని స్వరూపం కనుకనే కాలమును సంవత్సరహ అని పిలుస్తూ వచ్చారు. కనుక భగవంతుని కాలస్వరూపాయ నమః అని కూడాను ఋషులు వర్ణించారు. లోకం నందుకల చరాచర పదార్థములన్నీ కూడాను భగవంతుని నందే ఇమిడి ఉన్నవి. కనుక భగవంతుని కాలగర్భుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు. ధీరోత్తమ అని కూడాను ఋషులు వర్ణిస్తూ వచ్చారు భగవంతుని. ధీరోత్తముడనగా సంవత్సర స్వరూపుడు అని అర్థం. ధీరులనగా తెలివితేటలు కలవారిని కాని మేధాశక్తి కలవారిని కాని భావించరాదు. మానవుని యొక్క ధీశక్తిని ఎవరు భగవంతుని వైపున మరల్చి ఆనందమును అనుభవిస్తురో అట్టి వ్యక్తి మాత్రమే ధీరుడని పిలుస్తూ వచ్చింది వేదము. కాల ప్లస్ అలం, కాలం అనేటువంటి పదం అనగా భక్తుల యొక్క యోగ్యతలను పురస్కరించుకొని దానికి తగినటువంటి ఫలితమును అనుగ్రహించేటువంటి వాడు కాలస్వరూపుడు అని పేరు. భగవంతుడు లౌకిక సంపదలకు కాని లౌకికమైన అధికారములకు కాని లౌకికమైనటువంటి యొక్క విధించిన శక్తులకు కాని లొంగునటువంటి వాడు కాదు. ఒక్క ఆధ్యాత్మిక చిత్తములకు మాత్రమే అతను అలవడు. లోకములో గడిచిన రాత్రులనే తిరిగి మనం అనుభవిస్తున్నాము, గడిచిన పగళ్లనే తిరిగి మనము అనుభవిస్తున్నాము. కడిగిన ముఖమునే కడుగుతున్నాము, తిన్న కడుపుకే తింటున్నాము, గడిచిన సంవత్సరాలనే తిరిగి మనం గడుపుకుంటున్నాము. కాని ఉత్తమైన ఉత్కృష్టమైన ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నిస్తున్నామా? గడిచిన అనుభవాలనే తిరిగి గడుపుతున్నాము, గడిచిన విషయాలలోనే తిరిగి మనము ప్రవేశిస్తున్నాము. ఈ విధముగా కాలము గడుపుతూ పోయిన మన జీవితం యొక్క సార్థకత ఏమిటి? జీవితం యొక్క ఆదర్శం ఏమిటి? జీవితం యొక్క పరమావధి ఏమిటి? ఈ విషయమై ఏ వ్యక్తి కూడాను అధికంగా యోచించుటకు ప్రయత్నించటం లేదు. కనుక ఈనాడు మనం యోచించవలసినటువంటిది ఉత్తమ ఆదర్శమైనటువంటి జీవితాన్ని, ఆధ్యాత్మిక అనుభూతులతో కూడినటువంటి యొక్క ఆనందాన్ని మనం ఆదర్శంగా అందించడానికి ప్రయత్నించాలి. సాధనలు చేస్తున్నాం, సాధనల యొక్క ఫలితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమాత్రం మనకు అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంతృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి ప్రక్రియలే. నా ఉద్దేశమునందు సాధన అనేటువంటిది, సాధ్యము అనేటువంటిది రెండు లేనే లేవు. కనుక సాధనే సాధ్యము, సాధ్యమే సాధన. ఏదో ఒక సాధన చేసి తద్వారా దివ్యమైనటువంటి అనుభూతిని అందుకోవాలనేటువంటి భ్రమనే ఈ సాధనలో మనల్ని ప్రవేశపెడుతున్నది. ఇది మానసికం యొక్క అల్పతృప్తి మాత్రమే. మనము సాధనలు చేయవలనన్నా అనాత్మభావాన్ని త్యజించడమే నిజమైన సాధన. మన దృష్టిని అనాత్మ నుండి ఆత్మవైపును మరల్చడమే సాధన. ఈనాడు ప్రపంచంలో మనం అనేక విధములైనటువంటి జ్ఞానములను అనుభవిస్తున్నాం, కానీ ఇవన్నీ కూడాను సరి అయిన జ్ఞానములకు అర్థం కాదు. ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది పదార్థ జ్ఞానము కావచ్చు, లేక విషయ జ్ఞానము కావచ్చు, ఇంకే విధమైనటువంటి యొక్క పరిశోధన జ్ఞానం కావచ్చు, కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి నిజమైనటువంటి జ్ఞానం. ఆత్మ వేరు, జ్ఞానము వేరు కాదు. ఆత్మనే జ్ఞానము, జ్ఞానమే ఆత్మ. కనుకనే వేదములు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఈ సత్యము జ్ఞానము అనంతము బ్రహ్మ ఒక్క పరమాత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే. ఇవి పర్యాయ పదములు మాత్రమే, నాలుగు వేరు వేరు కాదు. జ్ఞానం అనగా ఏమిటి? స్వస్వరూప సంధానమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానమునందు మనస్సును ఏకం చేయటమే భక్తి. సంకల్పరహితమైనటువంటి మనస్సే జ్ఞానం. కనుక మనం ఈ సంకల్పములను క్రమక్రమేణ అదుపులో నుంచుకున్నటకు తగిన ప్రయత్నం చేయటమే జ్ఞాన మార్గం. జ్ఞానము భక్తి ఎందు కూడాను ఒకే తేజస్సు ఆవిర్భవిస్తుంటుంది. సూర్యుని యొక్క తేజస్సే చంద్రుడిలో ప్రకాశిస్తుంది, కానీ సూర్యుడిలోని తేజస్సు వేడిగాను ప్రకాశంగాను ఉంటుంది. ఇదే వేడి చంద్రుడిలో ప్రవేశించినప్పుడు
చల్లగా హాయిగా కనిపిస్తుంది. చంద్రుని యందు సూర్యుని యందు ఉండేటువంటిది ఒకే తేజస్సే. అయితే చంద్రుడు ఉండినప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉండినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. ఈ సూర్యుని యందు చంద్రుని యందు ప్రతిబింబింప చేసేటువంటి ఒక తత్వము ఆత్మతత్వం ఒక్కటే. సూర్య తేజస్సు జ్ఞానమునకు, చంద్రుని తేజస్సు భక్తికి నీ పోల్చుకున్నారు. జ్ఞానం ప్రకాశవంతంగాను భక్తి ఆనంద స్వరూపంగాను నిలుస్తుంటాది. కనుక భక్తి జ్ఞానములు రెండు కూడాను ఒక పదార్థం యొక్క ప్రారంభ అంత్యములే. బాహ్య జగత్తులకు మాత్రమే కాలము కర్మ కర్త కర్మ క్రియగా మనము రూపించుకుంటున్నాం. ఇది భక్తి యొక్క లక్షణము. కర్త సాధకుడు, కర్మ సాధన, క్రియారూపంలో సాక్షాత్కరించుకోవటమే ఇది ఒక గమ్యము. దీనినే జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అన్నారు. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత మూడు ఒక్కటే. మూడు స్థాయిలు యందు ఇది మూడు రూపంలో మనం దర్శించుతున్నాము. ఇది ఏమిటి? వస్త్రం. ఇది వస్త్రము కాదు, ఒక్కొక్క దీనిని పేరుగా తీసినప్పుడు ఇది త్రాడుగా ఉంటుంది. ఇది థ్రెడ్ కాదు, ఇది క్రమక్రమేణ పత్తి నుంచి వచ్చినటువంటిది. ప్రత్తి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు. ఈ మూడు కూడాను ఒక్కటే. కేవలము మన ఉపయోగార్థ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క రూపాలను మనం అనుభవిస్తున్నాం. మూడింటి యందు ఉండినటువంటి యొక్క జ్ఞాత ఒక్కడే. కనుక మనం చేసేటువంటి సాధనలు యందు ఎన్నో అనుభూతులను అనుభవిస్తున్నామని మనం భ్రమిస్తున్నాము. ఈ అనాత్మభావంను త్యజించేటువంటి మార్గములకు మనం పూనుకోవాలి. లోక సంబంధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యముపైన మనం ఆధారపడకూడదు. భగవంతుడు కేవలము ఆత్మశుద్ధిని మాత్రమే గ్రహించును కాని లౌకికమైనటువంటి యొక్క ప్రయత్నములకు ఏమాత్రం కూడాను తాను లొంగడు. దీని యొక్క చరిత్ర యందు ఉండేటువంటి ఒక ఆదర్శము విష్ణు పురాణమునందు కాని శివపురాణమునందు కాని పార్వతి అత్యంత లోక సౌందర్యవతురాలు అని పేరు. ఇట్టి సౌందర్యవంతురాలని భ్రమించి తన సౌందర్యం చేత శివుణ్ణి వశం చేసుకోవాలని అహంకారం చేత అనేక ప్రయత్నములు చేసింది. కాని ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ తాను అందులో విఫలమైపోయింది. ఈ సత్యాన్ని గుర్తించి తన అహంకారమును విస్మరించుకుని తన యొక్క ఆనందమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించే నిమిత్తమై శరీరాన్ని కొన్ని విధములైనటువంటి తపస్సు చేత తాను స్తంభింపచేసుకుంది. ఎండకు ఎండి, వానకు నాని, గాలికి తాను అన్ని విధములైనటువంటి అవస్థలకు అనుభవించి తన శరీరమును శుష్కింపచేసుకుంది. మనస్సును మాత్రమే ఈశ్వరుని యందు లగ్నం చేసుకుంది. అప్పుడు అహంకారం నిర్మూలమైనదని గుర్తించి ఈశ్వరుడు ఆమెను నీవు నా అర్ధాంగిగా అనగా నా దేహంలో అర్ధ భాగముగా నిలిచిపోమని చెప్పాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? ప్రకృతియే పార్వతి. ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది. ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింపచేసుకుంటుంది. అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది. కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. యవ్వనాహంకారం, విద్యాహంకారము, ధనహంకారము, బలాహంకారము, రాజ్యాహంకారము, సౌందర్య అలంకారము, ఇంకా ఇంకా అనేక అహంకారములు. విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడాను దివ్యత్వాన్ని పొందలేదు. దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే.

0: ధరకు చేలుండెంత ధనము కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే, విదురునికెంతటి వితరణ మతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే. వీరందరూ కూడాను నిరహంకారులు. మానవునికి పూర్వజన్మమైనటువంటి యొక్క హనుమంతుడు, బలవంతుడు, గుణవంతుడు అయినటువంటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు లంకవాసులందరి కూడాను నీవెవరయ్యా, ఈ విచిత్రమైనటువంటి రూపం మాకు క్రొత్తగా కనిపిస్తున్నదని ప్రశ్నించినప్పుడు, దాసోహం కోసలేంద్రశ్చ, అక్కడ కూడా నేను దైవదాసుడననే పలికాడు కానీ అహంకారాన్ని ఏమాత్రం కూడాను ప్రకటించుకోలేదు. కనుక ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు. ఈ కలిగినవన్నీ కూడాను అనిత్యములు, అశాశ్వతములే, కదిలిపోయే మేఘములే. ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతపతనమైపోతున్నాము. కనుక కర్త, కర్మ, క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇచ్చేవాడు తానే, పుచ్చుకునేవాడు తానే, ఇవ్వబడేటువంటి పదార్థము తానే. విశ్వం విష్ణు స్వరూపం, సర్వం కలివిదం బ్రహ్మ, అంత దివ్యమైనటువంటి యొక్క భావమే అయినప్పుడు ఇంకా రెండవ పదార్థం ఎక్కడ ఉంటుంది? ఈ ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకోవాలి. కనుక మనకు కాలమే భగవత్స్వరూపుడు, కాలం కంటే మించినటువంటి భగవత్స్వరూపం మరొకటి లేదు. కనుక మనకు పుట్టుక, జీవితము, గిట్టటము అన్ని కూడాను కాలంలోనే ఇమిడి ఉంటున్నవి. కనుక కాలమును భగవత్స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా వించేటువంటి కర్మలు ఆచరించాలి. క్షణమైనా కూడా మనం వ్యర్థం చేయరాదు. కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. కనుక మనం భవిష్యమైనటువంటి ఒక జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడాను మన కాలానుభవంగా వస్తుంటున్నాయి. మన యొక్క కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు. ఆనందము కాని, దుఃఖము కాని, అధికము కాని, హీనము కాని మన కర్మల యొక్క ప్రభావమే. కనుక అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి. మనం ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం. ఏ విధంగా కాలమును మనం సార్థకంగా గావించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము. కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని నాలుగు యుగములుగా మనం విభజించుకున్నాం. ఇవి నాలుగు కూడాను ప్రత్యేకించినటువంటివి కాదు, మన యొక్క అనుభూతుల నిమిత్తమై మనం నిర్ణయించుకున్నవే. కలియుగమును కాని, కృతయుగమును కాని ప్రత్యేక స్వరూపములు లేవు. ప్రజల యొక్క స్వభావం, స్వరూపాన్ని పురస్కరించుకుని ఈ యుగములు ప్రారంభమవుతూ వచ్చాయి. కృతయుగమునందు కూడాను రాగద్వేషాది గుణములు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఉండదు. ఈ కలియుగమునందు కూడాను శాంతి స్వభావులైనటువంటి వారు, నిత్య సత్య భావములు కలిగినటువంటి వారు కూడాను ఈ కలియుగమునందు కూడాను ఉన్నారు. యుగములకు కూడాను భగవంతుడే ఆది. కనుకనే యుగములకంతా ఆది అయినటువంటి వాడు కనుకనే ఇతనికి యుగాది అని కూడాను ఒక పేరు. ఆ యుగ ఆదిని కూడాను మనం ఒక పండుగగా మనం విశ్వసించుకొని అనుభవిస్తూ వస్తున్నాం. అన్ని భగవంతుని యొక్క స్వరూపములే. భగవంతుడు కానది జగత్తులో ఒక్క రెండో పదార్థమే లేదు. ఇచ్చినది తానే, పుచ్చుకున్నది తానే. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాడు, పుచ్చుకున్నప్పుడు లొంగిపోతున్నాడు. కనుక పొంగి కుంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించాలి. మన తెలివితేటలను పురస్కరించుకుని అహంకారం మరింత అభివృద్ధి కావించుకోరాదు. మన తెలివితేటలు లౌకికమైనటువంటి తెలివితేటలే, కానీ ఒక తెలివితేటల కంటే మరొక తెలివితేటలు మరింత అధికంగా కనిపిస్తాయి. ఎంత అధికమైనా, ఎంత అల్పమైనా ఇవి కేవలము హెచ్చు తక్కువలుగా కనిపిస్తున్నాయి, కానీ అన్నింటి యొక్క స్వభావం ఒక్కటే. కనుక ఈ యొక్క జగత్తునకు అనిత్యం అసుఖం లోకం అన్నారు. ఒక రాజు తన రాజ్యములో ఎవడు మేధాశక్తి కలిగినటువంటి వాడో పరీక్షించాలి అని అనేక విధమైనటువంటి సభలు జరిపి అందరినీ చేర్చాడు. ఈ సమావేశంలో ఒక్క ప్రశ్న వేశాడు, ఈ ప్రపంచంలో అన్నింటికంటే తెలుపైనది ఏది, అన్నింటికంటే నలుపైనది ఏది. ఒక్కొక్క మేధావులు ఒక్కొక్క రకమైనటువంటి రీతిగా చెప్పుతూ వచ్చారు. ఈ మేధావులందరూ ఒకరు పాలు అన్నారు, ఒకరు ప్రత్తి అన్నారు, ఇంకోరు ఆకాశము అన్నారు, ఇంకోరు పక్షి అన్నారు. ఏదో వాళ్ళకు తోచినట్టుగా కూడా అన్ని చెప్తూ వచ్చి, ఇవన్నీ కూడా నువ్వు లోక సంబంధమైనటువంటి యొక్క వస్తువులే. కానీ ఒక పరమభక్తుడు అక్కడ ఉండినాడు. అతన్ని ప్రశ్నించాడు, రాజా నేను తెలివితేటలు కలవాడిని కాదు, నాకేదైనా అంతో ఇంతో తెలివి ఉంటే అది కూడా నువ్వు భగవంతుడు అనుగ్రహించినటువంటి వరమే, ఇది కూడా నువ్వు నాది కాదు.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ మైన్.
0: అందరి తలలో కూడా తెలివిని చేర్చినటువంటి వాడు భగవంతుడే, కానీ ఆ తెలివిని దుర్వినియోగపరుచుకునేటువంటి వారు కొంతమంది, సద్వినియోగపరుచుకునే వారు కొంతమంది అని భగవంతుని ప్రార్థించాడు. మహారాజా, అన్నింటికంటే తెలివైనటువంటిది డే పగలు అన్నాడు, అన్నింటికంటే నలుపైనటువంటిది నైట్ అన్నాడు, రాత్రి అన్నాడు. ఇదే ఈ జగత్తులో ఉండేటువంటిది, తెలుపు పగలు రాత్రి నలుపు. ఈ తెలుపు నలుపులోనే మన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాము. తెలుపు పోతానే నలుపు వస్తుంది, నలుపు పోతానే తెలుపు వస్తుంది. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు ఎవరున్నాడు లోకంలో? అతనే భగవంతుడు. కనుక తెలుపు నలుపులతో కూడినటువంటి దాన్ని దినము అన్నారు. ఈ తెలుపు నలుపును సాధించినటువంటి వాడు దైవము అన్నారు. దినమునకు దైవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఒక్కటే, దైవమునకు డే అండ్ నైట్ లేదు, లోకానికి డే అండ్ నైట్ ఉంటుండాలి. కనుక ఈ రాత్రి పగలను సాధించడంలో ఉండినటువంటి ఒక వివేకము, విజ్ఞత, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే అని ఉన్నాడు. ఏ తెలివి తేటలు లేనటువంటి వాడు, ఏ శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనటువంటి వాడు, ఈ మూర్ఖుడు చెప్పేటువంటిది ఎట్లా రైట్ అవుతుంది అని పండితుల్లో ఒక విధమైనటువంటి యొక్క అహంకారం చేత ఆవేదన ప్రారంభమైంది. ఏ అహంకారమైనా అంచవచ్చును, కానీ పండితాహంకారం మాత్రం చాలా అంచడానికి చాలా కష్టమైనటువంటి, ఈ పండితుల్లో ఉండేటువంటి పెద్ద అజ్ఞానం ఇదే. కావలసిన గ్రంథాలు చదువుతారు, అడిగిన యొక్క శ్లోకాన్ని చెప్పుతారు, కానీ ఇది కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే, గ్రంథ పరిచయం మాత్రమే. ఆచరణలో కించిత్తైన కూడా వాడు అనుభవించరు. కనుకనే అహంకారం మితిమీరిపోతుంది. వీళ్ళందరూ రాజు దగ్గర ఒక కంప్లైంట్ చేశారు, రాజా ఈ యొక్క అజ్ఞాని అయినటువంటి మూర్ఖుడైనటువంటి చెప్పిన దాన్ని మీరు విశ్వసించకూడదు, దీనికి ఒక ప్రమాణం, దీనికి ఒక ఆదర్శం నిరూపించాలి అన్నాడు. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భౌతిక, లౌకిక, వైజ్ఞానిక అన్ని రంగములు ఎందుకు పరిశోధనలు చాలా ప్రధానమన్నారు. ఈ పరిశోధనలు అన్నీ కూడా ప్రాప్తికి సంబంధమైనవి, కనుక దీనిని కూడా ఒక పరిశోధన చేసి ఇది సత్య అసత్యమా అనేటువంటి నిర్ణయించాలని పట్టుబట్టారు. రాజు ఈ పండితుల మాటలను అనుసరిస్తూ వచ్చాడు. నాయన పరమ భక్తుడా, దీనికి ఏమి ప్రమాణం, దీన్ని ఏ రీతిగా నీవు సత్యమని నువ్వు దీన్ని సాధించగలవు, చెప్పగలవు అని ప్రశ్నించాడు. మహారాజా, నాకు ఒక్క దినము కాలం ఇవ్వండి అన్నాడు. సరే తీసుకో. నాకు రెండవ ప్రశ్న అడిగాడు, నేను ఈ ఒక్క దినము లోపల ఏమి చేసినా ఎక్కడ పోయినా కూడా నన్ను ఎవరు అడ్డు చెప్పకూడదు, ఇదే నా పరిశోధన యొక్క ప్రధానమైనటువంటి యొక్క సిస్టమ్ అన్నారు. సరే, ఆ రాజభవన్ లో అందరికీ చెప్పేశాడు, ఫలాని వ్యక్తి ఈ రాజభవన్ లో వచ్చినప్పటికి గాని ఎవరు అడ్డు చేయకూడదు, అతను ఏమి చేయాలన్నప్పటికీ ఎవరు అడ్డు చెప్పకూడదు అన్నాడు. రెండవ దినము మహారాజు మధ్యాహ్నంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు పడక గదిలో. ఈ వ్యక్తి ఒక పాత్రలో పాలు పోసుకున్నాడు. ఈ మహారాజు యొక్క పడక గద ఒక గడప లోపల ఈ పాలు గిన్నె పెట్టాడు. బయట తట్టు ఒక చంటి బిడ్డను తెచ్చి కొట్టి కొట్టి ఏడిపిస్తున్నాడు. రాజుకు నిద్రాభంగం కలిగింది, కోపంతో పరిగెత్తి వస్తున్నాడు. ఎవరు ఈ విధమైన డిస్టర్బెన్స్ చేసేటువంటి వారు, ఎవరింత అలర్ట్ చేసేటువంటి వారు అని. ఆ వచ్చే సమయంలో పాలగిన్నెను కాళ్లతో కొట్టాడు. ఆ పాలగిన్నె కనిపించలేదు పాపం. పగటి కంటే పాలు చాలా తక్కువ రంగు కలిగినటువంటివే కనుక ఈ పగటి లోపల పాలు యొక్క రంగు నీకు కనిపించలేదు. రాజా, నీకు పాలే చాలా తెలుపైనటువంటివి అని అయిపోతే నీ కంటికి ఎందుకు కనిపించలేదు? పగటి వెలుతురు కంటే తెలుపు కంటే ఈ పాలు వెలుతురు చాలా తక్కువైనటువంటిది, పాల కంటే పగులు చాలా తెలుపైనటువంటిది, దీనికి ఒప్పుకోక తప్పదు అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు పగులు కూడా ఉంటున్నాయి, పగటి వెలుతురు చాలా ప్రకాశంగా ఉండటం చేతనే నక్షత్రాలు మనకు కనిపించడం లేదు, పగలు దాటి రాత్రి ప్రవేశించేటప్పటికి నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక పగటి వెలుతురు అనగా పగటి తెలుపు కంటే తెలుపైనటువంటిది జగత్తులో మరొకటి లేదు అన్నాడు. ఈ పగటి తెలుపే జ్ఞానం, రాత్రి నలుపే అజ్ఞానం. ఈ జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతమైనటువంటి తత్వమే దివ్యత్వం, అదే దైవత్వం. కనుక అట్టి దైవత్వాన్ని మనం విస్మరించి ఈ లౌకికమైనటువంటి యొక్క వస్తు ఆహ్లాదం లోపల వస్తు మార్పుల చేతనే మనం కాలాన్ని అనుభవిస్తున్నాం. అట్టి దివ్యత్వాన్ని పొందాలంటే దివ్యత్వంతోనే దివ్యత్వాన్ని పొందాలి. భగవంతునికి సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని పేరు. సత్ సత్యము, చిత్ పరిపూర్ణ జ్ఞానము, ఈ రెండూ చేరిన దగ్గరనే ఆనందము. ఇవి రెండూ వేరు వేరైనప్పుడు కూడా ఆనందం రాదు. సత్తు ఒక చక్కెర, చిట్టు ఒక జలము. జలము జలంగా ఉంటుంది, చక్కెర చక్కెరగా ఉంటుంటే ప్రయోజనం లేదు. రెండింటినీ కలిపినప్పుడే ఇక్కడ ఒక సిరప్ అది పానకంగా తయారవుతుంది. కనుక సత్తు చిత్తు రెండూ కూడినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది. సత్తును మనం అనుభవించాలంటే సత్యముతోనే మనం అనుభవించాలి. చిత్తును మనం పొందాలంటే పరిపూర్ణ జ్ఞానంతోనే మనం చిత్తును పొందాలి. ఆనందాన్ని మనం అనుభవించాలంటే ఆనందం చేతనే అనుభవించాలి. కనుక జ్ఞానస్వరూపుణ్ణి జ్ఞానంతోనే పొందాలి. జ్ఞానం అంటే ఏమిటి? తన తత్వాన్ని తాను తెలుసుకోవటమే. అదే నిజమైనటువంటి జ్ఞానం. స్వస్వరూప సంధానమే జ్ఞానం. నిరంతరము ఆ స్వస్వరూపాన్ని చింతించడమే నిజమైన సాక్షాత్కారం. కనుక సాక్షాత్కారం అంటే సాక్షాత్ ఆకారమే సాక్షాత్కారం. సెల్ఫ్ అంటే ఏమిటి? అదే ఆత్మ. నాకు సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. సెల్ఫ్ అంటే ఏమిటి? దాన్ని గుర్తుంచుకోండి. ఐ అదే సెల్ఫ్. ఈ ఐ అనేటువంటిది ఎవరు? దేహమా ఐ, మనసా ఐ, బుద్ధి ఐ, ఆత్మనా ఐ? ఇవి అన్నింటి ఎందుకు విచారం చేస్తే ఆత్మనే ఐ. కనుక ప్రపంచం లోపల లౌకికమైన ఐ ఒకటి, ఆధ్యాత్మిక ఐ ఒకటి, రెండు ఐలు ఉన్నాయి. ఈ ప్రాకృతమైన ఐ ఏమిటంటే ఈవైఈఐ, అది మూడక్షరాలు ఐ. ఆధ్యాత్మిక ఐ వన్ లెటర్ ఐ. ఈవైఈఐయే దేహము, ఏకాక్షరం అయ్యే ఆత్మ. కనుక ఈ దేహము నేననేటువంటిది మాత్రం కాదు, ఆత్మనే నేననుకోవటమే నిజమైన ఐ. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే సాక్షాత్కారం. కనుక ఈ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? నరుడు అనగా ఆత్మనే. ఈ ఆత్మ నుంచినే ఆకాశాది భూతములంతా కూడా ఆవిర్భవించాయి. కనుక ఈ ఆకాశాది భూతములంతా కూడా నారములు అని పిలుస్తూ వచ్చారు. ఈ నారములకు నిలయమైనటువంటి వాడే నారాయణుడు అన్నారు. కనుక పంచభూతములతో కూడినటువంటి ఒక నరుడే నారాయణుడు. శబ్దస్పర్శ రూపరస గంధాదులంతా కూడా ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి. కనుక నరుడు అనగా ఆత్మనే అనర్థం. ఆత్మ అనగా ఆనందమయమైనటువంటి దీని. మనకు ఇట్టి శాశ్వతమైన ఆనందము ఈ జగత్తునందు మనకు కానరాదు. మనం ఏమైనా అనుభవించేటువంటి అంతా కూడాను తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైన ఆనందమే. ఇంద్రియముల చేతను, వస్తువుల చేతను, విషయముల చేతను, వ్యక్తుల చేతను అనుభవించేటువంటి ఆనందము. ఈ వ్యక్తులే అశాశ్వతము, విషయములే అశాశ్వతము, పదార్థములే అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి యొక్క వస్తువు నుంచి మనం శాశ్వతమైన ఆనందాన్ని ఏ రీతిగా పొందగలం? కనుక సత్యమైనటువంటి తత్వం నీ యందే ఉంటున్నది. అట్టి సత్యతత్వాన్ని మనం పొందటం కోసమనే సాధన అత్యవసరము.
1: టు రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ఇన్ యూ, సాధన
0: ఇది ఏ సాధన చెయ్యాలి? జపమా, ధ్యానమా, యోగమా, లేక యజ్ఞమా, లేక క్రతువా, ఏమిటి? ఈ చేసే పనులన్నీ కూడాను మానసిక తృప్తి కోసం చేసేటువంటివి. మనస్సు ఉండినంత వరకు కూడాను నీకు ఆ ఆత్మతత్వం అర్థం కానే కాదు. నీవి మనస్తత్వాన్ని మర్చిపోతూ రావాలి. మైండ్ అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి స్వరూపమే. ఈ సంకల్ప వికల్పాలను నీవు త్యజించి ఉండినప్పుడే ఇదే నీకు ఆత్మతత్వం. ఈ సంకల్ప వికల్పములు ఎప్పుడు మనం త్యజించగలం? సుషుప్తి స్థితిలో త్యజించగలం. ఆ సుషుప్తినే కారణస్వరూపుడు అన్నారు. జాగ్రత్త దేహస్వరూపము, స్వప్నము మనస్వరూపము, సుషుప్తి కారణస్వరూపము. కనుక కారణమును, కర్మను, కర్తవ్యాన్ని మనం మర్చినప్పుడు అదే కారణస్వరూపం అయిపోతుంది. ఇవి విచారణ చేతనే మనం సాధించాలి. కానీ ఏదో కొన్ని విధమైనటువంటి దీంతో మనం సాధించడానికి వీలు కాదు. ఈ మనస్తత్వాన్ని సరియైనటువంటి దీనిలో అదుపులో పెట్టుకోవాలనుకున్నప్పుడు సత్కర్మల్లో ప్రవేశించాలి. సత్కర్మలు చేస్తూ చేస్తూ చేస్తూ సద్భావం మనలో ఆవిర్భవిస్తుంది. అదే యద్భావం తద్భవతి. కనుక మనం సరైనటువంటి భావాలు మనలో ఆవిర్భవించాలంటే సరియైన కర్మలు మనం చెయ్యాలి. సరియైన భావం మనలో ఆవిర్భవించినప్పుడు సత్యమైనటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుంది. ప్రతిబింబాలు మారుతున్నాయి, కానీ బింబములు ఏనాటికి మారవు. కదిలే జలము లోపల సూర్యుడు కదిలినట్టుగా కనిపిస్తాడు. స్థిరమైనటువంటి జలము లోపల స్థిరమైనటువంటి సూర్యుడిగా కనిపిస్తాడు. మాలిన్యమైనటువంటి జలము లోపల మాలిన్యమైన సూర్యుడిగా కనిపిస్తాడు. ఈ కనిపించేటువంటి మాలిన్యము సూర్యుడి కాదు. ఈ కదిలేటువంటి యొక్క సూర్యుడు ఆ యొక్క సాక్షాత్ చంద్రుడు కాదు. ఇవన్నీ ప్రతిబింబాలు మాత్రమే. ఈ దేహమే ఒక పాత్ర. ఈ మనసే ఇందులో ఉన్నటువంటి ద్రవ పదార్థము. దీనిలో కనిపించేటువంటి యొక్క ఆత్మతత్వమే ప్రతిబింబము. ఇది మనస్సు యొక్క స్వభావాలను పురస్కరించుకునే ప్రతిబింబము స్థిరంగానో అస్థిరంగానో లేక మాలిన్యంగానో రూపొందుతుంది. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక విషయం అంత అర్థం కాదు. కనుక ఈ మూడింటి యందు ఉండినటువంటి ఏకత్వమును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. దీనిని వేదాంతం మరొకటిగా చెప్పింది. అచరం చరమేవచాని, అనగా కదలకుండా ఉండినటువంటి వాడు భగవంతుడు, కదులుతున్నాడు అన్నాడు. కదిలేవాడు తానే, కదిలించేవాడు తానేనోని. కదిలేవాడు తానైనప్పుడు అచరుడని ఎట్లు చెప్తాడు? కనుక దాని స్థిరమైనటువంటి వాడు అంటే చరుడు అని చెప్పి ఎట్లు చెప్తారు? ఈ రెండింటికి నీకు చాలా విరుద్ధమైనటువంటి అర్థం చేస్తుంది. అచరం చరమేయవచ్చ, స్థిరమైనటువంటి వాడు భగవంతుడు కాని కదులుతున్నాడు. దీనికి వేదాంతము చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చింది. మన స్వప్నావస్థలందు మన స్వప్న స్వరూపము అనేక రకములుగా కదులుతూ ఉంటాది, నడుస్తూ ఉంటాది, పనులు చేస్తుంటాది, ఎన్నో విధములుగా చెలిస్తూ ఉంటాది. కానీ అక్కడ చెలించేటువంటిది, అక్కడ నడుస్తున్నటువంటి యొక్క దేహము మన పడకపైన స్థిరంగా ఉంటుండాలి. ఇక్కడ స్థిరం, అక్కడ చరం. చరం స్థిరమేవచ అన్నాడు. ఇవి రెండు కూడా ఒక్కటే, ఒక్క అవస్థలో చెలిస్తూ ఉండాలి, మరొక అవస్థ లోపల స్థిరంగా ఉంటుండాలి. అదే విధముగానే వేదాంతమునందు శారీర దృష్టి లోపల చెలించటము, బ్రహ్మభావములో స్థిరంగా ఉండటం. కనుకనే ఈ ధ్యానం అనేటువంటిది ఏమిటి, బ్రహ్మభావము చేత స్థిరమైనటువంటి తత్వాన్ని పొందాలి అనేటువంటిది అంతరార్థమే. ఇలాంటి వేదాంతం యొక్క వాక్యములు ఎన్ని విధములైనటువంటి యొక్క అంతరార్థాలను ప్రబోధిస్తూ వస్తుంటాయి. దీనిని మరొక వేదాంతమునందు వాసః అన్నారు. వాసః అనగా ఏమిటి, మీ నివాసం ఎక్కడ అయ్యా, నీ నివాసం ఎక్కడ అంటే నేను సౌత్ ప్రశాంత నిలయంలో ఫలాన్ రూమ్ లో ఉన్నాను, నేను ఈస్ట్ ప్రశాంత నిలయం ఫలాన్ రూమ్ లో ఉంటున్నాను, వెస్ట్ ప్రశాంత, ఈ విధంగా చెప్పుకోవటం కాదు నివాసం. ఇది ఈనాడు మనము జగత్ సంబంధమైనటువంటి యొక్క వాసమును మనము బోధిస్తున్నాము. సర్వజీవుల యొక్క వాసము భగవంతుడే, నేను భగవంతుని ఎందు వాసం చేస్తున్నాను. అయ్యా నీవెవరు ఉంటుందంటే, నేను ఒక రెడ్డిని, నేను ఒక నాయుడును, నేను ఒక రాజును, నేను ఒక చెట్టిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటాం. కానీ ఇవి దేహ సంబంధమైనటువంటివి మాత్రమే కాని ఆత్మకు సంబంధించినవి కాదు. ఇవన్నీ కూడా నువ్వు లౌకికమైనటువంటి ఈ జగత్తునందు ఉపయోగపెట్టుకునేటువంటి తత్వములు. నీవు రాజు కాదు, నువ్వు నాయుడు కాదు, నీవు రెడ్డి కాదు, నీవు శక్తి కాదు, నీవు ఆత్మస్వరూపుడవు. కనుకనే సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అనింది వేదం. ఈనాడు మానవుడు నేను ఆత్మస్వరూపుణనే చెప్పుతూ ఉంటాడు, కాని దేహ సంబంధమైనటువంటి పనులు చేస్తున్నాడు. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కనుక ఇది సత్యం ఎట్టవుతుంది, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. అదే థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. అట్టి ఏకత్వానికి మనం రావాలంటే ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఆత్మనే కాలము, కాలమే భగవంతుడు. కనుక కాలాన్ని మనం సార్థకం గావించుకునే కర్మలు చేద్దాం. దీనికంటే గొప్ప సాధన మరొకటి లేదు. కాలము సత్ప్రవర్తించే, సదాలోచన చే, సత్కర్మల చే మనము సార్థకం గావించుకోవాలి. దీనిని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కనుక దీనికి సత్సంగం అత్యవసరం. ఈ సత్సంగమే లేకపోతే మనకు భావాలు, ఉత్తమమైన భావాలు మనలో ఆవిర్భవించవు. ఎలాంటి సంఘంతో చేరితే అలాంటి స్వభావాలే మనకు వస్తుంటాయి. కనుకనే ఐన్స్టీన్ కూడా చెప్పాడు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. కనుక నీవు ఎలాంటి సంఘంతో చేరుతావో అలాంటి వాడవని నీవు నిర్ణయం చేసుకోవచ్చు. కనుక మంచి వారితో చేరు, భగవత్ భావాన్ని నింపుకో, దివ్యమైనటువంటి తలంపులు పెంచుకో. ఇది నిజమైన సాధన. కేవలము మనసును అరికట్టాలని, మనసును కొంతవరకు స్వాధీనంలో పెట్టుకోవాలని గంటల కొద్దీ ధ్యానంలో కూర్చుంటాం, కాని ఒక్క క్షణమైనా నీకు కాన్సన్ట్రేషన్ కదులుతుందా, ఒక స్థిరత్వం చేరుతుందా? లేదు, లేదు. మిగిలినటువంటి సమయంలోనైనా మనసు కొంతవరకు స్థిరంగా ఉంటుంది. అదే పనిగా ధ్యానాన్ని కూర్చున్నారంటే దీ యొక్క మనసుకు పిచ్చి పట్టినట్టుగా పోతుంటాడు. ఎక్కడ లేని యోచనలన్నీ అప్పుడే వస్తాయి. అలాంటి స్థితిలో నీవు ఈ గంటల కొద్దీ నీవు సాధన చేసే ప్రయోజనం ఏమిటి? సత్యమే లేయి, కర్తవ్య కర్మలు ఆచరించు, లేక సమాజం సేవ చేయి, ఇంకేదైనా భజన చేయి. ఈ విధమైనటువంటి దీంతో మనసును కొంతవరకు స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించాలి. కనుక ఈ సాధనలన్నీ కూడా కేవలము ఏ విధంగా భగవంతునికి చెందుతాయి, వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. నీవు ఏ పని చేస్తున్నావో, ఏమి తలుస్తున్నావో, ఇవన్నీ భగవత్ ప్రీత్యార్థంగా చేయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, ఇది భగవంతుని ప్రీత్యార్థంగా చేస్తున్నాను. ఈ విధంగా చేసిన దాంట్లో ఎట్టి మాలిన్యం కూడా ఉండుటకు వీలు కాదు. కనుక దైవతత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలనుకుంటే మన కర్తవ్య కర్మల్లోనే మనం గుర్తించాలి. ఇది అంత సులభంగా మనకు లభించేటువంటిది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచినో మీరు వింటున్నారు, ఎన్ని ఉపన్యాసంలో మీరు రాసుకుంటున్నారు, ఎన్ని టేప్ రికార్డులో మీరు వేసుకొని వింటున్నారు, ఏ కించిత్తైనా మీలో మార్పు వచ్చిందా? ఇంతే మన యొక్క జీవితం. ఏ కించిత్తైనా మనలో మార్పు కలిగినప్పుడు అదే నిజమైనటువంటి సాధన యొక్క ఫలితం. రాత్రి పగలు కదిలినట్టుగా మన జీవితం పాతారోత దీంట్లోనే ఉంటున్నాం. కానీ ఏదైనా ఒక ఉన్నతమైన ఆదర్శాన్ని మనం అనుభవించడానికి కానీ ఇతరులకు అందించడానికి కానీ తగిన కృషి మనం చేస్తున్నామా? కనుక ఆ విధమైనటువంటి ఆదర్శానికి తగినటువంటి కృషి మనం సల్పాలి. ఏ కించిత్తైనా మనలో మార్పు రావాలి. అదే సాధన యొక్క ప్రధానమైనటువంటి ఫలం. ఈ విధమైనటువంటి మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రమో ఫలం కనిపించకపోతే ఎన్ని సాధనలు చేసి ప్రయోజనం లేదు. కనుక సాధన కంటే సాధ్యం అత్యవసరము. జ్ఞానం దేవుడు, జ్ఞానమే ఆత్మ, జ్ఞేయమే ప్రకృతి. ఈ జ్ఞానజ్ఞేయములు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం. ఈ తత్వాన్ని మనం చక్కగా విశ్వసించాలి. దేహో దేవాలయక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక క్షేత్రము. ఎవరికి క్షేత్రము? క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రమెట్టవుతుంది? కనుకనే భగవద్గీత క్షేత్రజ్ఞ చాపి మా విద్ధి అన్నాడు. నేను క్షేత్రజ్ఞుడై ఈ దేహాన్ని కూడా నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా అనుభవిస్తున్నాను. కనుక క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి చా, అది కూడాను నేనేను అన్నాడు తిరిగి. కనుక టెంపులే లేకపోతే అక్కడ దేవుణ్ణే ప్రతిష్ట చేయరు. దేవుడే లేకపోతే అది టెంపులే కాదు. కాబట్టి దేవుడు టెంపులు రెండు కలిసి ఒక్కటేను అన్నాడు అక్కడ. క్షేత్రజ్ఞ చా విమాన్ విద్ధి, క్షేత్రజ్ఞుడు నేనే, క్షేత్రము నేనే. ఈ విధమైనటువంటి సమభావాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. విన్నప్పుడు మాత్రమే హాయిగా ఉంటుంది, ప్రాక్టికల్ లేకి వచ్చేటప్పటికే పరిగెత్తిపోతుంది పాపం. కనుక ఒక్కొక్కటి మనం స్థిరం చేసుకుంటాం, అది స్థిరమైనటువంటి రీతిగా మనం పెట్టుకోవాలి. కానీ ఆ డిటర్మినేషన్ మన దగ్గరికి కనిపించడం లేదు. నాకంటే గొప్పవాడు ఎవరు, నా సాధన కంటే ఎవరు అని తనలో తాను మాత్రమే కేవలం వర్ణించుకుంటాడు. కానీ ఆ గొప్పతనం ప్రాక్టికల్ లేక రావటం లేదు. ఒకనాడు అరణ్యము లోపల జింకలన్నీ ఒక సమావేశం చేసుకున్నాయట. చేసుకుని అక్కడ ఒక విధమైనటువంటి ఒక తీర్మానం, ఆ యొక్క కాన్ఫరెన్స్ లో ఒక తీర్మానాన్ని నిర్ణయం చేసుకున్నాయి. మనము కుక్కల కంటే అతి వేగంగా పరిగెత్తేవారము, కుక్కల కంటే అతి ఎక్కువగా ఎగిరేటువంటి వారము, కుక్కల కంటే మన కాళ్ళు చాలా చిన్నవి, మన స్పీడ్ కుక్కలకు ఏమాత్రం కూడా రాదు, మనము సాత్విక ఆహారులము, కుక్కలంతా కూడా రాజసిక ఆహారము, మనలో ఇంత ఉత్తమమైనటువంటి గుణములు, ఉత్తమమైనటువంటి స్వరూపాలు, ఉత్తమమైన శక్తులు ఉంటుండి మనం కుక్కలకు ఎందుకు భయపడాలి అని ఇక్కడ తీర్మానం చేసుకున్నాయి. అన్ని కూడా ఒప్పుకున్నాయి. అవును అవును అవును, దీన్నంతా మేము అంగీకరిస్తామని క్లాప్స్ వేశాయి. కానీ ఈ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడో అడవికి వచ్చి కుక్క గట్టిగా అరిచింది. కానీ సమావేశంలో ఒక్క జింక లేదు, పోయాయి. అట్లే ఉంది మన సమావేశాలు. మనమంతా ఇంక పైన ఈ యొక్క సాధన చెయ్యాలి, ఈ సాధన చెయ్యాలి అని అనేక రకాలుగా మనం అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ లేక వచ్చేటప్పటికి అలాంటి సాధనతో ప్రయోజనం లేదు. పట్టితే ఒక పట్టు పట్టాలి. ఏమైనా కానీ ఆ మార్పులు రాకుండా చూసుకోవాలి. అది నిజమైనటువంటి యొక్క సాధన. అదే ధీరహ అన్నారు. అతన్ని ఎన్ని విధములైనా కూడా భగవంతుడు రక్షిస్తూ వస్తుంటాడు అని. ఆ భక్తి ప్రపత్తులే అతన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాయి అని. క్షణ క్షణమునకు గడియారం పెండులు మాది అటు ఇటు తిరుగుతుంటుంటే ఇది ఏమాత్రం మనం సాధించలేము. ఎన్ని కష్టములైనా, ఎన్ని నష్టములైనా, ఎన్ని దుఃఖములైనా వెంటాడినప్పటికి మనం ఒక స్థిరత్వాన్ని మనం సాధించాలి. మన మాటను మనం తగ్గించుకోవాలి. ఆ యొక్క స్థిరమైనటువంటి భావంలో ఉండినప్పుడే మనం ఈ స్థిరమైనటువంటి తత్వాన్ని మనం పొందగలం. ఇదంతా కూడా భౌతికమైనటువంటి గుణములకు సంబంధించింది కాదు. కనుక ఈ భౌతికమైన జీవితాన్ని మనం గడుపుతూ ఆధ్యాత్మిక భావాన్ని మనం అమర్చుకుంటూ నిత్య జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. దీనిని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. మనము సమాజంలో ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ మన తలంపులు అరణ్యంలో నిశ్చలంగా ఉండినట్టుగా ఉండాలి. ఇది నిజమైనటువంటి సాధన. ఈ విధంగా ఉండినప్పుడే మనం ప్రశాంతతిని మనం పొందగలం. ప్రతిబింబాలు ఎన్ని మారినప్పటికీ బింబం మారదు. ఆ బింబ స్వరూపుడే నీవు. ఆ విశ్వాసాన్ని మనం దృఢం చేసుకోవాలి. నేను నేను నేను అనేటువంటి ఆత్మమే, ఆత్మనే, ఆత్మనే అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. దివ్య సత్వాన్ని గ్రహించి స్వరించి తరించడానికే మనం సాధన గావించుకోవాలి. మనకు ఉండినటువంటి సర్వేంద్రియాలను కూడా సార్థకం చేసుకోవాలి. ఈ ఇంద్రియముల యొక్క సర్వకర్మను కూడా భగవంతునికి ప్రీత్యార్థంగా మనం అర్పితం చేయాలి. అది నిజమైన భాజన అని. భవ్యమైన, ఈ భవ్యమైన అంటే ఏమిటిది? దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము. కాబట్టి భజన జపము రెండు కలిసి ఒక్కటే. కనుక జపమంటే ఏమిటి? నిరంతరం కూడా స్మరించటము అనగా ఎట్టి జపము? ఏ పని చేస్తున్నప్పటికీ అప్రయత్నంగా మన ఉచ్ఛ్వాస శ్వాసములు ఆడుతున్నాయో అదే విధంగానే సోహం సోహం సోహం నీవు ఏ ప్రయత్నము లేకపోయినా జరుగుతూ ఉండాలి. అదే నిజమైన సాధన. ప్రయత్నముతో చేసేటువంటి సాధనలు సాధనలు కాదు, అప్రయత్నంగా రావాలి. మానవుడు ఎట్టి ప్రయత్నం చేయకుండా కొన్ని పనులు జరుగుతూనే ఉంటున్నాయి. ఎట్టి సంకల్పాలు లేకపోయినా ఆ యొక్క సాధన జరుగుతూనే ఉంటుంది. మన గుండె కొట్టుకోవడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? మన దేహంలో ఉన్నటువంటి యొక్క రక్తం సరఫరా కావడానికి మనం ఏమి సాధన చేస్తున్నాం? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీయడానికి జగడ వేస్తున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, నడిచినా అవి సహజంగా జరిగిపోతున్నాయి. ఇవి ప్రయత్నాలతో లభించినటువంటి కాదే. కనుకనే మన చింతన కూడాను అప్రయత్నంగా అది కూడా ఒక సహజం కావాలి. అది ఏ సహజం? సహజం అనగా ప్రయత్నము కానటువంటి రీతితో జరిగేటువంటివి. కానీ కొన్ని అప్రయత్నంగా కూడా జరుగుతుంటాయి ప్రాక్టీస్ వల్ల. కొన్ని అభ్యాసాలతో కూడా అవి సహజంగా జరిగిపోతుంటాయి. అలాంటివి కాదు, బుద్ధిపూర్వకంగా జరగాలి. కొంతమంది నసిమేసుకునే వాళ్ళు ఉంటారు, వాడికి అప్రయత్నంగా అన్కాన్షియస్ లో కూడా చేయి అక్కడికి పోతూ ఉంటుంది. కొంతమంది ఊరికి జపం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటారు, అన్కాన్షియస్ లో కూడా జరుగుతూనే ఉంటుంటాయి. జరిగేటువంటిది కాదు, బుద్ధిపూర్వకంగా ఇది సహజమైన రీతిలో జరగాలి. ఇది అన్కాన్షియస్ లో ఉండకూడదు, సూపర్ కాన్షియస్ లో జరగాలి, అప్పుడే ఇది సహజమైనటువంటి. అయితే ఆ స్థితికి మనం రాగలమా అని సందేహించినక్కర్లేదు. నిజంగా ఆ పట్టుదలనే మీరు పట్టితే తప్పక సాధించవచ్చు, తప్పక, దీనికి ఎట్టి సందేహము లేదు. కానీ మనం సరైనటువంటి పట్టును పట్టడం లేదు. లౌకిక విషయాలకు కావలసినంత పట్టుదల పడుతున్నాం, లక్షలమైన అంతరిక్షయానం చేయాలంటే కావలసినంత సాధన చేస్తున్నాం, కానీ ఆశించి హృదయాంతరాళానికి పోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఇది నిజమైనటువంటి సాధన. ఎన్ని సంపాదించి ప్రయోజనమేమిటి? ఎంత తెలివి చేయడం ఉండి ప్రయోజనమేమిటి? ఎన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి? ఇవన్నీ కూడా లోకానికి సంబంధించిన. లోకంలో సుఖశాంతిని అందించగలవు కానీ ఆత్మశాంతిని అందించలేవు. ఆత్మశాంతి ఒక దైవం చేతనే మనకు లభ్యమవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, కనుక ఈనాడు నూతన సంవత్సరం అనుకుంటే సంవత్సరం అనేటువంటిది నూతన కాలమే. కనుక ఇది కేవలం దైవస్వరూపమే. సంవత్సర అనగా దైవము అనే అర్థం, కాలము అనగా దైవం అనే అర్థం. కనుకనే కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలద ప్రమణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః, అంత కాలమే. కనుక కాలమును మీరు పవిత్రం చేసేటువంటి కర్మలు ఆచరించండి. ఎవరిని సాధ్యమైనంత వరకు బాధించకుండా చూదు. ఏది చేసినా ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాం. ఏదైనా కోపమో తాపమో ఈర్షనో అసూయో డమ్మమో వచ్చినప్పుడు భగవత్ చింతన చేస్తూ రాండి.

ఇంతవరకు మీరు 1991 జనవరి 1వ తేదీన నూతన సంవత్సర సంబరాలలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో. స్వామి దీనిని వివరిస్తూ, మనసు సంకల్ప వికల్పాలతో కూడినది. ఈ మనస్సు ఉన్నంత వరకు ఆత్మతత్వం మనం గ్రహించలేము. ఈ ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానము. ఈనాడు మనము మన జీవితాన్ని ఆదర్శవంతంగా ఆధ్యాత్మిక అనుభూతులతో కూడిన విధంగా తీర్చిదిద్దుకోవాలి అని హితవు పలికారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఈ నాలుగు స్తంభముల మేడయే మానవుని యొక్క జీవితము. ఈ నాలుగు స్తంభములు అన్యోన్యాశ్రయములు, అవినాభావ సంబంధములు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. జన్మ దేని నిమిత్తమై? కర్మాచరణ నిమిత్తమై. ఎట్టి కర్మను మనము ఆచరించాలి? ధర్మమయమైన కర్మలు మనము ఆచరించాలి. ఈ ధర్మమయమైన కర్మ ద్వారా మనము బ్రహ్మను దర్శించాలి. అయితే ఈనాడు మానవ జన్మ ఈ విధమైన లక్ష్యమును మరచి ఉన్నది. కర్మ కడుపు నిమిత్తమై, ధర్మము జగత్తు నిమిత్తమై, బ్రహ్మ అనే భావము శూన్యము. ఏ చిన్న గృహము నిర్మించవలనన్నను నాలుగు గోడలు లేకుండా నిర్మించలేము. కనుక ఈ జీవితమనే భవనమునకు జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ ఈ నాలుగు కూడాను ఆధారమైన గోడల వంటివి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? మొట్టమొదట స్త్రీ విద్యను సంస్కరించవలెనని స్వామి ఉద్దేశం. అందులకే ధర్మవాహినిలో బాబా ఈ విధంగా రాశారు. జాతి యొక్క ఔన్నత్యము, సుస్థిరత స్త్రీల యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది. నేడు సమాజంలో ప్రబలుచున్న అన్యాయ, అధర్మ, అక్రమ అనాచారములకు కారణము తల్లుల పెంపకములోని లోపమే. దానికి కారణము వారి అశ్రద్ధ కావచ్చును, లేదా వారి అజ్ఞానము కావచ్చును, లేదా పిల్లలలో సదాలోచన, సత్ప్రవర్తనను పెంపొందించు బాధ్యతను పురుషులు స్త్రీలకు ఇచ్చి ఉండరు. జరిగినదేదో జరిగిపోయింది. భావితరముల వారి శ్రేయస్సు దృష్ట్యా ఇకనైనను ఆదర్శమైన మాతృమూర్తులుగా రూపొందించు విద్యను వారికి అందించుట అత్యవసరము. వారు నిర్వహించవలసిన బాధ్యతలకు అనుగుణ్యమైన జ్ఞానము, సహనము, విశ్వాసము అందించు విద్య వారికి గరపవలను. అనంతపురము పుట్టపర్తికి సుమారు 50 మైళ్ల దూరంలో ఉంటుంది. అది జిల్లా ముఖ్య పట్టణము. జూన్ 1966 బాలికల పాఠశాల ఆహ్వానాన్ని అందుకుని స్వామి అక్కడికి వెళ్లారు. కాలేజీ విద్య కొరకు వారు దూర ప్రాంతాలకి వెళ్లవలసి వచ్చుటయు వ్యయ ప్రయాసల కోర్చి వెళ్లినను నేటి కాలేజీలలోని అవాంఛనీయ వాతావరణము చూసియు స్వామి జాలిగొన్నారు. అనాదిగా ధర్మమునకు స్త్రీ పుట్టినిల్లు. ఉగ్గుపాలతో ధర్మమును రంగరించి పసిపిల్లలకు పోయును. ధర్మ సంస్థాపనోద్యమములో స్త్రీలను సంస్కరించుట ప్రధాన కర్తవ్యము. అందుచేత అనంతపురములో త్వరలోనే మహిళా కళాశాల వెలునని స్వామి ఆనాడే ప్రకటించారు. ఆ విధంగా అనంతపురం స్త్రీలకు ఒక ఆదర్శ విద్యా కేంద్రము రూపొందింది. విప్లవాత్మకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఆ కళాశాల మానవ కుటుంబమునకు ఒక అమూల్యమైన కానుక. 1968 జూలై 22 స్వామి అనంతపురంలో శ్రీ సత్యసాయి మహిళా కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. ఏ కాలేజీ ప్రారంభోత్సవము అంత శుభప్రదంగా జరిగి ఉండదు. ఆ కాలేజీ యొక్క ఉజ్వల భవిష్యత్తునకు అదే మంగళ చిహ్నము. ఆరంభముననే కాలేజీకి కావలసిన సాధన సామాగ్రి, సదుపాయాలు, సామర్థ్యము, శ్రద్ధాశక్తులు గల ఉపాధ్యాయులు సమకూడుటిచే ప్రారంభోత్సవ దినమునకు కళకళ్లాడుతోంది ఆ కళాశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నాటి సభాముఖమున తన అధ్యక్షోపన్యాసములో ఈనాడు ప్రారంభోత్సవం జరపబడుచున్నదొక కళాశాల కాదు, స్త్రీ విద్యా చరిత్రలో ఒక నూతన శకమునకు అని కొనియాడారు. మున్ముందు మరి ఎన్నో ఇట్టి కళాశాలలు దేశము నలుమూలలా వెలయునని ఆయన ఎరుగుదురు. ఎందుకనగా స్వామియే ఒక సందర్భమున ప్రతి రాష్ట్రములోనూ 1-2 కాలేజీలు నెలకొల్పి వాటినన్నింటినీ కలుపుచూ ఒక విశ్వవిద్యాలయమును స్థాపించ సంకల్పించినట్టు ప్రకటించారు. ఆ సందర్భమున స్వామి తమ దివ్యోపన్యాసములో ఈ కళాశాలలను కీర్తి సంపాదించుటక్కాని, నూతన సిద్ధాంత ప్రచారానికి ధనార్జనక్కాని నెలకొల్పలేదు. కీర్తి ప్రతిష్టలు అస్థిరములు, లాభమును రూపాయలలో లెక్కించుట నీచము. ఇచ్చటి విద్యార్థుల హృదయాలలో సత్య ధర్మ శాంతి ప్రేమలు సుస్థిరము చేయు సంకల్పమే ఇక్కడ కాలేజీ ప్రారంభించుటకు కారణం. వేద పురాణేతిహాసములు నొక్కి వక్కాణించిన ఈ పవిత్ర జీవితాశయమును అభ్యసించి అనుభవించి అవి వ్యక్తిగత జీవితమునకు, సమాజాభ్యుదయమునకు అవసరమని గ్రహించండి. భారతదేశమున జన్మించిన ప్రతి శిశువు ఈ పవిత్రాశయములకు వారసుడే అని ఉద్ఘాటించారు స్వామి. క్షేత్రజ్ఞానము భుక్తికి, ఆత్మజ్ఞానము ముక్తికి
మానవులకు అవసరము. ఏకైక ఆశ్రయము, బంధువు, సఖుడు, రక్షకుడు అయిన భగవంతుని దూరము చేయు విద్యను గరపు విద్యాలయము కృపమే ఇక్కడ కాలేజీ ప్రారంభించుటకు కారణం. వేద పురాణేతిహాసములు నొక్కి వక్కాణించిన ఈ పవిత్ర జీవితాశయమును అభ్యసించ

అవసరము. ఏకైక ఆశ్రయము బంధువు సఖుడు రక్షకుడు అయిన భగవంతుని దూరము చేయు విద్యను గరపు విద్యాలయము, వెలుతురు కోరి వచ్చిన వారి కళ్ళు పొడిచి అంధులను చేయు అంధులు నడుపు సంస్థ వంటిది. ఆధ్యాత్మిక సంస్కృతికి స్త్రీలు కోటబురుజుల వంటివారు. కాని నేటి విద్యావంతులైన స్త్రీల ప్రవర్తన, వారి అభిరుచులు, వారి చదువు, సాహిత్యము, వారు చూచు అసభ్యమైన చలన చిత్రములు జుగుప్సను కలిగించక మానవు. పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితమునకు అర్థము పరమార్థము లభింపచేసినందుకు ఐదుగురు మాతృదేవతలకు రుణపడి ఉంటారు. మొదటిది దేహమాత అనగా కన్నతల్లి, రెండవది గోమాత పాలిచ్చు గోవు, మూడవది భూమాత తినుటకు తిండి ఉండుటకు చోటు ఇచ్చి రక్షించిన తల్లి, నాలుగవది దేశమాత సంస్కారం సంప్రదాయం జీవితమునకు ఒక లక్ష్యం అందించిన తల్లి, ఐదవది వేదమాత ఆధ్యాత్మిక జ్ఞాననిధి జన్మ ఇచ్చి మిగిలిన మాతృదేవతలతో సంబంధము కలిగించిన దేహమాత అత్యంత పూజ్యురాలు. అందువలననే ప్రప్రథమముగా మహిళలకు కళాశాల స్థాపించి సర్వతోముఖమైన సనాతన ధర్మమునకు నాంది వచనము పలుక సంకల్పించాను అని స్వామి నుడివారు. ఆత్మవిద్య యొక్కటే మనస్సును ధర్మమునందు నిలపగలుగుతుంది అని స్వామి అంటారు. ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులకు ప్రాచీన భారతీయ మహర్షులు పరిశోధించిన ఆధ్యాత్మిక రత్నగర్భమనదగు వేదసారమును బోధిస్తారు. ఆ విద్యార్థులు ఆశ్రమ నిబంధనలను అనుసరించి ప్రశాంతి నిలయంలో నిశ్శబ్దమును పాటిస్తారు. అది ఉద్రేకములను కోరికలను అణగద్రొక్కుకునుచు అభ్యసించిన బాహ్యమైన మౌనము కాదు. బాబా యొక్క సర్వవ్యాపకత్వమును గుర్తిరిగి మనస్సు మౌనము వహించగా ఫలించిన సంతృప్తితో కూడుకున్న నిశ్శబ్దత. ప్రఖ్యాతిగాంచిన అఖిల భారత ప్రశాంతి విద్వన్ మహాసభను స్థాపించి అనేక శాస్త్రవేత్తలను, సంస్కృత పండితులను, వేద విద్వాంసులను చేర్చి వారి ద్వారా స్వామి వ్యథిత హృదయములకు ప్రశాంతి చేకూర్చి దివ్యపథమును చూపుతున్నారు. ఆత్మవిద్య కేవలము పండితులకు ఆశ్రమములకు పరిమితి కాకూడదు. ఇది అందరికీ చెందిన నిధి. వివేక విచక్షణ వైరాగ్యములు కల ప్రతి వ్యక్తికి ఈ విద్య కరతలామలకమై సుఖశాంతులను ప్రసాదిస్తుంది.

పాలకంటే నీరు చౌక. నీరు శరీరమునకు అత్యవసరమైనది. పాలు పుష్టినిచ్చి వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడును. సాంకేతిక నైపుణ్యము వృత్తిలో ప్రావీణ్యము కలగచేయు నేటి ఆధునిక విద్య కాలేజీలలోనూ స్కూళ్లలోనూ గర్పబడుచున్నది. అది నీరు వంటిది. ఆత్మవిద్య గురుకులములలోనూ ఆశ్రమములలోనూ వర్ధిల్లుచున్నది. ఆత్మవిద్య పాల వంటిది. పాలతో కలిసిన నీటికి కూడా విలువ పెరుగుతుంది. అప్పుడు నీరు కూడా పోషక పదార్థములుగా చలామణి అవుతుంది. కళాశాలలో ఆధునిక విద్యతో పాటు ఆత్మవిద్యను బోధించిన ఎడల విద్యార్థులు తమ భావి జీవితంలో కలుగు సుఖదుఖాలను సమన్వయం చేసుకుని శాంతియుత జీవితాన్ని సాధించు సామర్థ్యాన్ని సంపాదిస్తారు. చరిత్రాత్మకమైన 7 సంవత్సరముల యుద్ధము, 30 సంవత్సరముల యుద్ధము, 100 సంవత్సరముల యుద్ధములను గురించి మనం విని ఉన్నాము. అంతేకాకుండా మనిషికి మనస్సుకు మధ్యను, జీవికి మాయకు మధ్యను, వ్యక్తికి సామాజిక జీవితము మధ్యను యుద్ధము అనాదిగా నిరంతరము జరుగుతూనే ఉన్నది. ఆది మానవుడు మొదలు ఆఖరి మానవుని వరకు ఈ సంఘర్షణ తప్పదు. అర్జునుని వలె భగవంతునే జీవిత సారథిగా భావించి ఇంద్రియములు, కోరికలు, మనస్సు, బుద్ధి వాటి ఆద్యంతములు భగవంతునికి అర్పణము చేసిన కాని జీవిత సంగ్రామములో విజయము సాధించుట సాధ్యం కాదు. ఆత్మవిద్య బోధించు పాఠముయే ఇది. ఈ పాఠమును నేర్చుకొను హక్కు ఈ యువతరానికుంది అని స్వామి చెప్పారు. విశ్వవిద్యాలయమున నిర్ణయించిన పాఠ్య గ్రంథాలని పఠించుటే కాక ఈ కళాశాలలోని విద్యార్థినులు ధ్యానము, ప్రార్థన, సంకీర్తనములలో శ్రద్ధాశక్తులతో పాల్గొనెదరు. ప్రాచీన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను తెలుపు పెద్దల ప్రసంగములు వారు నిత్యము వినిచుందురు. శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని అందించు యోగ సాధనలో కూడా వారికి తర్ఫీదునిస్తారు. ఈ వాతావరణ ఫలితముగా సినిమాల పట్ల, అసభ్యమైన సాహిత్యము పట్ల వారికి సహజముగా విముఖత కలిగి వాటిని దగ్గరికి చేరనివ్వరు. వారు వస్త్రములు, ఆభరణములు ధరించుటలోనూ, కేశ సింగారములోనూ నిరాడంబరతను తప్పనిసరిగా అలవరుచుకొనెదరు. పురాణ ఇతిహాసములలోనూ, చరిత్రలోనూ ప్రసిద్ధికెక్కిన వనితల అడుగుజాడలలో జీవించేటట్లు ప్రోత్సహింపబడతారు. కాలేజీ వాతావరణము స్వామి ఆశీస్సులతో నిండి నిర్మలమై సత్యగుణాభివృద్ధికి దోహదము చేయును. బాబా తరచూ ఆ కాలేజీకి వెళ్లి స్వయముగా విద్యార్థినులకు సలహాలిచ్చి బోధలు చేసి దీవించెదరు. అప్పుడప్పుడు సుప్రసిద్ధులైన విద్యావేత్తలను వెంట తీసుకుని వెళ్లి వారిచే ఉపన్యాసములిప్పించి సాయి ఆదర్శములలో ఆసక్తిని పెంపొందించేవారు. అందరి మనస్సులలోని భావములు స్వామికే తెలియను. ఈ సత్యమును అనుభవరీత్యా గ్రహించిన వారగుట చేత విద్యార్థినులు, ఉపాధ్యాయునులు స్వామి ఉపదేశములకు అనుగుణముగా వారి ప్రవర్తనలను మలుచుకునేవారు. సత్యధర్మ శాంతి ప్రేమలను గురించి ఇదివరలో ఎందరో బోధించారు. అయితే స్వామి ఒక్కరే ఆచరణపూర్వకముగా ఉపదేశించినది అని డాక్టర్ గోకాక్ గారు అన్నారు. శాంతి కావలన స్వామి వద్ద నుంచి నేర్చుకును. ప్రేమతత్వమును గురించి తెలుసుకునవలన ఆ ప్రేమస్వరూపిని ఆశ్రయించిన చాలును. అన్నిటికంటెనూ ముఖ్యమైనది బాబా అద్వితీయ శక్తి. పరిస్థితులను మార్చగలరు. మార్గమును, గమ్యమును సృష్టించగలరు. త్రోవచూపి పురోగమనమునకు తోడ్పడెదరు. రోగమును బట్టి చికిత్సయనునట్లు అవసరమైన ఎడల అడుగడుగున అవరోధములు కల్పించి అపమార్గము నుంచి తప్పించెదరు. వారు ప్రారంభించిన కాలేజీ వారి ఆశయములను సిద్ధించు మార్గమును వెదుక్కొనుచూ నిరాఘాటముగా పురోగమించును. దానికి కారణం వారి దివ్య సంకల్పశక్తి. విశ్వకళ్యాణ నిమిత్తము ప్రారంభించిన ఈ విద్యావిధాన సంస్కరణ మహోద్యమంలో విద్యార్థినులు పరికరములగు అవకాశము కలుగుట వారి పూర్వపుణ్యఫలము.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.orgకి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మనం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వాస్తవ్యులైన ముగ్గురు భక్తుల అనుభవాలను వింటూ వారి జీవితాల్లో సాయి భగవానుడు నింపినటువంటి అవ్యాజ ప్రేమను గురించి, వారిలో వచ్చినటువంటి మార్పును గురించి డాక్టర్ కెవి రమణకుమార్ గారు, శ్రీ కూచి కృష్ణప్రసాద్ గారు, శ్రీ నులుబులు సత్యరాజులు గారు మనతో పంచుకుంటారు. విందామా. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ రేడియో సాయి శ్రోతలందరినీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వామివారు తమ దివ్య పాదం మోపినటువంటి ఈ పవిత్ర ప్రదేశం అమలాపురంలో మనం ప్రస్తుతమున్నాము. స్వామి వారి భక్తులకు ప్రసాదించినటువంటి అనుభవాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో ఈనాడు మనం డాక్టర్ కెవి రమణకుమార్ గారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరాం డాక్టర్ గారు.
1: సాయిరాం. సాయిరాం
0: సార్, అసలు మొట్టమొదటిసారిగా స్వామిని ఏ విధంగా తెలుసుకోవడం జరిగింది? మీ కుటుంబం స్వామి దగ్గరికి మొట్టమొదటిసారిగా ఎప్పుడు వెళ్ళింది సార్?
1: మేము ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాం. ప్రభాకర్ గారు ద్వారా యాక్చువల్ గా ఆయన తీసుకెళ్తానని చెప్పి మాకందరికీ టికెట్స్ అవి కూడా తీసుకెళ్లడం బుక్ చేయడం జరిగింది, కానీ అప్పుడు మాకు వీలు పడలేదు. తర్వాత ఇక్కడ గిరిజన్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వెళ్లి ఇక్కడ వ్యాన్ లో ట్రైబల్ ఏరియాకి అక్కడ సర్వీస్ చేసి ఒక పేషెంట్ ఇక్కడ మా హాస్పిటల్ తీసుకొచ్చి అతనికి కాళ్ళు పూర్తిగా వంకరగా ఉండి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి మా దగ్గరే పెట్టుకుని ఒక 3 మంత్స్ పూర్తిగా ఫ్రీగా సర్వీస్ సర్జరీలు చేసి అది స్ట్రెయిట్ చేసిన తర్వాత దానికి వీళ్ళంతా భోజనాలు సహకార వసతులన్నీ కల్పిస్తే ఆ తర్వాత అతను పూర్తిగా మామూలుగా నడవగలిగే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ తర్వాత అప్పుడు నుంచి నాకు వెళ్ళటానికి వాళ్లతో పాటు గిరిజన్ అది ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, అప్పుడు వచ్చామన్నమాట మేము. అప్పటి నుంచి రెగ్యులర్ గా నేను రఫ్ గా ఐడియా రావట్లేదు, బట్ 2005 స్వామి ఉన్నారు అప్పుడు,
0: ఈస్ట్ గోదావరి జిల్లా వాళ్ళంతా వచ్చినప్పుడు,
1: అప్పుడు వచ్చేంతప్పుడు ఆ రకంగా మేము మొట్టమొదటిసారి అందులోకి ప్రశాంత నీలం రావటం జరిగింది. అప్పటి నుంచి ఇంక ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా వస్తున్నాను. అలాగే ఈ మొబైల్ వ్యాన్ ఇది మొదలు పెట్టారు కదా సర్వీసెస్, అప్పటి నుంచి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ 2 టైమ్స్ ప్రతి సంవత్సరం కూడా నేను పాల్గొనడం జరుగుతుంది.
0: అంటే స్వామిని మీరు మొట్టమొదటిసారిగా మీరు దర్శించుకున్నప్పుడు మీకు కలిగినటువంటి అనుభవం ఎట్లా ఉండేది?
1: చాలా గొప్పగా గొప్ప అనుభూతి అది. ఆయన ఎప్పటి నుంచో చూడాలి చూడాలి అనుకుంటూ ఉన్నవాళ్ళు కాబట్టి సో అదొక పెద్ద అది మంచి మధురమైనటువంటి అనుభవం.
0: మరి మీరు 2006 స్వామి మొబైల్ హాస్పిటల్లో శ్రీ సత్యసాయి సంచార వైద్య సదుపాయం అందిస్తున్నారు గ్రామస్తులందరికీ. మీరు 2006 ఫస్ట్ టైం జాయిన్ అయ్యారండి అక్కడ మొబైల్ హాస్పిటల్?
1: అదే టైంలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి రెగ్యులర్ గా రావటం జరుగుతుంది.
0: మీరు యాజ్ అ డాక్టర్, మీరు ఒక వైద్యులు గాని, స్వామి తాలూకా ఈ హెల్త్ కేర్ సిస్టమ్ ని అబ్జర్వ్ చేసినప్పుడు బయట ఉన్న సిస్టమ్ కి స్వామి సిస్టమ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు ఎట్లా కనిపించింది?
1: అక్కడికి వచ్చినప్పుడు అదొక డిఫరెంట్ వాతావరణం, అదొక వేరే ప్రపంచంలాగా ఉంటుంది అక్కడ కంప్లీట్ గా. సో దాని గురించి అని చెప్పి మేము ప్రతిసారి రావటంకి తప్పనిసరిగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటాం. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఒక రీఛార్జ్ లాగా అయినట్టు, రిజువినేట్ అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ నరసింహ వారి డిసైపుల్స్ కదా వాళ్ళంతాను, వాళ్ళ దీంతో మేమంతా కూడా స్వామి యొక్క ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ లోను సో ప్రేమతోటి సేవ చేయటం అనేది నేను ప్రత్యేకంగా నేర్చుకుని దాన్ని ఇక్కడ కూడా ఇక్కడ మనం ఈ సర్వీస్ లో మనం మేము రెగ్యులర్ గా ఇక్కడ ఉండి ప్రాక్టీస్ లో కూడా దాన్ని ఒక ప్రాక్టీస్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చేసిన తర్వాత నుంచి నేను అది బాగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాను. నేను చేసే వృత్తిని ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అదే రకంగా నేను మన పేషెంట్స్ కి మనం ఉన్నటువంటి పూర్వ పద్ధతుల్ని అవలంబించేలా చేస్తూ వాళ్ల యొక్క మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ లేకుండా తగ్గించగలిగేలా, మందులు అవసరం లేకుండా, పరీక్షలు అక్కర్ లేకుండా ప్రతి వాళ్ళు మా దగ్గరికి ఎంఆర్ఐలు తీసుకుని వస్తూ ఉంటారు. మేము ఎక్స్రే కూడా తీయించాం, అవసరం లేదు, మనకు తెలిసిపోద్ది, అది అరిగిపోయి ఉంటుంది, వయసు పెరిగిన దానివల్ల వచ్చినటువంటి మార్పులు, దానివల్ల మనకి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏంటంటే అది మనం ముందు నుంచి ఇది మనకున్నటువంటిదే, మేము కొత్తగా కనుక్కుందేం కాదు. కానీ దాన్ని ఏంటంటే మరుగున పడిపోయింది, వెస్టర్న్ ఒక కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ లో వెళ్లిపోతున్నారు అందరూ. మన జీవన విధానం మారిపోవటం మూలాన, మనం ఆ రకంగా కూర్చోవడం చేయకపోవటం మూలాన, కేవలం ఆ ఒక్కదాని వల్ల మన మోకాళ్లు అరిగిపోవటం, దాని ద్వారా మనకి ఏంటంటే నడుల్లోకి లాగేయటం, చట్ట లాగేయటం, ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కంప్లైంట్ తో బాధపడుతున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తర్వాత తిరగలేని పరిస్థితి, ఆఖరికి పడుకున్నా కూడా ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. అలాంటి దాన్ని మేము ఈ స్వామి యొక్క కృపతోటే మన కేవలం ఈ జీవన విధానాన్ని మార్చుకుని దాన్ని అవలంబించుకుని మన డే టు డే యాక్టివిటీస్ లో అది ప్రాక్టీస్ చేస్తే మళ్లీ తిరిగి మనకు ఆ ఇబ్బంది లేకుండా మందులు వాడవలసిన పని లేకుండా, సర్జరీలు వదిలేయండి, మందులు అక్కర్ లేకుండా మన మోకాల్ని అలాగే వర్జిన్ గా ఉండేలాగా చేసుకోవచ్చు. చివరి ఊపిరి దాకా దానికి ఏ రకమైన ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రెగ్యులర్ గా మళ్ళీ హాస్పిటల్ కూడా రావక్కర్లేదు, అది ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సో ఒక్కసారి వస్తే ఆ విజిటింగ్ టైం పీరియడ్ లోపల మనం అది కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయించి ఇంప్లిమెంట్ చేయించి వాళ్ళ యొక్క రిలీఫ్ పొందేలాగా తర్వాత మళ్ళీ అది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ జీవితంలో దానివల్ల ఇబ్బంది పడకుండా చేసుకునేలా చేయొచ్చు. ఆ రకంగా చేస్తున్నాం. సో అలాగా ఇవన్నీ చిన్న చిన్నవే చూడడానికి, కానీ దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు పేషెంట్స్.
0: అలాంటి
1: ఎంత ఇబ్బంది అంటే నిద్ర కూడా పట్టరు అనమాట, ఇంకా అంత రాత్రి అంతా జాగారం చేస్తూ ఉంటారు. అలాగా యాక్చువల్ గా పుట్టపర్తిలోనే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నరసింహన్ గారి ఆధ్వర్యంలో ఒక పేషెంట్, ఒక అతను చెయ్య గూడు పట్టేసి చెయ్య లేవలేక ఇలా ఇలా అయిపోయాడు. అసలు ఆ ఫోటో అది ఉంటే బాగుండు, ఆయన ఎప్పటికీ గుర్తు చేస్తుంటారు వెళ్ళినప్పుడల్లా, అందరికీ చెప్తుంటారు. మేము అక్కడే ఇంజక్షన్ చేసాం, ఇక్కడ చేసేది మేము రెగ్యులర్ గా చేస్తున్నది. అతనికి అక్కడే ఆ రోజు ఓపీలోనే కొంచెంసేపు కూర్చొని ఒక గంట సేపు పించుగా ఒక బాటిల్ సలైన్ బాటిల్ ఇంజెక్ట్ చేసి గూళ్ళలోకి చేసి తర్వాత సాయిరామ్ అనుకుంటూ ఎక్సర్సైజ్ చేయించాం. చేస్తూ ఉంటే అలాగలాగా ఆ రోజు చేసి మళ్ళా మన్నాడు నెక్స్ట్ డే ఇంకో చోట వెళ్తాం అక్కడ కూడా రమ్మని చెప్పి అది అలా కంటిన్యూ చేయిస్తూ ఆ జాయింట్ లోకి అది బిగిసిపోయింది అనమాట, అతుక్కుపోయింది. అది కొన్ని నెలల నుంచి బాధపడుతున్నాడు అతను, 7-8 మంత్స్ ఇంచుమించు 9 మంత్స్ నుంచి. అలాంటిది ఆ ఒక్క 4 రోజుల ట్రిప్ లోనే అతను చాలా వరకు నయమయ్యి ఇప్పుడు అతను మనకి వాలంటీర్ కింద చేరిపోయాడు. అంత గొప్ప ఇదనమాట. సో అది ఒక ఫస్ట్ గొప్ప అనుభవం మనకి జరిగినటువంటి ఫస్ట్ టైం ఫస్ట్ ట్రిప్ లోనే. అలాగే ఇంకా ప్రతిసారి మనం ఏదోటి ఇలాంటిది ఏదన్నా ఆయన ద్వారా ఆయన ఒక కృప వల్ల వీళ్ళకి మనం బాగు చేయడానికి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడుతున్నాం అనమాట. ఆ రకంగా మేము సాయం చేయడానికి చేయగలుగుతున్నాం. ఆయన ఒక సర్వీస్ ని దాన్ని పరిపూర్ణంగా ప్రేమతోటి చేస్తూ వీళ్ళ యొక్క బాధల్ని తగ్గించి ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ ని ఫ్రీగా చేసుకోగలిగేలా చేయగలుగుతున్నామని నేను అనుకుంటున్నాను.
0: సార్, ఇప్పుడు మెడిసిన్ ఒక పార్ట్ అయితే స్పిరిచువాలిటీ అనేది రెండొక ఆస్పెక్ట్ అనమాట. మీ పేషెంట్స్ కి స్వామి చెప్పినటువంటి ఈ వాల్యూస్ కానివ్వండి, స్పిరిచువల్ యాక్టివిటీస్ వాళ్ళకి మీ పేషెంట్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా మీరు?
1: ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన పేషెంట్ కి ఆ చేస్తున్నంతసేపు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూనే ఉండమన్నాను. అలా అంటూనే ఉన్నాడు అతను, అనుకుంటూ ఇది మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక గంట సేపు ఇంచుమించి ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది, ఆ సలైన్ బాటిల్ అంతా దాంట్లోకి ఎక్కించేసి అందులోంచి నీరంతా ఒక చిన్న సూది ద్వారా. అలా చేస్తూ అతను ఇలాగా అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉంటే అలా నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఇంకా అది అలా అలవాటు అయిపోయింది అతనికి, అలా చేస్తూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా మేము వీలున్నంత వరకు, ఇప్పుడు అందులో మన దగ్గరికి రకరకాల పేషెంట్స్, రకరకాల మతాల వాళ్ళు వస్తుంటారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు, అది లైక్ మైండెడ్ గా ఉండేవాళ్ళు, ఇది యాక్సెప్ట్ చేసేవాళ్ళు, అది వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా నేను చెప్పి వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాను, అనిపిస్తూ ఉంటాను. సో ఆ బాధ చాలా వరకు తగ్గిపోతుంది. సో అంచేత మెడిసిన్ అనేది కొంతవరకే కొంత దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం దాటి ఈ స్పిరిచువాలిటీ ద్వారా దాన్ని కంప్లీట్ గా రిలీఫ్ పొందుతూ దాన్ని మనం పూర్తిగా మనం ముక్తి పొందడానికి అవకాశం ఇది ఒక కేవలం ఏకైక సాధనం అనమాట. సో అది దాని ఆ రకంగా మనం వాళ్ళందరినీ కూడా చేయించే ప్రయత్నం చేస్తుంటాను.
0: చాలా బాగుంది సార్. సార్, ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఎన్విరాన్మెంట్, ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ సిటీస్ లోని, మిగతా ప్లేసెస్ లోని, దానికి యాజ్ అ డాక్టర్ మీరు ఈ యూత్ కి కానివ్వండి, కరెంట్ జనరేషన్ కి మీరు ఇచ్చే ఒక సలహా ఏంటి, మా లైఫ్ స్టైల్లో తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏ విధంగా ఉండాలి లైఫ్ స్మూత్ గా సాగాలంటే హెల్దీగా?
1: లైఫ్ స్టైల్ ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం ఈ మారిపోయినటువంటి జీవన విధానం వల్ల. చాలా సింపుల్ అనమాట, ఉదయం లేస్తే ఈ నేచురల్ కాల్స్ కి అటెండ్ అవటం, అది ఆ రకంగా మామూలుగా కాలు మడత పెట్టి కూర్చోవడం, గొంతు కూర్చోవడం, అలాంటివన్నీ మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం అవన్నీ మర్చిపోయి మానేసి మనం కంప్లీట్ గా డీవియేట్ అయిపోవటం మూలాన ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు మనం ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం అనమాట. సో అంచేత ఆ ఓల్డెన్ డేస్ లో మనకి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నాయి, వేదాల నుంచి, ఋషుల దగ్గర నుంచి, అలాగా మన పూర్వీకులు పెద్దలు అలా ఆచరించేవారు. వాటిల్ని మనం దాన్ని కొట్టి పారేయకుండా అది కేవలం ఒక మూఢనమ్మకం అని కానీ చెప్ప, అది చేస్తే మనకి చెడ్డ వస్తుందనే అనుమానం లేకుండా పూర్తిగా దాన్ని పూర్తిగా ఫాలో అయితే అసలు మన జీవన విధానం అనేది చాలా బాగు చేసుకుని మనకు అనారోగ్యాలు రాకుండా మన ఆరోగ్యాన్ని మనం పూర్తిగా కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అదనమాట, అది నేను చెప్పగలిగేది. అందులో మన స్పిరిచువాలిటీ అనేది, ఆధ్యాత్మిక అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అది ఏంటంటే మనం స్మరిస్తూ ఉండడం, చరిచర ఎప్పుడు కూడా
0: దేవుని
1: నామ ఉచ్చారణ చేసుకుంటూ మానసికంగా చేసుకుంటూ చేసుకుంటే అసలు దాన్ని మించింది ఏది లేదు. అప్పుడు మనం ఈ ప్రశాంతత అనేది, ఇప్పుడు ప్రస్తుతం మన అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఆర్థికంగా అయితే వాళ్ళు చాలా ఈ ముందుకెళ్లారు, కానీ వాళ్లలో ఎవరిలో కూడా ఈ ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది లేదు. అది ఏ రకంగా వస్తుంది అంటే మనం ఈ రకంగా ఆధ్యాత్మికంగా వెళ్లటం ద్వారా దాన్ని పూర్తిగా మనం సాధించుకుంటూ మనం చేసే వృత్తిని ఎంజాయ్ చేస్తూ అప్పుడు మనం ఫ్రూట్స్ పొందుతాం. ఆయన యొక్క టూల్స్ మన చేతుల్లో, ఆయన చేతుల్లో ఒక మనం టూల్ అని భావిస్తూ మనం చేసే వృత్తిని చేస్తే తప్పకుండా మనం దాని యొక్క సక్సెస్ఫుల్ రిజల్ట్స్ పొందుతూ మనం కూడా తరించడానికి ఒక అద్భుతమైన అవకాశం.
0: సార్, ఇప్పుడు మీరు స్వామి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత అమలాపురంలో స్వామి స్వయంగా అడుగు పెట్టారు, మరి ఇక్కడ ఎంతో మంది సాయి భక్తులను మీరు చూసుంటారు, వారి ద్వారా మీరు పొందినటువంటి స్ఫూర్తి ఏంటి?
1: నాకు ఈ ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఆ రకంగా అంత ముందు నుంచే ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళని కలిసిన తర్వాత మేము ఎప్పుడెప్పుడు కలుద్దామా అనేది ఉంటూ ఆఖరికి మాకు అప్పటి నుంచి అవకాశం దొరికింది. దొరికినప్పటి నుంచి వాళ్ళ నుంచి పొందినటువంటి స్ఫూర్తే మాకు అక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇంకా గొప్ప మంది భక్తులు ఉన్నారు స్వామికి. వాళ్ళందరితో కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్లతో సత్సంగాల్లో పాల్గొన్నప్పుడు, వాళ్ళ ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళెంతో ధన్యజీవులు అని చెప్పి మనం ఫీల్ అవుతూ మేము కూడా వాళ్ళని ఆచరించే ప్రయత్నంలో ప్రస్తుతం చేస్తున్నాం.
0: చాలా బాగుంది సార్, మీరు శ్రోతలందరికీ ఇలాంటి మంచి పాయింట్స్ మాకందరికీ పంచుకున్నందుకు సాయిరాం సార్
1: ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సాయిరాం, మీ రేడియో సాయి, మీ టీం అందరికీ కూడా, మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ రికార్డ్ చేసి ఇవన్నీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. మీతో మాకు మేము పంచుకోవడానికి కూడా మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు
0: సాయిరాం సార్.
1: సాయిరాం
0: మనతో తమ అనుభవాన్ని పంచుకోవడానికి శ్రీ కూచ కృష్ణ ప్రసాద్ గారు వచ్చారు. సాయిరాం సార్.
2: సాయిరాం సార్. సార్
0: సార్ స్వామి దగ్గరికి మీ కుటుంబము ఎట్లా, ఏ విధంగా, ఎప్పుడొచ్చింది చెప్తారా?
2: తప్పకుండా.

0: నాన్నగారి పేరు కూచి వీరభద్రశర్మ గారు. ఆయన హరికథా విద్వాంసులు, ఉపన్యాసకులు. స్వామికి ఎంతో అత్యంత ఆత్మీయమైనటువంటి పూర్వ భక్తులలో నాన్నగారు ఒకరు. నాన్నగారు కాలం చేశారు. స్వామి గురించి చెప్తూ నాన్నగారు అమ్మగారు, స్వామి పేరు వినేటప్పటికీ, స్వామి నామం వినేటప్పటికీ గుండెల్లోంచి వాళ్ళకి ఒక ఆనందం, ఒక ఆవేదన, ఒక ప్రేమ అలా తన్నుకుంటూ వచ్చేసేది. ముందర నాన్నగారి దగ్గర నుంచి, నేను నాన్నగారికి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి నేను వస్తాను.
1: చెప్పండి సార్.
0: 1959లో మా స్వగ్రామం ఇక్కడ అమలాపురం దగ్గరలో అయినాపురం అనేటువంటి ఊరు. అక్కడ నాన్నగారు తాతగారు కూచి సత్యం గారు, ఆ తర్వాత నాన్నగారు కూచి వీరభద్రశర్మ గారు. అక్కడే స్మర్తం వైదికం అదే కూడా చెప్పుకున్నారు తాతగారి దగ్గర. చెప్పుకున్న తర్వాత పరంపరగా అలా అలా ఈ హరికథలు చెప్పుకుంటూ అలా అనంతపురం అది వెళ్లేటప్పటికీ స్వామి గురించి విన్నారు. వెళ్లేటప్పటికీ స్వామి ఆ దర్శనం చేసేటప్పటికే సరగదా జగన్మోహన మూర్తిని. ఆ రోజుల్లో నాన్నగారు వెళ్లి స్వామికి పాద నమస్కారం చేసి స్వామి చేసేటప్పటికి ఎంత ప్రేమో, ఎంత ఆత్మీయతో భద్రం భద్రం అని వార్త నాన్నగారిని, స్వామి భద్రం భద్రం అని వార్త అయినప్పటికీ నాన్నగారు హరికథ చెప్పి స్వామి ముందర చెప్తూ ఉంటే నాన్న ఆ హరికథలో హాస్యం ఉంటుంది కదా, స్వామి ఆ హాస్యానికి జేబునుమాలు అడ్డం పెట్టుకుని పొట్ట పట్టుకుని లెవేసి వారట. నాన్న ఆనందపడిపోయేవారు చెప్తూ, అరే స్వామి కరుడటువంటిది రా చెప్పు. తర్వాత పాపం ఆర్థికమైనటువంటి స్థితిలో అంత ఇదైనటువంటి పరిస్థితి కాదు, హరికథలు చెప్పాలి. చెప్తే హరికథకు పట్టుపంచ పైన కండువా, అది కదా వేషధారణ. నాన్నగారు ఆ వేళ స్వామి చిన్న సంఘటన నుంచి ప్రారంభం చేస్తాను. స్వామి దగ్గర హరికథ చెప్తుంటే స్వామి సగం సర్వాంతర్యం ఆయన. నాన్నగారు హరికథ చెప్తుంటే విని ఒక్క మాట, భద్రం హరికథ ఆపేయన్నారట. నాన్నగారు ఆశ్చర్యపోయారట, ఇదేమిటి హరికథ ఆపేయమంటున్నారు స్వామి అని అనుకునేటప్పటికీ, రా ఒక్క మాట వెనక్కి అన్నారు. సరే స్వామి వచ్చారు, స్వామి వెళ్లారు, నాన్నగారు కూడా వెళ్ళారట. వెళ్లేటప్పటికీ నాన్నగారి పంచి చిరిగిపోయింది. చిరిగిపోయిన పంచితోటే ఆయన హరిక చెప్తున్నారు. చెప్తుంటే స్వామి నా భద్రం ఇదిగో ఆ పంచి విప్పే, ఇదిగో పట్టు పంచి కట్టుకో. అంత కరుణ, అంత ప్రేమ అయిపోయింది. తర్వాత కొద్దికాలం అయ్యేటప్పటికి 1962 ప్రాంతాల్లో నాన్నగారికి ఏం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి చెక్కాకులు పడుతూ లివర్ డిజార్డర్ అయింది. లివర్ డిజార్డర్ అయితే అయినాపురంలో మా తాతగారి ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆ రోజుల్లో స్వామి ఏదో ఒక కార్డు రాసి, భద్రం నువ్వు వెంటనే బయలుదేరి పుట్టపర్తిరా అని చెప్పి నాన్నగారికి లేఖ రాశారు. వెళదామంటే పుట్టపర్తి వెళదామంటే, ఒకటి లివర్ డిజార్డర్ అనారోగ్యం, రెండు డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇత్తడి గిన్నె ఉంటే ఆ ఇత్తడి గిన్నె అమ్మేసి, అప్పుడు కూడా ఇంత ప్రయాణ సౌకర్యాలు లేవు కదా పుట్టపర్తికి, అలాగే వెళ్లి స్వామి దగ్గరికి వెళ్లి వెళదామని చెప్పి బయలుదేరి గుండెలు చేత్తో పట్టుకుని ఆ ట్రైన్లో మామూలు కంపార్ట్మెంట్లో ఎక్కి దగ్గరికి వెళ్లేటప్పటికీ ఒకటే పంచ, ఒకటే చొక్క, పైన కండువ, ఏదో మామూలు డ్రెస్ తోటి వెళ్లారు. మాసిపోయినటువంటి, ఇంకా చెప్పాలంటే చెమట ఆశ్రయిస్తున్నటువంటి బట్టలతోటి ఎలా వెళ్ళం స్వామి దగ్గరికి నేను చెప్పి, ఈయన ఏస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు, అప్పుడు పూర్వం భవన్ మామిడి చెట్టుకు జారపడి నాన్నగారు వేడుస్తున్నారు. వెంటనే స్వామి భద్రం అక్కడ ఉన్నాడు, భద్రం నిరమ్మను అని చెప్పి వెంటనే నాన్నగారు వెళ్ళి స్వామిని చూడగానే మనం అంతే అంటే మీ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండొచ్చు, స్వామిని చూడగానే ముందర మనం ఏడ్చేస్తాం, ఆ 1000 తల్లిదండ్రుల ప్రేమ కదా అది, మనం ఏడ్చి పాదాలు పట్టుకున్నాం. చేసేప్పుడు ఎందుకు ఏడుస్తావు, ఏం భయం లేదు అని ఇలా భోజనం మీద తట్టి కొంచెం విభూతి తీసి స్వామి మా పరమం పవిత్రం అంతే. వెంటనే ఆయనకి ఒక 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. ఏమే పర్వాలేదు, నువ్వు యోగ భ్రష్టుడివి భద్రం, నువ్వు యోగ భ్రష్టుడివి, క్రితం జన్మలో నువ్వు చేసిన తపస్సు అద్భుతమైనటువంటి తపస్సు చేసావు, కానీ ఏదో ఒక పొరపాటు వల్ల నువ్వు మళ్లీ నీకు ఈ జన్మ వచ్చింది, ఈ జన్మతోటి నీకు అయిపోయింది, ఇంక పునర్జన్మ లేదు, నువ్వు యుగాంతకీర్తి పొందుతావు, నువ్వు యుగాంతకీర్తి పొందుతావు అని చెప్పి స్వామి ఆశీర్వచనం ఇచ్చారట. దాంతో తర్వాత నాన్నగారు సశాస్త్రీయ రుద్రాభిషేక విద్య అని చెప్పేసి ఒక పుస్తకం, రుద్రాభిషేకానికి ఒక ఆథరైజ్డ్ బుక్, ఒక రిఫరెన్స్ బుక్ అది రాశారు నాన్నగారు, దానికి కూడా మూలం చెప్తాను సరే అని స్వామి ఆశీర్వచనం ఇచ్చారు. యుగాంత కీర్తి అయిపో వస్తుందని అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చారు స్వామి నాన్నగారికి. అయిపోయిన తర్వాత 1959 ఆ ప్రాంతం అంటే సంవత్సరం నాకు అంతగా ఇది లేదు, స్వామి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. వచ్చినప్పుడు రాజమండ్రిలో స్వామి వెళ్ళదీకిచ్చారు, నిలబట్ట సత్యం గారు, తర్వాత దండమూడి రామారావు గారు, సరస్వమ్మ గారు, లక్ష సంస్థ గారు, వీళ్ళంతా నాన్నగారు వీళ్ళంతా వచ్చేసప్పటికి గోదావరిలో విహారానికి అందరూ పడవలేసుకుని చేశారట. సరే స్వామి అలా ఆ పడవలో అంతా వెళ్ళి ఆ మధ్యన ఒక ఇసుక తిన్న ఉంటే అక్కడ ఇసుక తన దగ్గర పడవలు ఆపి స్వామి మధ్యన కూర్చున్నారట, చుట్టూ భక్తుడు కూర్చున్నారట. స్వామి అందరినీ అడుగుతున్నారట ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏం కావాలి అని అన్ని అడుగుతున్నారట. ఎవరికి ఏది కావాల్సి ఉంటే అవన్నీ ఇస్తున్నారట. నాన్నగారిని అడిగారట, భద్రం నీకేం కావాలని. నాన్నగారు అన్నారట, నాకేం కావాలో మీకు తెలీదా అనేటప్పటికీ ఒక్క మాట నవ్వుకుని నాకు తెలుసులే అని ఇసుకలో ఉంచి ఒక్క మాట చెయ్యి లోపలికి పెట్టలా పైకి తీశారు. తీసేటప్పటికీ లింగం మీద లింగం, లింగం మీద లింగం, వెండలింగం. బహుశా ఎక్కడో కేదారేశ్వరంలో ఎక్కడో ఉందని అంటారు కానీ అది ఎక్కడా లేదు. మద్గృహే దివ్య పీఠస్థం అని చెప్పి నాన్నగారు దుర్గామహేశ్వరు అని చెప్పి పేరు పెట్టి ఆ లింగానికి అర్చన ప్రారంభం చేశారు. ఎక్కడికెళ్తే అక్కడికి కూడా తీసుకెళ్ళిపోవడం, అర్చన చేయడం, ఆ శివ సంబంధమైనటువంటి ఆయన పండితులు స్మర్త వైదికల్లో చాలా దిట్టయ్యారు. నమస్తే రుద్రమన్యవ ఉదోతైష వే నమః అని చెప్పి అభిషేకం చేస్తూ చేసి ఎక్కడ పెడితే అక్కడ అలా చక్కగా చేసుకునేటప్పటికీ ఆ ఫలితం అందుకే ఇచ్చారేమో స్వామి. పాశుపత విధాన సహిత సుశాస్త్రీయ రుద్రాభిషేక విధి. ఒక కొబ్బరికాయ కొట్టి నమస్తే రుద్రమన్యవ ఉతోతైష వే నమః అని చెప్పి అభిషేకం చేసిన తర్వాత మళ్లీ ఆ కొబ్బరికాయ నివేదన పెట్టకూడదు.
1: ఓకే,
0: కెమిస్ట్రీలో ఒక ప్రాక్టికల్ చేసినప్పుడు దాంట్లో ఒక కెమికల్ కనుక తక్కువైతే ఆ ప్రాక్టికల్ ఎలా అయితే ఫెయిల్ అవుతుందో అయితే అభిషేకం ఫెయిల్ అవ్వదు, ఫలితం పూర్తిగా రాదు. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, వైదిక ప్రక్రియలో అదొక అద్భుతం. ఇవి నాన్నగారు 2 సంవత్సరముల కాలం మమ్మల్ని అవన్నీ చూడలేదు. ఆయన తంజావూరు ఎక్కడెక్కడెక్కడో పురాతనమైనటువంటి ఓళ్ళకన్నీ వెళ్లి అద్భుతమైనటువంటి స్థితిలో ఈ రుద్రాభిషేక విధైనటువంటి పుస్తకం చేశారు ఆయన. అది కేవలం స్వామి కృప, స్వామి కరుణ. ఈవేళ పాశుపత విధాన సహిత అభిషేకం ఎక్కడన్నా చేస్తుంటే కూచి వీరభద్ర శ్రీమగారు గుర్తొస్తారు, అది స్వామి కరుణ. ఆయన ఇచ్చినటువంటి లింగేశ్వరులు ఆ పరంపర స్వామి మాకు. ఎందుకంటే క్షణక్షణం కూడా స్వామిని తలుచుకుంటూనే ఉంటాం. కేవలం ఆ ప్రేమ వల్ల, ఆ కృప వల్ల, దయ వల్ల బతికిన కుటుంబం మాది. ఇంకంతకంటే స్వామికి మనం అది పరంపర తర్వాత. ఇంకొక ఉదాహరణ, మా అమ్మగారు నాన్నగారి కంటే కూడా ఇంకా చెప్పాలి, అంటే కంపారిజన్ కాదు, ఈ లౌకికంగా ఈయన వెళ్ళి పాపం ఈ హరికథలు ఇవే చెప్పుకోవడం వీటిలో వాటిలో కొంత చేసిన సర్వస్వ సరళాగత చేసింది నా తల్లి. ఊచి పర్వత వర్ధనం అని చెప్పి స్వామికి సరస్వమ్మ గారు మా అమ్మగారు కూడా తీసుకుని పట్టుపట్టి వెళ్ళేవారట. వెళ్ళినప్పుడు అమ్మ చబాయకురాలు అక్కడ చదువుకున్నాయి కదా, కానీ ప్రేమ స్వామి అంటే. స్వామికి పెసర పొడుకులు ఇష్టం అని చెప్పారు ఎవరో. వెళ్ళినప్పటికీ ఆ మామిడి చెట్ల కిందే, నాకు సరస్వమ్మ గారు ఇప్పటికీ చెప్తుంటారు, ఆ మామిడి చెట్ల కిందే పొయ్యి పెట్టేసి ఆ పెసర పొడుకులు చేసేసి వేయడానికి ఏమీ లేకపోతే ఫ్లాస్క్ మూతలో ఈ పెసరముడుకులు వేసుకుని స్వామి దగ్గర వెళ్ళారు. మా అమ్మాయి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ మా అమ్మ బాలాత్రిపుర సుందరి ఉపాసకురాలు, అమ్మవారు ఉపాసకురాలు మా అమ్మ. పాశాంకు సాక్షవలయం విద్యాపుస్తక ధారిణి నవవర్ష భజే బాలా దాడి మీకు సమర్పణ ఇప్పుడు చదువుతూ ఉండేది. సరే ఆ రూములోకి వెళ్ళేటప్పటికీ ఈ పెసర పుడుకులు తీసుకుని వెళ్ళేటప్పటికీ స్వామి తెచ్చావా అని ఒకటి తీసుకుని ఒక్క మాట అలా తిరిగేటప్పటికీ ఆ జుట్టు విరగోసేసుకుని అమ్మవారు అలా ఉంటుంది, అమ్మవారుగా దర్శనం చేత స్వామి. మా అమ్మగారు వెళ్ళిపోయే వరకు కూడా బాధపడుతూ చెప్పేవారు. కాకపోయినా తర్వాత నాన్నగారు పుట్టపత్తులు ఉండేవారు, దొరుకుతూ ఉండేవారు. ఒక రోజు ఒక సంవత్సరం అంటే ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, ఇంకా ఆనందం ఇది ఒకటి మీకు నేను చెప్పి తీరాలేదు. అమ్మ ఇక్కడ ఉన్నారు, మేము చిన్నపిల్లలు, మాకు మా జ్ఞానం కూడా లేదు అప్పటికే, మేము నలుగురు ఆనందమరావు, నేను మూడో వాడిని, ఇద్దరు అప్ప చెయ్యాలి. సరే స్వామి దగ్గర నాన్నగారు ఉన్నారు. ఈ యజ్ఞాలు యాగాలు క్రతువులు వీటిలో మొట్టమొదట ఈ శారదా నవరాత్రుల ఉత్సవాలు యజ్ఞ వేద క్రతువు చేయించింది నాన్నగారి ఆధ్వర్యంలో జరిగింది మొట్టమొదటి పుట్టపంచ. ఆ తర్వాత ఇంకా పరంపరతే సరే సరిగ్గా సరస్వమ్మ గారు నాన్నగారు పుట్టపర్తలు ఉండేటప్పటికీ ఒకరోజు రాత్రి అమ్మకి స్త్రీ సంబంధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికి అంటే బ్లీడింగ్ ఇంకా అయిపోయింది, ప్రాణం పోయేటువంటి సమయం ఇంకా ఓ అలా ధారాపతంగా అయిపోతుంది, గదిగదంతా నానా ఇది అయిపోతుందట. ఏముంది ఇంక అంతకంటే నాయన స్వామి సాయిరాం సాయిరాం సాయిరాం అని అమ్మ కూర్చున్నాయి సాయినామం చేసుకుంటుంది. మా అమ్మగారు చేసేటప్పటికి ఒక్క మాట స్వామి వచ్చేటప్పటికి విభూతి వాసన మాటలు వెళ్ళేటువంటి గదంతా విభూతి వాసన వచ్చేసింది. వచ్చేటప్పటికి వెంటనే స్వామి అక్కడ ప్రత్యక్షమై కొంచెం విభూతి తీసి అమ్మ నుదుటలు పెట్టి అమ్మ నోట్లో వేసి ఏం పర్వాలేదు తగ్గిపోతుందిలే అని అంత అది స్వప్నమా నిజమా లేదు అమ్మకి తెలియదు. చూసేటప్పటికి విభూతి వాసన తెచ్చిపోతుంది, స్వప్నంలో అవుతుంది స్వామి వచ్చేసారు అక్కడికి, స్వామి వచ్చారు అక్కడికి అంతే అయిపోయింది. అమ్మకి తగ్గిపోయింది, వెంటనే తగ్గిపోయింది. తగ్గిపోయేటప్పటికి మరుసటి రోజు పొద్దున్నే సరస్వమ్మ గారిని స్వామికి అవరంభించి సరస్వతి భద్రాన్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అర్జెంట్ గా అన్నర్త అనేటప్పటికి ఈయన ఆశ్చర్యపోయాడు. ఏం లేదు వాళ్ళు ఆవిడ ఇంట్లో బాగలేదు, నేను వెళ్ళి చూసొచ్చానులే, నేను వెళ్ళి చూసొచ్చానే పర్లేదు బాగుందిలే వెళ్ళిపోమని చెప్పు, పాపం తనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అన్నర్థ స్వామి. అనేటప్పటికి నాన్నగారు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంటే సరస్వమ్మ గారితో చెప్పేట స్వామి, అవును భద్రం ఇక్కడ నా పని చూస్తున్నాడు, ఇది భక్తులందరూ ఏమనుకోద్దు చాలా జాగ్రత్తగా మనస్సుకు పట్టించుకోవలసినటువంటి సబ్జెక్ట్. స్వామి అన్నమాట, అవును భద్రం ఇక్కడ నా పని చూస్తున్నాడు కదా, మరి అక్కడ అతని పని నేను చూడద్దు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం నా కుటుంబానికి స్వామి ఇచ్చేశారు. వెంటనే ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ ఏడుస్తూ చెప్పిందిట, ఏమండి ఇలా స్వామి వచ్చారు నాకు ఇలా చేశారని చెప్పి. చేత పరమాత్ముడిని నమ్ముకున్నటువంటి ఏ కుటుంబానికి ఏ భక్తుడికి ఏ వ్యవస్థకి ఎవరికీ లోటు ఉండదు. నమ్మకం ప్రధానం, నమ్మకం ఇది చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి లీలలో ఇంకా ఎన్నెన్నో తర్వాత పరంపరలో ఆ లింగాన్ని మళ్ళీ నాన్నగారు నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మా ఇంట్లో ఆ స్వామి అర్చనలు అందుకుంటున్నాడు. చాలా స్వాల్పికమైనటువంటి చిన్న ఉద్యోగం, చిన్న కుటుంబం, చిన్నదాంతో ఈవేళ స్వామికి పరిపూర్ణంగా నేను సేవ చేసుకునే అదృష్టం నాకు ఇచ్చారు. నా కుటుంబానికి ఆయన ఎప్పుడు స్వామి నాకు ఇదిగో ఇది బాధగా ఉంది అని నేను చెప్పుకుంటే లౌకికంగా కూడా చెప్తున్నాను నేను, నా ఇంట్లో నాకు ఈ వేళ లేదు అని చెప్తే నేను ఏదైనా అనుకుంటే ఆ మరుసటి రోజు ఎవరో వచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్న ఉద్యోగాన్ని తీసుకొచ్చి స్వామి ఇలా ఉంది నాకంటే ముందర వాళ్ళు చక్కగా ప్రమోషన్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నారంటే కొన్ని కర్మలు ఉంటాయి కాబట్టి ఆ కర్మలు అనుభవించేయాలని నాన్న చెప్పి అనుభవించేసేసారు. ఆయన అయిపోయిన తర్వాత స్వామి చెప్పినటువంటి వెంటనే అనుకోకుండా ఇల్లు పడిపోతుంది పెంకుటిల్లు, స్వామి కట్టించిన ఇల్లే అది, భక్తులు కట్టించిన ఇల్లే పెంకుటిల్లు పడిపోతుంది. ఎలాగా స్వామి అనుకున్నాను వెంటనే అక్కడ చిన్న ఉద్యోగం ఉన్నవాడిని ప్రమోషన్ ఇచ్చారు, ప్రమోషన్ లోన్ ఇచ్చారు, లోన్ వెంటనే అయిపోయింది బ్రహ్మాండమైనటువంటి. ఎందుకంటే ఆయన ఉండడం ఆయనకి అంత అద్భుతమైనటువంటి భవనం కావాలి, చక్కగా వెళ్ళే ఒక మంచి భవనం కట్టించారు. నిత్యము కూడా కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా మహాలింగార్చన చేస్తూ స్వామిని పెట్టుకుని ఇప్పటికీ సుమారు 18 సంవత్సరాల నుంచి కూడా స్వామికి మహాలింగార్చన చేసుకుంటున్నాను, పరంపరగా రోజు కూడా అభిషేకం చేసుకుంటున్నాను. ఇది కేవలం స్వామి కరుణ, స్వామి కటాక్షం, స్వామి ప్రేమ అంతా స్వామి. ఇంకా ఉన్న ఎక్స్పెన్స్ అని మనం చక్కగా ఎప్పుడో ఇంకో మాట మళ్ళీ మనం చెప్తున్నాం. స్వామి చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారు, స్వామిని మళ్ళీ మళ్ళీ తలుచుకునే అవకాశం నాకు ఇచ్చారు. సంతోషం.
1: ఈనాడు మనతో పాటు అమలాపురం వాస్తవ్యులు శ్రీ నోలు బులి సత్యరాజు గారు ఉన్నారు. సాయిరాం సార్, మొట్టమొదటిగా అసలు స్వామి గురించి మీకు ఎట్లా తెలిసింది, స్వామి దగ్గరికి మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఏ విధంగా వచ్చారు?
2: స్వామి దగ్గరికి మా బాబాయ్ గారు ఒక ఆయన ఉన్నాడండి సుందరరావు గారు అని చెప్పేసి, ఆయన పుట్టపర్తి వెళ్తుండేవాడు. తర్వాత ఆయన ఫ్రంట్ పిచ్చికి రామారావు గారు అని చెప్పి ఉండేవారు అన్నారు. ఆయన మమ్మల్ని పుట్టపర్తి వెళ్దామని నాకు భ్రమ బాగా ఇది ఉంది, సరే ఆయన నన్ను తీసుకుని వెళ్లారండి. అది 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అవుద్ది, గుర్తులేదు నాకు టైం.
1: ఎప్పుడు మీరు పుట్టపర్తిలో చూసారు మొట్టమొదటి స్వామిని?
2: స్వామిని పుట్టపర్తిలో కాదండి, అమలాపురంలో డాక్టర్ సరస్వతి గారు మేడమే చూశాను.
1: అది మీకు సంవత్సరం గుర్తుందా?
2: గుర్తులేదండి.
1: మరి మీరు ఫస్ట్ టైం స్వామిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది?
2: స్వామిని చూస్తే ఇంకేమనిపిస్తుందండి, భగవంతుడైనా ఆయన చూడగానే.
1: మీకు అప్పుడు 23 సంవత్సరాల వయసు
2: కాదండి?
1: మీకెంత వయసు?
2: నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల ముందు వెళ్ళాను అండి. 23 సంవత్సరాలు అయింది నాకు. 74 అండి. స్వామి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందో నాకు గుర్తులేదు.
1: మరి స్వామి మీకు కలిగించినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే మాకు చెప్తారా?
2: స్వామి అనుభవాలంటే, స్వామి చెప్తున్న ఈ లిటరేచర్ ఏది ఉంటది కదండి, అది చదువుతుంటాను. అది చదివి స్వామి చెప్పాడు, సేవ చేసుకోవాలి స్వామి, వారంకోసారి భజనకి వెళ్ళాలి, తర్వాత నీకు సాధ్యమైనంత వరకు అందరికీ ఉపకారం చేయాలి, మిగతాది నీకు అక్కర్లేని దానికి ఆ జోలికి వెళ్ళకు అని చెప్పి చెప్తుండేవారు. నేను అదే బాటలో నడుస్తున్నాను. యాక్చువల్ గా వారంకోసారి ఫ్యామిలీ భజన పెట్టుకోమన్నారు, ఫ్యామిలీ భజన పెట్టుకుంటున్నాను. నాకు వీలైనంత వరకు ఎక్కడ భజన జరుగుతుంటే అక్కడికి నేను సాధ్యమైనంత వరకు వెళ్తుంటానండి. తర్వాత నేను ఈ కార్యక్రమంలో నేను వెళ్ళగలిగితే ఊపుకున్నప్పుడు అంతా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటుంటాను.
1: మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు సార్?
2: నేను వృత్తిరీత్యా అయితే చిన్నప్పుడైతే అదే నా వయసులో ఉండగా నేను ఫ్యాన్సీ షాప్ ఉండేదండి. అంతకు ముందేమో కిరాణా అది ఉండేది, అవన్నీ కాదు అది వృత్తిరీత్యా.
1: మరి స్వామివారి సంస్థలో మీరు ఎప్పుడు జాయిన్ అవడం జరిగింది?
2: నేను మామూలుగా నాకు ఈ పాటలన్నా అదే నాకు నాకు సరదాగా ఉండేది, చాలా ఇంట్రెస్ట్ ఆ పాటలు పాడుకోవడం అంటేను. అప్పుడేమో రాజ్యం గారు ఉన్నారండి, ఆవిడ అన్నారు, అదేంటండి పెద్ద బారు మీరేమో పాటలే పాడుతుంటారు కదా, సమితిలో చేరచ్చు కదా అన్నారండి. అంతేనండి, వెంటనే సమితిలో చేరాను.
1: చేరారు. మరి మీరు పాటలు నేర్పించేవారు అందరికి?
2: నేను పాటలు నేర్చుకున్నానండి, అనే కొన్ని పాటలు నేర్చుకున్నాను. అది ఎవరంటే మన కప్పకల రామం గారి దగ్గర. అవి నేను కొద్ది పాటల్లోనే నేను నేర్చుకుని, మిగతా నేను ప్రతి నాకు రోజు భజన ఉంటదండి ఒక రోజు తప్ప, ఆ ప్రతి భజనలోనూ నేను ఉంటుంటానండి, అన్నిట్లోనూ పాల్గొంటాను భజనలకు.
1: మీ కుటుంబానికి స్వామి ఎట్లా తమ అనుగ్రహాన్ని కలిగించారు చెప్తారా?
2: స్వామి అనుగ్రహం కలిగించడం ఏంటంటే నాకు అంతా ఆయన మళ్ళీ ఉంటున్నాను, నాకు ఈ వయసులో ఈ సేవ చేసుకుంటున్నానంటే స్వామి దయ్యారండి. అసలు స్వామిని మర్చిపోనండి నేను. ప్రతిరోజు సాయిరాం సాయిరాం, ఎక్కడో చోట ఎవరితో మాట్లాడినా సాయిరాం అంటే, నమస్కారం అన్నా సాయిరాం అనే చెప్తాను, నమస్కారం చెప్పనండి నేను.
1: స్వామి ఏ విధమైనటువంటి భావంతో మనల్ని సేవ చేయమన్నారు?
2: మంచి భావంతో చెయ్యి, ఎదరోడికి ఉపయోగపడే పనులు చెయ్యి, నువ్వు మాత్రం చెడు పనులకి వాటికి దాని జోలికి వెళ్ళొద్దు, నువ్వు మంచిగా చెయ్యి, మంచి ఇది నీకు కలుగుతుంది అని చెప్పి స్వామి చెప్పారు. అది అలాగే ఫాలో అవుతున్నానండి.
1: మీరు ఎట్లాంటి సేవలు చేసేవారు అమలాపురంలోని?
2: నేనైతే ప్రతిరోజునండి మందిరానికి వెళ్తానండి, అక్కడ బాల వికాస్ జరుగుతుంది, నేను అన్లీ అక్కడ కూర్చుంటానని అంతే. తర్వాత ఇప్పుడు విభూతి పొట్లాలండి, నా దగ్గరికి చాలా మంది వస్తుంటారండి, ఏది కొంకా పిల్లని ముమ్మిడారం అని, అలాగే చుట్టుపక్కల ఊళ్ళు. నేను ఒక 500 పొట్లాలు 300 పొట్లాలు కట్టేసి అన్ని రెడీ పెట్టుకుంటుంటాను, ఆ పొట్లాలు అన్ని వాళ్ళకి అందిస్తుంటానండి. తర్వాత ఎక్కడైనా ఏదైనా సేవ కార్యక్రమాలు ఇంత ముందు వెళ్ళేవాడిని, నేను ఇప్పుడు వెళ్ళడం లేదండి. నగర సంకీర్తన కూడా వారానికి 3 రోజులు వెళ్ళేవాడిని, ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళడం లేదండి నేను నగర సంకీర్తన కూడా.
1: మరి పుట్టపర్తి వెళ్తూ ఉండేవారా?
2: పుట్టపర్తి వెళ్తూ ఉండేవాడిని అండి, తరచా ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు, అంటే 2 ఏళ్ళకో 7 ఏళ్ళకో ఒక్కోసారి వెళ్తూ ఉండేవాడిని అండి.
1: వెళ్ళినప్పుడు స్వామి ఎప్పుడన్నా మీతో మాట్లాడారా?
2: స్వామి నాతో మాట్లాడలేదండి, కానీ స్వామి చూపు మాత్రం నా మీద పడ్డది.
1: ఎప్పుడు
2: నేను చూశానండి, అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, నేను వెళ్ళాను ఆ సంవత్సరం. స్వామి నా వంక చూసి అలా నిలబడి చూసి అప్పుడు ఎదరికెళ్ళారు.
1: స్వామి చెప్పినటువంటి సేవ చేసుకోండి, అందరూ మంచిగా ఉండండి అని మీ జీవితంలో చక్కగా పాటిస్తున్నారు?
2: పాటిస్తున్నానండి, అసలు 100కి 100% తప్పనండి అసలు.
1: మరి స్వామి మనకి కష్టం వచ్చిన సమయంలో మీ ఇంటా వెంట జంట ఉండి కాపాడుతానంటారు కదా, అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే చెప్తారా? ఒకటి రెండు పంచుకుంటారా మాతోటి?
2: స్వామి ఇంటా వెంట జంట ఉంటానన్నారండి, అన్ని నాకు అటువంటి అన్ని చాలా జరుగుతున్నాయి, కానీ అది ఎప్పుడు నాకు స్వామి ఉన్నారనే, నా మనసులో స్వామి ఉన్నారనే నాకు ఒకటే నిర్ణయం ఉన్నది. ఇంకా అంచేత ఆయన ఎప్పుడు నాతోనే ఉంటున్నారండి, నాతోనే మాట్లాడిస్తున్నారు, ఏ పని చేసినా ఆయనే చేయిస్తున్నారు నా చేత. అంచేత నా అనేది ఏమి లేదండి, అంతా ఆయనేనండి నాకు.
1: సరేనండి, చాలా బాగుందండి. సాయిరాం.
2: సాయిరాం.
3: Thank you.
1: ఇంతవరకు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వాస్తవ్యులైన ముగ్గురు సాయి భక్తులు డాక్టర్ కెవి రమణ కుమార్ గారు, శ్రీ కూచి కృష్ణప్రసాద్ గారు, శ్రీ నులుబూలు సత్యరాజు గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం.

0: శాంత శాంత శాంత
1: వస్తున్నానండి.
0: చెప్పడం మర్చిపోయాను, ఇందాక మీ తమ్ముడు ఫోన్ చేశాడు, 2 వారాల్లో హైదరాబాద్ వస్తున్నట్ట. కిందటి సారిలా హోటల్లో దిగకు, తిన్నగా మా ఇంటికే వచ్చేయని చెప్పాను. అవును, తేజ ఇంకా లేవలేదా?
1: ఎప్పుడో లేచింది. అయినా మీరు మరీ గారం చేస్తున్నారు, లేవగానే పోయి ఆ టీవీకి అతుకుపోయింది.
0: అలా అనకు శాంత, దానికి 8 ఏళ్లని, నిండా 8 ఏళ్లు లేవు. సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఎంజాయ్ చేస్తుంది? అయినా నువ్వే చెప్పు, చదువులో అది ఎప్పుడూ క్లాస్ ఫస్టే కదా. మొన్న వాళ్ల క్లాస్ టీచర్ కనిపించి మీ అమ్మాయి తేజస్విని చాలా తెలివైందండి అని చెప్తే నాకెంతో సంతోషం అనిపించింది. సరే కాని అమ్మ లేచి మందులు వేసుకుందా?
1: ఆ లేచారు, మందులు వేసుకోండి అంటే ముందు సలాడ్ చేయని అని ఆ పనిలో ఉన్నారు. తన మనవరాలికి సలాడ్ తనే చేస్తారట, చెప్తే వినడం లేదు.
0: పోనీలే, చేయని, ఊరికే కూర్చుంటే ఏమీ తోచదు కదా.
1: ఆదివారం కదాని, మీరు మాత్రం ఊరికే కూర్చోకండి. ఈవేళ అమ్మాయిని కాస్త బాల వికాస్ కి దిగబెట్టండి.
0: అలాగే.
1: తేజ, అమ్మ తేజ.
2: ఏంటమ్మా?
1: ఆ టీవీ కాసేపు కట్టేసి ఇలా రావే, నీకోసం గిన్నెలో సలాడ్ పెట్టాను, వచ్చి తిను.
2: సలాడా? బాబోయ్, నాకొద్దు.
1: వద్దంటే ఎలాగే, పాపం బామ్మ నీకోసమని కష్టపడి చేశారు.
2: నాకొద్దమ్మా, నాకు సహించదు.
1: సహించదంటే ఎలాగే, వచ్చి తినమని చెప్తున్నానా?
3: కోప్పడకు శాంత, నీ చెప్తాగా. చూడమ్మా తేజ, సలాడ్ లో బలంగా పెరగడానికి కావలసిన విటమిన్లుంటాయి. సలాడ్ తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
2: అబ్బబ్బా, నాకు సహించదని చెప్తున్నాను కదమ్మా.
3: అలా అనకమ్మా, రా త్వరగా తినేసి స్నానం చేసి రెడీ అయిపో, మీ నాన్న నిన్ను బాల వికాస్ క్లాస్ లో దిగబెడతారు.
2: స్నానం చేసి బాల వికాస్ వెళ్తాను, కానీ ఆ సలాడ్ మాత్రం తిన్ను.
3: అది కాదు బంగారు, మనం తినే వాటిలో విటమిన్లు సరైన పాళ్లలో లేకపోతే లేనిపోని జబ్బులొస్తాయి. ఆ విటమిన్లు సలాడ్లో ఉంటాయనే కదా తినమని నిన్ను ఇంత బలవంతం చేసేది.
2: మీరు ఎన్ని చెప్పినా నేను సలాడ్ తినను కాక తినను, నాకిష్టం లేదు బామ్మా.
1: వేలేడు లేవు, నీకు ఇష్ట అయిష్టాలు కూడాను, రా వచ్చి తిను. ఏ వస్తున్నావా లేదా?
2: నేను రాను, నాకొద్దు.
1: అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏవండి ఓసారి ఇలా రండి. ఆదివారం అని ఆ పేపర్ చదువుతూ కూర్చోడం కాదు, కాస్త మీ కూతురు సంగతి పట్టించుకోండి. ఎంత చెప్పినా సలాడ్ తిననని వండికేస్తుంది.
0: అవునా, వస్తున్నానుండు. ఏమిటమ్మా తేజ, అమ్మ నీకోసమే కదా చెప్తోంది తినేయి.
2: అబ్బబ్బా,
0: అరే ఆ కన్నీళ్ళేమిట్రా, ఇప్పుడు ఏమైంది? నిజంగానే నీకు సలాడ్ అంటే ఇష్టం లేదా?
2: ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు నాన్న. అమ్మ బామ్మ తినమని బలవంతం చేస్తున్నారు.
0: పోనీలే, నీకంతగా ఇష్టం లేకపోతే అంతా తినద్దు, కాని కాస్త తిను బంగారు. నాన్న కోసం పోనీలే, కొంచెం తిను. ఏ
2: సరే తింటానులే, కాని కొంచెం కాదు, అంతా తింటాను.
0: అంతా తింటావా? వెరీ గుడ్
2: నాన్న. మరీ
0: చెప్పమ్మా, ఏం కావాలి?
2: అదే నాన్న, మరి నేను సలాడ్ అంతా తినేస్తే నేను అడిగింది ఇస్తారా?
0: ఉస్, అంతే కదా, తప్పకుండా ఇస్తాను. మా కన్న తల్లికి ఏం కావాలిట?
2: నిజంగా ఇస్తారా నాన్న? ప్రామిస్? నా చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేయండి.
0: అలాగే, ప్రామిస్. ఓకేనా? ఇప్పుడు చెప్పు.
2: చెప్తాను, ముందు సలాడ్ తిననియండి. అంతా తింటానని చెప్పాను కదా, తిన్నాక చెప్తాను.
3: అయ్యో అయ్యో, అలా నోట్లో కుక్కేసుకోకు, పొలమారుతుంది. ఇందా కాసిన నీళ్లు తాగు.
1: దీంతో ఏం వచ్చినా పట్టలేము. చూడండి, ఇష్టం లేకపోయినా పంతానికి ఎలా తినేస్తుందో.
0: తేజ చాలమ్మా, నీకిష్టం లేనిది అలా బలవంతంగా తినకు. నువ్వు అంతా తినకపోయినా నీకు కావాల్సింది నేను ఇస్తానులే, ప్రామిస్ చేశాను కదా.
2: నేను ప్రామిస్ చేశాను కదా అంతా తింటానని, తిననీయండి.
1: చాలేవే, అలా గబగబ తింటే కడుపు నొప్పెడుతుంది, ఇంకా ఆపు.
3: ఊరే, నీ కూతురు పిల్ల కాదు పిడుగే, మొత్తానికి అంతా తినేసింది.
2: నాన్నా, అంతా తినేశాను. నీలాగే అమ్మని బామ్మని కూడా నేను అడిగింది ఇస్తానని ప్రామిస్ చేయమనండి.
0: వాళ్ల తరఫున ప్రామిస్ నేను చేస్తాలే.
1: దాంతో సమానంగా మీరేమిటండి, అది ఇప్పుడే ఏ కంప్యూటరో కావాలంటుంది, కొంటారా? మీరు దాన్ని మరీ గారం చేస్తున్నారు.
0: నువ్వుండు శాంత, చూడు నాన్న తేజ, నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైనవి అడిగితే నేనిప్పుడు కొనలేను, నా దగ్గర అంత డబ్బు లేదు, సరేనా?
2: లేదు నాన్న, నేను అలాంటివి అడగను, నాకు అవేవీ వద్దు.
0: సరే, అయితే నీకేం కావాలో చెప్పు.
2: నాన్న, మరి
0: పర్వాలేదు, భయపడకుండా చెప్పు, మీ అమ్మ ఏమి అనదులే.
2: నాన్నా, ఈరోజు ఆదివారం కదా.
0: అవును, ఆదివారమే. ఎక్కడికైనా తీసుకెళ్ళనా?
2: నాకు ఈరోజు
0: చెప్పమ్మా, ఆగిపోయావేం, చెప్పమ్మన్నాను కదా.
2: నాకు గుండు చేయించండి నాన్న.
1: అయ్యో అయ్యో.
0: ఏమిటి, గుండు చేయించాలా?
1: ఇదెక్కడ విట్టూరమే, ఎవరైనా వింటే నవ్విపోతారు, అశుభం కూడాను.
3: రామ రామ, మన కుటుంబంలో ఇలాంటివి ఎక్కడా వినలేదు. అయినా రాను రాను పిల్లలు అదే పనిగా ఈ టీవీలు చూసి చెడిపోతున్నారు, సాంప్రదాయాలన్నీ మంట కలిసిపోతున్నాయి.
0: అబ్బా, కాస్త మీరు ఊరుకుంటారా? అమ్మా తేజ, గుండు చేయించమంటావేమిటి, వేరే ఏదైనా అడగచ్చు కదా అమ్మా.
2: నాకింకేమీ వద్దున్నానా, గుండు చేయించండి చాలు.
0: తేజ, నిన్ను గుండుతో చూడాలంటే మాకెలాగో ఉంటుందమ్మా, కాస్త మా గురించి కూడా ఆలోచించు.
2: నానా, నాకు సహించకపోయినా ప్రామిస్ చేసినట్లే కష్టపడి సలాడ్ తిన్నాను, మీరు చూశారు కదా.
1: ఎవరైనా వింటే నవ్విపోతారు, అశుభం కూడాను.
3: రామ రామ, మన కుటుంబంలో ఇలాంటివి ఎక్కడా వినలేదు. అయినా రాను రాను పిల్లలు అదే పనిగా ఈ టీవీలు చూసి చెడి

0: ఇష్టపడి సలాడ్ తిన్నాను. మీరు చూశారు కదా, సలాడ్ తింటే ఏమడిగినా ఇస్తానని మీరు ప్రామిస్ చేశారా? ఇప్పుడేమో కాదంటున్నారు.
1: అది కాదమ్మా.
0: లేదు నాన్న, మీరంతా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని చెప్తారు, మీరు మాత్రం చెప్పినట్లు చెయ్యరు. అలా చేస్తే అబద్ధం ఆడినట్లే కదా.
1: లేదు తల్లి, నేను అబద్ధం ఆడను, నీకు ప్రామిస్ చేసినట్లే చేస్తాను, ఓకేనా?
2: నీకేమైనా మతిపోయిందేమిట్రా అలా మాట్లాడుతున్నావు? అభం శుభం తెలియని పిల్ల అది, ఏమడిగితే అది చేసాడు వినా.
3: అవునండి, అత్తగారు చెప్పినట్లు మీకు రాను రాను మతిపోతుంది, పిల్లదానితో సమానంగా ఎగురుతున్నారు.
1: చూడు శాంత, ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటారు. మనం అన్నమాట నిలబెట్టుకోకపోతే అప్పుడు వాళ్లన్నమాట నిలబెట్టుకోరు. మన తేజ అలా అవటం నాకిష్టం లేదు. అమ్మా తేజ, నేను నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, సరేనా?
0: థ్యాంక్ యూ నాన్నా.
1: ఓకే తేజ, మరి నేను ఆఫీస్ కు వెళ్తాను, మీ స్కూల్ అయిపోయే టైంకి వచ్చి తీసుకెళ్తాను.
0: అలాగే నాన్నా, బాయ్ నాన్నా. హాయ్ గిరీష్.
1: ఎవరమ్మా ఈ అబ్బాయి?
0: వీడు నా క్లాస్మేట్ గిరీష్ నాన్నా. ఇదిగో ఈ ఆంటీయే గిరీష్ అమ్మగారు.
4: నమస్కారం అండి.
1: నమస్కారం అమ్మా.
0: నాన్నా, మా క్లాస్ కు టైం అవుతుంది, మేం వెళ్తాం. బాయ్ బాయ్ నాన్నా. బాయ్ బాయ్ అమ్మా.
4: బాయ్ గిరీష్. సార్ సార్, ఒక్క నిమిషం.
1: చెప్పండి.
4: మీరు చాలా అదృష్టవంతులండి, మీ అమ్మాయిది చాలా గొప్ప మనసు.
1: మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు.
4: చెప్తాను. మీ అమ్మాయితో నడుస్తున్న మా అబ్బాయిని చూశారు కదా గిరీష్, వాడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.
1: అయ్యో, మరి ట్రీట్మెంట్ అది?
4: అన్ని రకాల ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నాం, వాటి వల్ల గిరీష్ కిందటి నెలంతా స్కూల్కి పోలేకపోయాడు. ఇప్పుడు కీమోథెరపీ వల్ల జుట్టంతా రాలిపోయింది. గుండెతో స్కూల్ పోవటానికి సిగ్గుపడి ఫోన్ అనేవాడు. పిల్లలు తనని చూసి వెక్కిరిస్తారని వాడి భయం. పోయిన వారం తేజ మా ఇంటికి వచ్చింది. గిరీష్ ని ఎవ్వరూ ఆట పట్టించకుండా నేను చూస్తాను ఆంటీ అని చెప్పింది. కాని ఇలా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. వాడి కోసం నల్లగా ఒత్తుగా అందంగా ఉన్న జుట్టు తీయించేసుకుంది. సార్, అంత గొప్ప బుద్ధి ఉన్న కూతురు ఉన్నందుకు మీరు మీ భార్య అదృష్టవంతులు.
1: అమ్మా, మీరు చెప్పే వరకు తేజ గుండు ఎందుకు చేయించుకుందో నాకు తెలియదు. నిజానికి మీ అబ్బాయి గుండును చూసి అది ఫ్యాషన్ ఏమో అని పొరబడ్డాను. గుండుతో దాన్ని ఎలా చూడ్డం అనుకున్నాను, కాని మీ మాటలు విన్నాక మా అమ్మాయి అలాంటి మంచి పని చేసిందంటే నాకు చాలా గర్వంగా ఉంది.
4: అవును సార్, తేజస్ని లాంటి పిల్లలే తల్లిదండ్రులకు పేరు తెస్తారు. మరిక నేను వెళ్ళొస్తానండి.
1: మంచిదమ్మా. అమ్మా అమ్మా, శాంత అమ్మేది, మీరిద్దరు ఇలా రండి త్వరగా.
3: ఏంటండి, ఏమైంది?
2: ఏమైందిరా, అంత అర్జెంటుగా పిలుస్తున్నావు?
1: అర్జెంటేనమ్మా, మీకో అద్భుతమైన విషయం చెప్పాలి. మన తేజ గుండు ఎందుకు చేయించుకుందో మీకు తెలుసా?
2: ఆ ఏదో ఫ్యాషన్ అయి ఉంటుంది అంతే కదా.
1: కాదమ్మా, ముందు నేను అలాగే అనుకున్నాను, కాని ఇవాళ దాన్ని స్కూలుకు దిగబెట్టినప్పుడు అసలు సంగతి తెలిసింది. దాని క్లాసులో గిరీష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పాపం బ్లడ్ క్యాన్సర్ అట.
3: అయ్యో పాపం, ప్రమాదం లేదు కదా?
1: అప్పుడే ఏమీ చెప్పలేం శాంత, కాని వాడికి మందులు వాడడం వల్ల జుట్టంతా రాలిపోయింది. గుండుతో స్కూల్కు రావడానికి సిగ్గుపడుతుంటే వాడికి ధైర్యం చెప్పడానికని మన తేజ కూడా గుండు చేయించుకున్నట.
0: అమ్మా, స్కూల్ అయిపోయింది, వచ్చేసా? ఆకలిస్తుంది, టిఫిన్ పెట్టు.
2: అదిగో మాటల్లోనే వచ్చేసింది, నిండా నూరేళ్ల ఆయుష్.
1: తేజ ఇలా రానన్నా? అవును, నిన్నో మాట అడుగుతాను, చెప్తావా?
0: ఏమిటది నాన్నా?
1: గిరీష్ కోసమనే నువ్వు గుండు చేయించుకున్నావని ఆంటీ చెప్పారు. అసలు నీకు అలా చేయాలని ఎందుకు అనిపించింది తల్లి? నీకే అనిపించిందా లేక ఎవరైనా చెప్పారా?
0: మరి నేను బాల్వికాస్ వెళ్తున్నాను కదా, అక్కడ మాకు బాబా గురించి బోలెడు విషయాలు చెప్తారు. ఆయన చిన్నప్పటి నుంచి అందరినీ ఎంతో ప్రేమించేవారు నాన్న. అందరినీ ప్రేమించాలని, ఎవరినీ నొప్పించకూడదని చెప్పేవారు. ఓసారి ఆయన అన్నం తింటున్నప్పుడు ఓ ముసలాయన ఆకలిస్తుంది, అన్నం పెట్టమని వీధిలో నిలబడి అరిచారు.

0: బాబా తనకి పెట్టిన అన్నము అతనికి ఇచ్చేశారు నాన్న. అప్పుడేమో బాబా వారి అమ్మగారు, నువ్వు తినే అన్నం అతనికి ఇచ్చేస్తే ఎలా అని అడిగారట. పర్వాలేదు, ఎదుటి వారి బాధలు మనవిగా అనుకుని అందరికీ సాయం చెయ్యాలని చెప్పారట. అందరూ గిరీష్ గుండు చూసి నవ్వితే వాడు బాధపడతాడు కదా నాన్న, అందుకే వాణ్ణి ఎవ్వరూ హర్ట్ చేయకూడదని నేను గుండు చేయించుకున్నాను నాన్న.
1: నా బంగారు తల్లి, చిన్నపిల్లవైనా ఎంత గొప్ప బుద్ధమ్మ నీది.
2: అల్లరి పిల్లవి అనుకున్నాను గాని నీ చిన్ని బుర్రలో ఇంత మంచి ఆలోచనలుంటాయనుకోలేదే.
3: చదువు దెబ్బతింటుంది వద్దు అని అత్తయ్యగారన్నా తేజను బాల్వికాస్ కి పంపించి ఎంతో మంచి పని చేసామనిపిస్తుందండి.
4: అవును, తెలియని వారు మా అమ్మలాగే అనుకుంటారు, కాని అందరు పిల్లలు మన తేజస్వినిలా బాల్వికాస్ పిల్లలైతే భవిష్యత్తులో అంతా

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: నిజమైన స్థిరమైన గౌరవం వ్యక్తి గుణశీలాల మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. దీన్ని చక్కగా తెలిపే గౌరవం అగౌరవం అనే చిన్న కథను ఇప్పుడు విందాం. ఒక ఊళ్ళో ఇద్దరు వ్యక్తులుండేవారు. వారిద్దరిలో ఒకడు ఎప్పుడు ఎక్కడికి ప్రయాణమైనా ఒక దిండును చంకన పెట్టుకుని బయలుదేరేవాడు. రెండవవాడు ఎప్పుడూ ఒక గుర్రాన్ని ఎక్కి ప్రయాణం చేసేవాడు. ఒకసారి ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే సమయంలో తమ పొరుగు గ్రామానికి ప్రయాణమయ్యారు. గుర్రాన్నెక్కి ప్రయాణం చేస్తున్నవాడు ముందు వెళ్తుంటే, దిండును చంకన పెట్టుకున్నవాడు గుర్రం వెనుకగా నడుస్తూ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఒక చిన్న పల్లెకు చేరుకున్నారు ఈ ఇద్దరు. ఆ పల్లెలో ఒక ఇంటి అరుగుమీద కొందరు మనుషులు వారిద్దరినీ చూశారు. గుర్రం మీద వెళ్లే వ్యక్తి యజమాని, గుర్రం వెనుక దిండు పట్టుకుని నడుస్తున్న వ్యక్తి సేవకుడు అని ఆ పల్లె ప్రజలు అనుకున్నారు. కొంతసేపటికి ఈ ఇద్దరు వ్యక్తులు తాము చేరవలసిన గ్రామం చేరుకున్నారు. అక్కడ ఒక సత్రానికి వెళ్లారు. దిండును తీసుకుని వెళ్లిన వ్యక్తి సత్రం అరుగుమీద తన దిండును ఆనించి లక్షణంగా హాయిగా కూర్చున్నాడు. గుర్రాన్నెక్కి వచ్చిన వ్యక్తి సత్రం ఆవరణలో తన గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి మేత వేస్తున్నాడు. ఆ సత్రంలో బస చేసిన మనుషులు వీరిద్దరి చర్యలను చూసి, దిండు వేసుకుని విశ్రాంతి తీసుకున్న వ్యక్తి యజమాని, గుర్రాన్ని కట్టి మేపుతున్న వ్యక్తి సేవకుడు అని భావించారు. ఒకే వ్యక్తి ఒకచోట యజమానిగా వేరొకచోట సేవకుడుగా భావింపబడ్డాడు. సంఘంలో కాలాన్ని బట్టి కార్యాలను బట్టి గౌరవం అగౌరవం సంప్రాప్తమవుతూ ఉంటాయి. నిజమైన స్థిరమైన గౌరవం వ్యక్తి గుణశీలాదుల మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకోవాలి.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని సాయి భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో కేవలం 4 పంక్తులు మాత్రమే ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ఒక్కొక్క పంక్తిలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: దయాకరో హరినారాయణ, కృపాకరో హే జగవందన, దయాకరో హరినారాయణ, భావాతీత భాగ్య విధాత, దీనానాథ అనాథకే నాథ.
0: ఈ భజన దర్బారీ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్షత్రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కైశికి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

0: ఇది 8 క్రియలు గల ఆదితాళంలో ఉంది. తాళానుగుణంగా ఈ భజనను ఎలా పాడాలో ఇప్పుడు విందాం.
1: 1, 2, 3, 4.

ఈ భజన యొక్క రాగ తాళాలను తెలుసుకున్నాక దీనిని పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఇద్దరు గాయకులు ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా ఈ భజనను పాడి వినిపించటం జరుగుతుంది. మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

శ్రోతలందరూ చక్కగా అనుసరించారు కదూ. ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకుందాం. ఈ భజనలోని మొదటి పంక్తి

ఓ నారాయణ నాపై దయచూపమని అర్థం. హరి అనేది నారాయణునికి మరో నామం. మహాభారతంలో శ్రీకృష్ణుడు నా వర్ణం ఆకుపచ్చ కనుకనే నన్ను హరి అంటారని చెప్పాడు. ఆ ఆకుపచ్చ వర్ణానికి మనస్సును చల్లబరచి ప్రశాంతతను చేకూర్చే తత్వముంది. అదేవిధంగా హరినామస్మరణ మన హృదయాలకు శాంతి ఆనందాలను ప్రసాదిస్తుంది. పవిత్రతను శాంతిని సూచించేది హరితవర్ణం. హరి అనగా మన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించువాడని మరో అర్థం. నారాయణ అనగా నరులలో లేక జీవులలో నివసించువాడని అర్థం. అనగా సర్వవ్యాపి, అంతర్బహిష్ఛతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని వేదాలు ఘోషిస్తున్నాయి. 1961 సంవత్సరంలో భగవాన్ కొందరు భక్తులతో బదరీయాత్ర చేసినప్పుడు వశిష్ట గుహకు వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వస్తుండగా స్వామి కొన్ని నిమిషాల పాటు తమ దేహాన్ని విడిచి ఎక్కడికో వెళ్లారు. ఆ రోజులలో స్వామి తరచుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాన్స్లోకి వెళ్లేవారు. చుట్టూ ఉన్న భక్తులు స్వామి తిరిగి వచ్చి దేహంలో ప్రవేశించేంత వరకు ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవారు. అలాగే స్వామి హృషీకేశ్ చేరుకున్న తరువాత భక్తులతో తానొక యోగిని కాపాడేందుకు వెళ్లి వచ్చానని, తాము ట్రాన్స్లోకి వెళ్లడానికి కారణం తెలిపారు. అందరూ ఆసక్తిగా ఆ వివరాలు చెప్పమని ప్రార్థించారు. కాని స్వామి వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని అడగండి అన్నారు. ఆ సుబ్రహ్మణ్యం కూడా స్వామితో పాటు యాత్ర చేస్తున్న బృందంలో ఒక సభ్యుడే. అందరూ వెళ్లి ఆయన్ను వెదకి వెంటబెట్టుకుని వచ్చారు. అతడు స్వామి పాదాలపై పడి క్షమాపణ కోరాడు. స్వామి, క్షమించండి, మీకు ముందుగా ఈ విషయం తెలుపనందులకు. గంగానదిలో కొట్టుకు వస్తున్న ఒక శవం నాకు కనిపించింది. అది అంత శుభసూచకం కాదని మీకు చెప్పలేదు. స్వామి సన్నిధిలో ఉండి ఈ పవిత్ర వాతావరణాన్ని అపవిత్రం చేసే ఆ విషయం చెప్పడమెందుకని ఊరుకున్నాను అన్నాడు. స్వామి అతని మాటలకు చిరునవ్వు నవ్వి, అది నిజంగా శవం కాదు, అతడొక యోగి. నదీతీరంలో ఒక బండరాయి మీద కూర్చొని పరిసరాలను మరచి ధ్యానంలో నిమగ్నమైనాడు. ధ్యానంలో నిమగ్నమైన ఆ యోగికి నదీ ప్రవాహ వేగం పెరిగి తాను నదిలో కొట్టుకుపోతున్నానని కూడా తెలియలేదు. కొంతసేపటికి అతడు జరుగుతున్నది గుర్తించి దైవాన్ని ప్రార్థించాడు. నేను వెళ్లి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న శివానందనగర్ సమీపంలో అతడు తీరం చేరేటట్లు చేసి తిరిగి వచ్చాను. అక్కడ అతనికి విశ్రాంతిని వెచ్చదనాన్ని అందించే గృహమున్నది అన్నారు. అది వింటున్న ఒక భక్తుడు, స్వామి, ట్రాన్స్లో ఉన్నప్పుడు వారి అరచేతులు రెండు ఏదో వస్తువును పట్టుకున్నట్లుగా కనిపించింది అన్నాడు. ప్రొఫెసర్ కస్తూరి సత్యం శివం సుందరం పుస్తకంలో ఈ సంఘటన గురించి రాస్తూ, భగవాన్ ఆ యోగి హృదయాన్ని కాపాడినందుకు అది నిదర్శనం అన్నారు. ఆ సాధువు 30 మైళ్ల దూరం గంగా ప్రవాహంలో కొట్టుకుని పోయాక స్వామి అతన్ని రక్షించారు. స్వామి ఆ గంగాజలంలో ఉన్నందునే అతన్ని రక్షించారు. జలంలోనూ వాయువులోనూ ఆకాశంలోనూ నిండి ఉన్నందుకు ఇది ఒక ఉదాహరణ. ఆ యోగి స్వామిని పిలవకపోయినా భక్తరక్షణ కర్తవ్యాన్ని భగవాన్ నిర్వర్తించారు. అన్ని రూపాలు అన్ని నామాలు నావే అంటారు స్వామి. ఆ యోగి స్వామి భక్తుడు కాకపోయినా అతడు భగవంతుని ప్రార్థించినందువల్ల స్వామి రక్షణ పొందగలిగాడు. నారాయణుడు ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడని మనం గ్రహించాలి.

కృపా కరో అంటే నీ దయను నీ కృపను మాపై కురిపించమని అర్థం. జగవందన అంటే జగత్తులోని జీవులందరిచే వందనలను అందుకునేవాడని అర్థం. 1983 దసరా ఉత్సవాల్లో స్వామి కొందరు విద్యార్థులను ఉపన్యసించడానికి ఎంపిక చేశారు. వారిలో ఒకరు శ్రీ సంజయ్ సహాని. ఇప్పుడు ఆయన యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గా సేవలందిస్తున్నారు. ఆనాడు స్వామి విద్యార్థి. స్వామి ఆయనను నీ టాపిక్ ఏమిటి అని ప్రశ్నించారు. స్వామి, సాయి మన సద్గురువు అన్న అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు. స్వామి ఆయన్ను పరీక్షించాలని గురువనగా ఎవరు అని అడిగారు. ఆ పదానికి సరియైన అర్థం చెప్పగలనా అన్న సందేహం కలిగి సంజయ్ సహాని మౌనం వహించాడు. స్వామి దయతో ఇలా వివరించారు. గుకారో అంధకారస్య రుకారో తన్నివారణః అనగా అజ్ఞానమనే అంధకారాన్ని నిర్మూలించువాడు గురువు అని ఆ తరువాత మరో ప్రశ్న అడిగారు. సద్గురువు అనగా ఎవరు? సంజయ్ సహాని కొంచెం ధైర్యం చేసి సద్గురువు తన శిష్యుని సంసారసాగరం దాటించి ఆవలి తీరానికి చేర్చుతాడు, జననమరణ చక్రం నుండి విముక్తుణ్ణి చేయువాడని చెప్పారు. స్వామి సమాధానం విని సంతసించారు. ఆ పదానికి ఇంకా తేలికగా అర్థం చెప్పాలని స్వామి అతని దగ్గరకు వెళ్లి చెప్పిన మాట అతని కన్నులను తెరిపించింది. సాయి గురువు సద్గురువు కాదు, సాయి జగద్గురువు అన్నారు. మరొక సందర్భంలో సాయి వ్యక్తినాథుడు కాదు, లోకనాథుడు అన్నారు. ఎప్పుడు స్వామి దర్శనమిచ్చినా అక్కడ చేరిన వారిలో స్త్రీలు పురుషులు, బలవంతులు బలహీనులు, గొప్ప అధికారులు, పీఎం సీఎం మినిస్టర్లు ఎందరో ఉంటారు. స్వామి జగద్గురువు కావడం వల్లనే జనాలు నేల నాలుగు చెరగుల నుండి స్వామి దర్శనానికి వస్తుంటారు. అవతారం దిగి వచ్చేది కేవలం కొందరు వ్యక్తుల కోసమో లేక సాధకుల కోసమో కాదు, సర్వ జీవులను ఉద్ధరించేందుకే అవతారం వస్తుంది.

భావములన్నింటికీ అతీతుడు భగవంతుడు. సంతోషం, విచారం ఏవీ ఆయన్ను స్పృశించలేవు. అన్ని వేళలా సమచిత్తుడై ఉంటాడు. కస్తూరి గారు ప్రశాంతి నిలయానికి రావడం మొదలుపెట్టిన ప్రారంభపు రోజులలో ఒకనాడు స్వామి కుటుంబ సభ్యులలో ఒకరు దురదృష్టవశాత్తు చిన్న వయస్సులోనే పరమపదించారు. అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. శ్రీ కస్తూరి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. స్వామి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనకు స్వామివారిలో ఏ విధమైన స్పందన కనిపించలేదు. అది కస్తూరి గారికి ఆశ్చర్యం కలిగించింది. ఆయన ధైర్యం చేసి, "స్వామి, అందరూ ఇంతగా విచారిస్తుంటే మీలో ఏమీ దుఃఖం కనిపించడం లేదు" అని ప్రశ్నించారు. అప్పుడు స్వామి, "చచ్చేది పుట్టేది లేకపోతే నా పొద్దెట్లయ్యా పోయేది" అన్నారట. అంతవరకు మరణం అంటే శారీరక సంబంధమైన తప్పించుకోలేని ఒక ఘటనగానే ఆయన భావించేవాడు. స్వామివారి పలుకులు ఆయనకు కూడా ఓదార్పు కలిగించాయి. ఎందుకంటే ఆయన కూడా కొన్ని నెలల క్రితమే యువకుడైన తన కుమారుణ్ణి కోల్పోయారు. ఆ విచారం నుండి ఆయన అప్పుడప్పుడే కోలుకుంటున్నారు. భగవంతునికి ఈ లౌకికమైన దుఃఖాలు విచారాలు ఏవీ అంటవు. కేవలం మానవ హృదయమే సుఖదుఖాల నడుమ ఊగిసలాడుతూ ఉంటుంది. లోక సంబంధమైన భావాలకు అతీతుడు భగవంతుడు. భాగ్య విధాత అంటే మనకు అదృష్టాన్ని, భోగభాగ్యాలను అనుగ్రహించేవాడు. 1968 సంవత్సరంలో ముంబైలో మొదటి సత్యసాయి సంస్థల సమ్మేళనం జరిగింది. దేశభక్తుడు, రచయిత, గాంధేయవాది అయిన డాక్టర్ కెఎం మున్షీ భారతీయ విద్యాభవన్ అనే సంస్థను నెలకొల్పి, తద్వారా యువతలో సనాతన భారతీయ సంస్కృతి పట్ల భక్తి గౌరవాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడే భారతీయ సంస్కృతి పునరుజ్జీవనం పొందుతుందని, నేటి యువత తమ ప్రాచీన సంస్కృతి పట్ల, ఋషుల పట్ల భక్తియుక్తులను పెంపొందించుకుని సర్వమానవ కళ్యాణానికి పాటుపడగలరని విశ్వసించి శ్రీ మున్షీ భారతీయ విద్యాభవన్ సంస్థను స్థాపించారు. ఆ ప్రాంగణంలో కాన్ఫరెన్స్ జరిపించేందుకు స్వామి అంగీకరించారు. భారతీయ విద్యాభవన్ వైదిక సంస్కృతి, ఉపనిషత్ వాంగ్మయములనే బంగారు పంటను పండించే సారవంతమైన భూమి అని స్వామి భావించారు. శ్రీ మున్షీ తమ ప్రసంగంలో ఇలా అన్నారు, "నా జీవితంలో ఎందరో మానవాతీత శక్తులున్న మహనీయులను చూశాను. వారి వ్యక్తిత్వాలను గౌరవించాను. వారు మానవాళిలో తెస్తున్న పరిణామాన్ని, ఆధ్యాత్మికత పట్ల జనులలో ఆసక్తి ఏ విధంగా పెంపొందిస్తున్నారో గమనించాను. భగవాన్ బాబా వారిని దర్శించినప్పుడు నాలో ఆశాభావం కలిగింది. నా ప్రార్థనలు ఫలించాయని సంతసించాను. శాస్త్రీయ విజ్ఞానమనే సింహాసనంపై భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిష్ఠించగల ఏకైక అవతారమూర్తి బాబావారే అన్న దృఢ విశ్వాసం కలిగింది. వారి కృషి ఫలితంగా భరతభూమి ఆధ్యాత్మిక పీఠాన్ని అధిష్ఠించి విశ్వ మానవాళి తమ ఆత్మతత్వాన్ని గుర్తించేందుకు మార్గనిర్దేశం చేయగలదని నా ప్రగాఢ విశ్వాసం" అన్నారు. మానవ హృదయాలలో దైవ విశ్వాస బీజాలను నాటి అవి మొలకెత్తి పెరిగి ఫలవంతమయ్యేటట్లు చేయగలరని, వారిలోని పేరాశ ద్వేషం వంటి దుర్గుణాలను నిర్మూలించగలరని విశ్వసించాను అన్నారు శ్రీ మున్షీ. స్వామివారిని దర్శించకముందు ఆయన మనస్సులో ఉన్న అభిప్రాయాలు, అనుమానాలు స్వామి దర్శనంతో పటాపంచలైనాయి. తమ పత్రికలో ఆయన "ఐ వెంట్, ఐ సా అండ్ ఐ వాజ్ కాంకర్డ్" అని రాశారు. "నేను వెళ్లాను, చూశాను, నేను జయింపబడినాను" అని రాశారు. 1968 మే 15వ తేదీన ధర్మక్షేత్ర ప్రాంగణంలో శ్రీ మున్షి సభలో జనులనుద్దేశించి ప్రసంగించారు. మతం పట్ల ఆసక్తి, దైవం పట్ల అనురక్తి మచ్చుకైన నేటి మానవులలో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు. భారతదేశపు భవిష్యత్తును గురించి ఆలోచించి ఎంతో నిరాశకు గురి అయ్యేవాణ్ణి. భగవాన్ బాబావారిని చూసి వారు లక్షల మంది ప్రజల హృదయాలలో పరివర్తన తెచ్చి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచి ఉత్తమ విలువలతో కూడిన
తోటి మానవులకు ఉపయుక్తమైన జీవితం గడిపే విధంగా వారిని తీర్చిదిద్దడం చూసి నేనెంతో ఆనందిస్తున్నాను. భరతమాత భాగ్య సంపదను పెంపొందించగలవాడు ఒక్క బాబావారే అని నొక్కి వక్కాణించారు. ఆయనయే స్వామివారిని భారత భాగ్య విధాత అని సంబోధించారు. స్వామి మన అందరికీ భాగ్య విధాతయే.

దీనానాథ అనగా బలహీనులకు దిక్కులేని వారికి నాథుడు అంటే ప్రభువని అర్థం. అనాథ అనగా తనపై అధిపతి అయిన వారెవరూ లేనివాడు. చాలా సంవత్సరాల క్రితం మే 12 జరిగిన ధర్మక్షేత్ర వార్షికోత్సవంలో పాల్గొనేందుకు బొంబాయి వెళ్లారు. ఆ ఉత్సవాలు ముగిసిన తరువాత స్వామి బృందావనానికి తిరిగి పయనమయ్యారు. అక్కడ కార్యకర్తలు మరొక రోజు ముంబైలోనే ఉండమని స్వామివారిని ప్రార్థించారు. కాని స్వామి తాను బృందావనం త్వరగా వెళ్లి సమ్మర్ కోర్సుకు ఏర్పాట్లు చేయవలసి ఉన్నందువల్ల మరొక రోజు ఇక్కడ ఉండటం సాధ్యం కాదని తెలిపారు. అది విన్న భక్తులలో ఒకరు, స్వామి, మీరు చేయవలసిన ఏర్పాట్లు ఏముంటాయి? మీరు క్షణాలలో ఏమైనా చేయగలరు అన్నాడు. అది విన్న స్వామి, అవునవును, మీకేమీ సమస్య లేదు, మీకు సాయి ఉన్నాడు. మీరు ప్రార్థిస్తే సాయి మీ పనులను పూర్తి చేయిస్తాడు. నాకెవరున్నారు? నాకు ఏ సాయి లేడు. నేను నిజమైన అనాథను, నాకెవ్వరూ లేరు అన్నారు. ఇది స్వామివారి వినయశీలాన్ని, కరుణను వ్యక్తం చేస్తుంది. దీనులు, దుఃఖితులు, అనాథలైన వారికి ఆదుకునే దైవం ఉన్నాడు. కాని నేను నా పనులు పూర్తి చేయించుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్లగలను అంటారు బాబావారు. మనము ఎలుగెత్తి పిలిచినంతనే మనల్ని ఆదుకోవడానికి స్వామి పరుగు పరుగున వస్తారు. అది వారి భక్తవత్సలత. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయికులవన్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడుతున్న ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాము.

శ్రోతలందరూ ఈనాటి మన భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇక ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం. వినండి, ఆనందించండి.
1: ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. అవధాని ఆసు కవితాశక్తి, సజ్జ స్ఫురణ మరియు ధారణాపటిమకు అపూర్వ నిదర్శనం. ఈనాటి అష్టావధానం కార్యక్రమంలో 8 అంశాలపై పృచ్ఛకులు వారి ప్రశ్నలను అవధానిపై సంధిస్తారు. వాటికి అవధాని వరుసగా సమాధానాలను ఇస్తారు. అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, పృచ్ఛకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూర్ణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి.

కొండల పాటంబుగ పగులగొట్టి వజ్రివిధమునం మేటి శుభంబులగూర్చుచు ఘాటపు భక్తులను గాచు గణపతి గొలుతున్. చేరగలేదు తారుని ప్రసిద్ధ బుధేంద్రుల కవ్య సంహతిని తిరిగ చూడలేదు భవదీయ కృపాత్త కవిత్వతత్వ విస్తార మనోంబుజాతులు అవధానములన్ సలుపంగ కాంచుటన్ కోరిక గల్గె చేయనది కూరిమినంగనుమమ్మ భారతీ. ప్రేమ తేనియల్ చిలికించి విశ్వజనుల సర్వవిధముల సతతంబు సంస్కరింప పుట్ట

0: పాండితీధనులైనట్టి ప్రష్టలారా రసికులెల్లరూ మెచ్చు తెరగున పృచ్ఛ చేసి ఈ వధానమును రంజిల్లజేయ తొడుగా నిల్వుడని మిమ్ము వేడుకుందు. ఈ సుప్రసిద్ధమైన రేడియో సాయి నిలయంలో స్వామి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి స్థలంలో ఈరోజు అస్తావధానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేడు గురు పౌర్ణమి, గతంలో స్వామి భౌతికంగా ఉన్నప్పుడు ఎన్నో బోధలను మనం చక్క చేసేటువంటి వారు, వారి యొక్క ప్రతి మాట మనకు బంగారు బాట, ముత్యాల మూట, తేనెల తీట. స్వామిని గురించి ఒక చిన్న పద్యం ఈ సందర్భంలో వారు చెప్పినటువంటి బోధలను గుర్తు చేసుకుంటూ చెప్పడం జరిగింది. దర్శన స్పర్శనముల ఉదార మధుర భాషణల చేతము రిపింప భక్తజనుల పర్తినవతారమెత్తిన పరమ పురుషు జ్ఞానఖని ప్రతిమాట బంగారు బాట తనివి తీర్చడి తళుకు ముత్యాల మూట. ఇక వ్యవధాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం, సమస్య నుండి మీ పృచ్ఛను ప్రారంభించండి, వరుసగా మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.
1: అవధాని గారు, నేనిస్తున్న ఈ సమస్యను పూరించండి. సత్యమెట్లవులు శ్రీ సత్యసాయి మాట.
0: చాలా విచిత్రమైనటువంటి సమస్య. స్వామి పేరు సత్యసాయిబాబా, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఆయన సత్యస్వరూపుడు, ఆయన ఏది పలికినా సత్యమే. భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా ఆయనకు కరతలామలకం. అటువంటప్పుడు సత్యం ఎట్లవుతుంది ఆయన మాట అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దాన్ని నేను సమర్థవంతంగా పూరించడానికి ప్రయత్నం చేస్తాను. రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను,
0: మళ్ళీ చెబుతున్నాను రాసుకోండి.
2: తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను.
0: మొదటి పాదం ఇది, మొదటి పాదం అండి. రెండో ఆవర్తనంలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది, మూడో ఆవర్తనంలో మూడో పాదం చెప్పడం జరుగుతుంది. దాంతోనే సమస్యాపూర్ణం అయిపోతుంది.
3: అవధాని గారు అద్భుతంగా మొట్టమొదటి సమస్యకి మొదటి పాదంతో మొదలుపెట్టారు. అయితే దీంట్లో నాకు చిన్న అనుమానం ఏమిటంటే, ఎందరో మహామహులకే జవాబందని ఒక చిక్కు ప్రశ్న నేను వేధిస్తున్నది, దానికి మీ దగ్గర నుంచి నేను జవాబు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, కోడి ముందా గుడ్డు ముందా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న సంధించారు అయ్యా. కోడి నోట్లోంచి ప్రసవించదు, వెనక నుండి ప్రసవిస్తుంది. ఏ ప్రాణి అయినా వెనక నుంచి ప్రసవిస్తుంది జంతువు. అందుకోసం కోడి ముందు ఉంటుంది, గుడ్డు వెనుక ఉంటుంది. సర్వజనీయమైనటువంటి విశ్వజనీయమైనటువంటి విషయం.
1: అవధాని గారు, వ్యస్తాక్షరిలో 13వ అక్షరం నం.
0: స్వీకరించాను.
4: అవధాని గారు, దత్తపదిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది విశేషంగాని. కరము, వరము, నరము, పరము, మరి మన సత్యసాయి భగవానుని ప్రబోధ నుంచి కొన్ని ఆణిముత్యాల్ని అలా జాలువార్చండి.
0: తప్పకుండా. స్వామి యొక్క బోధలు అనంతం, వాటిలో ఒక చిన్న అంశాన్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది.
2: కరముగా ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమప్ప
0: వా, ఇది మొదటి పాదం. మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన దివ్య సంస్కరణను వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: తప్పకుండా. రాసుకోండి.
2: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో, చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొంద మందుతో.
6: అవధాని గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నిషేధాక్షరిలో స్వామివారు ప్రపంచానికి నేర్పించినటువంటి సేవా ప్రేమల గురించి ఒక పద్యాన్ని చెప్పండి. మొదటి అక్షరం మీ ఇష్టం.
0: చక్కటి అంశాన్ని ఇచ్చారు మనకు. వేదాల్లో ఉపనిషత్తుల్లో ఈ ప్రేమ సేవను గురించిన విషయాలు చాలా నిక్షిప్తమై ఉన్నవి, కానీ చాలా మంది వాటిని అవగతం చేసుకోలేదు. స్వామి ప్రపంచానికి వాటి యొక్క విలువను వక్కాణించి స్వయంగా తాను ఆచరించి బోధించడం జరిగిందన్నమాట. అది విశేషమైనటువంటి విషయం వారి అవతారంలో. సరే చెబుతాను. మొదటి అక్షరం నాకే ఇచ్చారు, అంతే కదా?
6: అవునండి, మొదటి అక్షరం మీ ఇష్టం.
0: రైట్. ప్రే
6: ప్రే రాణి సిద్ధమండి.
2: మన్
6: మన్ చాని సిద్ధమండి.
2: సే
6: తాని సిద్ధమండి.
2: వన్
6: ఆహా సే వన్ మాని సిద్ధమండి.
2: జ
6: నాని సిద్ధం.
2: గ
6: జ గ మాని సిద్ధం.
2: తి
6: జగతి లాని సిద్ధమండి.
0: కి మొదటి పాదం పూర్తయిపోయింది.
2: ప్రేమన్ సేవన్ జగతికి.
1: అవధాని గారు, ఆరో అక్షరం పూ.
0: ఆరో అక్షరం పూ కదా, స్వీకరించాను.
3: అన్నీ మీరు ఎలా స్వీకరిస్తూ ఉంటే మరి స్వీకరించండి, ఏమిటి చెప్పండి. అయితే
0: ఈ మేధస్సులు కూర్చోబెట్టుకుంటాను, తర్వాత ధారణ చేసి మొత్తం బాధ చెప్పడం జరుగుతుంది.
3: అదే అదే ఆ విషయంలోనే అక్కడికి వస్తున్నాను. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అని తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా ఇలా అవధానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, దీనికి ఏమైనా లైసెన్స్ కానీ కావాలా?
0: చాలా విచిత్రమైన ప్రశ్న వేశారు. అవధానం చేయడానికి ఏ లైసెన్స్ అవసరం లేదు. అవధానికి ఇంట్రెస్ట్, పృచ్ఛకులకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది, సెన్స్ ఉంటే సరిపోతుంది. ఒక్క విషయం, ఆ సెన్స్ కూడా లై సెన్స్ కాకూడదు. అబద్ధాలను పలికే సెన్స్ కాకూడదు అన్నమాట. ఆ సెన్స్ కాకుండా సరిపోతుంది, చక్క అవధానాన్ని నిర్వహించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఏ లైసెన్స్ అవసరం లేదు.
7: అవధాని గారు, మరి పురాణ కాలక్షేపంకి వచ్చేసరికి ఒక చక్కని పద్యం ఉంది, దాన్ని మీరు విశదీకరించి అర్థం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను.
0: తప్పకుండా.
7: దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు గణుతింపగ దేహికి చావు పుట్టుకల్.

0: చక్కని పద్యం చదివారు స్వామి. ఎన్నోసార్లు ఈ పద్యాన్ని చదివి మనకు భావాన్ని కూడా విశదీకరించారు. దీని భావం ఏంటంటే ఈ దేహము
1: అవధాని గారు అక్షరం సు
0: స్వీకరించా. ఈ దేహము పంచభూతాలతో నిర్మింపబడినది. ఆ పంచభూతాలు ఏమిటి అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం, ఐదుతో నిర్మింపబడ్డది. ఈ విధంగా నిర్మింపబడ్డటువంటి ఏ ప్రాణి యొక్క శరీరమైనా ఎన్నటికైనా నశించాల్సిందే. అట్లా కాకుండా మనం మాయలు పడి ఏమనుకుంటామంటే ఎప్పుడు ఉంటాం ప్రపంచంలో స్థిరంగానే అనుకుంటాం అన్నమాట. అది నిజమైంది కాదు అని స్వామి నొక్కి వక్కాణించారు. తర్వాత దేహి నిరావయుండు, మనం దేహం, దేహంలో ప్రత్యేక ఆత్మ, ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉంటాడన్నమాట. అందుకోసం ఆత్మకు ఏ రోగము ఏ బాధ అనేటువంటిది ఉండదు. బాధ ఏమైనా ఉన్నా రోగం ఏమైనా సోకినా కానీ మా దేహానికి మాత్రమే అట్లా. అందుకోసం ఈ దేహికి మోహము అనేటువంటిది, ఈ ఆత్మకు మోహం అనేటువంటిది, బంధాలు అనేటువంటివి ఇవి ఉండవు. దేహానికి మాత్రమే ఇవి ఉంటుంటవి. అందుకోసం ఈ దేహి అనేవాడు ఆత్మ అనేటువంటిది భగవంతుని యొక్క రూపమే అంశ అన్నమాట. ఆ విషయాన్ని స్వామి స్పష్టీకరించి ఈ దేహం మీద మోహాన్ని వదులుకోండి బాబా, మీరందరూ కూడా దేహం మీద మోహాన్ని వదులుకొని ఆ భగవంతుణ్ణి చేరడానికి, తర్వాత మీ ఆత్మదర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి ఎన్నోసార్లు స్వామి చెప్పారు ఈ విషయాన్ని. ఇది దీని యొక్క భావం.
2: నా అప్రస్తుత ప్రసంగాన్ని మీరు మరి ఓర్చుకోవాలి, లేకపోతే నా సమస్యలు మరి పూర్తి కావు. పెంచదంటే
0: తప్పకుండా
2: నేను ఒక కుక్కని పెంచుకుందాం అనుకుంటున్నాను. అయితే మొరిగే కుక్కని పెంచుకునేదా, లేదా అరిచే కరిచే కుక్కని పెంచుకునేదా?
0: ఇదే ఏమిటి అంటే, మా ఇంట్లో అయితే కరిచే కుక్కను పెంచుకుంటాను, మీ ఇంట్లో అయితే మొరిగే కుక్కను పెంచుకోండి. ఎందుకంటే మా ఇంట్లో మరిగే కుక్కను పెంచుకుంటే ఎవరైనా ఎంటర్ కావచ్చు, ఇంట్లో దొంగతనాలు చేయవచ్చు, ఏమైనా ఇబ్బందికరమైన పనులు జరగవచ్చు. మీ ఇంట్లో అయితే నేను వచ్చడానికి ఇబ్బంది అవుతుంది కరిచే కుక్కను పెంచుకుంటే. అందుకోసం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.
1: అవధాని గారు 19వ అక్షరం చే
0: స్వీకరించాను. ఓకే
3: అవధాని గారు, మరి ఆ ప్రశ్నకి అద్భుతంగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మరి బాల వికాస్ గురించి ఒక పద్యం సంధించండి.
0: తప్పకుండా స్వామి ఒక్క ఇవ్వంగనదే మ్రాన ఇవ్వంగదు అనేటువంటి సూక్తిని అనుసరించి చిన్నపిల్లలను సన్మార్గంలో పెట్టడానికి బాల వికాసం స్థాపించడం జరిగింది అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది ఆ బాల వికాసంలో చేరి శీలవంతులుగా దిద్దబడుతున్నారు. రాసుకోండి. మట్టి ముద్దను గైకొని ప్రతిమ చేయు చతురమతి వలె మది కల్మశంబులేని బాలకుల చేర్చి నైతిక పాఠములను కరుపు బాల వికాసేవ గురుతరంగు.
3: బహు చక్కగా చెప్పారు.
0: స్వీకరించాను. ఇక ప్రథమావర్తనం అయిపోయింది మనది, ద్వితీయావర్తనానికి పోతున్నాం అనమాట. రెండో రౌండ్ లో ఈ సమస్య దత్తపది వర్ణన నిషేధాక్షరులలో రెండో పాదం చెప్పడం జరుగుతుంది. వినండి. మొదటి పాదం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటి గను తిరుపతి వలె పత్తి జగతి వెలుగు. తిరుపతి వలె పత్తి జగతి వెలుగు, ఇది రెండవ పాదం అండి. ఇంకో పాదం చెప్తే సమస్య మొత్తం పూరించబడుతుంది. అప్పుడు దీని యొక్క భావాన్ని పూర్తిగా మీరు గ్రహించగలుగుతారు. దాంట్లో ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది.
4: మరి దత్తపదిలో రెండో పాదాన్ని సమకూరుస్తారా సార్?
0: తప్పకుండా. మొదటి పాదం కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్పవా అన్న, అక్కడ నరముతోనే బిగిన కావాలి, ప్రారంభించాలే. రెండో పాదం వానరముల బోలే చెంచల మనంబుల వీడిరవంత కూడా
4: అంటే మనం తిరిగి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం అంతానే.
0: చివరి అక్షరం కా గుర్తుంచుకోండి. మూడవ పాదంలో మూడవ ఆవర్తనంలో ఇంకో ఆ కాకు కంటిన్యూటీ అయ్యేటువంటి పాదం చెప్పి పూరించడం జరుగుతుంది. తర్వాత నాలుగో ఆవర్తనం నాలుగో చెప్పడం జరుగుతుంది. అప్పుడు మనకు మొత్తం అవగతం అవుతుంది.
2: అవధాని గారు, మాటల మూటల్ని మీరు పంచుతున్నారు, మాటకి మూటకి పోలిక ఏమిటి?
0: చక్కటి ప్రశ్న అడిగారు. మాట ఏదైనా మంచిది ఉంటే చెప్పుకోవాలి మాటను. తర్వాత మూట అన్నారే, మూట ఉంటే దాచుకోవాలి. కొన్ని రహస్యంగా ఉంచుకునేటువంటి ఉంటాం అన్నమాట. మూటను ప్రదర్శించకూడదు. ఆ మూటను ప్రదర్శిస్తే దొంగవాళ్ళు ఎవరైనా ఎత్తుకోపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.
5: అవధాని గారు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు చేసిన విశ్వ సంస్కరణ వర్ణిస్తూ ఏదైనా వృత్తంలో ఒక పద్యం చెప్పండి.
0: ఇప్పటికే ఒక పాదం చెప్పాను నేను, అయితే రెండో పాదం చెప్తాను. స్వీకరించాను. తొమ్మిదవ అక్షరం నీ కదా, స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. ఎవరు దొంగ వాళ్ళు ఎవరైనా ఎత్తుకోపోవచ్చు, అటువంటి అనర్థాలు జరగవచ్చు. అందుకోసం దాన్ని దాచుకోవాలి. మాటలుంటే మంచివి, ఇతరులతో పంచుకోవాలి. అది దానికి దీనికి ఉన్నటువంటి తేడా.

0: తొమ్మిదవ అక్షరం నీ కదా స్వీకరించాను. మీ పాదం తీసుకోండి. రెండవ పాదం,
1: చీడలు పట్టనెంతయును చేటును పైరులు పొందమందుతో వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్. వీడగజేయ వానినవి వెల్గడి రీతి గసీయ ధర్మమున్.
2: అవధాని గారు, సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడ్డని తెలుసును, స్త్రీ పురుషులకు కూడా ఏమైనా అంటే గ్రహణాలు పడతాయా?
0: అది పురుషునికి పడుతుంది, స్త్రీకి కాదు. ఎందుకంటే పెళ్లిలో వధువు యొక్క పాణిగ్రహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి కొంచెం స్వేచ్ఛ తగ్గిపోయి గ్రహణం స్వల్పంగా గ్రహణం పట్టినట్టే అవుతుంది. అప్పటిదాకా ఫ్రీగా వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా తిరిగేటువంటి వాడికి కట్టుబాట్లుండి సమయానికి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది అన్నమాట. అది చిన్న గ్రహణం లాంటిదే.
3: రెండో పాదం మన నిషేధాక్షరిలో, మొదటి పాదం మీరు ప్రేమన్ సేవన్ జగతికి అని పూరించారు, రెండో పాదంలో మొదటి అక్షరం కా నిషేధం అండి.
0: కా నిషేధం కదా, ధీ వేసుకోండి.
3: రెండోది ప్రాసస్థానం,
0: ప్రాసస్థానం కాబట్టి నాకే అవకాశం. మా
3: కా నిషేధం అండి. మరి
0: తి
3: ఇప్పుడు యతి స్థానం అండి.
0: పాదం ఏమిటంటే, ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగని.
4: అవధాని గారు, 18వ అక్షరం రిమ్.
0: 18 రిమ్ కదా, స్వీకరించాను.
5: అవధాని గారు, పురాణ కాలక్షేపంలో స్వామివారి మీద కరుణశ్రీ జంధ్యాల పాపయ్య గారు రాసిన పద్యం ఇది, చాలా చక్కని పద్యం, మీరు వర్ణింపకోరుతున్నాను.
6: పుట్టుట ఏ ఎరుంగని ప్రభుండవు

చాలా చక్కటి పద్యం కరుణశ్రీ జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు చెప్పినటువంటిది. ఏంటంటే భగవంతుడు సర్వవ్యాపి, సర్వత్రా విశ్వమంతా నిండి ఉండేటువంటి వాడు అన్నమాట. అటువంటి భగవంతుడికి పుట్టుక ఏమిటి మరణమేమిటి ఆశ్చర్యకరమైన విషయమే. కానీ మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనమిది ప్రేమతోని దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలను ఇవ్వడానికి ఆ విధంగా అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే అవతరించుట అంటే దిగిరావడం అన్నమాట. అది ఎలా ఏమంటున్నారంటే ఇక్కడ ఎందుకు ఆ విధంగా వస్తారంటే మాపయిన్ కరుణ పుట్టుటగాదే, మన మీద దయ జనించి ప్రేమ జనించి పుట్టడం అవుతుంది తప్ప వేరే తీరు కాదు. అసలు వాస్తవానికి భగవంతుడు పుట్టిన రోజు అంటే వేదాలు పుట్టిన రోజు. వేదం అంటే భగవంతుడు, భగవంతుడు అంటే వేదం, తేడా లేదు. అందుకోసం ప్రత్యేకంగా స్వామి భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడ పుట్టపర్తిలో అవతరించి

0: నుంచి ప్రశాంత నిలయంలో కాలు పెట్టినటువంటి రోజు ఏమిటి అంటే ఆయన యొక్క అపారమైనటువంటి ప్రేమతోని మనను మురిపించినటువంటి రోజు అన్నమాట. అంతే తప్ప ఆ జన్మదినాన్ని మనం ఆ సంతోషంతో జరుపుకుంటాం తప్ప. ఆయన అన్నాడు, స్వామి అన్నారు, నాకు పుట్టినరోజు ఏంటి, నాకు ఆనందం ఏమిటి, ఎప్పుడూ ఆనందమే నాకు అని చెప్పారన్నమాట. అందుకోసం వారు ఈ ప్రశాంతి నిలయంలో కాలు పెట్టిన రోజే ఏదైతే ఉన్నదో మనల్ని అందరినీ మురిపించడానికి ప్రారంభించినటువంటి రోజు అని చక్కగా మనకు కర్ణశ్రీ గారు చెప్పారు. ఆనందాన్ని మీరు కోలుకోవాలి కానీ నేను ఆనంద స్వరూపుణ్ణి ఎప్పుడు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, మనలో మనమాట, మీరు సారా తాగుతారా?
0: ఏవో ఇంత మాట అన్నారు, ఎప్పుడూ తాగుతుంటాను, చాలా బాగా తాగుతుంటాను. పోతే భారత భాగవత రామాయణాలు స్వామి యొక్క సాహిత్యంలో ఉన్నటువంటి యొక్క కవితామృతాన్ని మన సారా త్రాగుతాను.
2: అవధాని గారు, ఒకటవ అక్షరం ప్రే.
0: ఒకటి ప్రే కదా, సరే స్వీకరించాను.
3: అవధాని గారు, ఆసువుల్లో మరి స్వామివారి అద్భుత కార్యక్రమం ఉంది కదా, సేవాదళ్, దాని మీద ఒక పద్యం చెప్పి స్వామివారికి అర్పించండి.
0: తప్పకుండా. సేవాదళ్ అనేటువంటిది మనలో సేవాభావాన్ని, త్యాగభావాన్ని, ప్రేమను త్యాగాన్ని రెండుంటి సమ్మిళితం చేసి సేవ చేయడంలోని చేయడంతో మనం ఉన్నత స్థితిని పొందుతామని చెప్పి ఈ సేవాదళ విభాగాన్ని స్వామి ప్రారంభించడం జరిగింది. రాసుకోండి. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్. మళ్ళీ చెప్తాను. సేవయను కమల దళములే సేవాదల్ సేన, ప్రేమ సేవాయుక్తం వైవిలసిల త్యాగముతో దేవుండద్దాని మెచ్చి దీవెనలసగున్.
1: అద్భుతం. అవధాని గారు, నాకి సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పు ఒక పెద్ద సమస్య కదా.
0: సమస్య
1: అయితే ఎలాంటి అప్పు అయితే సమస్య
0: చెప్తాను. అప్పు పెద్ద సమస్యే, కానీ దాంట్లో మునిగినప్పుడు సమస్య. మునగకుండా ఉంటే, పై పైన ఉంటే పర్వాలేదు. ఏంటంటే అప్పు అంటే నీటికి కూడా ఒక అర్థం ఉన్నది. నీటిలో మునిగితే సమస్య, నీటిలో మునిగితే ఉక్కిరి విక్కిరై చనిపోయే అవకాశం ఉంది. అట్లాగే మన శక్తికి మించిన అప్పైనప్పుడు దాంట్లో మునిగిపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. ఆ సందర్భంలో అది సమస్యే.
2: అవధాని గారు, నాలుగవ అక్షరం ధా.
0: నాలుగు ధా కదా, స్వీకరించాను. ఇక మనం చేస్తున్న అవధానంలో మనం మూడవ ఆవర్తనకు వచ్చాము. మూడవ ఆవర్తనలో సమస్యకు మూడవ పాదని చెప్తాను. తూర్పు పడమర జర్మనీల్ తోచు నొక్కటి గను తిరుపతి వలెపర్తి జగతి వెలుగు అని మనసాయి మాట సత్యమయే ఘన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. సత్యస్వరూపుడు ఆయనే సత్యం అయినటువంటి వారి యొక్క మాట అసత్యం ఎట్లా అవుతుంది? ఇక్కడ సత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట అనేదానికి ఆ అక్కడ వైరుధ్యం కలిగించేటువంటి ఒక ఆరు పెట్టడం వల్ల మొత్తం వైరుధ్యం తొలగిపోయింది అనమాట. ఇక్కడ తర్వాత దీన్ని మళ్ళీ ధారణ బట్టి చెబుతాను. ఇక
4: మరి
0: ఇది మూడవ ఆవర్తనము. దత్తపది మీకు మూడవ పాదం ఇవ్వాల్సి ఉంది, అది రాసుకోండి.
4: తప్పకుండా సార్.
0: మొదటి రెండు పాదాలు కూడా చదివి దాని కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. కరముగా ప్రేమ
5: పూర్ణులయిగ్రాలుడు సోదర భావమొప్ప వానరములవోల చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండా. రెండో పదాన్ని కాతో అని వదిలాను, వరాన్ని కావరమును దాల్చకుండా.
2: అవధాని గారు,
5: మదం మదాన్ని దాల్చకుండా అర్థం మతిభా.

0: వెల్గుడి ఇది మూడవ పాదం అండి.
1: అవధాని గారు, ఏడవ అక్షరం రూ కింద అణామత్తు.
0: రుణం రుణం అంటారు అన్నమాట. పూర్ణుడు ఆ విధంగా అన్నమాట. ఉదీర్ణుడు వాటిలో వస్తుంది. అంతే రుణు కదా, స్వీకరించారు.
2: అవధాని గారు, ఏమిటో సమస్యలు. అర్ధ గాడిది ఎవరిని అంటారు?
0: ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే సభా క్రమశిక్షణ అనుసరించి మాట్లాడుతున్నారో ఆ విధంగా కాకుండా అడ్డంగా సభా క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ ఎవరైతే మాట్లాడుతుంటారో ఏమిటంటే ఇతరులను నొప్పించే విధంగా గాని ఇతరులను విమర్శించే విధంగా గాని మాట్లాడే వాళ్ళని అడ్డగాడిదలు అంటారు.
2: సమస్య తీరింది.
3: అవధాని గారు, వర్ణంలో మూడో పాదం.
0: వర్ణంలో మూడో పదం కదా. ఇప్పటికీ రెండు పాదాలు చెప్పాను, మూడో పాదం చెప్తాను, రాసుకోండి. మొదటి రెండు పాదాలను కూడా ఒకసారి మళ్ళీ అనుకోని మూడో పాదం చెప్తాను. ఆ విధంగా చదవడం వల్ల భావం మీకు స్పష్టమవుతుంది అన్నమాట. అదే

0: ధర్మమున్ వీడిచరించువారలను ప్రేమదలిర్పగ సంస్కరింప బల్. సమధర్మాన్ని విడిచిపెట్టి ఎవరైతే నడుస్తున్నారో వాళ్లను సంస్కరింపడానికి అని బల్. బల్తోని అయిపోయింది పాదాంతం. తర్వాత నాలుగో పాదంతో పూర్తి చేయడం జరుగుతుంది.
1: అవధాని గారు, 16వ అక్షరం సం.
0: 16వ అక్షరం
1: సం.
0: సం సం ఉంది కదా, సం ఉంటేనే కంటిన్యూ అవుతుంది అవధానం. ఇంకా కొంత ఉన్నదని అర్థం.
2: సమ్ ఉంటేనే తోషం వస్తుంది.
0: సమ్ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. ధనము లేదని జగత్.
3: గురువుకి శిష్యుడికి ఉన్న సామ్యం ఏమిటి?
0: చాలా చక్కగా అడిగారు. ఏంటంటే శిష్యుడు విని నేర్చుకుంటాడు. గురువుగారు పాఠాలు చెబుతుంటే విని నేర్చుకుంటాడు. గురువుగారు శిష్యునికి పాఠాలు చెప్పడానికి చదివి సిద్ధంగా ఏదైతే ఉన్నదో నేర్చుకుంటాడు. ఆ విధంగా ఆయన యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అది గురువునికి శిష్యునికి ఉన్న తేడా.
1: అవధాని గారు, 20వ అక్షరం తా.
0: 20 తా స్వీకరించాను.
4: అవధాని గారి నిషేధాక్షరిలో మూడో పాదం. ఇప్పటికి రెండు మూడు పూర్తి చేశారు. మూడో
0: అయ్యా, రెండు పాదాలే నిషేధం.
4: అవునండి,
0: ఇక్కడ మూడవ పాదాన్ని చెప్తాను.
4: చెప్పండి.
0: రెండవ పాదంలో నీతో అంతం చేశాను. ఆ నీతోని కలిపి ఇక్కడ చెప్తే అర్థవంతంగా వస్తుంది. అది నిస్సీమ ప్రేమం వెలిగిన
4: బాగుంది
0: లేక నిస్సీమ ప్రేమం వెలిగెడి అని కూడా చెప్పుకోవచ్చు.
4: బాగుందండి.
3: ఈ రోజుల్లోని మనం సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో పెద్ద సమస్య, ఇన్ని సమస్యలే కదా చూస్తున్నాను నేను, మన ఇంటికి అతిథులు రాకుండా ఏం చేయాలి?
0: అంటే మీకు అతిథులు రావడం ఇష్టం లేదన్నమాట. భార్యాభర్తలు పిల్లలు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళతో సంబంధాలు అవసరం లేదనుకుంటారు. సరే, మీ ఆ విధంగా కోరుకున్నప్పుడు దానికి సొల్యూషన్ నేను చెప్తాను, పరిష్కారం. ఇంటి ముందర ఒక బోర్డు పెట్టాలి. ఆ బోర్డు మీద నా భార్య బ్రహ్మ రాక్షసి అని రాచి సరిపోతుంది. ఇంత దూరంగానే ఎక్కడ మీద పడుతుందో ఏమైతుందో గయ్యాలి అని చెప్పి ఆ పని చేయండి. వీటికి ఎవరు అతిథులు రాకుండా ఉంటారు.
2: అవధాని గారు, పురాణ కాలక్షేప సమయం. ఇది మూడో పద్యం, చక్కని పద్యం. మీ విశ్లేషణ కోరుతున్నాం.

0: చక్కని పద్యం స్వామి చెప్పినటువంటిది. వాస్తవం అసలు ఇది, మనము ఒక మొక్కను గాని తీగను గాని అది వంకర రాకుండా వంకరగా పెరగకుండా దాన్ని దిద్దవచ్చు, మనం సరిచేసే అవకాశం ఉంది. తర్వాత రాయినైనా గాని పరికరాలను తీసుకుని నున్నగా ఉండేటట్టు దాన్ని తయారు చేసుకోవచ్చు, అక్రత్వాన్ని తొలగించి. కానీ ఈ మనసు అనేది ఉంది కదా, దీని మీద చెడు ప్రభావం పడడం వల్ల, దుస్సాంగత్యం వల్ల అది చెడిపోయినప్పుడు దాన్ని దిద్దడం కష్టమైన పనే అసలు వాస్తవానికి. అందుకోసమే అటువంటి దిద్దే అవకాశం మనకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి, మనస్సులో కల్మష విషయాలు చొరవకుండా ఉండడానికి, మంచి విషయాలే చొరవడానికి అవకాశం ఉండేటట్టు చిన్నతనం నుండే బాల వికాస్ అనే కార్యక్రమాన్ని పెట్టి వాళ్లలో మంచి, ఏంటంటే స్వామి ఒక విషయం చెప్పారు ఏంటంటే, పూర్తిగా ఉండినటువంటి మనస్సులో ఏం చొరగొట్టలేము మనం, అది ఖాళీ ఉంటేనే చొరగొట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అది ఖాళీగా ఉన్నప్పుడే మంచి విషయాలను దాన్ని నింపడానికి, అంటే చెడు విషయాలు ఒకసారి నింపిన తర్వాత ఖాళీ చేయడం కష్టం అవుతుంది, ఆ విధంగా నింపి మంచి శీలవంతం తయారు చేయడానికి బాల వికాసను స్వామి స్థాపించడం జరిగిందన్నమాట. అది అందుకోసం మనస్సును ఒకసారి కల్మషమైన మనస్సును సరిదిద్దడం కష్టమైన పని అని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట.
1: అవధాని గారు, రెండవ అక్షరం మా,
0: రెండవ అక్షరం మా స్వీకరించా.
2: అవధాని గారు, మైదానం చేసిన రాజెవరు?
0: మైదానము చేసిన రాజెవరు? మైదానం అంటే ప్లే గ్రౌండ్ కాదండి ఇక్కడ, మై అంటే శరీరము, శరీర దానం చేసిన రాజు ఎవరు? శివ చక్రవర్తి అండి. కథ ఉన్నది, ఆవురాన్ని డేగ అనుసరిస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు శివ చక్రవర్తి యొక్క ఆశ్రమాలలో చొచ్చినప్పుడు అప్పుడు ఆ వేటగాడు వచ్చి అడుగుతాడు, ఇక్కడ ఉందా అంటే, మన భారతంలో చెప్పినది ఒక ప్రాణి యొక్క రక్షణ చేయడానికి అబద్ధం వాడినా తప్పులేదని చెప్పి ఆయన వచ్చి అడుగుతాడు, ఇది నాకు ఆహారం అండి, మీరెట్లా దాచుకుంటే ఎట్లా అని చెప్పి. అప్పుడేదైతే ఉందో ఆయన దానికి సరి అయినటువంటి యొక్క మాంసాన్ని తన శరీరం నుండి కోసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది త్యాగం ఆయన చేసిన, అందుకోసం మై దానం, శరీరం దానం చేశాడు.
3: అవధాని గారు, స్వామివారు చెప్పిన 9 భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. ఆ శ్రవణం అనేది సత్సంగాలు విన్నా జన్మ ధరించిపోతుంది. నేను ఆ సత్సంగం మీద ఒక పద్యం చెప్పమని కోరుతున్నాను మిమ్మల్ని.
0: చాలా చక్కని అంశం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరాచార్యుల వారు చెప్పారు. స్వామి దాన్ని ప్రవేశపెట్టి అందరితోని చేయించారు, తాను స్వయంగా చేసి చూపించి మనకు ఆదర్శప్రాయులైనారు. ఆ సత్సంగాలు ప్రతి సమితిలో, ప్రతి భజన మండలిలో ఏదో ఒక రంగం జరుగుతున్నాయి. సరే, రాసుకోండి పద్యాన్ని. మట్టిని చేరిన ఇనుమును పట్టు తృప్పు అది ఏ అగ్నివడి అంతంబౌ, దిట్టంబుగ సాంగత్యమే గట్టిగా గుణములను మార్చు గద గమనింపం. సాంగత్య బలం వల్ల ఇప్పటికి మన చెడు మార్గంలో ఉన్నా గానీ మంచి మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. దుర్గుణాలుంటే ఓ ఈ తప్పు అని గ్రహించి మళ్ళీ సద్గుణాలను అలవరుచుకోవడం జరుగుతుందన్నమాట. అది సాంగత్యం యొక్క, సత్సంగం యొక్క ప్రభావం.
1: అవధాని గారు, 8వ అక్షరం డ.
0: 8 డ.
2: అవధాని గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది?
0: చక్కగడి గారు, దానాల్లో కల్లా గొప్ప దానం ఏది అంటున్నారు కదా, నిదానం గొప్ప దానం అండి అసలు. ఎందుకంటే మనం పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా సహనం అనేటువంటిది లేదు. వ్యతిరేక పక్షం వాడు ఏదైనా మాట్లాడితే అది సరి అయిందైనా అసత్యమైనా సత్యమైనా వెంటనే ఆవేశానికి వచ్చి సహనం లేకుండా విమర్శించడము, గోల జరగడము, కొన్ని చోట్ల కుర్చీలతో ఏదైతేనేదో దాడి చేయడం కూడా జరుగుతుంది అనమాట. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే నిదానం లేకపోవడం, సహనం లేకపోవడం. స్వామి చెప్పారు సహనమన్నదే కదా చక్కదనము అని స్వామి చెప్పారు. అందుకోసం అది చాలా ముఖ్యమండి. అసలు ఎందుకంటే మనం వేరే బయట అన్నదానం చేసినా విద్యాదానం చేసిన అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా గొప్పది అన్నారు. సరే ఇవన్నీ గొప్పవే, కానీ అవి చేసినా చేయకున్నా ఈ నిదానం అనేది లేకపోవడం వల్ల వ్యక్తుల మధ్యలో స్పర్ధలు ఏర్పడుతున్నాయి, దేశాల మధ్యలో ఏదైనా యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ యుద్ధాలకు కూడా కారణం అదే అవుతుంది. అందుకోసం నిదానం అనేటువంటిది వ్యక్తికి ఉన్నప్పుడు ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
2: చాలా బాగా చెప్పారు
1: అవధాని గారు. 11వ అక్షరం శ్వ.
0: 11వ అక్షరం శ్వ గ్రహించాను. ఇక మనం నిర్వహిస్తున్నటువంటి అవధానంలో మూడు ఆవర్తనలు అయిపోయినవి. దాంట్లో సమస్య మూడు పాదాలు చెప్పి పూరించడం జరిగింది. ఇక మనకు మిగిలినటువంటివి దత్తవది, వర్ణన, నిషేధాక్షరి, నాలుగవ పాదాలు చెప్పాల్సిన అనమాట. అది ఒక్కొక్కటి చెప్పేస్తాను. దత్తపదిలో మొదటి మూడు పాదాలు ఒకసారి అనుకుందాం. కరముగా ప్రేమపూర్ణుల ఇగ్రాలుడు సోదర భావమొప్ప వానరముల వోలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దల్చకుండ మదిభాసిల సేవలు చేసి వెల్గుడి. ఆ విధంగా చేయడం వల్ల లాభం ఏముంటుంది అనేటువంటిది చివరి పాదంలో చెప్పడం జరుగుతుంది. పరమున ఆ విధంగా చేయడం వల్ల పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. ఈ విధమైనటువంటి ప్రవర్తనతోని మన యొక్క ఈ జన్మలో తర్వాత వచ్చే జన్మల కూడా ఏదైతేనో ఇప్పుడు మేలే జరుగుతుంది, శుభం జరుగుతుందని స్వామి చెప్పారు.
2: అవధాని గారు మీరు గీత చదివారా?
0: గీత చదవకేంటి? ఉద్ధవ గీత చదివాను, భగవద్గీత చదివాను, శివగీత చదివాను, గోపికా గీతలు చదివాను. ఒక్క నుదుటి గీత మాత్రం చదవలేదు అంతే. యోగాభ్యాసం చేయలేదు, సిద్ధపురుషుణ్ణి కాను, అందుకోసం ఆ నుదుటి గీత చదవడం మాత్రం నాకు సాధ్యం కాలేదండి.
1: అవధాని గారు 17వ అక్షరం స్క.
0: గ్రహించాను.
4: అవధాని గారు వర్ణంలో ఆఖరి పాదం నాలుగో పాదం
0: చెబుతాను. ఒకసారి పై అనుకొని మళ్ళీ మనం దాని అంతంగా చెప్తే భావం చక్క స్ఫురిస్తుంది.
5: చీడలు పట్ట ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయవానినవి వెల్గడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చరించు వారలను ప్రేమదలిర్పగా సంస్కరింపబల్ జాడల మేలుబంతిగ చలంగిన సాయికి కోటి దండముల్.
0: అర్థము సుస్పష్టము. ఏంటంటే మొక్కలకు చీడబడితే మనము మందులను వేసి దాన్ని తొలగిస్తాం. ఆ విధంగానే వ్యక్తులలో దుర్భావాలు, దుష్ప్రవర్తనలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి స్వామి ప్రేమతోని ఎన్నో బోధనలను చేసి ఏదైతే ఉందో వాటిని ఈ విధంగా చెయ్యని ఇతరులకు చెప్పడం కాకుండా తాను మొదటికి చేసి ఇతరులకు ఎగ్జాంపుల్ అయినారు, ఉదాహరణ అన్నమాట. ఆ విధానం కోసం ఎన్నో రీతులుగా మేలుబంతి అయ్యి, మేలుబంతి అంటే ఏంటంటే చూచిరా పిల్లలు నేర్పేటప్పుడు చక్కటి రాత రావాలని చెప్పి మీద ఎగ్జామ్ ఒక చక్కటి లైన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మేలుబంతి అంటారు. మేలుబంతి అంటారు. దాన్ని బట్టి కింద రాయడం జరుగుతుంది. అంటే ఆయన మనకు సుప్రీం ఎగ్జాంపుల్ అన్నమాట ప్రపంచానికి. అందుకోసం బల్జాడల మేలుబంతిగా చలంగిన ఆ విధంగా తను ఎగ్జాంపుల్ అయి మళ్ళీ ఆయన ఫాల్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు స్వామి ఆ విధంగా. అందుకోసం ఆ విధంగా మనకు ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఉదాహరణ అయినటువంటి ఒక స్వామికి కోటి దండాలని చెప్పడం జరుగుతుంది.
1: అవధాని గారు, 15వ అక్షరం ల.
0: 15 ల స్వీకరించాను.
2: అవధాని గారు, మిమ్మల్ని గారిని ముఖ్యమంత్రిగా చేస్తే మీరేం చేస్తారు?
0: ఇప్పటికీ ఎవరూ చేయనటువంటి పని చేస్తాను. అదేమిటంటే తరగతులలో పాఠ్యాంశంగా అవధానం పెట్టడం.
2: దీనివల్ల ఫలితం ఏంటంటారు?
0: ఫలితము అవధానం వల్ల ఎంతో ప్రయోజనం ఉన్నది. కొందరు అనుకుంటారు కదా అంటే కేవలంగా ఇది పండితులు చేసే పనే, పండితులకు కవితలకే అర్థమవుతుందని చెప్పి. అవధానం అంటే అసలు ఏకాగ్రత అన్నమాట. ఏకాగ్రత వాస్తవానికి ఏకాగ్రత అనేటువంటిది వేదంలో అవధానం అనే శబ్దం ఉంది కదా, దాని నుండి సాహిత్య అవధానం ఇది ప్రారంభమైంది. దాన్ని వెంకటాచార్య గారు తర్వాత సాహిత్యంలో ఈ 8 అంశాలతో రూపొందించారు. ఏమిటి అవి? ఇప్పుడు మనం వాడేటువంటి సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ కాలక్షేపము, ఇంకా ఆశువులని చెప్పి ఇంకా కొందరు పుష్పగణన, ఘంటాగణనము, చదరంగము, ఇటువంటివి ఎన్నింటిని పెట్టుకున్నారు. అప్రస్త ప్రసంగం వీటిలో వీటిల్లో కొన్ని 8 అంశాలను మాత్రం ఏర్కొని చేయడం జరిగిందన్నమాట. దానికి ఏదైతే ఉన్నదో ధారణ, తర్వాత ఏదైతే అన్నిటికీ ధారణ, ఆశు కవిత ధార, తర్వాత సద్యస్ఫురణ అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనది అయితే ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేటువంటిది అన్నమాట. ఎంత గొప్ప పండితులు అవధాని ముందర ఉన్నగాని వాళ్లకు జంకే అవసరం లేదు. తర్వాత ఏదైనా పొరపాటైనా స్వీకరించడం జరుగుతుంది, దాన్ని స్వీకరించి సరి చేసుకుంటారు. కానీ ఆ విధంగా ధైర్యం అనేటువంటిది, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడు అవధానం చేస్తాడనమాట. అయితే ప్రయోజనం ఏమిటి అంటే 3 విషయాలు ఉంటాయి. కనీసం విద్యార్థికి అవసరమే ఏకాగ్రత అనేటువంటిది. ఆ ఏకాగ్రత ఉన్నటువంటి వాడు ఎక్కువ మార్కులు సంపాదిస్తాడు, తక్కువ ఉన్నటువంటి వాడు తక్కువ మార్కులు సంపాదిస్తాడు. అంటే వినేటప్పుడు సరిగా వినడం, శ్రవణం, తర్వాత దాన్ని అన్నదాన్ని విన్నదాన్ని సరిగ్గా మళ్ళీ ఒకసారి, తర్వాత ప్రాక్టీస్ లో పెట్టడం అనమాట, నిధిధ్యాస అంటారు. అవి లేకపోవడం వల్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా జ్ఞాపక శక్తి నశించి గుర్తు రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకైతే తప్పనిసరి ఆ విధంగా గుర్తు లేకపోవడం వల్ల వాళ్ళ అచీవ్మెంట్, వాళ్ళ యొక్క సాధన తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది అందరికీ అవసరమే అవధానం అనేటువంటిది. అదే
1: అవధాని గారు, 12వ అక్షరం జ.
0: 12 జ స్వీకరించండి.
3: ఇక నిషేధాక్షరిలో చివరి పాదం అండి.
0: చివరి పాదం కదా, నిస్సీమ ప్రేమన్ వెలిగిన స్వామి ప్రేమావతార వందన శతముల్. ఇక ఈ అవధానంలో 4 పాదాలు కూడా చెప్పవలసినటువంటి పద్యాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. సమస్య, దత్తపది, వర్ణన, నిషేధాక్షరి, తర్వాత వ్యస్తాక్షరి ఎప్పుడెప్పుడు అడుగుతూనే ఉన్నారు, దాదాపు అయిపోయినవి అనుకుంటాను. ఆశువులు కూడా ఇప్పటికీ 3 అడిగారు, ఇంకొక అంశం మిగిలింది. పురాణ కాలక్షేపం ఒక అంశం మిగిలింది. వారు వరుసగా వాటిని అడగవచ్చు. అడిగితే ఆశు శీర్షిక ఇస్తే దాని మీద ఒక పద్యం చెబుతాను. పురాణ కాలక్షేపానికి ఒక పద్యాన్ని చదివితే దానికి వివరణ ఇస్తాను. అంతటితో అవధానం పూర్తయిపోతుంది. ఆ ప్రస్తుతంలో ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం చెప్తాను.
2: ఎలాగా ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి,
0: పర్వాలేదు, నేను కూడా ఉంటాను చెప్పడానికి.
1: అవధాని గారు, 14వ అక్షరం బు.
0: స్వీకరించండి.
6: మరి అవధాని గారు, పురాణ కాలక్షేపంలో ఆఖరి పద్యం
0: చదవండి, చదవండి.
6: అద్భుతమైన పద్యం, దీనికి వర్ణన కోరుతున్నాం. సాధనలు చేసి ఫలమేమి శమములేక, యోగమును చేసి ఫలమేమి ఓర్పులేక, జపము చేసిన ఫలమేమి శాంతి లేక చవిటి భూమిని దున్నిన ఛాయగాదే.
0: స్వామి, సాధన అంటే ఏమిటి, మనల్ని మనం ఎట్లా సంస్కరించుకోవాలనేటువంటి ఎన్నో మార్గాలు చెప్పారు. అసలు త్యజ దుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం అని చెప్పారు. కానీ నేను రోజు సాయి గాయత్రి చెప్తున్నాను, ఓంకారం చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చేసరికి, ఒక సందర్భం వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను బట్టి సాధన ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుందన్నమాట. అప్పుడు అంత సాధన చేసినా కానీ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఏమవుతుంది, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల పిడమార్గాలను పట్టడం జరుగుతుందన్నమాట. అంతర్ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక ఇతరులు వస్తారు, మన ముందర స్వీటే ఉంటుంది, తినకూడదు, నీకు డయాబెటీస్ పేషెంటు అంటే, కానీ వీడి మనసు ఆగదన్నమాట ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల. ఆ విధంగా సాధన చేసినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకుండా వాళ్ళు ఏదైతే ఉన్నదో మళ్ళీ ఆ పిడమార్గంలో పట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా జరగడం వల్ల అంటే చూపుల వల్ల కానీ, తర్వాత మన జిఫచాపల్యం వల్ల కానీ, తర్వాత వినికిడి వల్ల కానీ, వినరాని వాటిని వినాలి అని అనిపిస్తుంది వీడి ఇంద్రియ నిగ్రహం లేకుండా. ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వల్ల ఏదైతే ఉన్నదో వాడు చేసిన సాధన కూడా దండగా అని స్వామి చెప్పేది అన్నమాట. రెండవది యోగాభ్యాసం చేశాడు, యోగాభ్యాసం చేశాడు కానీ ఓర్పు అనేటువంటిది ఉండదు. ఓర్పు లేకుండా యోగాభ్యాసం చేసి లాభమే ఉండదు అసలు నిజంగా, అది అన్నమాట. ఇంకొకటి మూడవది, జపము చేసిన ఫలమేమి శాంతి లేక, జపం చేయడం వల్ల ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కొద్ది సేవ చేయడం వల్ల శాంతి అనేటువంటిది కలగాలి. కానీ శాంతి ఎంతమంది కలుగుతుంది, కొంతమందికే కలుగుతుంది అనమాట. మనశ్శాంతి కలగాలి అంటే మనస్సు ఎక్కడెక్కడికో పరిగెత్తుంటుంది కానీ ఇక్కడ జపం మాత్రం చేస్తుంటాడు, అది లాభం లేదు. దానికి ఏదైతే రిస్ట్రిక్ట్ అయి ఉండాలన్నమాట. ఆ విధంగా చేయకుంటే లాభం లేదు అని స్వామి చెప్తున్నారు. జపం యొక్క ఫలితం శాంతిని పొందడం అని. తర్వాత ఈ విధంగా అవి చేసి కూడా, సాధన యోగము జపం చేసి కూడా ఫలితాన్ని పొందకుంటే అది రైతు చవిటి నేలను దున్నడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. రైతు చవిటి నేలను దున్నితే ఏమి మనకు ఫలితం ఏముండదు, ఏం ధాన్యం రాదు అని స్వామి చెప్పారు.
1: అవధాని గారు, ఇక చివరిది ఐదవ అక్షరం, చివరి అక్షరం ప్ర.
0: ఐదవ అక్షరం ప్ర స్వీకరించాను.
2: అవధాని గారు, నా ఆఖరి సంశయం ప్రశ్న
0: చెప్పండి,
2: మీ మతం ఏంటి?
0: నా మతమా? నా మతం కూడా అవసరం ఉందా అవధానంలో మీకు? ఇక్కడ అన్ని మతాలకు అతీతమైనటువంటి ఒక కార్యక్రమం ఇది. నా మతం ఒకటే, సర్వసమ్మతమైన ప్రేమ మతం, సాయి మతం.
3: అవధాని గారు, మరి ఆ స్కూల్లో ఇప్పటిదాకా బాల వికాస్ గురించి, సేవాదల గురించి, సత్సంగం గురించి అద్భుతమైన పద్యాలు చెప్పారు. ఇప్పుడు మహిళా విభాగం గురించి ఒక పద్యం చెప్పమని కోరుతున్నారు
0: స్వామి. ఏంటంటే మహిళలకు కూడా చక్కని సందేశాలు ఇచ్చారు అరుంధతిని, అహల్యను, ద్రౌపదిని, వీళ్ళందరినీ కూడా ఉదాహరణలు తీసుకుంటూ చక్కని సందేశాలు ఇచ్చారు. పాతివ్రత్యం యొక్క మహిమను గురించి చెప్పారు. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలి, ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఇతరులు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అందుకోసం కేవలంగా మగవారి యొక్క ప్రాధాన్యత కాదు, ఆడవాళ్ల యొక్క ప్రాధాన్యత కూడా సంఘంలో ఉందనేటువంటి చెప్పారు. అయితే సరే చెప్తాను, చూసుకోండి, వినండి, రాసుకోండి. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు, క్షితినాడమగల్మనిననే కూడి సహనమున
5: కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్. స్వామి చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఇది స్వామి సందేశమైన సొంతంది కాదు, నా సొంత పద్యంలో పెట్టా, కానీ సందేశం మాత్రం స్వామిదే. ధన రుణ విద్యుత్తులు కలిసిన బల్బులు వెలుగునట్లు క్షితినాడమగల్ మనిననే కూడి సహనమున కననగు సుఖశాంతులను జగంబుననెపుడున్.
3: అదే గారు, దీంతో నాలుగు ఆవర్తనలు పూర్తయ్యాయి కదా, మరి ధారణ
0: తప్పకుండా ఈ నాలుగు పద్యాలను వ్యస్తాక్షరిని కూడా ధారణ పడదాను
3: చెప్పండి.
0: దాంతో ఈ అవధానం పూర్తవుతుంది. మీరు ఇచ్చిన సమస్య సత్యమెట్లౌను శ్రీ సత్య సాయి మాట. స్వామి కొంతకాలం క్రితమే, 20-25 సంవత్సరాల క్రితమే చెప్పారు. అసలు అంటే తూర్పు జన్మని పడమర జన్మని విడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు జోస్యం. తూర్పు పడమర జర్మనీ తోచునొక్కటిగను తిరుపతి వలెపత్తి జగతి వెలుగు. చిన్నతనంలో ఈ విషయాన్ని చెప్పారు. అనిన మనసాయి మాట సత్యమయ్యే కన అసత్యమెట్లవును శ్రీ సత్య సాయి మాట. ఇక దత్తపది. కరముగ ప్రేమ పూర్ణులై గ్రాలుడు సోదర భావమొప్ప వానరముల ఓలే చెంచల మనంబుల వీడి రవంతగూడ కావరమును దాల్చకుండ మది భాసిల సేవలు చేసి వెల్గుడి పరమున ఈ భవంబునను వాసిలు మేలని సాయి పల్కెడిన్. దత్తపది అయిపోయింది. ఇక వర్ణన. చీడలు పట్టు ఎంతయును చేటును పైరులు పొంద మందుతో విడగజేయ వానిన వివెల్గెడి రీతిగా స్వీయ ధర్మమున్ వీడి చెరించు వారలను ప్రేమదలిప్పగ సంస్కరింప బల్జాడల మేలు బంతిగ చలంగిన సాయికి కోటి దండముల్. ఇక నిషేధాక్షరి. స్వామి ప్రపంచానికి సేవ అంటేమిటి, ప్రేమ అంటేమిటి విశదీకరించి చెప్పి తను ఆచరించి మనకు మార్గదర్శకుడై మనలను ఆచరించేలాగా చేశారన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రేమం సేవం జగతికి ధీమతి అయి తెలియజేసి తెల్లంబుగా నిస్సీమ ప్రేమం వెలిగిన స్వామీ ప్రేమావతార వందన శతముల్. కయా వ్యస్తాక్షరి, మీరు 20 అక్షరాలు ఇచ్చారు. ఆ 20 అక్షరాలు ఒక పాదంలో ఉత్పలమాల ఒక పాదంలో ఉన్నామన్నమాట. అవి వాటిని చెప్తాను. ప్రేమ సుధా ప్రపూర్ణుడయి విశ్వజనంబుల సంస్కరించెత. ఇంతటితో ధారణ పూర్తి అయిపోయింది, అవధానం కూడా పూర్తి అయిపోయింది. ఈ అవధానము ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే అడగవచ్చు.
3: ఆ స్కూల్లో ఇంకో ప్రశ్న ఉంది నాకు. మరి స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అందరికీ చెప్పి సేవలో అందరినీ తరించమన్నారు. ఆ స్వామి సేవ మీద ఒక పద్యం చెప్పండి మీరు.
0: స్వామి తను చెప్పడమే కాక చేసి చూపించి మనతో చేయించినటువంటి మహనీయుడు, అద్భుతమైన అవతారం.
5: భవబంధంబుల చిక్కి జీవనపు శోభం దక్కి జీవించు మానవ సంఘంబులను ధరింప తగు విన్నాణంబునందించి ఉత్సవమే పారగ ప్రేమ వైద్య జల విద్యాదానముల్ చేసి మానవతాదీప్తులతో వెలుంగు బుధవంద్యా సత్య సాయీశ్వర. ఇక ఎవరైనా పృచ్ఛకులు ఏమైనా అడగదలుచుకుంటే అడగవచ్చు, మీరు అడగకుంటే దీన్ని సమాప్తం చేస్తాను. చక్కగా అవధానం అన్ని ఆవర్తన సరి జరిగినవి. స్వామి కృపా కటాక్షముల చల్లగ చూడగా పృచ్ఛకాళియున్ సాయము చేయుచుండగను సన్మతులౌ

0: ఇప్పటి వరకు ఆంధ్ర సాహిత్య విధానంలో ఒక ముఖ్య ప్రక్రియగా పేరు పొందినది అవధానం. ఈ అవధానం మీరు విన్నదై నిర్వహించిన వారు అవధాని శ్రీ ముద్దు రాజయ్య గారు, ప్రిచ్చకులు శ్రీ రంగనాథరాజు నిషేధాక్షరి, శ్రీ గణేష్ దత్తపది, శ్రీ జగన్నాథరావు అప్రస్తుత ప్రసంగము, శ్రీ అరుణ్ సాయి పురాణ కాలక్షేపం, శ్రీ సాయికృష్ణ అరవింద్ ఆశువులు, శ్రీ సూర్యనారాయణ వర్ణన, శ్రీ నరసింహులు సమస్యాపూరణం, శ్రీ వై సూర్యనారాయణ వ్యస్తాక్షరి. ఇంతటితో ఈ అష్టావధానం కార్యక్రమం పూర్తి అయినది.
1: ఇంతవరకు మీరు 2017 గురు పౌర్ణమి సందర్భంగా రేడియో సాయి బృందం మీకు అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో ఒక అంశం అష్టావధానం మీరు విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతి విద్యార్థికి మూడు ప్రధాన విద్యా కేంద్రాలు: యూనివర్సిటీ, హాస్టల్, మందిరం. వీటి ద్వారా విద్యార్థులు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని సాధించగలుగుతారు. స్వామి విద్యా విధానంలో హాస్టల్లో నేర్చుకునే అద్భుతమైన పాఠాలు పిల్లల జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో ఈనాడు మనం హాస్టల్ జీవనం చర్చ ద్వారా తెలుసుకోనున్నాం. 2019 డిసెంబర్ 25 శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి హాస్టల్ జీవనం చర్చ.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి వింటున్నటువంటి శ్రోతలందరికీ, సాయి భక్తజనులందరికీ వినమ్రపూర్వకమైన సాయిరాం. మొట్టమొదటిగా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్, మీ భార్గవ్.
1: సాయిరాం గణేష్,
0: సాయిరాం భార్గవ్. భార్గవ్, ముందుగా మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందరము. మరి ఇప్పుడే నువ్వు ప్రశాంతిలయం మందిర్ నుంచి వచ్చావు, మందిర్లో ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్ చెప్తావా?
1: చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది పొద్దున్న. మనకి ఎప్పుడు ఉన్నట్లాగే క్యారల్స్ పాడతారు కదా, అది కాకుండా చిన్నారులు వచ్చి ముందు వైలెన్ వాయిస్తారు. చాలా చాలా చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు అది. అది కాకుండా మనకి ఇప్పుడు మన బ్యాండ్ బాయ్స్ ఉంటారు కదా, మన బ్యాండ్ బాయ్స్ మన క్రిస్మస్ క్యారల్స్ ఎస్పెషలీ జింగిల్ బెల్ అనేది చాలా అందరికీ ఇష్టమైన క్యారల్ అది. అదొకటి. అది కాకుండా మనకి ఎప్పుడు మన భజన్స్, అది కాకుండా ఇప్పుడు మనకి ముగ్గురు చిన్నారులు కలిసి ఒక ఈ క్రిస్మస్ పర్వం అంటే ఏంటి, దీని అంతరార్థం ఏంటి, దీంట్లో మనం ఏం చెయ్యాలి అనే ఒక విషయం మాత్రం అందరికి అందించారు. దాంట్లో నాకు అర్థం ఏంటంటే ప్రతిరోజు క్రిస్మస్ లాగా మనం జరుపుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఆ దేవుడితోటి సాన్నిధ్యం పొంది ఆయన చెప్పిన విధాలన్నీ మనం పాటించి దానివల్ల మనం మన జీవితం సాగించాలి అని అర్థమైంది నాకు. కానీ చాలా బాగుండేది ప్రోగ్రామ్. ఇప్పుడు అదే అయింది, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటి మనకి?
0: మరి శ్రోతలందరికీ చాలా సస్పెన్స్ గా ఉండి ఈ రోజు ప్రోగ్రామ్ ఏమిటి అని ఆలోచిస్తే,
1: ఒక చిన్న హింట్ ఇచ్చిదా
0: చెప్పు.
1: హ్యాపీ బర్త్డే.
0: హ్యాపీ బర్త్డే, మెరీ క్రిస్మస్ అంటున్నాం గానీ మరి హ్యాపీ బర్త్డే ఇప్పుడు ఎందుకు?
1: కాదు, ఇప్పుడు మన దగ్గర మన హాస్టల్ నుంచి కూడా పిల్లలు వచ్చారు కదా.
0: అవును,
1: ఆరుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే వాళ్ళు చెప్తారు మీనింగ్ ఏంటో.
0: మరి హ్యాపీ బర్త్డే అంటే ఒక్కసారి వాళ్ళని అడిగి చూద్దాం, అసలు ఎవరెవరు వచ్చారో మనం ఫస్ట్ తెలుసుకుందాం. శ్రోతలందరికీ ఈరోజు మాతో పాటు స్టూడియోలో ఇక్కడున్న బ్రదర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాము. మొట్టమొదటిగా సీనియర్ బాయ్స్ హాస్టల్ నుంచి వచ్చారు ఎం ఉదయ్ కృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ చదువుతున్నాడు. సాయిరాం బ్రదర్.
2: సాయిరాం సార్.
0: తర్వాత కె దస్తగిరి, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎంఎస్సీ. సాయిరాం బ్రదర్.
3: సాయిరాం
0: సార్. ఎం మణికంఠ, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ కెమిస్ట్రీ.
4: సాయిరాం సార్.
0: సి సాయి కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఎస్సీ ఫిజిక్స్.
4: సాయిరాం.
0: జే అశోక్ కుమార్, ఫస్ట్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్.
5: సాయిరాం అన్న.
0: అండ్ ఆర్ తారాకృష్ణ, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ.
6: సాయిరాం అన్న.
1: అందరూ వచ్చారు కదా, ఇప్పుడు మీరే మాకు హ్యాపీ బర్త్డే విషయం చెప్దాం అనుకున్నారు, ఇవాళ ఎందుకు బర్త్డే, ఎవరి బర్త్డే ఇవాళ, ఏమైనా మీకు ఏమైనా చెప్పగలరా? ఏమైనా
2: ఇది బర్త్డేనే సార్, కానీ ఇది మా రెండో ఇంటి బర్త్డే. మా ఇల్లు కానీ ఇంటి ఒక బర్త్డే అనమాట, అంటే మా హాస్టల్ బర్త్డే అనమాట.
1: ఓ, ఇవాళ హాస్టల్ బర్త్డే. అందుకేనా ఇప్పుడు మీరు రాత్ర మన రోడ్ నుంచి విద్యాగిరి ఆర్చ్ ముత్తర వెళ్తూ ఉంటే మన హాస్టల్ అంతా అందంగా లైట్స్ తోటి వాటితోటి డెకరేట్ చేస్తారు. ఇవాళ బర్త్డే మన యానివర్సరీ, మర్చిపోయింది సేవ మనం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ విషయం.
0: నువ్వు హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఎన్నేళ్ళైంది?
1: 18 ఏళ్ళు అయింది.
0: 18 ఏళ్ళు అయింది. నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది.
1: కానీ ఒకటి, హాస్టల్ అంటే నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంజనీరింగ్ చదువుకుని వచ్చాను. ఇంజనీరింగ్ హాస్టల్ అంటే అది వార్డెన్ దగ్గరికి వన్స్ ఇన్ ఇయర్ వెళ్తాం అంతే. ఎందుకంటే అప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్,
0: నో డ్యూస్ అంటే సైన్ చేయించుకోవడం,
1: అది ఎవరో అప్పుడు తెలుస్తుంది, ఆహా ఈయన మా వార్డెన్ అని తెలుస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నా రూమ్ హాస్టల్లోని వార్డెన్స్ రూమ్ పక్కనే ఉండేది. 24 అవర్స్ అదే ఉంటే 12 గంటలకు కూడా ఆయన ఉండేవాడు, పొద్దున 5 కూడా ఉండేవాడు. అంతలాగా పనిచేసి
0: యాక్సెసిబిలిటీ ఉండేది,
1: అంత యాక్సెసిబిలిటీ ఉండేది. అంత వాళ్ళు కర్మయోగులు ఒక విధమైన. వచ్చిన తర్వాత ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను బయట నుంచి వచ్చినప్పుడు మనకి ర్యాగింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా ఏదో ఉంటుంది అనుకున్నాను. కానీ నేను వచ్చి అక్కడ నా సామాను పెట్టి మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక అబ్బాయి వచ్చి, బ్రదర్ ఐ టేక్ యువర్ లగేజ్ అని తీసుకెళ్లి, ఏ రూమ్ నెంబర్ 8 అన్న, గుర్తుంది రూమ్ నెంబర్ 8 అనుకున్నా, నేను తీసుకెళ్లి పెడతానని తీసుకెళ్లి పెట్టాడు. బ్రదర్ మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటే, నేను సెకండ్ ఎంబీ చదువుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ ఎంబీ కదా, నేను సీనియర్ ని అన్నాడు. అంటే నాకు షాక్ ఇచ్చింది, ఇదేంటి సీనియర్ జూనియర్ ని ఇలా ట్రీట్ చేయడం ఏంటని. అంటే అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే మన హాస్టల్లోని ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎప్పుడు, దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈచ్ లివ్స్ ఫర్ ద అదర్ అండ్ ఆల్ లివ్ ఫర్ గాడ్. సో అది పర్ఫెక్ట్ గా పాటిస్తారు ఇక్కడ.
0: కరెక్ట్. మరి ఈరోజు అసలు మన హాస్టల్ గురించి ఈ పిల్లలు ఏం నేర్చుకున్నారు, హాస్టల్ షెడ్యూల్, ఆ తర్వాత స్వామి హాస్టల్ కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ వీళ్ల అనుభవాల ద్వారా, వీళ్ల అండర్స్టాండింగ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార్గవ్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హాస్టల్ ఎంటర్ అవుతూనే రిజిస్టర్ అవడానికి వార్డెన్ సార్ ఆఫీస్ లోకి వెళ్తాం కదా, ఆఫీస్ లోకి వెళ్లిన తర్వాత వార్డెన్ సార్ కూర్చునే సీట్ వెనకాతల ఒక స్వామి ఫోటో ఉంటుంది. ఆ స్వామి ఫోటో మీద ఒక చక్కని సేయింగ్ ఒకటి ఉంటుంది, అదేంటో గుర్తుంచుకుంటావు భార్గవ్? ఐ థింక్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ కొటేషన్ చూడకుండా లోపలికి ఎంటర్ అవ్వలేరు అనమాట. ఎవరన్నా
1: చెప్పగలరా?
2: ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది డిసిప్లిన్ ఇస్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్
1: ఇన్ దిస్ హాస్టల్
2: అండ్ లవ్ సర్వీస్ సాధన ఆర్ ద త్రీ లాంగ్వేజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లాంగ్వేజెస్.
0: సూపర్. మరి అయితే వీళ్ళు చెప్పే ప్రతి మాటలోని ఇవన్నీ ఉట్టిపడతాయి, డిసిప్లిన్ కనిపిస్తుంది, డివోషన్ కనిపిస్తుంది, లవ్ కనిపిస్తుంది, అండ్ ఆ సాక్రిఫైస్ అనేది కనిపిస్తుంది అనమాట,
1: సేవాభావం.
0: మరి చూద్దాం, యాజ్ ప్రోగ్రామ్ ప్రోగ్రెసెస్ ఇవన్నీ ఎలాగ మనం అండర్స్టాండ్ చేసుకోగలమో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉదయ్, అసలు మన హాస్టల్ గురించి, మన సిస్టమ్ గురించి నీకేం అర్థమైందో చెప్తావా?
2: నా చిన్న అనుభవంలో నాకేమనిపిస్తుందంటే ఇది ఒక ఆధునిక గురుకులం వంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏ స్థాయికి చేరుకుంటాడనేది తన తల్లిదండ్రుల యొక్క పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అదే తల్లిదండ్రులకి దూరంగా పిల్లలు పెరగాలి అంటే చాలా మంది కాదు అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్వామి ఇంత ఎంఫసిస్ చేసి రెసిడెన్షియల్ సిస్టమ్ కంపల్సరీ చేశారు? ఈ లైన్స్ లో మనం ఆలోచించినట్లయితే మనకు తెలిసొచ్చే కొన్ని విషయాలు. ఒక చిన్న సందర్భాన్ని వివరిస్తాను మీకు. ఒక 5 మంది పిల్లల్ని ఒక గదిలో ఉంచి ఒక పని చెప్పి వెళ్లిపోతే ఆ తర్వాత ఆ పిల్లలు ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో గమనిస్తే, ఇంకో కేసు తీసుకోండి, అదే 5 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అదే గదిలో ఉంచి ఒక పని చెప్పేసి వెళ్లిపోతే రెండింటి మధ్య వ్యత్యాసం గమనిద్దాం. మొదటి కేసులో ఆ 5 మంది పిల్లలు తమలో తాము డిస్కస్ చేసుకుని ఒక మంచి ఉపాయం వాళ్లే ఆలోచించుకుని దాన్ని కొనసాగిస్తారు, పూర్తి చేస్తారు. ఇదే 2వ కేసులో అందరూ తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సహాయం తీసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, మొదటి కేసులో అందరూ వాళ్ళ పనులు సొంతంగా చేసుకునే అవకాశం వాళ్ళకి కలిగింది. వాళ్ళు ఎంత బాగా చేయకపోయినా, బాగా చేసినా కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయగలుగుతారు. అదే పేరెంట్స్ తో సహాయం తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో హాస్టల్ మనకి ఈ విద్యలు నేర్పిస్తుంది. హాస్టల్లో మన పనులు మనమే చేసుకోవాలి, మనకెవరు సహాయం చేయడానికి, అంటే మన సొంత పనులు మనమే చేసుకోవాలి, అమ్మా నాన్న లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. మరి స్వామి హాస్టల్ ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ గురువులు కూడా విద్యార్థులతో పాటు కలిసి ఉంటారు కాబట్టి 9 to 5 కాలేజ్ అవర్స్ మాత్రమే కాదు, మిగిలిన సమయాల్లో రాత్రి పొద్దున్న సమయంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గురువు కనిపించారంటే అక్కడ నేర్చుకోవడమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, అక్కడ శిష్యులు కూడా ఎప్పుడూ గురువులు వెంట వెంటనే ఉంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఎన్నెన్నో విషయాలు తెలుసుకునేవారు, చాలా చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకునేవారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చదువులనే కాకుండా ప్రతి ఒక్కటి, పాటలు, ఆటలు, మాటలు, ప్రవర్తన అన్ని కూడా మనం టీచర్స్ దగ్గర నేర్చుకునే అవకాశం మనకు దక్కుతుంది. ఇటువంటి ఒక అద్భుతమైన ఆధునిక గురుకులన్నీ స్వామి మనకు అందించారు. ఇంకోటి మన గొప్ప అదృష్టం ఏంటి అంటే, స్వామి ప్రతి ఒక్క చిన్న డీటెయిలింగ్, అంటే ఇన్స్టిట్యూట్ ఎలా కట్టాలి, హాస్టల్ ఎలా కట్టాలి, హాస్టల్లో కిచెన్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలి, మా కబోర్డులు ఎలా ఉండాలి, ఆ కబోర్డ్ డిజైనింగ్ ప్రతి ఒక్కటి స్వామి దగ్గరుండి చూసుకున్నారు. అలాగే మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలని దినచర్య కూడా ఆయనే ఎంతో చక్కగా మా కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టారనమాట. ఇంత గొప్ప అదృష్టం మాకు దక్కడం చాలా పుణ్యం చేసుకుంటే గానీ దక్కదనమాట మాకు, అది నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగుంది ఉదయ్. అయితే నీకు మొట్టమొదటిసారిగా మన హాస్టల్లో ఎంటర్ అయినప్పుడు కలిగినటువంటి అనుభవం ఏంటి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్టల్?
2: నేను ఇంతకు ముందే బృందావన్ హాస్టల్లో చేరడం వల్ల నాకు అలాంటిది ఇక్కడ కూడా ఉంటుందని ముందే గ్రహించాను నేను. కానీ బృందావన్ హాస్టల్లో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఊహించినట్లుగా అసలు లేదనమాట. అది అంటే నేను ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వార్డన్తో మీట్ అయ్యాను నేను. వాడని అంటే నేను భయపడిపోయాను, డిసిప్లిన్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని 10 రూల్స్ చెప్పి నన్ను భయపెడతాడేమో అని ఆల్రెడీ నేను మైండ్ లో చాలా ఆలోచిస్తున్నాను అనమాట దాని గురించి. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఆయన నీకేమొచ్చు, నువ్వు పాటలు పాడతావా, నువ్వు చేస్తావా చేస్తావా అని ఎంతో క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లాగా అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇదేంటి ఇక్కడ చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్ అంటారు కదా, అలా భయపెట్టట్లేదే ఈయన, ఎందుకు ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. సరే ఈయన ఇప్పుడు మొదటి రోజు కదా ఇలా ఉంటున్నాడులే, తర్వాత భయపెడతాడు అనుకున్నాను. అలా ముందుకెళ్లాను. ఆ తర్వాత నా రూమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన చూసి నా రూమ్ లీడర్ అనుకోలేదు, నా జూనియరో లేదా నా క్లాస్మేటో అయి ఉంటారు అనుకుని క్యాజువల్ గా మాట్లాడేస్తున్నాను అనమాట. సాయంత్రం వరకు నేను ఏడుస్తున్నా కూర్చున్నాను, మా అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారనేసి కొంచెం హోమ్ సిక్ గా ఉండి ఏడుస్తున్నప్పుడు ఆయన సడన్ గా నా వైపు తిరిగి, నా రూమ్ లీడర్ వచ్చి నా దగ్గరికి, బ్రో డోంట్ క్రై, ఇట్స్ ఓకే, యు విల్ ఫీల్ హోమ్ హియర్, అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో భావిస్తావని చాలా ఇది ఇచ్చారనమాట. వీడు చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, ఎవరో నా క్లాస్మేటే అనుకున్నా. రెండు రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన నాకన్నా రెండేళ్లు సీనియర్ అనేసి అంత ఫ్రెండ్లీగా మాట్లాడించడం చూసి నేను చాలా నిజంగా ఇన్ హోమ్ లా ఫీల్ అయ్యానమాట. ఎటువంటి ర్యాగింగ్ లాంటి బాధరాబందీలు ఏమీ లేకుండా చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్.
0: చాలా బాగుంది. మరి తర్వాత మనం దస్తగిరి, నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి కెమిస్ట్రీలో ఈ ఇయరే జాయిన్ అయ్యావు, అసలు నువ్వు స్వామి గురించి ఎలా తెలుసుకున్నావు, అసలు స్వామి కాలేజీలో జాయిన్ అవ్వాలని నీకు ఎలా అనిపించింది?
3: నాకు ఎప్పటి నుంచో స్వామిని చూడాలని, స్వామి దగ్గర ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది. నేను మొదట 2007 పుట్టపర్తి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ ని స్వామి దర్శనం చేసుకున్న తర్వాత నేను కూడా స్వామి దగ్గర ఉండాలి, స్వామి కాలేజీలో చదవాలి అని అనుకున్నాను. కానీ అలా సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక ఛాన్స్ వచ్చింది, స్వామి దగ్గర ఎగ్జామ్ రాస్తే అక్కడ వస్తుంది సీటు, అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు. సరే అని చెప్పి మా సార్ వాళ్ళతో మాట్లాడి ఎగ్జామ్ రాశాను. కానీ అప్పుడు క్వాలిఫై అవ్వలేదు, అప్పుడు ఇంటర్మీడియట్ కి జాయిన్ అవుదాం అనుకున్నాను, అప్పుడు రాలేదు. సరే స్వామి సంకల్పం లేకపోతే ఏదైనా రాదు, దేనికైనా మంచి మన టైం రావాలి, అదృష్టం ఉండాలి అన్నారు. సరే మన టైం కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేద్దాం, స్వామి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్దాం అనుకున్నాను. తర్వాత డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీకి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమన్నారు, అయితే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కూడా. అయితే ఆ 10 రోజులు ముందు 10 రోజులు ఇక్కడ పుట్టపర్తి వచ్చాము, సర్వీస్ కి వచ్చాము, 10 రోజులు స్వామి ఎదురు మందిరంలో సర్వీస్ చేశాము. ఆ తర్వాత మళ్ళీ రోజు ఎగ్జామ్, 20 వరకు సర్వీస్, 21వ తారీఖు ఎగ్జామ్. అయితే స్వామి ఎప్పుడు చెప్తారు, మన పని మీరు చేస్తే, నా పని మీరు చేస్తే మీ పని నేను ఎప్పుడో చేస్తాను, ముందే చేసి ఉంటుంది అని అని నాకు అర్థమైంది. సరే స్వామి చూసుకుంటారు కదా, స్వామి సర్వీస్ బాగా చేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. తర్వాత ఎగ్జామ్ రోజు వెళ్లాను, ఎగ్జామ్ వెళ్లేటప్పుడు కూడా టెన్షన్, నేనేం చదవలేదు, అయినా స్వామి ఉన్నారు కదా అని వెళ్లాను. వెళ్లిన తర్వాత ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అప్పటి వరకు కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత చూస్తే 8 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు తెలిసినవే ఉన్నాయి. ఓహో అప్పుడు అర్థమైంది, అంటే నిజంగా స్వామి దయ లేకపోతే మనం ఎగ్జామ్ అసలు రాయలేము. అప్పుడు తెలిసింది ఖచ్చితంగా మనం స్వామి సర్వీస్ చేశాం కాబట్టి ఇంత బాగా ఎగ్జామ్ రాయగలిగాము అని తెలిసింది. ఇంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత వెంటనే రిజల్ట్స్ కావు కదా, సాయంత్రం రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకని ఎలా అయినా మనం చూడాలి కదా, సాయంత్రం వెళ్లి చూసుకోమన్నారు. 7 పెడతా అన్నారు, ముందు 6 వెళ్లాను, ఇంకా పెట్టలేదు అప్పుడు. సరే స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని చెప్పాను, స్వామి దర్శనం చేసుకుని సమా దర్శనం చేసుకుని వెళ్లాను. వెళ్లిన తర్వాత అక్కడ 4 పేరు నా పేరు ఉంది. ఇంకా ఆనందానికి ఖచ్చితంగా స్వామి పని మనం చేశాము అంటే మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన పని స్వామి చేశారని నాకు అర్థమైంది.
0: చాలా బాగుంది సిరి. మరి హాస్టల్ జాయిన్ అయిన తర్వాత మన హాస్టల్లో ఒక దినచర్య ఉంటుంది, ఆ దినచర్య గురించి నువ్వేం చెప్తావు?
3: దినచర్య అంటే మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే పనులన్నీ ఈ దినచర్యలో వస్తాయి. అంటే ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని ఎలాగైతే ఉదయం మనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో, స్వామి ఎలా డిజైన్ చేశారు అనేది. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా మనం మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలా మనం ఉదయం 5 గంటలకి స్వామి భజనతో ప్రారంభమై 5:30కి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. ఓంకారం సుప్రభాతం చేయడం వల్ల ఉదయం మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క నామం పలకడం వల్ల మనం చేసే ప్రతి పని స్వామికి సమర్పించడం వల్ల మనం చేసే పనులన్నీ పవిత్రంగా అవుతాయి. అదేవిధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
2: ఈ విషయంలో నాకు ఒక చిన్న అనుభవం ఉంది.
0: చెప్పు.
2: నా ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు బృందావనంలో మొదట్లో నాకు 5 గంటలకు లేయడము ఇవన్నీ అలవాటు ఉండేది కాదు. నేను 6 గంటలకు లేచి అదే ప్రపంచంలో అందరికన్నా ముందు లేసే టైం, అంతకన్నా ముందు ఎవరు లేయరు అనుకునేవాడిని. కానీ 5 గంటలకు లేయమనేసరికి చాలా ఇబ్బందిగా అనిపించేది. మళ్ళీ అందరూ నువ్వు ఎందుకు ఇంత లేజీగా పడుకున్నావు అంటే ఇంకా కొంచెం నా ప్రైడ్ కూడా హర్ట్ అయ్యేది అనమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా కానీ సరే కష్టపడి 5:30కైనా లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత
3: అవుతాయి. అదే విధంగా ఈ సుప్రభాతం ఓంకారం చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో లాభాలున్నాయి.
2: ఈ విషయంలో

0: అయ్యేదన్నమాట. అంటే చాలా బాధగా ఉండేది. అయినా గానీ సరే కష్టపడి 5:30 లేచి సుప్రభాతంకి వెళ్ళి అటెండ్ అయ్యేవాడిని. కానీ కొన్ని రోజుల తర్వాత నా రూమ్మేట్స్ అందరూ వెళ్లడం చూసి 5 లేచి అంత యాక్టివ్ గా వెళ్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కాబట్టి నేను దాని ఒక టాస్క్ లో దాని ఒక నీళ్ళ తీసుకుని రోజు 5 లేయడం ప్రారంభించాను. ఆ తర్వాత అది క్రమక్రమంగా అలవాటైపోయి ఇప్పుడు నేను వద్దనుకున్నా 5 లేయడం మానలేను. 12 పడుకున్నా 1 పడుకున్నా 5 మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత సుప్రభాతం కూడా వెళ్ళగలుగుతున్నాను, చాంట్ చేయగలుగుతున్నాను. నా 3వ సంవత్సరం వచ్చేసరికి నేను సుప్రభాతం మైక్ లో చాంట్ చేసే అవకాశం నాకు స్వామి ఇచ్చారు. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను అంతే, నేను తర్వాత అన్ని అలా జరిగిపోయాయంతే. దానికి నాకు బిగ్గెస్ట్ అసెట్ లాగా అంటే ఒక నా యొక్క శక్తిలా దాన్ని భావిస్తాను నేను. ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది నా జీవితంలో అది.
1: తప్పకుండా.
2: సుప్రభాతం విషయం స్వామి ఏదో చెప్పారు కదా, ఒక ఎక్స్పీరియన్స్,
1: చాలా బ్యూటిఫుల్ థింగ్ చెప్పారు. ఇది ఒక వన్ ఆఫ్ ద సీనియర్ బ్రదర్స్ కి జరిగింది అనమాట. అప్పట్లో డైనింగ్ హాల్ 8వ తరగతి నుంచి పీజీ పిహెచ్డి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకే హాస్టల్లో ఉండేవారు. ఇప్పుడు మనం ఉంటున్న హాస్టల్లో మరి అంతమందికి సుప్రభాతానికి లేపడం, వాళ్ళు సుప్రభాతం చేయడం చాలా టీడియస్ వర్క్. మనం ఆలోచిస్తేనే 800 మంది ఎలా లేస్తారా అనుకుంటాం. అప్పట్లో యాక్చువల్ గా అందరూ చేసేవారు కాదంట సుప్రభాతం. చేయకపోతే రూమ్ లీడర్స్ అందరికి స్వామి అప్పట్లో చాలా ఫ్రీక్వెంట్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు. సో గైడ్ లైన్స్ అనమాట, ఎవరు ఏం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ డైరెక్షన్స్ అన్ని స్వామి ఇచ్చేవారు. అలా కొన్నాళ్ళ తర్వాత స్వామి సడన్ గా ఈ బ్రదర్ రూమ్ వచ్చేసరికి మానేశారంట ఇవ్వటం. మానేస్తే సార్ కి చాలా, స్టూడెంట్స్ అందరూ చాలా గాబరా పడ్డారు. ఏంటి స్వామి మాతో మాట్లాడటం లేదని దే ఆస్ట్ స్వామి. లైన్ లో ఉంటే స్వామి దర్శన లైన్ లో వచ్చినప్పుడు అన్నారంట, మీకు అన్ని చెప్పేశాను కదా, మీకు అన్ని తెలుసు కదా, ఇంకా నేను మీతో మాట్లాడవలసిన అవసరం లేదు అంటే, స్వామి లేదు స్వామి మీరు మాట్లాడాలి స్వామి మాట్లాడాలి స్వామి అని మళ్ళీ ప్రార్థిస్తున్నారు. లేదు మీకు అన్ని చెప్పేశాను నేను ఆల్రెడీ, మీకు అన్ని తెలుసు, అది జస్ట్ చూసుకోండి చాలని స్వామి వెళ్ళిపోతుంటే సడన్ గా ఈ బ్రదర్ లేచి, స్వామి బాయ్స్ కి డౌట్స్ ఉన్నాయి స్వామి, అందుకే మీకు మీ ఇంటర్వ్యూ కావాలి స్వామి అంటే, డౌట్సా అని స్వామి సడన్ గా ఇలా వెనక్కి తిరిగి అయితే రేపు రండి అన్నారంట. అంటే డౌట్ అనేసరికి అది మన డౌట్ లో మన మైండ్ లో ఏమాత్రం డౌట్ లేకుండా దాన్ని క్లియర్ చేయడమే స్వామి బాధ్యత అనమాట. అలా టేకప్ చేసి తర్వాత రోజు బాయ్స్ రెడీ అవ్వడానికి ఇంటర్వ్యూకి రెడీ అవుతున్నారు. కానీ మనసులో వాళ్ళకి ఒక సందిగ్ధం ఉందనమాట, అదేంటి మనం స్వామిని డౌట్స్ అడుగుతా ఉన్నాము, మనకి యాక్చువల్ గా డౌట్స్ ఏం లేవు, ఉత్తుకే స్వామితో టైం స్పెండ్ చేద్దామని మనం ఇలాగ అడిగేశాము, ఇప్పుడు ఏమిడుతాం ఏమిడుతామని ఒక మైండ్ లో ఒక సంశయం ఉంది. సరే స్వామి దర్శనానికి వచ్చేసారు, వీళ్ళందరికీ కొంచెం బెంగ మొదలైంది. స్వామి అందరినీ లోపలికి వెళ్ళమన్నారు, ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్లారు. అందరూ వెళ్లిన తర్వాత లాస్ట్ లో స్వామి వెళ్తారు కదా, స్వామి వెళ్లి తలుపు గెళ్ళం పెట్టి ఇలా మధ్యలోంచి నడుస్తూ, ఎవరికి రా క్వశ్చన్స్ అని అడిగారంట. క్వశ్చన్స్ అని అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరికి క్వశ్చన్స్ లేవు, ఎవరికి డౌట్స్ లేవు, ఏం చెప్తారు మరి అంటే సడన్ గా ఎవరికి అని అడుగుతున్నారు స్వామి. ఈజ్ వెయిటింగ్, కూర్చోవటం లేదు వెళ్లి స్వామి. అప్పుడు సడన్ గా ఒక బ్రదర్, ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, చేయలేపి స్వామి నాకు ఒక క్వశ్చన్, గుడ్ అని చెప్పి స్వామి వెళ్లి అప్పుడు కూర్చున్నారంట. కూర్చొని ఏంటో నీ డౌట్ అని, స్వామి చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. అంటే అదా అని స్వామి స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. స్వామి ఏం చెప్పారంటే, ఇది చాలా వినటానికి చాలా హిలేరియస్ గా ఫన్నీగా ఉంటుంది, కానీ ఎంత సింపుల్ గా స్వామి అర్థమయ్యేటట్టు చెప్తారో మనకు తెలుస్తుంది. స్వామి ఇలా 2 చూపించి, అంటే మనం టాయిలెట్కి వెళ్తాం కదా అలాగా, అరే మీరు పొద్దున్న దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అని అడిగారంట. అడిగితే అందరూ ఒకరినొకరు చూసుకొని ముసుముసిన వాళ్ళు నవ్వుతున్నారు అనుకోని. అంటే స్వామి చెప్పండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, మార్నింగ్ మీరు దీనికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, స్వామి కడుపంతా చెడిపోతుంది స్వామి, అనారోగ్యం వస్తుంది, బాడీ అంతా అన్హెల్దీగా ఉంటుంది అంటే, మరి అదేరా బాడీకి అది ఎంత అవసరమో మీరు టాయిలెట్కి వెళ్ళటము, మైండ్కి మైండ్ లో ఉన్నది ఫ్లష్ అవుట్ చేయడానికి సుప్రభాతం అంత అవసరము. మీరు సుప్రభాతం చెప్తే ఉన్న చెత్త అంతా దాంట్లోంచి పోతుంది, మైండ్ క్లియర్ గా ఉన్నప్పుడు మొత్తం డే అంతా మీరు ప్రశాంతంగా మీరు కొత్త ఐడియాస్తో మంచి భావాలతో మీరు ఆ రోజును గడపడానికి మీకు ఉపయోగపడుతుంది అని. అంటే ప్రాక్టికల్ గా స్వామి చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతుంది, ఇది దిస్ జస్ట్ నాట్ థియరీ. అందుకే స్వామి అంత పర్ఫెక్ట్ గురు మనకి. మరి
3: సుప్రభాతం వల్ల కేవలం ఆధ్యాత్మిక బెనిఫిట్స్ మాత్రమే కాకుండా నాకు ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి.

0: వేపుసాయి.
1: నాకు చిన్నప్పటి నుండే శ్వాస రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో నేను సుప్రభాతం చాంట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఓంకార పఠనం నాకు ఒక ప్రాణాయామంలా తయారైంది. పొద్దున్న లేవగానే శ్వాస అంత సజావుగా ఉండేది కాదు, కానీ వెళ్లి ఓంకార పఠనం చేయగానే రోజంతా ఏ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఉండేవి కాదు. నేను ఓకే ఇది దీనివల్ల రాకపోవచ్చు, వేరే దాని వల్ల రావచ్చు అని అనుకునేవాడిని. కానీ కొన్ని రోజులు సుప్రభాతం మానేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా ఇది సుప్రభాతం వల్లనే వస్తుంది. నేను ఆ వ్యత్యాసాన్ని
0: అంటే ప్రాక్టికల్ గా ట్రై చేశాను,
1: ఎక్స్పెరిమెంట్ లాగా నేను ట్రై చేశాను. దాని తర్వాత నాకు వ్యత్యాసం తెలిసింది. సో నాకు దీనివల్ల ఒక సుప్రభాతం ఆధ్యాత్మికంగానే నీకు బెనిఫిట్స్ ఇచ్చిన హెల్త్ రిలేటెడ్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అని నేను చెప్పదలుచుకున్నాను.
0: చాలా బాగుంది. అయితే మనం ఇన్ని వింటున్నాము, ఒక సీనియర్ బ్రదర్ ఎవరైతే 1988 to 1990 MBA ఓన్లీ 2 ఇయర్స్ భార్గవ్ ఇలాగే ఓన్లీ 2 ఇయర్స్ తను చదువుకుని ఇప్పుడు కరెంట్లీ తను US లో ఉంటున్నాడు అనమాట. అసలు ఏ రిట్రీట్ కి వెళ్ళినా తను ఈ హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడకుండా ఉండలేడంట. ఈ దినచర్య, ఈ షెడ్యూల్ స్వామి ఏదైతే ఫిక్స్ చేశారో అది ఫాలో అవడం వల్ల ఎలాగా తనకి ఉపయోగపడిందో తన మాటల్లో ఒకసారి విందాము. అప్పుడు మనకి దాని ఎఫెక్ట్, ఆ తర్వాత దస్తగిరి ఇంకొంచెం కంటిన్యూ చేస్తాడు.
2: హాస్టల్ గురించి చెప్పాలి. స్టూడెంట్ గా ఒక మౌల్ కావాలి అంటే స్వామికి ఈ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారండి. హాస్టల్లో మీరు లైఫ్ చూసుకుంటే స్టూడెంట్ది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వాడికి వేరే ఆలోచన లేకుండా వర్క్ ఉంటుంది. అది ఎంత టైట్ గా ప్యాక్ చేశారంటే వేరే ఆలోచిద్దామన్నా సరే మీకు అవకాశం ఉండదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, నేను రూమ్ లీడర్ గా ఉన్నాను అనమాట. రూమ్ లీడర్ గా ఉన్నప్పుడు అనుభవించిన ఎక్స్పీరియన్స్లు కొంచెం చెప్తాను. ఇక్కడ పత్తిలో హాస్టల్లో ఎలా ఉండేదంటే ఒక డామ్ ఉండేది. ఆ డామ్ లో 10 మంది 12 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఆ 12 మంది స్టూడెంట్స్ కి ఒక రూమ్ లీడర్ ఉండేవాడు. ఆ రూమ్ లీడర్ కాకుండా ఒక మెంటర్ అంటూ ఒక PhD స్కాలర్ ఉండేవాడు. ఈ సెటప్ ఆలోచించండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్ లీడర్స్ ఆర్ MBA స్టూడెంట్స్. MBA స్టూడెంట్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, కొంతమంది నాన్ MBAs కూడా ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడం కోసం మళ్ళీ అక్కడ పెట్టారు. రూమ్ లీడర్ పని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే ఉదయాన్నే సుప్రభాతం అందరికి తీసుకెళ్లాలి. ఒక్కడంటే ఒకటి సుప్రభాతం అంటే ఇంట్రెస్ట్ ఉండదు, శుభ్రంగా పడుకుందాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ కోప్పడకుండా ప్రేమతో వాళ్ళనంతా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకెళ్లాలి. అది హెర్క్యులియన్ టాస్క్. మా రూమ్లో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఎలా జరిగింది అని. సుప్రభాతం ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ఆ టైంలో అసలు టేప్ రికార్డర్స్ హాస్టల్లో వాడకూడదు, అదొక రూల్. చాలా డిఫికల్ట్ ఇంప్లిమెంట్ అనమాట. అది స్వామి అన్నట్టు ఇది ఇంటర్నల్ సోర్స్, బై ఫోర్స్ మనం చేయకూడదు. మాకు స్వామి చెప్పేవాళ్ళు, MBA మాకు ఇంటర్వ్యూస్ ఉండేవి కదా, ఇవి చెప్పారు. సో ఇవి చెప్పినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది ఎలా ఉందంటే అక్కడ థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ రెండు. అండ్ లీడర్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందంటే ఇవన్నీ చేయాలి. మీరు ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, యూ కెన్ డూ ఇట్ బై ఫోర్స్. హైరార్కీలో మీరు హైయర్ పొజిషన్లో ఉంటారు, మీరు చెప్తే చచ్చినట్టు వాళ్ళు చేయాలి, లేదు అంటే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ అంత సీన్ లేదు మనకి. మనం లీడర్ అయినా సరే వీళ్ళందరినీ మార్పు చేయాలి. సో సుప్రభాతంకి మా దాంట్లో ఏమైందంటే, మొదట్లో మా వార్డెన్ చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రూమ్ లో ఎవరు పడుకుండకూడదు సుప్రభాతం టైంలో, అందరు బయటికి రావాలి. ఎట్లా అవుతుంది సార్, మనం లేపడం రావడం కష్టం, ఇంకో వాళ్ళు బ్రష్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే అక్కడ కూర్చుని దుప్పటి కప్పుకుని పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అయితే వాడిని అడిగి ఏం చేయాలంటే, మీరు తలుపు తాళం వేసేయండి, అందరిని బయట పంపించి తాళం వేసేయండి, దెన్ ఎవ్రీవన్ హ్యాస్ టు బి దేర్. నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట, బట్ రూల్ ఈజ్ రూల్. సో నేను అందరికి చెప్పాను అనమాట, నేను ఇట్లా రూమ్కి తాళం వేసేస్తాను, ఫస్ట్ బెల్ అవుతుంది కదా, ఆ టైం తర్వాత మనకి 10 మినిట్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఫస్ట్ బెల్ కల్లా అందరు బయటకు వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చేసేయండి, 10 మినిట్స్లో మీరు మీ సామాన్ లోపల పెట్టేసి వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాలేదు, కొంతమంది మిగిలిపోయేవాళ్ళు. సో నేను అనుకున్న ఇలా అయితే లాభం లేదని చెప్పి, రూమ్ లో 12 మంది ఉన్నాను, 12 మంది రోజుకు ఒకళ్ళు చొప్పున ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, లాక్ చేసేది. నేను చేయను, మీరే చేయాలి, అది మీ బాధరేషన్. సో ఎవరిదైతే రెస్పాన్సిబిలిటీ వస్తుందో వాడు మాత్రం వాడు లేవడం మాత్రమే కాకుండా వాడు అందరికంటే ముందర లేచి అందరిని లేపాలి. లేపి హీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు గో అవుట్ బిఫోర్ ద ఫస్ట్ బెల్, బ్రష్ చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చి సామాన్లు పెట్టేసి వెళ్ళాలి. దీంతో ఫస్ట్ ఒక 1.5 మంత్స్ 2 మంత్స్ పాటు సక్సెస్ఫుల్ కాలేదు, ఇబ్బందులు వచ్చాయి. కానీ నేను ముందర లేచి పాప అందరిని లేపి వాడికి హెల్ప్ చేసేవాడిని. బట్ ప్రతి ఒక్క టర్న్ వచ్చేసరికి 12 రోజులకి ఒకసారి వాళ్ళ టర్న్ వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఎంత డిఫికల్ట్ ఎంత కంపల్సరీ అని. 2 మంత్స్ తర్వాత అసలు ఎవరు ఏమి చెప్పక్కర్లేదండి, ఎవరు మనని వాళ్ళే చెల్లిపోతున్నారు. సో ఒకరోజు కొంచెం యంగ్ స్టూడెంట్ అనమాట, ఫస్ట్ బీకామ్ స్టూడెంట్ బయట నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, బ్రదర్ ఐ రియలైజ్ సో మచ్ ఫ్రమ్ యూ, ఐ హావ్ సీన్ అదర్ రూమ్స్ వేర్ పీపుల్ మేక్ సో మచ్ ఆఫ్ నాయిస్, రూమ్ లీడర్స్ అరుపులకి ఎక్కడ పెట్టి లైట్లన్నీ వేసేసి ఫుల్ సౌండ్ పెట్టేసి అందరినీ లేపి బయట పంపించేస్తున్నారు. మన రూమ్ లో అసలు లైట్లు కూడా నేను అసలు లైట్ సుప్రభాతం ముందర లైట్లు కూడా వేసేవాడిని కాదండి, ఎందుకంటే పడుకున్నప్పుడు మన లైట్ వేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఇంకోటి మనం లేచినప్పుడు ఏ మూడ్తో లేస్తామో రోజంతా అలానే ఉంటుంది. దాని మేక్ షూర్ దట్ ఎవరీవన్ గెట్స్ అప్ ఇన్ ఏ రైట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. సో 2 మంత్స్ తర్వాత అసలు ఎవరిని లేపాల్సిన అవసరం రాలేదు. అదొకటి. నాకు తర్వాత మేము ఒక రిట్రీట్ లో అలుమ్నైని అడిగారు అనమాట మాట్లాడండి. సో మేము ఏం మాట్లాడాలనుకుని స్వామి మమ్మల్ని ఏ విధంగా పెంచారు, సిస్టమ్ ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఇఫ్ యువర్ ప్రాసెస్, నేను నమ్మేది ఏంటంటే ప్రాసెస్ కానీ సరిగ్గా ఉన్నది అంటే ఎండ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. సో మమ్మల్ని స్వామి ఏ విధంగా పెంచారు అని చెప్పి అది చెప్తున్నప్పుడు ఇవన్నీ అనిపించింది అనమాట. అవును కదా, అసలు చేస్తున్నప్పుడు మాకు తెలియలేదు కానీ ఒకరోజు కూర్చొని దాన్ని రికలెక్ట్ చేస్తుంటే అట్లా చేశారు. కలిసి భోజనం చేయడం, కలిసి రోజు ఈవినింగ్ ప్రేయర్స్ కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఆ టైంలో మా సీనియర్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసేవాళ్ళు, మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జూనియర్స్ తో కూర్చొని మాట్లాడేవాళ్ళం. 8th క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అన్నదమ్ముల కలిసి ఉన్నామండి, ఏ రోజు ఎవరితో గొడవలు రాలేదు. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది 8th క్లాస్ నుంచి పిహెచ్డి స్కాలర్ వరకు చూసుకుంటే. సొసైటీలోకి మీరు వెళ్ళిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటే యూ నీడ్ టు డీల్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వేరియస్ మెచ్యూరిటీస్. ఎలా చేస్తాం అని మాకు తెలియకుండానే మాకు నేర్పించి మమ్మల్ని ప్రోడక్ట్ లా తయారు చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ గా బయటకు పంపించింది ఈ సిస్టమేనండి, భగవంతుడు క్రియేట్ చేసిన సిస్టమే. అది హాస్టల్.
0: మరి ఇంత సీనియర్ బ్రదర్ ఇంత అనుభవపూర్వకమైన ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారంటే దానికైనా నిదర్శనం మనకి ఇంకొకటి అక్కర్లేదు అనిపిస్తుంది. మరి దస్తగిరి, ఇంకా ఫర్దర్ మన షెడ్యూల్ గురించి చెప్పు.
3: ఈ ఆధ్యాత్మికతతో భాగంగా సుప్రభాతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినే ముందు మనం ప్రార్థన చేస్తాం, బ్రహ్మార్పణం చెప్తాం. ఎందుకంటే మనం తినే ప్రతి మన స్వామికి అర్పిస్తున్నాం, అంటే ఇది మనం తినే ఆహారం కూడా అమృతంగా మారుతుంది. అంత అంటే అంత మనం ఏది చేసినా ఏ పని చేసినా అన్న అంటే ఇది మనం స్వామికి అర్పిస్తున్నాం అంటే ఏదైనా సకాలంగా మంచిగా జరిగిపోతుంది. అదే విధంగా మళ్ళీ సాయంత్రం మనం రోజు మందిరికి వెళ్తాం. మందిరికి చాలా మంది మందిరికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, భజన చేస్తున్నాం, వచ్చేస్తారంటారు. కానీ మనం వెళ్ళి అక్కడ వేదము భజనలు వినడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధితో చేస్తాము. ఎందుకంటే ఫోకస్ స్వామి మీద పెట్టి మనం మనసులో స్వామిని తెలుసుకుంటూ నోటితో స్వామినామం పలుకుతూ లోపల మన స్వామిని చూడడం వల్ల మనకి మన తెలియని భావం, ఆ భావంలో మనకి ఇంకేమి గుర్తురావు, ఆల్ డిస్ట్రాక్షన్స్ విల్ గో అవుట్. దెన్ మనకి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. దీనివల్ల అది నాకు చాలా తెలిసింది. తర్వాత మళ్ళీ రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేస్తాం. అంటే మనం చేసిన ఈ రోజు చేసిన తప్పు ఒప్పులను మనం క్షమించమని స్వామిని కోరడమే కాకుండా మళ్ళీ ఈ తప్పులు చేయకుండా అని అడగడము, అదేవిధంగా రేపు ఇంకా మంచి బాటలో మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మనకి స్వామిని ప్రేయర్ చేస్తాం. ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉదయం నుంచి ఉదయం ప్రార్థనతో మొదలయ్యి రాత్రి ప్రార్థనతో ముగుస్తుంది. ఇంత పవిత్రంగా నేను ఇంత ముందు ఉన్నాను కానీ ఉన్నాము చేస్తున్నాం అనిపించదు కానీ ఇక్కడ ఇంత షెడ్యూల్ ఉంటుందని చెప్పారు నాకు ముందు. తర్వాత ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, చాలా కష్టపడాలి అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో జరిగిపోయి అది ఎక్కువ స్పిరిచువాలిటీకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల మన మనసు కూడా పక్కకి వెళ్లకుండా మంచి దారిలో ఉంటుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక పరంగా ఇది మాత్రం చాలా బాగుంది.
4: ఇప్పుడు అబ్బాయి దస్తగిరి చెప్పిన నైట్ ప్రయోజనం లో ఒక అనుభవం గుర్తొచ్చింది. చాలా మంది బృందావనలు ఉన్నారు కదా ఇక్కడ, బృందావనలో ఒక చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఒకసారి స్వామి ఇప్పుడు త్రయిలో స్వామి ఉండేవాడు, స్వామి వచ్చారు బృందావనకి వచ్చారు. అప్పుడు డీ ఫ్లోర్ లో అంటే ఏబిసిడి టాప్ ఫ్లోర్ లోని ఒక అబ్బాయి అంటే కారిడోర్ లో నడుస్తూ అటువైపు చూస్తే స్వామి రూమ్ లోని లైట్ కనిపించింది రాత్రి నైట్ ప్రేయర్. ఎప్పుడు నైట్ ప్రేయర్ జస్ట్ ముందో తర్వాత ఇంకా స్వామి ఇటు అటు పచ్చలు నడుస్తూ కనిపించారు స్వామి. ఏంటి స్వామి నడుస్తూ కనిపించారు అని కిందకు వచ్చి వార్డెన్ సార్ చెప్పాడంట. సార్ స్వామి స్వామి అక్కడ ట్రైలో నడుస్తా అంటే అప్పుడు మనకి కళ్యాణమండపం ఉండేది కాదు, స్వామి డైరెక్ట్ విండో కనిపించేది స్వామి ఉండే రూమ్. అయితే స్వామి ఇక్కడ కనిపిస్తున్నారు నడుస్తూ, సార్ ఏమిటో తెలియదు స్వామి పడుకోలేదు అన్నాడు. అయితే నెక్స్ట్ రోజు వార్డెన్ సార్ వెళ్ళి స్వామిని అడిగారు, ఏం స్వామి మీరు రాత్రి 10 గంటలకి మా పిల్లలు చూశారు నిజమా అన్నారు. అంటే స్వామి కోపంగా నిజమే ఇంకేంటి, నేను వెయిట్ చేస్తున్నాను వీళ్ళు వాళ్ళు ఆఫర్ చేయడం లేదు అన్నారు స్వామి. అంటే వార్డెన్ సార్కి అర్థం లేదు, ఏం స్వామి ఆఫర్ ఏంటంటే ఎవరు నైట్ ప్రేయర్ ప్రాపర్గా చేయడం లేదు. నైట్ ప్రేయర్ చేసినప్పుడు ఏంటి అంటే ఏంటి, నేను మనస వాచ కర్మణ నేను చేసిన ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ప్రేయర్ చేస్తామను అర్పిస్తే నేను రెడీగా వెయిట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి, మీరు నాకు ఇస్తే నేను తీసుకుంటాను మీరు ఫ్రీ అయిపోతారు. కానీ ఎవరు చేయడం లేదు అందుకు నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు అన్నారు. అంటే దీంట్లో అంత ముఖ్యమైన మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఒక ఇది మంచి సూక్తి ఏంటంటే మన రోజు చేసే పనులన్నీ మనం ఏం చేసినా తెలిసినా విహితం అహితం మన ఉంది కదా, మనకి తెలుసో తెలియక మనం చేసేది ఏవైనా అయినా మనం ఆ భావంతో స్వామికి అర్పిస్తే స్వామి అంతా తీసుకుంటారు మన దగ్గర నుంచి, మనం ఫ్రీ చేయిస్తారు. మళ్లీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సుప్రభాతం తోటి మళ్ళీ ఫ్రెష్ గా మనం మన ఆ రోజు కొనసాగించవచ్చు.
0: భార్గవ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మంది లిసనర్స్ కూడా ఈ డౌట్ రావచ్చు, పిల్లలు వచ్చింది చదువుకోవటానికి వీళ్ళందరూ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ మనం స్టడీ అవర్స్ గురించి దస్తగిరి చెప్పినప్పుడు చాలా బ్రీఫ్ కాలేజ్ లో చదువుకుంటారు రైట్, కానీ ఆ తర్వాత ఎక్కడ పుస్తకాలు ఓపెన్ చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, ఎలాగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు, ఈ డౌట్స్ అన్ని చాలా అందరికి కలుగుతాయి. దీనికి ఏం చెప్పగలం భార్గవ్? జస్ట్ 2 అవర్స్ ఆఫ్ స్టడీ అవర్స్ అది సరిపోతుందా మీకు చదువుకోవడానికి?
4: అంటే సాయంత్రం డిన్నర్ తర్వాత ఒక 8 to 10 అనుకోవచ్చు. 2 అవర్స్
0: 2 అవర్స్
4: కన్నా ఎక్కువ ఉండదు మనకి స్టడీ అవర్స్. మీరు ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు, మీరు చెప్పండి.
5: దీని గురించి చెప్పాలంటే నా ఇంతకుముందు కాలేజ్ లో మేము చదువుకునేవాళ్ళం, పొద్దున 6:30 నుంచి రాత్రి 7, 7:30, 8 గంటల వరకు చదువుకునేవాళ్ళం. కానీ టీచర్ చూసినంతసేపు ఏదో చదివేవాళ్ళం, అలా తిరగగానే కొంచెం మాట్లాడుకుని ఎప్పుడప్పుడు ఫ్రీ అయిపోదామా అని రోజంతా ఫ్రీగానే ఉంటున్నాం తెలియకుండా. అంటే ప్రతి క్షణం మాకు ఏదో ప్రెషర్ లా అనిపించేది. కానీ ఇక్కడ ఎన్నెన్నో యాక్టివిటీస్ ఒక తర్వాత షిఫ్ట్ ఆఫ్ వర్క్ షిఫ్ట్ ఆఫ్ వర్క్, అంటే ఒక వర్క్ తర్వాత ఇంకో వర్క్, ఇంకో వర్క్ తర్వాత ఇంకో వర్క్ అలా వచ్చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక వర్క్ కోసం మనం రెడీగా ఉండాలి అని అంటే ముందే దానికి ప్రిపరేషన్ చేసుకుని అయిపోగొట్టేయాలి దాన్ని, అని మన దొరికిన టైంలో మనకు దొరికిన టైంలో మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి అందరూ అన్ని పనులు ముగించుకొని అరే రేపు మనము ఏదైనా హోంవర్క్ చేయాల్సి వస్తుంది, రేపు మనకు టైం దొరకదు అని వాడికి తెలుసు, పొద్దున టైం దొరకదు. కాబట్టి ఆ 8 నుంచి 9 మాక్సిమం ఎంత వాడాలో అంతా వాడేస్తాడు ఫుల్ గా. కాబట్టి ఇటువంటి షెడ్యూల్ ఉండడం వల్ల అంత టైట్ గా ప్యాక్ అవడం వల్ల ఏ మినిట్ ని కూడా వేస్ట్ చేసే అవకాశం ఉండదన్నమాట. రోజంతా చదవడానికి కూర్చోబెడితే ఆ చాలా టైం ఉందిలే, ఆ చాలా టైం ఉందిలే, రాత్రి 12 వరకు చదువుకుందాం అని ఒక సెంటెన్స్ రోజంతా చదివిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాప్టర్ మొత్తం ఒక 1.5 అవర్ లో ముగించేసే కెపాసిటీ మైండ్ కు ఉందని తెలుసుకున్నాం అన్నమాట. సో ఆ విధంగా చాలా చేయొచ్చు.
6: యాక్చువల్ గా స్వామి ఒక కొటేషన్ చెప్పారు, చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్ అన్నారు. మనం రోజంతా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉండగా ఏ ఒక్క కార్యక్రమం మీద మనం ఎక్కువసేపు మనం దృష్టి సారించలేం. అలాగా తర్వాత ఉదయమంతా కాలేజీలో ఉంటాం, తద్వారా మనం 5 గంటలకి మందిరికి వెళ్లి భజనల్లో వేదంలో కూర్చుంటాం. ఆ భజనల్లో కూర్చున్నప్పుడు మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి చక్కగా ప్రశాంతం ఆ కామ్నెస్ వస్తుంది అన్నమాట. వెంటనే మనం భజన్స్ అయిపోగానే డిన్నర్ చేసి తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టడీ అవర్స్ 1 అవర్ లో మనం ఏం చదివినా బుర్రలో మొత్తం స్టోర్ అవుతుంది. సో ఇలా చదవటం వల్ల మనం ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం.
0: చాలా బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను భార్గవ్. నేను సెకండ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు వి ప్రవీణ్ అని నా రూమ్ లీడర్ ఉండేవారు. ఇప్పుడు కరెంట్లీ ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐ థింక్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు, చాలా సీనియర్ పోస్ట్ లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ 5 తను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడే చదువుకున్నాడు ప్రైమరీ స్కూల్ నుంచి, ఎప్పుడు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే ఆయనకు ఒంట్లో బాగోకపోయినా హాస్టల్ షెడ్యూల్ ని మిస్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. అండ్ హీఈస్ బీఎస్సీ గోల్డ్ మెడల్, ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అబ్బాయి. గేట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అన్నకి. అంటే ఇలాగా ఎంతో మంది ఎగ్జాంపుల్స్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లోనే వాళ్ళు అన్ని చేసుకోవడం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బూన్ దట్ స్వామి హ్యాస్ గివెన్.
3: ఇలా ఆధ్యాత్మికంగా తర్వాత చదువుతో పాటు ఇంకా మనం శారీరకంగా కూడా బలంగా ఉండాలి, ఎందుకంటే మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేం.
0: కరెక్ట్.
3: కాబట్టి అలా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనం వివిధ చాలా కార్యక్రమాలు ఇక్కడ మనం చేస్తాం. మన దినచర్యలు చాలా ఉన్నాయి, వాటిల్లో మనం మార్నింగ్ సుప్రభాతం అయిపోయిన తర్వాత యోగా ఉంటుంది, వ్యాయామం ఉంటుంది, జాగింగ్ ఉంటుంది. దీనివల్ల మన శరీరం ఫిట్నెస్ గా ఉండడమే కాకుండా మన బ్రెయిన్ కూడా మంచిగా ఉంటుంది,
0: యాక్టివేట్
3: అవుతుంది మార్నింగ్. ఎందుకంటే చాలా మంది సుప్రభాతం అయిపోయిన తర్వాత నిద్రపోతే చాలా బాగుంటుంది అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను, ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత పడుకున్నాను, తర్వాత ఏమైంది, రోజు పడుకుంటే మనం ఏం చేయట్లేదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ లో ఉండేవాను. తర్వాత జాగింగ్ కి వెళ్లి వచ్చాను, వెళ్లి వచ్చిన తర్వాత వెళ్ళి ఇక్కడ చలిగా ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు చెమట వస్తుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ వస్తే నిద్ర అనే ఆలోచన లేదు, తర్వాత ఏం చేద్దాం, తర్వాత ఏం చేద్దాం, తర్వాత షెడ్యూల్ ఏంటి, అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి నేను కూడా ఇది తెలుసుకున్న తర్వాత రోజు జాగింగ్ కి వెళ్తున్నాను. ఇలా శారీరకంగా కూడా చాలా ఉపయోగపడుతుంది యోగా, ముఖ్యంగా చాలా బాగుంటుంది. తర్వాత ఆటలు, ఆటలు కూడా అన్ని ఆటలు, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ అన్ని జరగడమే కాకుండా వీటిలో మధ్య మధ్యలో కాంపిటీషన్స్ కూడా పెడుతుంటారు. ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల ఏంటంటే విద్య తన స్టూడెంట్ ఎలా పాల్గొనాలి, పాల్గొన వల్ల ఏమొస్తుంది, కనీసం ఆ ధైర్యం వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్, నేను చేయగలను, గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తే చాలు, గెలవడం అది తర్వాత. అందుకని అలా చాలా వాటిలో పార్టిసిపేట్ చేశాను. నాకు ఫస్ట్ షటిల్ లో పార్టిసిపేట్ చేశాను. నాకు ఇక్కడికి వచ్చిన వరకు నేను ఆటలు పెద్దగా ఆడేవాని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్స్ కంపల్సరీ గేమ్స్ అన్నారు. కంపల్సరీ గేమ్స్ మనం వెళ్తాం, ఏం ఆడతాం, మనకి ఏం రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు, సరే అని చెప్పి సరే ఆ రోజు వచ్చాము. షటిల్ ఇంకా బ్యాట్ కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని అడిగి తీసుకున్నాను, ఆడాము. ఆడిన తర్వాత రెండు రోజుల్లో మీకు ఇంటర్ కాంపిటీషన్స్ ఉన్నాయి, కావాలంటే ఎవరైనా పేర్లు ఇవ్వండి అన్నారు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం ఎలా ఉంటుందని వెళ్ళి పేరు ఇచ్చాను. తర్వాత ఆడాను, ఆడుతుంటే ఆడాను, వెంటనే చాలా తొందరగా అయిపోయింది గేమ్, వెంటనే అయిపోయింది. నాకు అసలు రూల్స్ కూడా సరిగ్గా తెలియదు అనమాట, కానీ ఏదో పార్టిసిపేట్ చేద్దాం ఏదో తెలుసుకో, తర్వాత అర్థమైంది ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకుంటే ఏదైనా చేయగలము, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఈసారి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు అని తెలుసుకున్నాను. మిగతా గేమ్స్ అంట ఇలా జరగడం వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఈ గేమ్స్ వద్దు ఇలా ఉంది అని కాకుండా రోజు మందిరికి వెళ్లకుండా రోజు చదవడం కాకుండా వీటి ఇవి కూడా కలపడం వల్ల మన మైండ్ కూడా అన్ని విధాలుగా త్రికోణాలుగా మంచిగా తయారవుతుంది.
0: చాలా బాగుంది సగిరి. అయితే నెక్స్ట్ ఇవన్నీ విన్నాము, మనం హాస్టల్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు ఎవరైనా ఇప్పటిదాకా మనం హ్యాపీ బర్త్డే అంటున్నాం హాస్టల్ కి, 1980 స్వామి హాస్టల్ స్టార్ట్ చేశారు, దాని గురించి మణికంట నువ్వేమైనా చెప్తావా?
7: తప్పకుండా సార్. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చూస్తూనే ఉంటాం, చాలా మంది విద్యార్థులు ఈ మహోన్నతమైన సంస్థలో వారు చదువు పూర్తయిన తర్వాత వివిధ రంగాల్లో రాణించడం, వారి వినయ విధేయతలతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది నన్ను అడిగితే ఒక తల్లి కోరిక వలన అని నేను చెప్తాను. అందుకే అంటారండి, ఒక తల్లి ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించగలదు అని. సుమారు 1950 స్వామికి 25 వయసులో ఉన్నప్పుడు భక్తజనావలితో స్వామి ఇలా అన్నారు, పుట్టపర్తిలో ఒక విశ్వవిద్యాలయం రాబోతుంది అని. అది విన్నా చూసిన భక్తులందరూ ఏమనుకున్నారంటే స్వామికి విశ్వవిద్యాలయం అంటే అర్థం తెలియదు అనుకున్నారు. కానీ జూలై 22, 1968 అనంతపురంలో స్వామి మహిళా కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం తిరగకుండానే జూన్ 9, 1969 బాలుర కోసం ఒక కళాశాలను బెంగళూరులో ప్రారంభించారు. ఇది చూసిన భక్తులు అనుకున్నారు బహుశా బెంగళూరు ఒక పట్టణం, అనంతపురం ఒక టౌన్ కావడంతో స్వామి ఓపెన్ చేశారు, గాని పుట్టపర్తి అనే మారుమూల ప్రాంతంలో ఓపెన్ అవడం అసంభవం అని భావించారు. కానీ 1979 స్వామి పుట్టపర్తిలో ఒక కాలేజ్ ఓపెన్ చేశారు. కాలేజ్ అయితే ఈశ్వరమ్మ స్కూల్ ప్రస్తుతం ఈశ్వరమ్మ స్కూల్ ఉంది కదా, అది 1975 ఓపెన్ అయింది. అండ్ సెకండ్ ఫ్లోర్ లో కాలేజ్ అయితే జరిగేది. కానీ అప్పుడు అనుకున్నారు ఎన్ని రోజులు జరుగుతుంది, జరగదు, కుదరదు అనుకున్నారు. కానీ ఒక సంవత్సరం ముందనే స్వామి హాస్టల్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, ప్రశాంత్ హాస్టల్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన చేశారు. తర్వాత 1981లో మన యూనివర్సిటీ అనే ట్యాగ్ మన
0: స్టేటస్ యూనివర్సిటీ
7: యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. ఇలా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది.
0: అలాగే ఇది అప్పటికే 1980లోనే మన హాస్టల్ కూడా నిర్మించడం కూడా పూర్తయింది కదా.
7: 1980లో హాస్టల్ నిర్మించడం పూర్తయింది, కానీ December 25 వరకు స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో రావడానికి అనుమతి ఇవ్వలేదు. నవంబర్ లో పూర్తయినా డిసెంబర్ వరకు స్వామి అనుమతి ఇవ్వలేదు.
0: అదేంటి ఎలాగా అంటే 19 నవంబర్ యాక్చువల్ గా ఇనాగ్రేషన్ అనేది జరగాలి, జరిగింది, మరి December 25 వరకు గ్యాప్ ఎందుకు ఇచ్చారు స్వామి?
7: బహుశా నా ఉద్దేశంలో అయితే అదే రోజున యేసుక్రీస్తు జన్మించారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ఉన్న సహజ భావాలు విద్యార్థులు అలవర్చుకోవాలని, ఆ ప్రేమ దయ కరుణ విద్యార్థుల్లో అలవర్చుకోవాలని స్వామి అదే రోజున 25 డిసెంబర్ 1980 స్వామి స్టూడెంట్స్ ని హాస్టల్లో ప్రవేశించడానికి అనుమతిచ్చారు. పుట్టపర్తి అప్పుడులో రాయి రప్పలతో నిండుండేది, జనసంచారం చాలా తక్కువగా ఉండేది, కానీ స్వామి ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా చేశారు. ఇంత చేసిన స్వామికి మనం ఎలా రుణపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ స్వామి ఎప్పుడు అంటుండేవారు, భుక్తి కోసం భక్తితో చదువుతారు కానీ ముక్తి అనే భుక్తి కోసం నన్ను ఎవరు అడగనే అడగరు అని. దీనికోసం మన కాలేజీలో ప్రపంచిక పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఇమిడి చేశారు. ఇంత స్వామి మనకి ఎప్పుడు ఏదో అంటే ఖాళీగా అయితే మనం ఉంచను, ఏదో ఒక పని అలా ఇస్తానే ఉండాలి, ఎందుకంటే ఖాళీ మెదడు చెడు ఆలోచనలకి దారి తీయొచ్చు కాబట్టి.
8: మణికంఠ, ఇంత చేసిన స్వామికి కృతజ్ఞతగా మనం ఏమి చేయగలము?
7: మనం స్వామి కోసం పెద్ద పెద్ద పనులు చేయవలసిన లేదు. హాస్టల్ నియమాలను క్రమం తప్పకుండా పాటిస్తే అదే చాలు, అదే సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది, మన ప్రవర్తనతో సమాజంలో మార్పు కూడా తీసుకొస్తుంది.
0: భార్గవ్,
4: ఒక ఇదే ఈ విషయం ఇప్పుడు మణికంఠ చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఇంకో అనుభవం గుర్తొచ్చింది. మన నాకు 2 ఇయర్స్ జూనియర్, ఇక్కడ MBA చదువుకుని వెళ్ళాడు. మొన్న నాతో వాడి ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ ఉండేవాడు. వాడు ఏం చెప్పాడంటే ముంబైలో పనిచేస్తున్నాడు, ముంబైలో మల్టీనేషనల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అక్కడ వాడు అంటే మీరు మనం చెప్పాం కదా ఇన్ని హాస్టల్ షెడ్యూల్ అని, ఒక్క అంటే స్వామి చెప్తారు ఏదో ఒక్కటి తీసుకుందాన్ని ఫాలో అవ్వండి, దానివల్ల మీరే చూడండి ఎంతలాగా మార్పు వస్తుందో. సో ఆయన ఒక్కటే తీసుకున్నాడు, మన బ్రహ్మార్పణం, అంటే భోజనం చేసే ముందు ప్రేయర్ చేయాలి అని. అయితే ఆయన వాళ్ళ ఆఫీస్ లోని లంచ్ టైం అయ్యేసరికి అందరూ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ లాగా దాని దగ్గరికి వచ్చి అందరూ కలిసి కూర్చొని తినేవారు. అయితే తక్కిన వాళ్ళందరూ ఏం లేదు, ఓపెన్ చేయడం, టిఫిన్ డబ్బా ఏదో తీసుకోవడం, తినడం. ఈయనంటే సిన్సియర్ గా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, బ్రహ్మార్పణం చెప్పడం, లోపల తర్వాత స్టార్ట్ చేయడం. ఇది తక్కిన వాళ్ళందరూ గమనించాడు, వాళ్ళ బాస్ గమనించాడు, తక్కిన ఇతర కొలీగ్స్ అందరు గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అంటే మనం ఇప్పుడు నువ్వు చెప్పావు కదా దశగా చెప్పాడు, మనకి ఇది అన్నపూర్ణదేవి, స్వామి మనకిచ్చారు,
0: స్వామి
4: ప్రసాదం చేసుకుని అర్పించి మనం తింటున్నాం అని భావంతో నేను చేస్తున్నానంటే వాళ్ళు నవ్వారు. ఇదేంటి, ఇది మనం డబ్బు సంపాదిస్తున్నాం, మనం కొనుక్కుంటున్నాం, మనం తింటున్నాం, మళ్ళీ ఆ దేవుడు ఇది ఏమిటి అని వాళ్ళకి అర్థం లేదు. కానీ ఈయన మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు ఆ ప్రేయర్ మాత్రం మర్చిపోకుండా చేసేవాడు. అయితే ముందర కొన్ని రోజులు కొంత ఓకే వాడు చేసుకుంటున్నాడు లే చేసుకున్నా అనుకునేవారు. ఒక ఆయన చెప్పాడు ఏంటంటే 4-5 మంత్స్ అయిన తర్వాత, ఒక అరౌండ్ 5-6 మంత్స్ తర్వాత ఎలాగ అక్కడ సందేశం ఎలా మారిపోయిందంటే, అందరూ కూర్చుని లంచ్ చేయడానికి రెడీ అయినా కూడా సిద్ధార్థ్ వచ్చి కూర్చుని ప్రేయర్ చేస్తారు, తర్వాత అందరు తినాలి. అది ఎలా అయిపోయిందంటే, అంటే ఇది కాదు, ఈ ధర్మం ఆ ధర్మం కాదు, అందరూ ఏదో ప్రేయర్ చేసుకోవాలి, మన ప్రేయర్ మనం ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, మనం కూడా ప్రేయర్ చేసుకుందామని ఆయన చెప్పడం ఏంటంటే, దాని తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఆయన ఆ కంపెనీ మారి ఇంకో కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ ఇంకో కంపెనీ నుంచి ఫోన్ చేసి, ఎప్పుడైనా లంచ్ టైం అయినా నాకు తెలియదు ఏం ప్రేయర్ చేసేవాడు, కానీ నేను కూడా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని తర్వాతే భోజనం చేస్తానని. అంటే స్వామి చెప్పిన ఒక చిన్న విషయం మనం పాటిస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో. స్వామి చెప్తారు కదా మీరు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పింది మీరు సిన్సియర్ గా పాటించండి, బయటికి వెళ్ళిందా కూడా చేయండి,
0: ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు దాన్ని ఎమ్యులేట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది,
4: చూస్తారు వాళ్ళు. అంటే అంటే ఇప్పుడు మన బయట ప్రపంచంలో అందరూ దాంట్లోనే ఒక బెనిఫిట్ లేకపోతే ఎవరు దాన్ని పాటించారు, వాళ్ళు చూసారు ఏదో ఇలా బోధించి ఇలా చేస్తే మనకి ప్రశాంతంగా ఉంది అని తెలుసుకుని వాళ్ళు అది చేశారు.
0: మరి మణికంఠ,
9: ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. శివశంకర్ సాయి సార్ 2 రోజుల క్రితం నాకు చెప్తున్నారు,
7: ఒక విద్య స్వామి ఎప్పుడు అంటుండేవాడంట శివశంకర్ సరిదార్తో, విద్యార్థులు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఋషుల కింద మారిపోయి బయటకు వెళ్ళడానికి కాదు, మనం ఒక విత్తనం నాటుతున్నాం వాళ్ళలో, అది ఎప్పుడైనా మొలకెత్తవచ్చు, ఇన్స్టంటేనియస్ కావచ్చు, కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు. స్వామి అంటుండేవారు, ఇతనేమో విన్నారు కానీ మర్చిపోయారు. కానీ ఏమైందంటే ఒక ఒక ఒక ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్ ఎప్పుడు చాలా అల్లరి పనులు చేసేవాడంటే హాస్టల్ రూల్స్ అన్ని అతిక్రమించి అన్ని అలా చేసేవాడు. టీచర్స్ అందరూ ఏమనుకున్నారంటే ఓ ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడు కాలేజ్ నుండి, చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తున్నాడని. కానీ 15 సంవత్సరాల తర్వాత అబ్బాయి పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను అన్ని ఆధ్యాత్మిక అంటే అందరు భజనలు ఏర్పాటు చేస్తున్నాడు, సమితిలో చాలా మందిని చాలా వర్క్షాప్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకసారి పుట్టపర్తికి వచ్చారు, అదే అతనే పుట్టపర్తికి వచ్చారు. వచ్చిన తర్వాత శివశంకర్ సాయి సార్ చూశారు అతన్ని, చూసి నువ్వా ఈ పనులు చేస్తున్నావు అని అన్నారు. అంటే షాక్ అయ్యారు శివశంకర్ సాయి సార్. అప్పుడు ఏంటి ఇలాగ ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని అతిక్రమించేవాడు, టీచర్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు, సడన్ గా 15 సంవత్సరాల తర్వాత ఎలా అయిపోయింది అని అనుకుంటూ రూమ్కి వెళ్లారు. రూమ్కి వెళ్లి మామూలుగా అతను డైరీ తిప్పుతున్నాను, తర్వాత చూశాను అన్నమాట స్వామి అంటున్నారు, మనం జస్ట్ విత్తనమే నాటుతున్నాం, అది ఎప్పుడైనా స్ప్రౌట్ అవ్వచ్చు అని అంటే అప్పుడు గుర్తొచ్చింది అనమాట స్వామి నాతో ఇలా అన్నారు. ఇప్పుడు లైవ్ గా నేను చూస్తున్నాను.
0: బ్రదర్స్ మీరందరూ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, మన హాస్టల్ ఒక స్వీట్ హోమ్. కానీ మనందరికీ అసలు ఇందాక మణికంఠ చెప్తున్నప్పుడు ఎప్పుడో ఇనాగ్రేట్ చేయవలసింది స్వామి, విద్యార్థులు ఇప్పుడు అప్పుడే రావద్దు, 25th డిసెంబరే రండి అని, క్రిస్మస్ రోజే రండి అని చెప్పినట్టు మీరు చెప్పారు. కానీ అసలు హాస్టల్ ఓపెనింగ్ ఎలా జరిగిందో మనకెవరికైనా తెలుసా? మనకెవరికీ తెలియదు. సో ఆ విషయం మనం తెలుసుకుంటే అసలు స్వామి ఇది నా ఇల్లు, మనిల్లే కాదు స్వామి కూడా ఇంట్లో ఉంటున్నారు అన్న భావన మనకు కలుగుతుంది. బ్రదర్ కాంతారావు చాలా సీనియర్ మోస్ట్ స్టూడెంట్, ఆయన ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు బయట హైదరాబాద్ లో ఉండి. ఆయన మొన్న ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో, వాళ్ళు ఈశ్వరమ్మ స్కూల్లో చదువుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ ప్రశాంతిలో మన బృందావన్ బాయ్స్ ఉంటారు కదా, ఆ బృందం ఓల్డ్ హాస్టల్లో ఉండటము, అక్కడి నుంచి స్వామి ఎలాగా వాళ్ళని ఈ కొత్త హాస్టల్ కి షిఫ్ట్ చేసి పెట్టారనేది ఆ బ్రదర్ పంచుకున్నారు. చాలా చాలా స్వీట్ మెమరీ అది, అది మనందరం తప్పకుండా వింతిరాలి.
2: స్వామి అక్కడికి ఓల్డ్ హాస్టల్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయింది 1980 డిసెంబర్ 18th. ముందర ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేమందరం ఉత్తరాలు, చాలా మంది స్టూడెంట్స్ ఉత్తరాలు రాసేవారు, స్వామి మందిరంలోనే ఉంటాం, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, కొత్త బిల్డింగ్ వెళ్ళడం ఇష్టం లేదు, చాలా దూరం వెళ్ళిపోతున్నాం మీ దగ్గర నుంచి, ఇక్కడే ఉండాలి అని చాలా మంది స్వామికి ఉత్తరాలు రాశారు. అప్పుడు స్వామి అన్నారు, నేనే అక్కడికి వస్తాను అని అనేవారు. నేనే అక్కడికి వస్తాను, మీరు వెళ్ళండి, నేనే మీ దగ్గరికి వస్తాను కదా, మీరు ఇక్కడే ఉండాలని ఏముంది, నేను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి స్వామి మళ్ళీ ఈ సెంట్ మెసేజ్. అయితే అప్పుడు చక్కగా ఓల్డ్ డిసెంబర్ 18th అది, ఇది పాలు పొంగించారు స్వామి. పాలు పొంగించడానికి వెళ్ళినప్పుడు మేము కొంతమంది హాస్టల్ డైనింగ్ హాల్లో, అప్పుడు ఇంకా ఇనాగ్రేషన్ కాలే, పాలు పొంగించడానికి ఓన్లీ ఒక 10 మంది స్టూడెంట్స్, స్టాఫ్ 10 మంది కూడా లేము అంతే. మర్రి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు స్వామి ఎస్ఎన్ సింగ్. ఈ డైనింగ్ హాల్లో ఇప్పుడు వేరైతే ఇదివరకు మన ఇప్పుడు పెడుతున్నారో అయితే మేము సర్వింగ్ కౌంటర్స్ పెట్టారు ఆ స్పేస్ అటు సైడ్కి, ఇటు సైడ్ ట్యాప్స్ ఉన్నాయి కదా, అటు పక్కకి స్వామికి ఆడ కుర్చీ వేసి పక్కన టేబుల్ వేసి స్టవ్ పెట్టి పాలు పొంగించారు స్వామి. అలా 2.5 గంటలు 3 గంటలు స్వామి ఉంటుంటో చాలా చక్కగా చెన్నారెడ్డి గారుతో మాట్లాడడం, ఆయనకి చెప్పడం స్వామి, అంతకు ముందర ఎవరు చీఫ్ మినిస్టర్ తెలియదు కానీ గుర్తులేదు. అప్పుడు అంటున్నారు స్వామి, ఈ అనుభవం అంటే వేరేలా ఉంటుంది పరిపాలన ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏమీ లేని చెట్టు అశోక వృక్షం ఉందనుకో నిటారుగా ఎగిరిపోతుంది, అదే పళ్ళున్న చెట్టు వంగి వంగి ఉంటుంది, అలా అనుభవం ఉన్నవాడు ఎప్పుడైనా సరే అనగమని ఉంటాడు అని చెప్పి చెన్నారెడ్డి గారితో ఆ ప్రాంతాల్లో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఉన్న విద్యార్థులను కొంతమంది పరిచయం చేశారు స్వామి. చక్కగా పరిచయం చేసి పాలు పొంగిన తర్వాత ఆ పాలు స్వామి ఇలా తొరిపి చక్కగా చల్లారబెట్టి చెన్నారెడ్డి గారికి ఇచ్చి సృష్టించి మెడిసిన్స్ కూడా సృష్టించి ఇచ్చారు చెన్నారెడ్డి గారికి, ఆ మెడిసిన్ వేసుకోమని. ఆ మందు వేసి పాలు తాగారు. త్రయోదశం సింగ్ గారు కూడా ఇచ్చి మిగతా పాలు పరమాన్నం చేసుకుని మేమందరం అప్పుడు తిన్నాం. అప్పుడు అఫ్కోర్స్ స్వామి ఎదురకుండా డైనింగ్ హాల్ ఫోటో ఉండదు, సౌత్ ఆఫ్రికాలో తీసిన ఫోటో అది యాక్చువల్గా సెంటర్లో. అది అప్పట్లో మా వాల్డెన్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు సెంటర్లో. అది పెట్టినప్పుడు చెన్నారెడ్డి గారు బాగా ఇష్టపడ్డాడు ఆయన ఫోటోకి, చాలా బాగా ఇష్టపడ్డాడు. ఆయన కన్వర్సేషన్లో రెండు మూడు సార్లు చెప్పాడు, స్వామి ఆ ఫోటో చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని రెండు మూడు సార్లు చెప్పాడు. అండ్ స్వామి చక్కగా ఇంకా 2-3 times రిపీట్ చేసేటప్పటికి స్వామి ఈ అను స్వామి చెప్తారు కదా, యు మే నాట్ అబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ అబ్లైజింగ్లీ అని, అది పర్ఫెక్ట్ స్వామి దగ్గర అండి. ఎంత చక్కగా చెప్పారంటే, అవును చాలా బాగుంది కదా, మా పిల్లలే వాళ్లే పెట్టుకున్నారు అది, ఆఫ్రికాలో తీసి ఫ్రేమ్ అది చేయించుకుని వాళ్లే పెట్టుకున్నారు, అంటే అది నాది కాదని చెప్పడం ఆయనకి. స్వామి అంటే నాది కాదంటే మామూలుగా ఫిజికల్ గా అనిపిస్తే అన్ని సర్వం ఆయనదే కానీ అంటే ఇంకొక విధంగా అయితే ఆయనకి ఇవ్వాలని, ఆయనకి ఇవ్వాలని నాకు బాగా గుర్తుంది. తర్వాత మనందరం కూడా 25th December క్రిస్మస్ కి స్వామి వచ్చి ఓ బ్రహ్మాండం అది యూ గేవ్ ఎజ్ అ హోమ్ అని చెప్పేసి ఓ సాంగ్ ఒకటి కంపోజ్ చేసి ఇంగ్లీష్ లో క్యారల్స్ అది పాడి స్వామి అక్కడ ఉండి చక్కగా మాతో పాటు డిన్నర్ చేసి అండ్ ప్రతి సండే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ మంత్లీ 2-3 times వచ్చేవారండి. ఇంకొక విషయం ఏంటంటే స్వామి హాస్టల్కి కొత్త హాస్టల్ వచ్చినప్పుడు మేము కిచెన్లో పనిచేస్తూ ఉండేవాళ్ళం కదా, కిచెన్లో పనిచేస్తున్నప్పుడు రోజు వచ్చేవారు స్వామి, రోజు ఒక్కొక్కప్పుడు పొద్దున సాయంత్రం కూడా వచ్చేవారు. ఏంటంటే ఆ వంటలు పదార్థాలు అన్ని కూడా రుచి చూసేవారు. పిల్లలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవారు, కాలేజీ స్వామి దర్శనంలో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేవారు, లేకపోతే కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున వచ్చేవారు. వచ్చినప్పుడు నా చేతితో నేనే చాలాసార్లు చూపించాను స్వామికి టేస్ట్ ఏంటి, కూర రసం సాంబార్ అన్ని టేస్ట్ చూసేవారు. ఆ తర్వాత ప్రావిజన్స్ రూమ్ ఉండేది కదా, అవి ఏ పిండి ఎక్కడ పెట్టాలి, గోధుమ పిండి ఎక్కడ పెట్టాలి, మైదా పిండి ఎక్కడ పెట్టాలి, పప్పులు ఎలా పెట్టుకోవాలి, ఉల్లిపాయలు అవి ఎట్లా పెట్టాలి అన్ని ప్రతి అంటే చెప్పిన మైన్యూటెస్ట్ డీటెయిల్స్ అనమాట. ప్రతి చిన్నది ఆయన పర్యవేక్షణలో అలా బిల్టప్ చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా. ఇంకా ఆయన వచ్చే టైంకి మొత్తం కిచెన్ అంతా శుభ్రం చేసేసి ఉంచేవాళ్ళం ఎప్పటికప్పుడు. ఒక్కప్పుడు అసలు నిజంగా తర్వాత మేము కిచెన్ గార్డెన్ అది పెట్టాం కూడా, వెనకాల కిచెన్ గార్డెన్ పెట్టాం. స్వామి వచ్చారు చూశారు, ఇట్ వాజ్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ టు నరేట్ ఇట్.
0: మరి బ్రదర్స్, స్వామి ఇంత ఇంత ప్రేమతో ఇది నా ఇల్లు, మా పిల్లలు దీంట్లో ఉంటున్నారు అన్న భావనతో పాలు పొంగించడం సైతం స్వామి చేశారు అంటే హౌ హోమ్లీ వి ఆర్ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఆ మిగిలిన పాలుతో స్వామి పరమణం చేసుకోవడం, ఇంట్లో ఎలా చేసుకుంటామో మనం ఏ మాత్రం వ్యత్యాసం లేకుండా మనం అలాగే. మరి సాయి కుమార్, స్వామి ఇంత చొరవ తీసుకుని కిచెన్కి వచ్చి ఐటమ్స్ టేస్ట్ చేసి పిల్లలకి ఐటమ్స్ ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చారు, స్వామి ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు హాస్టల్లో అనేది నీకేమైనా తెలుసా?
9: నేను హాస్టల్ గురించి మొదట ఆలోచించగానే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, హాస్టల్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి రావాలి. అంతకంటే ఎక్కువ ఏంటంటే మన బెంగ కంటే తల్లిదండ్రులకి ఎక్కువ బెంగ ఉంటుంది. ప్రథమంగా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపించాలంటే అక్కడ చదివిన విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందుకొని ఆ ప్రదేశం మంచిదా, ఆ ప్రదేశం గురించి కొంచెం అవగాహన తెచ్చుకొనే వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తారు. ఆ ప్రదేశం ఎంత బాగున్నా కొన్నిసార్లు వాళ్ళు పిల్లల్ని దూర ప్రదేశాలకు పంపించాలనుకోరు. కానీ అదే మన హాస్టల్ సంగతికి వచ్చామంటే ఎంతో మంది విదేశీ విద్యార్థులు కూడా మన హాస్టల్లో వచ్చి ఉన్నారు. దీన్ని కనుక మనం కొంచెం ఆలోచించినట్టయితే వారి విదేశీ పిల్లల యొక్క తల్లిదండ్రులకి ప్రదేశం మీద ఎంత అవగాహన, స్వామి మీద ఎంత నమ్మకం ఉంటే ఇక్కడికి పంపించాలి. స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసాల్లో కూడా అన్నారు. ఆ ఉపన్యాసాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం.
10: విద్యార్థులారా, నా పెద్ద ప్రాపర్టీ వారేజీ పిల్లలే. నాకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, నా వెంటనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని దృఢం చేసుకోండి. ఈ రెండు సంబంధాన్ని భద్రంగా పెంచుకోండి.
11: ప్రైమరీ స్కూలు, కాలేజీ, హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరు పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు. నన్ను వదిలి వాడుకోరు, వారిని వదిలి నేను ఉండలేను. కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ.
9: ఇలా ప్రతి విద్యార్థికి స్వామితో ఒక ప్రత్యేక బంధం ఉంటుంది. కొంతమంది స్వామిని తల్లిలా, కొంతమంది తండ్రిలా, మరి కొందరు స్నేహితుల్లా భావిస్తారు. స్వామికి హాస్టల్ కి ఉన్న బంధం అపురూపమైన వంటిది. ఉదయ్, మనం భగవద్గీత శ్లోకం ఒకటి చూసినట్లయితే అందులో పెద్ద పెద్ద పదాలు వాడి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార పురుషుడు ఎందుకు భూమి మీదకి వస్తాడో మనకు తెలియజేస్తుంది. కానీ స్వామి ఇవన్నీ చేస్తూనే చిన్న చిన్న విషయాల నుండి కూడా స్వామి మనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు. దీని గురించి నేను ఆలోచించినట్లయితే నాకు మనసుకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటంటే, స్వామి మన హాస్టల్ రూమ్ పెయింటింగ్ జరుగుతున్నప్పుడు స్వామి అక్కడే నిలబడి మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయ్యేదాకా తనే చూసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇంతలో వెంకటచలన్ సార్ అక్కడికి వచ్చి, వెంకటచలన్ సార్ మన కిచెన్ ఇన్ఛార్జ్, ఇంతలో వెంకటచలన్ సార్ అక్కడికి వచ్చి, స్వామి ఇలాంటి చిన్న చిన్న పనులు మీరెందుకు చేస్తారు, మాకు వదిలేండి, మేము చేసుకుంటాము అని అనగానే స్వామి, అరే వెంకటచలన్, నీకు ఇది మీ వల్ల ఇది కాదు, నేను చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్తారు. లేదు లేదు స్వామి, ఏం తప్పు లేకుండా మేము ఈ పనిని పూర్తిగా చేసి పెడతాము, మీరు వెళ్ళండి స్వామి, చిన్న పనులు మేము చూసుకుంటాం స్వామి అని స్వామిని ఎలాగో బ్రతిమలాడి ఎక్కడి నుంచి పంపించేస్తారు. ఈ పని స్వామికి ఈ ఇన్ని మాటలు చెప్పిన తర్వాత వెంకటచలన్ సార్ అక్కడి నుంచి కదలకుండా మొత్తం పని అయ్యేదాకా ఏ తప్పు జరగకుండా ఆ పెయింటింగ్ పని పూర్తి చేశారు. పని అంతా పూర్తి అయిపోయిన తర్వాత స్వామి సాయంత్రం ఆ హాస్టల్ రూమ్ కు వచ్చి నేరుగా కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఆ కబోర్డ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడే ఆ రింగ్ను పైకెత్తి వెంకటచలన్ సార్ వైపు కొంటిగా చూస్తూ, అరే వెంకటచలం, ఇదేంటి ఇక్కడ పెయింటింగ్ లేదే అన్నారు. నేను చెప్పాను కదా నీ వల్ల ఇది కాదని అని స్వామి ఇలా ఈ పేస్ అవతార యుగ అవతారైన స్వామి ఎన్నో పెద్ద పెద్ద పనులు చేయడానికి భూమి మీదకి వచ్చిన ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా స్వామి ఒక హాస్టల్ గది పెయింటింగ్ విషయంలో కూడా ఇంత డీటెయిలింగ్ తీసుకున్నారంటే స్వామికి హాస్టల్ మీద ఎంత ప్రేమ ఉండాలి. స్వామి తన పిల్లలకి ఏది ఇవ్వాలన్నా తను పూర్తిగా ఇవ్వాలనే భావించారు. ఇప్పుడు
0: చాలా బాగుంది సాయి. మనం చూడండి, ఎప్పుడైనా స్వామి ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే తల్లి ఫుడ్ ఎప్పుడు తయారు చేస్తున్నా సరే గృహంలో ఉండే వాళ్ళందరూ చాలా ఆనందంగా వాళ్ళకి శక్తిని, వాళ్ళకి శాంతిని ఇవ్వాలన్న ఆలోచనతో ఆ తిండిని తయారు చేయాలి, ఆహారాన్ని తయారు చేయాలి అని అంటారు. అందుకే స్వామి, జస్ట్ నా థాట్ భార్గవ్, స్వామి కిచెన్ లోకి అన్నిసార్లు వెళ్ళటానికి కారణం ఏంటంటే వాట్ వీ టేక్ ఇన్సైడ్. అంటే మార్నింగ్ నుంచి ప్రేయర్స్ చేస్తున్నాము, బట్ భౌతికంగా తీసుకునే ఆహారం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అండ్ ఆరోగ్యకరంగా ఉండాలన్న స్వామి ఉద్దేశంతో తరచూ కిచెన్ కు వెళ్లారని నా ఆలోచన. అయితే ఒకసారి మన సీనియర్ బ్రదర్ కాంతారావు బ్రదర్ ఇందాక మనకి హాస్టల్ ఇనాగ్రేషన్ గురించి చెప్పారు, స్వామి కిచెన్ కి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి, అంటే స్వామి మన ఇల్లు అన్నప్పుడు ఇంక స్వామిని ఎవరు ఆపలేరు అక్కడ.
2: హాస్టల్ విజిట్స్ చాలా బాగుండేవండి. ఒకసారి ఇట్లాగే చెప్తాను కదా, రెగ్యులర్ విజిట్స్ వచ్చేవి డిన్నర్ కి వస్తూ ఉండేవారు, సండేస్ వస్తూ. మామూలుగా అన్అఫీషియల్ విజిట్స్ చాలా ఉండేవి, అన్అఫీషియల్ విజిట్స్ రెగ్యులర్ గా ఉండేవి, టేస్ట్ చూపించడం గాను లేకపోతే ఒకసారి క్లీనింగ్ చేస్తున్నప్పుడు. ఒకసారి ఇలాగే మేము చేస్తున్నప్పుడు కిచెన్ లోకి వచ్చారు స్వామి. కిచెన్ లోకి వచ్చి మేము స్వామి క్యారియర్ పంపించడానికి మేము కూడా పూరీలు అవి తయారు చేస్తూ ఉండేవారు, రోలింగ్ ఇట్. ఒకసారి అలా రోల్ చేస్తుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చి నాకు వంట వచ్చురా అన్నారు. స్వామి నాకు వంట వచ్చురా అని చెప్పేసి ఆ చపాతి గారు తీసుకుని దానికి హీ స్టార్ట్ రోలింగ్ దట్. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ స్వామి ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. దాన్ని తర్వాత చాకు తీసుకుని ఇలా కట్ చేశారు. కట్ చేసి దాన్ని ఇట్లా కజ్జికాయ రూపంలో ఇలా మెలేసి లాస్ట్లో చిన్న హోల్ ఉంటే దాన్ని బట్టి ఉఫ్ అని ఇలా ఊదారు. దాన్ని బల్జ్డ్ విత్ పఫ్డ్ విత్ ఎయిర్. దాన్ని మూసేసిన తర్వాత అలాగ ఒక 8-9 అలా చేశారు. చేసి స్వామి హింసెల్ఫ్ హెస్ ఫ్రైడ్ దట్. ఫ్రై చేసి మాకు అందరికి తినండి అన్నారు. అప్పుడు గోపాల్ రావారు, ఆంధ్ర బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ఆయన కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన మీరు తినండి అని చెప్పేసి అంటే అందరం తినడం చాలా బాగుంది, స్వామి చేసింది ఎంత బాగుంటుంది, ఇంకా మధురం అది. దట్ వాజ్ ఎ గ్రాండ్, అసలు అవన్నీ అనుభవించాల్సిందే కానీ మనం చెప్పడానికి సరిపోదండి. అనుభూతి అనేటువంటిది ఆనందం చెప్పడం లేదు, అది దట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ చూసే. అయితే అప్పుడు గోపాలరావు గారు ఆయన ఏమన్నారంటే, స్వామి దీంట్లో పూర్ణం ఉంటుంది స్వామి అన్నారు. అంటే స్వామి మామూలుగా చెమక్ వేసినట్టే మీ బ్రాహ్మలు పెట్టుకుంటారని కొట్టిపడేశారు. కొట్టేసినట్టుగా ఉండదు, అది మాయ ఎట్లా ఉంటుందని చెప్తాను. తర్వాత ఇత్తీనం అన్నారు, పక్కనే ఉంది. అయితే ఓపెన్ చేస్తే దాంట్లో పూర్ణం ఉంది. అంటే క్షణంలో ఆయన దివ్యత్వాన్ని తక్కువ ప్రదర్శిస్తాడు, మరు క్షణంలో మనల్ని మాయలో కప్పేస్తాడు. నేను మీతో పాటు సమానం అన్నట్టు చూపిస్తాడు, కానీ కాదు అది.
0: మరి ఆ సీనియర్ బ్రదర్ చెప్పినటువంటి అనుభవం అంటే మనకి ఎన్ని పాఠాలని, అంటే మనలో ఒకరిగా స్వామి ఉంటారు కానీ ఆ ఇన్స్టెంట్ లో నేను భగవంతుణ్ణి అన్న నిదర్శనాలు స్వామి ప్రతి క్షణం అందిస్తూ ఉంటారు మనకి. ఇంకా చెప్పు సాయి.
9: స్వామి కొన్ని రోజులు వంటగదికి రాకపోయినా, ఎన్నోసార్లు హాస్టల్ విషయాలు పిల్లల్ని అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇలాగ ఒక సంభాషణ నేను చదువుతుండగా నాకు తెలిసింది ఏంటంటే, ఒకసారి స్వామి పోర్టికోలోకి వచ్చి ఒక పిల్లని అడిగారు, నేను రాత్రి ఏం తిన్నావరా అన్నారు. స్వామి పాలక్ స్వామి అన్నాడు ఆ పిల్లాడు. పాలక్ పాలక్ అంటే ఏంటి అన్నాడు. పాలక్ ఆకుకూర స్వామి అన్నారు ఎవరు. ఆకుకూరలా, ఓకే ఓకే, మీకు అందరికి నచ్చుతుందా ఈ తోటకూర అంటే, నచ్చుతుంది స్వామి అన్నారు. ఆకుకూరలు చాలా మంచివరా, గుండెకి కూడా చాలా మంచిది, వంకాయ మునక్కాయ చాలా మంచిది గుండెకి అన్నారు. దీంతో వార్డెన్ అక్కడికి వచ్చి, స్వామి మన హాస్టల్లో మునక్కాయ సాంబార్ చేస్తారు స్వామి అన్నారు. మునక్కాయ సాంబార్ చేస్తారు మీ హాస్టల్లో, సరిగా ఉడికిచ్చారు అసలు పూర్తిగా. మీరు మునక్కాయ సాంబార్ చేసే ముందు ఆ మునక్కాయల్ని నీటిలో నానబెట్టి ఆ తర్వాతే మీరు మునక్కాయలు వండాలి, సరిగా మీరు ఎప్పుడు ఉడికించరు అంటారు. దీంతో మళ్ళీ వార్డెన్, స్వామి మేము అక్కడ వేరుశెనగ చట్నీ కూడా చేస్తాం స్వామి అన్నారు. వేరుశెనగ చట్నీ అయితే పర్వాలేదు, వేరుశెనగ నూనె మాత్రం చాలా కొవ్వు, నూనెలో చాలా కొవ్వు శాతం ఉంటుంది, ఎదిగే పిల్లలకి అది మంచిది కాదు, నూనె వాడేటప్పుడు మంచి క్వాలిటీ నూనె వాడాలి అని స్వామి చెప్తారు. ఇలా స్వామి ఒక తల్లి లేని లోటును కూడా హాస్టల్లో మనకి తీర్చారు. ఒక తల్లి తన బిడ్డకు భోజనాన్ని ఎలా అందించాలో అంతే అంతే అంతే పర్ఫెక్ట్ గా స్వామి కూడా మన కోసం ప్రతి పిల్లాడికి కడుపు నిండేలా మంచి భోజనం అందించారు.
3: చూసావా సాయి కుమార్, స్వామి ప్రేమ వెయ్యి తల్లులు ప్రేమ అన్నారు. ఎందుకంటే మనం ఒక పిల్లవాడిని ఇంట్లో అమ్మ ఎలా చూసుకుంటుందో అంతకంటే ఎక్కువ స్వామి మనల్ని చూసుకుంటున్నారు. అంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అతీతం, మనకి మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అంత ప్రేమ చూపిస్తారు. మనం ఒకసారి అనుకుంటాము ఇలా జరుగుతుంది ఇలా అవుతుందని, కానీ అది మాత్రం ఒక హై లెవెల్
0: మన ఊహకే అందనిది,
3: మన ఊహకే అందదు.
9: స్వామి తల్లి లాంటి ప్రేమనే కాదు తండ్రి లాంటి బాధ్యతను కూడా తీసుకునేవారు. దీని గురించి నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోదలుచుకుంటున్నాను. నేను బృందావనంలో ఉన్నప్పుడు నా మ్యాథమెటిక్స్ టీచర్ నాకు తన స్పోర్ట్స్ మీట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునేటప్పుడు నాతో అన్నారు. వారి సమయంలో వారు ల్యాండ్ డాన్స్ అనే గ్రూప్ లో ఉండేవారు. స్వామికి ల్యాండ్ డాన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం, ఇది చాలా అడ్వెంచరస్ యాక్టివిటీ కూడా. సో వీరి కోసం స్వామి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇలా ఒక ఇంటర్వ్యూలో స్వామి పిల్లల రక్షణ కోసం ఎంత డీటెయిలింగ్ వెళ్లారంటే, స్వామి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కదా, సరిగా వార్మప్ చేయాలి, మీరు సపోర్టర్ ధరించాలి అనేది కూడా చెప్పారు. ఇలాంటి బాధ్యత, హాస్టల్లో పిల్లలందరూ తమ తల్లిదండ్రుల రక్షణకు దూరంగా ఉన్నా స్వామి దానికి ఏ లోటు లేకుండా ఈ రక్షణ కూడా కల్పించారు. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకో సంభాషణ నాకు మనసులోకి వస్తుంది. ఇది స్పోర్ట్స్ మీట్ తర్వాత జరిగిన సంభాషణ, జనవరి 17, 2003 జరిగిన సంభాషణ. మునుపటి రోజు స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందువల్ల వాళ్ళు పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒక డిన్నర్ ట్రీట్ అరేంజ్ చేసుకున్నారు. దీనికి స్వామిని ఎవరు పిలవలేదు. మరి మరుసటి రోజు స్వామి వచ్చి ఏంట్రా నన్ను ఎవరు పిలవలేదే అని అడిగారు. స్వామి ఇంతలో వార్డెన్ వచ్చి, స్వామి వచ్చే ఆదివారం హాస్టల్కి రండి స్వామి అంటారు. అరే నన్ను నిన్నైతే ఎవరు పిలవలేదు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రం మర్చిపోయారు. ఇప్పుడు ఇప్పుడు పిల్లని పెరగడానికి నన్ను రమ్మంటారా అని స్వామి వాడని అడుగుతారు. దీంట్లో స్వామి అదేం కాదు స్వామి, పూర్ణచంద్ర ఆడిటోరియంలో మళ్ళీ మనం వీడియోలు చూపిద్దాం స్వామి అని. ఇప్పుడు స్వామి ఇదేం పట్టించుకోకుండా అనిల్ కుమార్ సార్ వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న రాత్రి భోజనానికి అన్నారు. ఆ స్వామి వెళ్ళాను స్వామి అన్నారు. సో ఏమేం చేసి పెట్టారు అన్నారు. స్వామి స్వీట్లు చేసి పెట్టారు, పాయసం ఉండింది స్వామి, రైస్ ఐటమ్లు కూడా చాలా ఉన్నాయి స్వామి అన్నారు. అనగానే ఈ ఇంకో టీచర్ వైపు తిరిగి ప్రొఫెసర్ రామూర్తి వైపు తిరిగి, నువ్వు వెళ్ళావా నిన్న అన్నారు. స్వామి, లేదు స్వామి పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని ఆయన అనగానే, స్వామి అవునవును మనలాంటి ముసలందరినీ వీళ్ళు వదిలేశారు అనగానే అనిల్ కుమార్ సార్ దీనికి బదులుగా, స్వామి మీరు వెళ్ళాలంటే అక్కడికి చాలా హెవీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి కదా స్వామి అన్నారు. స్వామి, అరే నాకెందుకు రా హెవీ ప్రిపరేషన్స్, నేనేం తింటాను, మీకు కావాలి స్వీట్లు పాయసం లడ్డూలు, నాకు నేను రాగి సంకటి తింటా, నాకెందుకు ప్రిపరేషన్స్ అని స్వామి అనగానే ఇలాగా మరి వార్డెన్ కూడా వచ్చి ఇంకా ఏదో స్వామిని క్షమించండి స్వామి అని తలుచుకుంటున్న స్వామి దీని తర్వాత ఎండింగ్ లో ఏమంటారంటే, చూడండి స్వామి బాయ్స్ హ్యాపీనెస్ ఏ నా హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు స్వామి, ఇంతసేపు ఆట పండించిన అరే నన్ను పిలవలేదే నన్ను పిలవలేదే పిలవని పేరంటే నేనెందుకు వస్తాను అన్న. చూడండి లాస్ట్ లో స్వామి అసలు ఏ భావన లేకుండా తన్ని పిలవకుండా పిల్లలు డిన్నర్ ఏర్పాటు చేసుకున్న మీ సంతోషమే మా సంతోషం అని ఎప్పుడు భావించేవాళ్ళు.
0: చాలా బాగుంది భార్గవ్, ఇది వింటుంటే అసలు ఏ లెవెల్ కి స్వామి వస్తారు నేను మీ వాడినే అని చెప్పడానికి అనేది మనకి అర్థమవుతుంది. ఇదే కాదు అసలు స్వామి బాయ్స్ అంటే ఎంత ప్రైడ్ తీసుకుంటారో. ఒకసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రదర్ కాంతారావు కూడా ఆ దీంట్లో ఉన్నారనమాట. స్వామి ఎలాగా చమత్కారంగా పిల్లల్ని సపోర్ట్ చేస్తూ పిల్లలకి లైక్ మోటివేట్ చేస్తూ పెద్దవాళ్ళని పరిచయం చేస్తారో, మన హాస్టల్ కి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి చూపిస్తారో, ఈ అనుభవం ద్వారా మనం విందాం.
2: తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్తాను యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు యూజీసీ కమిషన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది యూనివర్సిటీకి. అప్పుడు హాస్టల్లో స్వామి డిన్నర్ ఏర్పాటు చేశారు. దివాకర్ వెంకటావధాని గారు కూడా ఉన్నారు అప్పుడు యూజీసీ కమిటీలో. ఉన్నప్పుడు మేము కిచెన్లో బాయ్స్ అందరం కూడా వంట చేస్తున్నాం. మేము కుక్ ఉన్నాడు, ఇద్దరు కుక్స్ ఉన్నారు స్వామి డిన్నర్కి. స్వామి ఫస్ట్ వాళ్ళందరినీ డైనింగ్ హాల్లో పెట్టి కమిటీ వాళ్ళని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి స్టూడెంట్స్ మంచిది మీరు చేస్తూ ఉండండి, ఆ కుక్ను కూడా నువ్వు పక్క ఉండని చెప్పేసి మీరు ఎవరైనా తీసుకోండి అది ఆ గరిట అన్నారు అనేసి ఆ కమిటీ వాళ్ళని కిచెన్లోకి తీసుకొచ్చి స్వామి మొత్తం అంత స్టూడెంట్సే చేస్తున్నారు, అంతా స్టూడెంట్సే అని చెప్పేసి చూడు కూర వాళ్ళు చేస్తారు, పచ్చడి వాళ్ళు చేస్తారు, ఇంకా రైస్ వాళ్ళే వండుతారు, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తారు ఫ్రైడ్ రైస్ వాళ్ళు చేస్తారు, ఈ బాయిలర్ చూసావా మొత్తం నిమిషంలో ఉండేస్తున్నాను అని చెప్పేసి బాయిలర్ చూపించారు. ఎంత గ్యాస్, మొత్తం అంతా గ్యాస్ మీదే, అంతా గ్యాసే. అంటే స్వామి చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే అండి అని చెప్పేసి స్వామి వాళ్ళ అప్పుడే చేశారు. స్వామి నువ్వేం చదువుతున్నావు ఒక్కొక్కరిని అడగడం మొదలెట్టారు. అడగడం మొదలెట్టేసిన తర్వాత అందరూ కూడా బీకామ్ బీఎస్సీ అట్లా చెప్తూ వచ్చారు. తర్వాత నన్ను వదిలేశారు, నన్ను అడగకపోతే దివాకర్ వెంకటరాజన్ గారు అప్పటికి ఇంకా నేను పనిచేస్తున్నాను కదా కొద్ది డ్రెస్ లో కూడా మామూలుగా ఏదో వర్క్ అన్నాడు అనుకున్నాడు ఆయన. స్వామి నన్ను వదిలేశారంటే ఆయనకి వచ్చిండొచ్చు, ఆయన నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు అన్న. నేను బీఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి వచ్చాను. స్వామి ఈజ్ హ్యాపీ అండ్ దెన్ దే వెంట్ ఆఫ్. అంటే ఇట్ వాజ్ సో థ్రిల్లింగ్. స్వామి వాంట్స్ టు షో దట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇక్కడ ఇట్స్ డన్ బై స్టూడెంట్స్. ఆయన మనకి నేర్పిస్తే మనం చేసాం, ఇది మనకు వచ్చిన సహవాది. నాకు బాగా గుర్తుంది వన్ ఆఫ్ దోస్ డేస్ ఐ డోంట్ నో ఇలా లడ్డూలు పంచి పెడుతుంటేనే స్వామి ఒకసారి స్టూడెంట్స్ని అడిగారట, మీ చేత నేను లడ్డూలు ఎందుకు పంచిపెట్టిస్తున్నాను తెలుసా, అంతమంది ఉన్నారు కదా డివోటీస్ సేవాదారులు, స్వామి అవకాశం స్వామి భాగ్యం స్వామి అని అడిగితే భాగ్యం అవకాశం కాదు ఇది, ఈరోజు మీరు సేవ చేస్తే ఇది మీ అకౌంట్లో పడితే రేపు పొద్దున మీకు ఎవరైనా కష్టం వచ్చినప్పుడు దీన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని కాపాడతాను, అందుకని సేవ. ద్రౌపది కృష్ణుడికి చిన్న చీరముకి ఎలా కట్టిందో వస్త్రాభరణ టైంలో ఉపయోగపడింది. అలాగే మీకు ఈ సేవ ఎందుకు ఇస్తున్నాను అంటే దానికోసం ఇస్తున్నాను. అంటే స్వామి అదే చెప్తాం కదా ఆయన, భక్తి నొసగి రక్షించు శక్తిమయుడని. అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఆయనే వసుగుతాడు. అది అకౌంట్లో వేసి దాన్ని మనకి అవసరానికి మన కర్మానుసారం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని వాడి మనల్ని కాపాడతాడు. అంత అవతార పురుషుడు, అంత ప్రేమతో వచ్చినటువంటి స్వామి మనకు దొరకడం అనేటువంటిది జన్మ జన్మ జన్మల సుకృతం. అది కూడా సుకృతం అనడానికి లేదు, నీ దయచేతనే నా ధన్యుడి అవుతున్నది. ఆయన దయా లేకపోతే ఇవన్నీ ఏం రావు. ఎన్ని పూజలు చేసినా ఏం లేదు, ఆయన దయ కావాలంతే.
0: మరి స్వామి చూపించేటటువంటి ప్రేమ, స్వామికి తన విద్యార్థుల మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి స్వామి ఇందాక ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్తున్నారు కదా, మనలోని ఆ సేవాభావం పెంపొందించినప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ స్వామి పెంచుతున్నారు అని స్వామి చెప్తున్నారు. తదుపరి మనం జీవితంలో బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు స్వామి అనుగ్రహం అవసరం వచ్చినా సరే, మనం చేసినటువంటి ఈ మంచి పనులు, ఈ సేవా కార్యక్రమాలు అన్ని దృష్టిలో పెట్టుకుని స్వామి ఆ విధంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తారంటున్నారు. మరి భార్గవ్, మన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన హాస్టల్లో సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్ సార్. అంటే ప్రతి హాస్టల్లో ప్రతి యాక్టివిటీ ఇంచి ఇంచి కూడా బాయ్స్ తోనే రన్ అవుతుంది. ఎలాగా ఆ సెల్ఫ్ రిలయన్స్ అనేది?
4: సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇంకో విషయం నాకు గుర్తుకొస్తున్నది, మొన్న 2017 లోని మన యూనివర్సిటీ, డీమ్ యూనివర్సిటీ కదా, డీమ్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ అని ఒక కమిటీ వస్తుంది. సో దాంట్లోని చైర్మన్ ఒకరు తేజ్పూర్ యూనివర్సిటీ అస్సాం వైస్ ఛాన్సలర్, ఆయన చైర్మన్ గా వచ్చారు. సో వాళ్ళు హాస్టల్కి వచ్చారు, హాస్టల్కి వచ్చి హాస్టల్ చూద్దామని వచ్చారు. హాస్టల్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఆయన వచ్చి ఆయన డైనింగ్ హాల్లో వచ్చి అప్పుడు బాయ్స్ బోధన చేస్తున్నారు. ఆయన ఆయన వచ్చి చూసినప్పుడు ఆయనకి ఎంత ఇమోషనల్ అయిపోయారంటే, నేను నా చిన్నప్పుడు మా నాన్నగారితో, అంటే ఆయనకి ఇప్పుడు 65 ఉంటాయి, నా చిన్నప్పుడు నా నాన్నగారితో కూర్చుని ఇలాగ నేను కిందన ఆయన పక్కన కూర్చుని నేను భోజనం చేశాను, అలాంటి
0: అట్మాస్ఫియర్
4: ఇక్కడ ఈ హాస్టల్లో నాకు కనిపించింది. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడా చూడలేదు. అది కాకుండా ఆయన ఇంకో విషయం చూసారు, మన మా బేకరీ మన వాళ్ళే చూసుకుంటారు, మనకి ఇక్కడ ఫ్యాన్ పాడైనా ఫ్యాన్ సెట్టింగ్ చేయడం, అది కాకుండా ఎవరికైనా సిక్ అయితే ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం, నువ్వు చెప్పినట్లాగా కిచెన్ కమిటీ అన్ని సాయి పబ్లికేషన్స్ అన్ని ఉన్నాయి కదా, అన్ని కమిటీస్ స్టూడెంట్స్ చూసుకుంటారని. ఆయనే కాదు, ఆయనతో కలిపి ఒక 10 వచ్చారు టోటల్. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడ్డారు, ఇదేంటి ఇలాంటి హాస్టల్, ఇలాంటి సెటప్ కూడా ఉంటుందా అని. అదే సెల్ఫ్ రిలయన్స్ విషయం మనకి
0: చెప్తాడు
4: కదా.
6: ఒక వ్యవస్థాపక సంస్థ సరిగ్గా నడవాలంటే అందులోని వారందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరి కోసం సహాయం చేసుకోవాలి. శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మనమందరం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోయినా మనకి సుస్థి చేస్తుంది. అందుకే మన పెద్దలు అంటారు, కలిసి ఉంటే కలదు సుఖం అని. మన హాస్టల్లో ఉండే విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, ఉపాధ్యాయులు, వంటవారు, సహాయక సిబ్బంది తల ఒక ప్రత్యేకమైన పనిని చేస్తారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే మన హాస్టల్ బాగుంటుంది, అలా కాకుంటే హాస్టల్ స్తంభిస్తుంది. వంటవారు నిరంతరం అలు పెరగకుండా పండుగలు పబ్బాలు అని సెలవులు తీసుకోకుండా మన కోసం చిరునవ్వుతో నోరూరించే భోజన అల్పాహారి వంటకాలు మనకు వండి పెడతారు. సహాయక సిబ్బంది హాస్టల్లోని కారిడార్లు, శౌచాలయాలు మొదలగు వాటిని నిరంతరం శుభ్రం చేస్తారు. వీరంతా స్వామి కోసం ఇక్కడే 8 నుండి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా విద్యార్థుల దగ్గరికి వస్తే వారంతా తలొక పని చేస్తారు. కొందరు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, కొందరు డైటెటిక్స్ డిపార్ట్మెంట్, కొందరు జనరల్ స్టోర్స్, కొందరు హాస్టల్ వ్యాన్, ఇలా మొదలగు డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తారు. ఉదాహరణకి మెయింటెనెన్స్ లో ఉండే విద్యార్థులు వారానికి ఒకసారి పిల్లలందరికీ చలన చిత్రాలను చూపిస్తారు. రిపేర్లు, బల్బులు మార్చటం, ఫ్యాన్లు రిపేర్లు చేయటం, లైటింగ్ సెటప్ వంటివి చేస్తారు. డైటెటిక్స్ లో ఉండే విద్యార్థులు పిల్లలకి జ్వరం, దగ్గు, కడుపు నొప్పి మొదలగు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కిచిడి, పెరుగన్నం, బ్రెడ్ జామ్ మొదలగు వంటకాలు చేసి పెడతారు. ఈ సెల్ఫ్ రిలయన్స్ డిపార్ట్మెంట్స్ లో ఉండే అంతరార్థం ఏంటి? స్వామి తన పిల్లలందరికీ స్వయం వాళ్ల కాళ్ల మీదే వాళ్లే నిలబడి ఉండేలా హాస్టల్లో ప్రత్యేకమైన శిక్షణను ఈ సెల్ఫ్ రెన్స్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇస్తున్నారు. ఉపాధ్యాయులు, పరిశోధక విద్యార్థులు నిరంతరం విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు కఠినంగా వ్యవహరించవచ్చు, అలా వారిని తప్పుబట్టరాదు. ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక పద్య సూక్తి స్ఫురణకు వస్తుంది. పెద్దలన్న మాట పెరుగన్నమున బోలు, స్వీకరించవలదు చిత్తమందు, అట్లు చేయకున్న హానియే కలుగును, ఉన్న మాట తెలుపు చున్న మాట. దీని అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే, పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో పెద్దవారు చెప్పుకుంటూ వారికి కావలసినవన్నీ నిస్సంకోచంగా ఆ విద్యార్థులకు అందేలా తమ వంతు సహాయం చేస్తారు. వారు మన కోసం, మన అభివృద్ధి కోసం

0: నీ అంతరార్థం ఏమనగా, స్వామి ఏం చెప్తున్నారంటే పెరుగన్నం తింటే కడుపుకి ఎంత చలవ చేస్తుందో, పెద్దవారు చెప్పిన సలహా వింటే మనకు అంత మంచి జరుగుతుంది అన్నారు. అలా వారి మాటను కాదంటే మనం ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పెడతామని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా అందరికి అందరం అన్న చందాన ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ విధంగా మన హాస్టల్ 39 వసంతాలు పూర్తి చేసుకుంది.
1: మరికంట
2: ఈ క్రమంలో నేను ఒకటి ఒక పాయింట్ యాడ్ చేయాలనుకున్నాను. రీసెంట్ గా ఇండోర్ స్టేడియం లో ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఈవెంట్ బయట నుండి వచ్చిన ఒక ఇన్ఛార్జ్ వర్కర్ తో, అంటే అక్కడ కూర్చున్నాడు వర్కర్ క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కూర్చున్నాడు. ఆయన అనుకున్నారు వర్కర్స్ ఏం కదా వాళ్ళకేం తెలుసు అని అనుకున్నారు. కానీ అంటే ఆయన్ని అవమానపరిచినట్టు మాట్లాడాడు అనమాట. కానీ అతను మాత్రం ఏమి అవమానపరవ, అంటే అతను మాత్రం ఏం ఫీల్ అవ్వకుండా వర్కర్ ఏమన్నాడంటే, ఇది నేను వర్కర్ అయ్యే కావచ్చు, ఇది నా ప్రాపర్టీ కాదు, నీ ప్రాపర్టీ కాదు, ఎవరి ప్రాపర్టీ కాదు, ఇది స్వామి ప్రాపర్టీ, రక్షించడం మా బాధ్యత. అంటే స్వామి మీద ఎంత డెడికేషన్ తో వాళ్ళు ఇప్పటికీ పనిచేస్తున్నారంటే మనం గమనించవచ్చు.
1: ఇది యాక్చువల్ గా మా ఈవెంట్ లోనే జరిగింది అనమాట. అది జస్ట్ 2 డేస్ బ్యాక్, 2 రోజుల ముందు జరిగింది ఇది. మా డాన్స్ కోచ్ బయట నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఓన్లీ వర్కరే కదా ఏమవుతుంది అనేసి ఇలాగా చైర్ వేసుకుని కూర్చున్నారు ఆ సింథటిక్ గ్రౌండ్ మీద. ఆ సింథటిక్ గ్రౌండ్ ని క్లీన్ చేయాలి రెగ్యులర్ గా, లేదంటే మార్క్స్ పడి అది ఉండిపోతాయి అలాగే. సో క్లీన్ చేయడం మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. అది స్వామి ప్రాపర్టీ, అది ఎప్పుడు నీట్ గా ఉండాలి అన్న భావన ఆ పలానా వర్కర్ లో ఫుల్ గా ఉందన్నమాట. కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈయన చైర్ వేసుకుని దాని మీద ఇలా కూర్చున్నారు. సో సార్ కొంచెం తప్పుకోండి క్లీన్ చేస్తానంటే, ఆ పర్లేదు 5 నిమిషాల తర్వాత వచ్చి క్లీన్ చేసుకో, ఇప్పుడు నాకు పని ఉందని బాయ్స్ అందరూ రండి ఫార్మేషన్ లో నించోండి అందరికి సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మేమందరం ఇంకా సరే సార్ పిలిచారు కదా అనేసి వెళ్ళి నించున్నాం అక్కడ. ఆ వర్కర్ మాత్రం మా అందరి వైపు ఇలా చూసి, మీకు అర్థం కావట్లేదు, నేను నా పని చేయాలి, నేను నా డ్యూటీ చేయాలనేసి ఆ వాటర్ పెట్టుకుని అలా తోసుకుంటూ వచ్చేసారు. అందరూ దారి తప్పుకుంటూ అలాగా ఆయన క్లీన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మేమేమో అక్కడ నించొని ఉన్నాం, మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి. అప్పుడు డాన్స్ మాస్టర్ ఇలా చూస్తున్నారు ఆయన వైపు ఇలాగా చూస్తుండగా ఆ వర్కర్ లేచి ఇలా అన్నారు, చూడండి సార్ ఇది స్వామి ప్రాపర్టీ, మీది కాదు నాది కాదు, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోమని మాకు బాధ్యత ఉంది, మేం చేయాలి, ఇది చేయనివ్వండి. ఎటువంటి అహంభావం గాని మీరెందుకు గొప్పలు పోతున్నారు, ఇవేం మాటలు లేకుండా
3: తన డ్యూటీ
1: నేను చేస్తున్నాను చేయనివ్వండి అని అలా మాట్లాడేసరికి ఇంత మెచ్యూరిటీ, ఐ మీన్ నేనెప్పుడు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టీచర్స్ ఇలా మాట్లాడతారు, స్టూడెంట్స్ ఇలా మాట్లాడతారు, వీళ్ళు నేను ఉన్నారు కాబట్టి, స్వామితో ఇంత క్లోజ్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి తెలుసు. ఎవరికైనా సరే స్వామి ఫోల్డ్ లో ఉన్నారు అంటే ఆ బాధ్యతా తత్వం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నింది. అది
4: కాదు, ఇంకోటి గణేష్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నావు, చాలా అద్భుతంగా ఉంది. నాకు ఒక్క ప్రశ్న వస్తుంది ఇంట్లోనే. ఇప్పుడు నువ్వు కాంతారావు గారు అని చెప్పావు, అప్పుడు స్వామి ఉండేవారు, స్వామి వచ్చారు, స్వామి పాలు పొంగించారు, స్వామి వాళ్ళతో తిరిగేవారు, స్వామి పర్సనలీ గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు, స్వామి భౌతికంగా లేరు, అయినా కూడా స్వామి నేను ఉన్నాను అని నిదర్శనం చూపెట్టారా మీకు? అంటే స్వామి ఏమైనా మీకు మీతోటే ఉన్నా, నాతోటే స్వామి ఉన్నారు, ఇప్పుడు స్వామి భౌతికంగా లేకపోయినా హాస్టల్లో స్వామి మాతోటి ఇప్పుడు ఉన్నాము, నేను ఎప్పుడు ఉన్నాను అనే భావం మీకు ఎప్పుడైనా కలిగిందా? మీకు అలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా?
3: చెప్పచ్చు.
5: ఇది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్వామి నాకు కళ్ళలోకి వచ్చి చెప్పినటువంటిది. యాక్చువల్ గా ఏంటంటే, ఒకసారి కుల్వంత్ హాల్లో భజన్స్ చేస్తూ ఉన్నప్పుడు అలాగ ఒక ఆలోచన వచ్చింది. నేను స్వామికి నా చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని స్వామికి ఆరతి ఇవ్వాలి అని. ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు, కానీ స్వామికి అలా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా అనుకున్నాను, ఆ ఆలోచన మర్చిపోయాను. నా స్పోర్ట్స్ మీట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను ఫైర్ స్టిక్ లో ఉన్నానన్నమాట. యాక్చువల్ గా మేము ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేసామంటే ఎప్పుడు మాది మిస్ అవ్వలేదు. అటు సైడ్ నుంచి ఒక అబ్బాయి ఫైర్ స్టిక్ విసిరేస్తాడు, నేను క్యాచ్ చేయాలి, నేను విసిరేస్తా తను క్యాచ్ చేయాలి. సో లాస్ట్ డే ఎప్పుడు మాకు మిస్ అవ్వంది. లాస్ట్ డే తను అలా వేసేసరికి నా ఆపోజిట్ పర్సన్, నేను క్యాచ్ చేయాలి, పడిపోతే ఎక్కడ అంటే షో ఫ్లాప్ అవుద్దని మంటతో అది యాక్చువల్ గా లాంగ్ వెళ్ళిపోతుంది. సో నేను నా లెఫ్ట్ హ్యాండ్ తో దాన్ని క్యాచ్ చేసేసాను. నేను యాక్చువల్గా మంటని పట్టేసుకున్నాను. నాకు వెంటనే చాలా ప్లేస్ అంతా కాలిపోతుంది. నాకేం చేయాలో తెలియలేదు. ఒక్కసారిగా ఈవెంట్ మధ్యలోనే అక్కడ మనకి పోస్టర్స్ ఉండే, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే ఇట్, లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ మీట్ ఇట్.

0: అట్లాగా నేను లైఫ్ ఇస్ ఏ గేమ్ ప్లే ఇట్ అని ఆ బ్యానర్ ను చూశాను. ఒక్కసారిగా నాకు నా పట్టుకున్న చేతి దగ్గర చల్లగా అనిపించింది, ఎందుకంటే ఆ ఈవెంట్ ఇంకా నేను కొనసాగించాలి, నేను చెయ్యాలి. ఆ ఈవెంట్ లాస్ట్ లో కంబైన్ ప్రాక్టీస్ మళ్ళా ఉంటుందన్నమాట. అది అయిన వెంటనే నాకు మంట కలిగింది. నేను పోస్టర్ చూసిన తర్వాత స్వామి ఆ చిరునవ్వు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు చల్లదని అనిపించింది. ఆ ఈవెంట్ నేను కంటిన్యూ చేశాను, చివరి కంబైన్డ్ కూడా నేను చేశాను. దాని తర్వాత మళ్ళా నాకు మంట మొదలయ్యింది, అసలు భరించలేకపోయాను. అక్కడంతా మా వాళ్ళు ఏమన్నారంటే, మా సార్లు కానీ ఎవరైనా ఒకసారి నువ్వు వాటర్ అప్లై చేస్తే బబుల్స్ లాగా వచ్చేస్తుంది, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చేయలేవు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కంబైన్డ్ ఈవెంట్ చెయ్యొద్దు, ముందు నీకు ఆయింట్మెంట్ రాయాలి, అది ఎక్కువ బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది అని అన్నారు. కానీ నేను స్వామి కోసం చెయ్యాలి, పర్లేదు అని నేను వాటర్ ఏమి ఆయింట్మెంట్ అప్లై చేయించుకోకుండా దాన్ని కంటిన్యూ చేశాను. ఫైనల్ అయిన తర్వాత మంట మండడం స్టార్ట్ అయింది. నాకు అది చాలా బాధ అనిపించేసింది. నెక్స్ట్ రోజు జీహెచ్ కి మా సార్లు నన్ను తీసుకువెళ్లి అడుగుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళు
1: జనరల్
0: హాస్పిటల్ అక్కడికి వెళ్ళగానే ప్రతి ఒక్కరు నర్సులు వాళ్ళు వాళ్ళ సొంత కొడుకుకి చేస్తున్నట్టు వాళ్ళు అడుగుతా, మీ ఈవెంట్ చాలా బాగుంది, ఎంతో మంచి మాటలతో చెప్తూ వాళ్ళు అడుగుతుంటే, మనం ఏం చేసినా గానీ స్వామి కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉండుంటారు. వాళ్ళ ఫేసెస్ లో ఆనందం చూసినప్పుడు మనం ఎంత చేసిందో అంతా మర్చిపోతాం. అయితే అప్పుడు స్వామి కళ్ళలో ఇలా అన్నారు, బంగారు నీకొకటి గుర్తుందా, నువ్వు నాతో ఒకసారి అన్నావు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇవ్వాలి అని. నువ్వు స్పోర్ట్స్ మీట్ లో ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు నీకు మంట తగిలింది గుర్తుందా, ఒక్క 2 సెకండ్లో నీకు అది తగిలితేనే నీకెంత బాధపడిపోయావు, అలాంటిది ఒక 2 నిమిషాల పాటు నీ చేతిలో ఆరతి కర్పూరం పెట్టుకుని నాకు ఆరతి ఇస్తే నీ చేతికి ఏమవుతుంది, నీ చేతి పక్కన పెట్టు, నీ లోపల ఉన్న నేను ఎంత బాధపడతాను, అదేవిధంగా నీ చేతికి గాయమైనప్పుడు నేనెప్పుడు చెప్తా ఉంటాను లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని, నువ్వు నీ చేతికి గాయపడితే నువ్వు మిగతా వాళ్ళకి సర్వ్ చేయాల్సింది పోయి మిగతా వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు సర్వ్ చేస్తారు, అలా కంటే అదే చేతులతో ఇంకొకరికి నువ్వు హెల్ప్ చేస్తే అది ఎంత బాగుంటుంది, అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను, కాబట్టి ఇట్లాంటి బాధ కలిగించే అలవాట్ల కంటే ఇంకొకరికి సాయం చేసే ఆ గుణాన్ని నువ్వు తెచ్చుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని స్వామి చెప్పారు. మళ్ళా ఇదే కళలో నాకు స్వామి ఇంకొక దాన్ని ఏం చెప్పారంటే, ఎలాగ కస్తూరి గారి లైఫ్ లో స్వామి ముందుగానే ఉన్నారు, అతను తన చిన్నప్పుడు శ్రీరంగంకి వెళ్ళినప్పుడు ఆ స్వామి పోస్టర్ కనిపిస్తారు అని, అదేవిధంగా స్వామి నువ్వు ఫస్ట్ టైం నా దగ్గరికి ఇక్కడ యూజీలో జాయిన్ అయ్యావు, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను, ఒక స్వామిని ఉన్నానని తెలుసు, కానీ నాకు నువ్వు నేను నీ లైఫ్ లో ముందున్నానని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నానని చెప్పారు. ఏంటి స్వామి అని నేను అడిగాను. నువ్వు నీ ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు ఎంత చదువు కోసం తాపత్రయపడతావంటే నాకు మ్యాథ్స్ 1A 75 కి 75 వచ్చినాయి, 1B 75 కి 74 వచ్చినాయి, నేను ఆ ఒక్క మార్క్ కోసం చాలా తాపత్రయపడుతున్నాను, మాకు ఆంధ్ర బోర్డులో ఏమవుతుందంటే నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసుకొని మళ్ళా స్కోర్ చేసుకోవచ్చు, అయితే నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను మళ్ళా బెటర్మెంట్ కట్టి ఆ 1 మార్క్ గెయిన్ చేసుకోవాలని. కానీ మా టీచర్స్ ప్రతి ఒక్కరు నన్ను అది డిస్కరేజ్ అని అనలేము, కానీ అది ఎలా చెప్పారంటే, నువ్వు ఆల్రెడీ చాలా గెయిన్ చేసేసావు, 74 వచ్చింది, 75 తెచ్చుకున్న కష్టం, నువ్వు మళ్ళా బెటర్మెంట్ రాసి ఆ ఒక్క మార్క్ కోసం మళ్ళా నువ్వు మొత్తం టైం కన్స్యూమ్ చేయాలి, వద్దు అని చెప్పారు. కానీ నేను ఎవరి మాటలో వినలేదు, నేను నా మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను, నేను నా హార్డ్ వర్క్ నేను చేస్తాను అని నేను చేశాను. ఎగ్జామ్ రాశాను, నాకు 75 వచ్చినాయి. స్వామి అప్పుడు చెప్పారు, బంగారు నిజమైన దైవత్వం డివోషన్ అది ఎట్లా వస్తుందో తెలుసా, నువ్వే ఎగ్జాంపుల్. ఎప్పుడైనా ఎవరైనా మనకి నువ్వు చెయ్యలేవు అసలు ఏమైనా చెప్తున్నా ఆ టేటిని పట్టించుకోకుండా నీ డివోషన్ ని నువ్వు నీ వర్క్ మీద చూపించావు. రియల్ డివోషన్ అంటే అది. నేను చెప్తూ ఉంటాను భజనలు చేయాలి, సుప్రభాతాలు చేయాలి, ఇవన్నీ కూడా డివోషన్ కిందకి వస్తాయి, కానీ ఎప్పుడు వరకు అంటే మీ అంతటా మీరు కూడా కృషి చేయాలి. స్వామి ఎప్పుడు అంటారు కదా, మీరు 1 స్టెప్ తీసుకుంటే నేను 100 స్టెప్ తీసుకుంటానని, అదేవిధంగా నువ్వు ఆ 1 స్టెప్ తీసుకున్నావు, నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉంది, మిగతాదంతా నువ్వు నా మీద వేసావు. ఆ భారాన్ని నేను ఈ విధంగా నేను తీసుకొని నీకు 75 వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువ హ్యాపీ పొందుతావు, నీలో ఉన్న నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజు అది చెప్పినప్పుడు స్వామి నా కళ్ళలోకి వచ్చి స్వామి ఇప్పుడు మీరు నా కళ్ళలోకి వచ్చారు అని నేను ఎవరికైనా చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు ఓకే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మేవాళ్ళు నమ్మరు, కానీ నువ్వు చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసేసావు, నాకు ఇది ఇచ్చావు, నాకు ఏదైనా ప్రూఫ్ చూపిస్తే నేను రేపు క్లాస్ లో నేను అందరికి చూపించి నాకు ఇలా వచ్చారని నమ్మిస్తాను స్వామి అంటే, నువ్వు ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు బంగారు, కానీ ఈ లోకం గురించి నాకు తెలుసు, నేను నీకు చూపిస్తాను అని స్వామి నాకు చెప్పారు. నీ కబోర్డ్ లో ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో నీ బెటర్మెంట్ కి రాకముందు మార్క్ షీట్ ఉంటుంది, నీ బెటర్మెంట్ వచ్చిన తర్వాత మార్క్ షీట్ ఉంటుంది అని చెప్పారు. స్వామి నాకు లాస్ట్ టైమ్ సెమిస్టర్ మార్క్స్ అట్లాంటివి ఎక్కడున్నాయో తెలీదు, మీరు ఇంటర్మీడియట్ లో అది ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫోటో కాపీ తీయించిన మార్క్ షీట్స్ అంటున్నారు, అవి నాకు ఎలాగంటే నేను చెప్తున్నా కదా నువ్వు రేపు మార్నింగ్ ఓపెన్ చేసి చూడు ఉంటాయి అన్నారు. నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా ఒక కాపీ ఫోటో కాపీ బెటర్మెంట్ ముందుది, ఒక ఫోటో కాపీ బెటర్మెంట్ తర్వాతది. అవి చూసేసరికి నాకు ఇంకా కళ్ళమటి నీలాగలేదు. నేను మా సార్లతో నెక్స్ట్ రోజు అవేర్నెస్ క్లాస్ లో షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి ఇవి నిజంగా ఎలా ప్రూవ్ చేస్తున్నాయి అంటే, స్వామి ఫిజికల్ ఫామ్ లో లేవని అనుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ మనం స్వామి ఎప్పుడు మనతోనే ఉంటారు, స్వామి ఎప్పుడు లేరని అనుకోవద్దు, ఆయన మన మనసులో ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే మీ మనసులో చూసుకుంటే ఆయన ఉన్నారు, దీన్ని బట్టి తెలుస్తుందని నేను చెప్పగలుగుతున్నాను.
1: చాలా బాగుంది మణికంట.
2: అప్పుడు నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఇక్కడ జాయిన్ అయ్యాను, అప్పుడు టీచర్స్ అంటుండేవాళ్ళు స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడే స్వామి అన్నవారంట, నువ్వు నన్ను మీరలాగా ప్రే చేసావా, నువ్వు నన్ను మీరలా ప్రే చేసావా నీకు నీ దగ్గర రావడానికి, సూర్యదాస్లా ప్రే చేసావా నీకు నీ దగ్గర ప్రత్యక్షం అవడానికి, ఆ డివోషన్తో ప్రే చేయి, నేను ఎక్కడున్నా నేను నువ్వెక్కడున్నా నేను నీ దగ్గర ప్రత్యక్షం అవుతానని. అప్పుడు నేను అనుకున్నాను మీరా సూర్యదాస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద పెద్ద భక్తులు, మేము ఆల్ డివోషన్ మా దగ్గరికి ఎలా వచ్చింది అని. కానీ నేను ఒక శ్లోకాన్ని అయితే మర్చిపోయాను, స్వామి ఎంత కఠినమో అంత సున్నితం కూడా. అంటే ఒక టాస్క్ చేసేటప్పుడు స్వామి నుంచిన ఎవరు అన్న అంటే అంత హార్డ్ టాస్క్ మాస్టర్ స్వామి. అదే డివోషన్ వచ్చేటప్పటికి ఒక చిన్న ప్రేయర్ అయితే స్వామి బటర్లా కరిగిపోతారు. నేను అది మర్చిపోయాను, అది మర్చిపోయి నేను అది ఆలోచిస్తున్న టీచర్స్ అన్నారు మన దగ్గర అంత డివోషన్ ఎక్కడుంది అని. అప్పుడు నేను అంటున్నా స్వామి నేను నిన్ను ఫిజికల్ గా చూడలేదు స్వామి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని. ఆ రోజు రాత్రి స్వామి డ్రీమ్ లోకి వచ్చారు. వచ్చి అంటే మా క్వాడ్రాంగిల్ మధ్యలో స్వామి నడుస్తున్నారు, హెచ్ఎస్ సెకండ్ ఫ్లోర్ అండ్ బి ఫ్లోర్ క్వాడ్రాంగిల్ లో స్వామి నడుస్తున్నారు. నడుచుంటే అందరూ పరిగెత్తున్నారు, అంటే పక్క రూమ్ లో అందరూ ఒకేసారి బయటకు వచ్చి పరిగెడుతున్నా. నేను మాత్రం స్వామికి చూస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. స్వామి వేలు చూపించి ఇట్రా అన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాద నమస్కారం తీసుకున్నాను, తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం కావాలన్నారు స్వామి, నాకేం వచ్చు స్వామి అంటే. అప్పుడు ఆ మూమెంట్ కి మొత్తం అంతా బ్లాంక్
3: అయిపోయింది.
2: ఏం కావాలన్నారు స్వామి, మీరే కావాలి స్వామి, మీరు ఇక్కడే ఉండిపోండి స్వామి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు స్వామి అన్న అంటే, లేదు లేదు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉంటానన్నారు. సడన్ గా మాయమైపోయారు. మాయమైపోయిన తర్వాత అందరు ఎత్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. నేనైతే ఏ ఫ్లోర్ బి ఫ్లోర్ సి ఫ్లోర్ టెర్రస్ వరకు వెళ్ళిపోయాను, స్వామి ఇక్కడే ఉన్నారు, ఎక్కడ పారిపోతారు అని. సడన్ గా డి ఫ్లోర్ కి వెళ్ళి చూస్తే స్వామి సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అయ్యి, ఎందుకు నా గురించి చెతుకుందాం, ఐ విల్ బి ఆల్వేస్ దేర్, ఐ విల్ దేర్ గాడ్ యూ గైడ్ యూ అని అన్నారు. అంటే అప్పుడు కన్నీ రాలేదు, అంటే స్వామి ప్లీజ్ స్వామి ఉండిపోండి స్వామి, వెళ్ళదు స్వామి అని. ఇది 2014 లో జరిగింది ఇన్సిడెంట్. స్వామి అన్నారు లేదు లేదు మంగారు, ఒక డివోటీ నన్ను పిలుస్తున్నాను, నేను వెళ్ళాలి. ఆయన నేను ఎక్కడ వెళ్ళిపోతాను, ఒక నువ్వు లోపల నుండి ప్రే చేయి, నేను నీ దగ్గర ఉంటాను అని అన్నారు. అంటే స్వామి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే మనతో పాటే ఉన్నారు. మనం మన పిలిస్తే స్వామి రెడీగా ఉన్నారు పలకడానికి. అది నాకు జరిగిన
3: అద్భుతం. ఇంకెవరైనా
1: చెప్తారా?
4: నాకు రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మొదటిది చాలా బిట్టర్ ఇన్సిడెంట్ అనమాట. నేను హైయర్ సెకండరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు, బృందంలో జాయిన్ అయినప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం లేదు, భయం కూడా. కానీ ఎలాగోలా స్వామి దయ వల్ల సీట్ వచ్చింది. కానీ ఎంబీఏ రాసేటప్పుడు కూడా నేను మ్యాథ్స్ లో ఫ్లాప్ చేశాను, మిగతావన్నీ బాగా చేశాను. గ్రూప్ ఇంటర్వ్యూ అయింది, గ్రూప్ డిస్కషన్ అయింది. కానీ 19 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు నా పేరు లేదన్నమాట దాంట్లో. అప్పుడు నేను ఎంతో నేను స్వామి దగ్గరే చదువుకోవాలి ఇది అనుకున్నాను. కానీ నా పేరు లేకపోవటం వల్ల నాకు ఎంతో బాధేసింది. ఇంకప్పుడు నేను స్వామి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడ్చేశాను, స్వామి నాకు ఎలాగైనా సీట్ రావాలి, నేను మీ కాలేజ్లోనే చదువుకుంటానని. ఆ 5 రోజులు నేను మే 19 రిజల్ట్స్ వచ్చినాయి, నాకు సీట్ రాలేదన్నమాట. రోజు నేను అనుకున్నాను ఈ రోజు పిల్లలు జాగింగ్కి వెళ్తారు, ఈ టైంలో భోజనం చేస్తారు, ఈ టైంలో క్లాసులు ఉంటారు. ప్రతిరోజు ఏడ్చేవాడిని స్వామికి ప్రే చేసేవాడిని. కానీ జూన్ థర్డ్ సడన్ గా ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, జూన్ 6th లోపు నువ్వు జాయిన్ అవ్వాలి అని. నేను వెంటనే ఇంకా స్వామి ఆల్టర్ దగ్గరికి వెళ్ళి పడిపోయి ఏడ్చేశాను. స్వామి నాకు ఈ విధంగా నేనున్నాను అని చెప్పారు. రెండో ఇన్సిడెంట్ 4 డేస్ బ్యాక్ జరిగింది. స్పోర్ట్స్ మీట్ ప్రిపరేషన్స్, నా సెల్ఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డైటెటిక్స్. సో చాలా ప్లేట్స్ వచ్చినాయి. ఒకే అబ్బాయి ఉన్నాడు, తను నన్ను అడిగాడు వస్తావా అని. నేను రాను, నాకు కాలు నొప్పుడుతున్నాయి అని చెప్పేసి నేను భోంచేసి వెళ్ళిపోయా. కానీ నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ గా ఉంది. సో స్వామి దగ్గరికి వెళ్ళాను. చిట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ చిట్ వచ్చిందనమాట, రిక్వెస్ట్ ఆర్ సపోజ్ టు బి ఆన్సర్ ఇన్స్టెంటేనియస్లీ అని. ఇలా స్వామి నాకు చిట్ బాక్స్ ఎక్స్పీరియన్సెస్, ఏ సందర్భంలో గుండె నిబ్బరంగా ఉన్నా బాగోకపోయినా సడన్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్ స్వామి నాకు చిట్ బాక్స్ ద్వారా నాతో కన్వర్సేషన్ చేస్తారు. ఈ విధంగా స్వామి ప్రెజెన్స్ నేను ఎప్పుడు పొందుతూ ఉన్నాను.
5: అదే విధంగా స్వామి ఉన్నప్పుడు లేనప్పుడు మనం ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వామి ఉన్నప్పుడు ఎలా ఉందో, స్వామి లేనప్పుడు ఇంకా మనం అసలు ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే నేను వచ్చాను ఈ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగలేదు. అయితే వైరల్ ఫీవర్ అని చెప్పారు, జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు అయింది, 4 రోజులు అవ్వగానే ఇంకా ఎక్కువైపోతుంది, తగ్గట్లేదు. స్వామి ప్రే చేస్తున్నాను, అదేమో తగ్గట్లేదు, అయినా ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడిని. 4 రోజులు అయిపోయింది, 5వ రోజు మా అమ్మని ఎందుకు చూడాలనిపించింది. అంటే చాలా రోజులు అయింది, 4 రోజులు అవుతుంది, ఒకసారి చూస్తే బాగుంటుంది అనిపించింది. సరే స్వామి అమ్మని చూడాలనిపిస్తుంది, ఏం చేయమంటారని అట్లా అనుకున్నాను. తర్వాత కొంత టైంలోనే మా సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మగారు వస్తారంట, రమ్మని చెప్పమంటారా. సరే రమ్మనండి, నేను కూడా అదే అనుకున్నాను, స్వామికి ఇదే ప్రే చేస్తున్నానని చెప్పి. తర్వాత ఆ రోజు రాత్రి అమ్మ బయలుదేరి ఉదయాన్నే వచ్చింది. వచ్చిన తర్వాత అనిపించింది నాకు, అంటే మనం ప్రే చేస్తున్నాం, ఎందుకు తగ్గలేదు, తగ్గింటే మనం హాస్టల్కి వెళ్ళిపోవాలి, ఏమయ్యేది కాదు, తగ్గలేదు కాబట్టి స్వామి మనం అనుకోగానే అమ్మ వచ్చి మనం చూడడం వల్ల మనం అంతకంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రేమ ఇంకేముంటుంది. కాబట్టి స్వామి ప్రేమ అలా ఉంటుంది, మనం ఉన్నా లేకపోయినా స్వామి అలా అన్ని మన సిచ్యువేషన్స్ అన్ని చూసుకుని మనకి అన్ని విధాలుగా అన్ని
6: చిన్న ప్రేయర్ చేసినా స్వామి దాన్ని నెరవేర్చేస్తారు. మీ అమ్మని పంపించారు నీ దగ్గర,
1: చాలా బాగుంది నీ విషయాలు. మరి హాస్టల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇందాక ఫస్ట్ లో ఉదయ్ చెప్పినట్టు మోడర్న్ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆధునిక గురుకుల సిస్టమ్, దాంట్లో గురువులు శిష్యులు అందరూ కలిసిమెలిసి ఉండటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి దాని గురించి అశోక్ నువ్వేం చెప్తావు?
0: ఒక గురువుకి తన శిష్యుడికి ఉన్న బంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకంటే ఒక శిష్యుడు తన జీవితంలో ఏమైనా నేర్చుకున్నాడంటే అందులో తల్లిదండ్రుల పాత్రలతో పాటు అత్యధికంగా ఇంకొకరి పాత్ర ఉందా అంటే అది తన గురువు పాత్ర అనే చెప్పాలి. ఒక గురువు తన శిష్యుడు చెడుదారులలో వెళ్లకుండా తన జీవిత లక్ష్యానికి దారి చూపటంలో, అంధకారం నుంచి వెలుగు జీవితంలోకి తీసుకురావటంలో, వారి జీవితానికి ఒక అర్థం చూపటంలో, కష్టాల సమయంలో స్నేహితుడిలా ఇతరులకు ప్రేమలను గౌరవాలను చూపించడంలో తల్లిదండ్రుల వలె, చివరికి కనిపించే దేవుడిలాంటి వాడిగా మన సంఘంలో నమ్ముతాము. ముఖ్యంగా చెప్పాలంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబానే మనము జగద్గురువుగా చెప్పుకోవచ్చు. భగవాన్ ఎప్పుడూ అనేవారు, విద్యార్థులు క్రమశిక్షణతో చురుకుదనంతో వారి మేధాశక్తిని దేశ పరిరక్షణకు, దేశం ప్రగతి పదంలో నడవడానికి ఉపయోగించాలి అనేవారు. విద్యార్థులు వారి ఉపాధ్యాయులను బాగా గౌరవించాలి. వారికి తరగతిలో ఏ సందేహాలు ఉన్నా తమ తమ ఉపాధ్యాయులతో చర్చ జరిపి ఆ సందేహాలకు సమాధానాలు తెచ్చుకోవాలి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి అను ఈ సంస్థలో గురు శిష్యుల మధ్య చాలా అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
7: నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను.
0: చెప్పు ఉదయ్.
7: నా 3వ సంవత్సరంలో నా తోటి విద్యార్థి ఒకడు నా రూమ్ లో ఉండేవారు. ఆయనకి చాలా విపరీతమైనటువంటి జ్వరం ఒకటి వచ్చింది. అది 8 రోజులకి తగ్గట్లేదు. ప్రతిరోజు సిక్ వార్డ్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటున్నాడు. ఒకరోజు ఏదో చేసి పంపించారు, కిచ్డీ లాంటిది ఏదో చేసి పంపించారు. ఆ అబ్బాయి మింగలేకపోతున్నాడు అనమాట గొంతులో నొప్పి వల్ల. అదేదో ఒక విచిత్రమైన జ్వరం, నాకు పేరు గుర్తులేదు, ఏదో మెడికల్ టెర్మినాలజీ ఉంది. మింగలేకపోతున్నాడు అనమాట. సో ఇచ్చిన ప్లేట్ లో సగం తిన్నాడు సగం వదిలేశాడు. వదిలేసి కాస్త తినిపెట్టు ఉదయ్ వేస్ట్ అయిపోతుంది ప్లీజ్ తినిపెట్టు అని అడిగాడు అనమాట. నేను ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా ప్లేట్ తీసుకుని లాగించడం వదిలిపెట్టాను. తింటుండగా తింటుండగా తలుపు డబ్బంతా తెరుచుకున్నాయి. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు, ఆయన రాజ్ కుమార్ జైన్ సార్ అని. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ అబ్బాయి వైపు చూసి ఎలా ఉంది ఇప్పుడు జ్వరం ఎలా ఉంది అది అని టెంపరేచర్ చెక్ చేస్తూ పల్స్ చెక్ చేస్తూ చూస్తున్నారనమాట. నేను తింటూ ఇదంతా గమనిస్తూ ఉన్నా. అప్పుడు అడిగారు ఏమన్నా తిన్నావా అని అడిగితే తిన్నాను సార్ అన్నారు. నా వైపు మళ్ళీ తిరిగి చూసి సార్ అడిగారు అనమాట, ఎందుకు రూమ్ లో కూర్చొని తింటున్నావు డైనింగ్ హాల్లో తినాలి కదా అని అడిగారు. అడిగితే లేదు సార్ ఆ అబ్బాయి తినలేకపోయాడు అందుకే మిగిలింది నాకు ఇచ్చాడు నేను తింటున్నాను అని అంటే నా వైపు తిరిగి బుద్ధుందా లేదా నీకు అసలు కొంచెమైనా ఆ అబ్బాయి తినలేకపోతున్నాడు అంటే నువ్వు పెట్టి తినిపించాలి గాని నువ్వే తింటూ కూర్చుంటే ఎలాగా అనేసి నన్ను అలా అన్నసరికి నాకు ఒక కొత్త డైమెన్షన్ అనేది కనిపించింది అనమాట. అంటే ఓ తినిపించినట్టు కదా నేను ఎందుకు తినేస్తున్నాను అనుకున్నాను. అప్పుడు నా ప్లేట్ లోంచి నా చేతిలోంచి ప్లేట్ లాక్కొని సార్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెట్టారనమాట. ఆ చూసిన తర్వాత నాకు ఒక తండ్రి ఆ పొజిషన్ లో ఉండంటే ఒక అబ్బాయిని మందలించి ఇంకో అబ్బాయికి ఇలాగే పెట్టేవాడేమో కదా. మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యకి ఒంట్లో బాగాలేకపోతే నేను మా అన్నయ్య యాపిల్ లాగేసుకుని తినేస్తే మా నాన్న ఇలాగే తిట్టేవారేమో నన్ను కరెక్ట్ గా. సో ఆ సినారియో అనేది నాకు అక్కడ కనిపించింది అనమాట. చాలా ఇది నాకు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది ఆ హార్ట్ కి. ఒక టీచర్ ఇలాగే చూసుకోవాలి స్టూడెంట్ ని, అంటే అతి ప్రేమ గారాభం కాదు, అలాగనేసి అతి చిరాకు పడ్డం అలా కాదు, సందర్భోచితంగా ఏం నేర్చుకోవాలి పిల్లోడు అది చెప్పేసి అది ఎంతో ఇన్సైట్ నిచ్చింది నాకు ఆ రోజు.
1: చాలా బాగుంది.
2: ఎన్నో ఇన్సిడెంట్స్ ఇది ఆలోచిస్తుంటే ఎన్నో ఇన్సిడెంట్ తలకు వస్తున్నాయి. ఒకటి నేను హైయర్ సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఉండేవాడు దిలీప్ కుమార్ అని. అతను 8th క్లాస్ లో ఉండేటప్పుడేమో అతనికి చాలా హై ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది అనమాట. వస్తేనేమో ఎవరు అతని దగ్గర రావట్లేదు. సిమిలర్ ఇన్సిడెంట్ నాకు కూడా అయింది, కానీ ఫస్ట్ ఆయనకి ఎవరు ఆయన దగ్గర రావట్లేదు. అంటే వైరల్ ఫీవర్ కదా, నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండు అని అన్నాను. కానీ సతీష్ బాబు సార్ ప్రెసెంట్ వార్డెన్ హైయర్ సెకండరీ స్కూల్ కి, ఆయన వచ్చి ఎలా ఉన్నావు అని మొత్తం అది తెలుసుకొని తర్వాత వెళ్ళి ఆయన దగ్గర కూర్చోండి, దిలీప్ కుమార్ దగ్గర కూర్చొని మొత్తం బాగోగులు అడిగాడు. అడగడమే కాకుండా ఫుడ్ తెచ్చి తినిపించారు. తినిపించడమే కాకుండా అతను వేసుకున్న ఇన్నర్ వేర్స్ తో సహా అన్ని వాష్ చేసి ఆరబెట్టి, అంటే ఎంత కేర్ తీసుకున్నానంటే ఒక మదర్ లేన్ లోడ్ ని అతనికి తీర్చాడు ఆ మూమెంట్ లో. నాకు రీసెంట్ గా డిసెంబర్ అక్టోబర్ 5th న నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అర్ధరాత్రి టైంలో కడుపు నొప్పి వస్తే నేను భరించలేకపోయాను. అది చూసిన తోటి విద్యార్థి ఏం చేశాడంటే ఏం చేయలేదు, అతనికి కూడా తోచలేదు. తోచకపోతే పక్కన పక్క రూమ్ లో ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నుండి లేపాడు. లేకపోతే ఆ టీచర్ కూడా ఏం విసుక్కోలేదు. విసుక్కోకుండా వెంటనే క్యాబ్ అరేంజ్ చేసి, వెంటనే ఒక టాక్సీ అరేంజ్ చేసి మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఏమో నర్సెస్ ఏమో నాకు మత్ ఇంజక్షన్ ఇచ్చారు. అప్పుడు దానికన్నా ముందు ఏమైందంటే నేను ఏం తిన్నా వాంతి అయిపోయేది. వాంతి అయిపోయిన ఆ టీచర్ అసలు ఏమి చిరాకు ఏం పొందలేదు, వాంతి తెక్కేస్తున్నా అయినా ఆయన ఏమి అసలు చిరాకే పడలేదు. మొత్తం రాత్రంతా ఆయన మెల్కొని కూర్చున్నారు. 1 గంటకి నేను అక్కడ హాస్పిటల్ రాత్రి 1 గంటకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 o'clock కి నాకు తెలియచ్చింది. 3 o'clock చేస్తే ఆయన అలా నా వంక చూస్తున్నారు. అన్నా సార్ మీరు పడుకోలేదా సార్ అన్నా. అంటేనేమో నేను ఎలా పడుకున్నాను నువ్వు ఒంట్లో బాగోపోతే అన్నారు. సార్ మీరు ఇప్పుడైనా హాస్టల్కి వెళ్ళి పడుకోండి సార్ అంటే లేదు లేదు స్టూడెంట్ పంపించాను, వాళ్ళు నాతో పాటు స్టూడెంట్స్ కూడా వచ్చారు వాళ్ళని పంపించాను పడుకోమని. వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటాను అన్నా. వాళ్ళు 8 o'clock వచ్చారు. 8 o'clock వరకు ఆయన పడుకోకుండా నా వంక చూస్తూ నీకు అంతా బాగుందా అని. డాక్టర్స్ వచ్చేంత వరకు డాక్టర్స్ తో కలిసి ఆ తర్వాత ఆయన వెళ్ళారు. డాక్టర్స్ వచ్చి మొత్తం చెక్ చేసి నీకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, ఇమీడియట్ గా చేయాలి అంటే అప్పుడు నేను ఎవరికీ చెప్పలేదు. నాకు అప్పుడే ఫస్ట్ టైం జరిగింది. ఎన్నో ఆలోచనలు మొదలైంది. సడన్ గా దేవీపాలనం ఆగిపోయింది. అక్టోబర్ నెలలో నేను దేవీపాలనం చేస్తున్నాను, 2 రోజులు అయింది దేవీపాలనం చేసి సడన్ గా ఆగిపోయింది. తర్వాత ఏమో ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అది కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే కనీసం 1 week హాస్పిటల్లో ఉన్నారు, అది ఫాస్ట్ గా అయితే 1 week హాస్పిటల్లో ఉన్నారు. నాకు అన్ని మదర్లో కలుగుతుంది. సడన్ గా అప్పుడే కెమిస్ట్రీ విశ్రాంతి గౌరవనీయమైన విశ్రాంతి ప్రొఫెసర్ చెల్లి జనార్దన్ సార్ అక్కడికి వచ్చారు. వచ్చి ఎలా ఉన్నావు అన్నారు. సార్ నేను కంట్లో నీళ్ళు అప్పుడే చూశాను. ఆయన ఎందుకు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా, ఆడవద్దు అన్నారు. సార్ ఎలా ఆడవకుండా ఉంటాను సార్, అన్ని సగం సగంలో ఆగిపోయినాయి సార్ అంటే ఏం కాదు స్వామి చూసుకుంటారని. అంటే ఎంత మాట్లాడుతున్నానంటే అలా మాట్లాడదాం అంటే నేను ఎందుకు బాధపడినానో మర్చిపోయాను. ఆయన మాట్లాడుతూ ఉంటే మర్చిపోయాను ఎందుకు బాధపడినా, ఎందుకు ఏడుస్తున్నాను అన్న దాన్ని నాకే తిరిగి కొట్టానన్నమాట. అలా మాట్లాడుతున్నాను, ఆయన క్రమం తప్పకుండా పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం ఆ వయసు కూడా లెక్చర్ చేయకుండా ఎప్పుడూ వచ్చారు. అంటే ఇక్కడ టీచర్ ఇక్కడ గురువులు ఎలా ఉంటారంటే ఒక తల్లిలాగా ప్రేమ చూపిస్తారు, గురువు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకుంటారు. వాళ్ళతో మన రిలేషన్ కాలేజ్ తో ఆగిపోదు, ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో పాటు ఉంటది. అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఎలా ఉంటారు అంటే స్వామి ఎలా ఉంటారు అని. అంటే వీళ్ళని చూసి వీళ్ళే ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే స్వామి ఇంకెంత ప్రేమ చూపించి ఉండాలి వీళ్ళ మీద, వీళ్ళు మనకు అంత ప్రేమ చూపిస్తున్నారు. స్వామి పాస్ చేస్తే వీళ్ళు మనకు పాస్ చేస్తున్నారు, వీళ్ళు ఇంటర్మీడియట్ కింద ఉన్నారు. డైరెక్ట్ గా స్వామి ఎలా ఉంటానని ఒకేసారి నాకు అనిపించింది.
1: అశోక్,
0: నేను ఒక సార్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. భాగ్య సార్
7: అంటే ఆ విశ్రాంతి ప్రొఫెసర్ కదా, MBA మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటారు.
0: అవును. ఉదయ్, ఒకసారి ఏమైందంటే భాగ్య సార్ క్లాస్ లో టీచ్ చేస్తున్నప్పుడు ఒకరు వచ్చి ఇలా అన్నారు, మీ అమ్మాయికి చాలా సీరియస్ గా ఉంది సార్, త్వరగా రండి అని అన్నారు. అప్పుడు భాగ్య సార్ ఆ మాట వినిన తర్వాత ఏమీ విననట్టుగా మరలా టీచ్ చేయడం ప్రారంభించారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదేంటి, ఎవరో ఒక అతను వచ్చి తన సొంత కూతురికి సీరియస్ గా ఉందంటే ఏమీ పట్టనట్టు మనకి టీచ్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కరూ అనుకోవడం, వారిలో వారు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆ క్లాస్ అయిన తర్వాత భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లారు. భాగ్య సార్ హాస్పిటల్కి వెళ్లేసరికి స్వామి అక్కడ ఉన్నారు. స్వామిని చూడగానే భాగ్య సార్కి చాలా ఆనందం వచ్చింది. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నీ కూతురికి సీరియస్ గా ఉందని తెలిసినా నువ్వు క్లాస్ చెప్పడం ఎందుకు ఆపలేదు, ఎందుకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తానికి రాలేదు అని. అప్పుడు భాగ్య సార్ నవ్వుతూ కన్నీరు కారుస్తూ, స్వామి మీ పిల్లలకు చదువు చెప్పమని ఇచ్చిన నా డ్యూటీని నేను చేశాను, అదేవిధంగా మీరు మీ పిల్లలను క్షేమంగా చూసుకుంటారనే నమ్మకం నాకు ఉంది, నేను నన్ను మీకు పూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఇంకా నాకు నా విషయాల మీద బాధ చింత ఎందుకు, మీరే నా గురువు, మీరు చెప్పారు స్వామి ఒకనాడు మీరు చెప్పినది చేసినప్పుడు మా విషయాల గురించి మీరు చూసుకుంటారని, అదే నేను చేశాను స్వామి అని అన్నారు. ఈ సంఘటనని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే నిజంగా స్వామియే మనకి జగద్గురువు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ జగద్గురువు ఇంతమంది విద్యార్థులకు ఎంతో మంది గురువులతో అత్యద్భుతమైన బంధాన్ని చేకూరుస్తున్నారు.
1: భార్గవ్, అసలు ఇలా మనం హాస్టల్ గురించి స్వామి గురించి మాట్లాడుకుంటే
6: 2 గంటలు అయిపోతుంది,
1: టైం తెలియదు, రోజులు తెలియవు, అలాగా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మరి సమయం చాలా అయిపోయింది. ఇంతటితో మన బ్రదర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ల బిజీ షెడ్యూల్లోంచి స్పోర్ట్స్ మీట్ కి థిక్ ఆఫ్ ది థింగ్స్ లో ఉంటారు బాయ్స్ అంతా, టైం తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ల అనుభవాలు అందరితో పంచుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఉదయ్, దస్తగిరి, మణికంఠ, సాయి కుమార్, అశోక్ అండ్ తార, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మరి స్వామికి పిల్లలకి ఉండేటటువంటి ఒక బ్యూటిఫుల్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ ని డిస్క్రైబ్ చేసే ఒక సాంగ్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాము. అంతవరకు సెలవు. సాయిరాం.
6: సాయిరాం.

ఇంతవరకు మీరు ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 39వ వార్షికోత్సవ సందర్భంగా 2019 డిసెంబర్ 25వ తేదీన ప్రసారం చేసిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@sssmediacenter.org మెయిల్ ద్వారా లేదా 9393258258కి వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం ఇప్పుడు మీకోసం పునఃప్రసారం చేస్తున్నాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాడు యావత్ భారతదేశం తమ 70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభతరుణంలో రేడియో సాయి తెలుగు బృందం మీకందరికీ అందించే ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమానికి హార్దికమైన స్వాగతం. ముందుగా స్వామివారి గళంతో మనం ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించుకుందాం.

0: శ్రోతలందరికీ మరొకమారు సాయిరాం. ఈనాడు మనం చేసుకుంటున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించడానికి మనతో పాటు స్టూడియోలో శ్రీ భార్గవ్ వచ్చున్నారు. సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్. శ్రోతలందరికీ సాయిరాం.
0: మరి ఇంత శుభప్రదమైన దినోత్సవం ఈరోజు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి పర్వదినం కూడా.
1: నిజమే.
0: సో ఈరోజు మనం ఈ స్వరాజ్యం గురించి, స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాము. అసలు మనం చేసే ఈ కార్యక్రమానికి టైటిల్ ఏమిస్తే బాగుంటుందంటావు?
1: ఇది మొన్న నువ్వు అడిగినప్పుడు ఆలోచించాను నేను. నీకు తెలుసు కదా, మనం ఎప్పుడు శిక్షావళి చెప్తాం.
0: అవును, ప్రతి సోమవారం
1: చెప్తాం. శిక్షావళిలోని ఒక పదం వస్తుంది, అది విన్న తర్వాత నాకు దానివల్ల చాలా మంచి ఆనందం కలిగింది. ఆప్నోతి స్వరాజ్యం అంటే అక్కడ కూడా స్వరాజ్యం అనే పదం వచ్చింది. అది ఏమైన అర్థం ఆలోచించాను. తర్వాత చూసేసరికి ఏం తెలిసిందంటే మనకి మన మనసు మీద, మన ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండడమే స్వరాజ్యం. అంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, స్వామి చెప్తారు ఏంటంటే రియల్ ఫ్రీడమ్, రియల్ స్వరాజ్యం, రియల్ స్వతంత్రం ఏంటంటే మనం ఏమిటో తెలుసుకోవడం. అందుకు నేను అనుకోవడం మనకి ఈ ప్రోగ్రాం పేరు ఆప్నోతి స్వరాజ్యం అని పెడితే బాగుంటుంది కదా.
0: చాలా బాగుంటుంది.
1: ఇంకో విషయం ఏంటంటే ఈ దీనికి ఇంకో చిన్న ఐడియా కూడా ఉంది. ఏంటంటే ఈ శిక్షావళి అన్నది ఎప్పుడు శిష్యులు గురుకుల నుంచి బయటికి వెళ్లే ముందు గురువు వాళ్ళకి ఒక చిన్న బోధన చేస్తారు, ఎలాగుండాలి, ఏం చేయాలి. దాంట్లో ఒక చిన్న పదం ఇది. అంటే ఏంటంటే మీరు ఈ చదువు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మీరు దేనికోసం ప్రాకురాలి అంటే స్వరాజ్యం కోసం అని. అందుకు మనకి యాప్ట్ టైటిల్ ఇది.
0: ఈ విశ్వం అనే విశ్వవిద్యాలయంలో మనందరం స్టూడెంట్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ యూనివర్సిటీలో ఎంటర్ అయినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇదే. సో స్వామి కూడా మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు ఫైనల్ కాన్వకేషన్ కి మనం చాంట్ చేస్తాం కదా, వేదమను చాచార్యోంతే వాసినమను శాస్తి, అది కూడా శిక్షావళిలో. అంటే వేదంలో మనం అసలైన స్వతంత్రం ఏ విధంగా సంపాదించాలి అనేది ఇమిడి ఉన్నదని మనకి దీని నుండి తెలుస్తుంది. సో చాలా బాగుంది. మనం ఆప్నోతి స్వరాజ్యం, శ్రోతలందరికీ ఈ కార్యక్రమం పేరు ఆప్నోతి స్వరాజ్యం. మరి ఏ విధంగా మనం స్వరాజ్యాన్ని పొందాలి?
1: స్వరాజ్యం అంటే మనకి ఒక లెవెల్లో లేదు. స్వరాజ్యం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ తో ఉంది. ఒకటి ఏంటంటే భౌతికం, అంటే మన ఫిజికల్ లెవెల్లో. దాంట్లో మనం డిస్కషన్ చేస్తుంటే మనం దాని మీద కూడా చూద్దాం ఏంటి ఏంటి దాంట్లో ఆస్పెక్ట్స్ ఏంటి వస్తాయో. దాని తర్వాత మనో లెవెల్లో ఎలా
0: మెంటల్ లెవెల్లో.
1: తర్వాత ఫైనలీ స్వామి చెప్పింది ఆధ్యాత్మికంలోకి, ఆధ్యాత్మికంలో ఏంటి ఉంటుందో. అందుకు ఫస్ట్ మనం ఫిజికల్ లెవెల్లో స్టార్ట్ చేద్దామా గణేష్?
0: యాక్చువల్ గా మనం ఇది స్టార్ట్ చేసే ముందు రెండు పాయింట్స్ నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, మనం ఫ్రీడమ్ వచ్చింది అంటున్నారు కదా, ఏ విధంగా మనకి ఫ్రీడమ్ వచ్చింది, అది ఫస్ట్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ విధంగా మనకి అసలైన ఫ్రీడమ్ రావాలి.
1: అంటే ఇంకా రాలేదు.
0: ఇంకా రాలేదు.
1: అంటే మనకి ఫ్రీడమ్ రావాలా?
0: ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు స్టూడియోలో ఉన్నావు, నువ్వు గట్టిగా మాట్లాడగలవా?
1: లేదు. కరెక్ట్.
0: నీకు కావాల్సింది నువ్వు మాట్లాడగలవా?
1: మాట్లాడలేను.
0: మనం ఇప్పుడు ఆన్ ఎయిర్ ఉన్నాం. సో మనం బ్రాడ్కాస్ట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఉల్లంఘించి నువ్వు మాట్లాడలేవు. సో మనకి ఏం కావాలంటే అది మాట్లాడే స్వేచ్ఛ మనకి లేనప్పుడు హౌ ఆర్ వి ఫ్రీ?
1: కరెక్ట్.
0: అంతే కదా.
1: అంటే మీరు చెప్పిన లైసెన్స్ కి నువ్వు వెళ్తావు.
0: కరెక్ట్.
1: నువ్వు లైసెన్స్ తీసుకున్నావు అంటే రోడ్డు మీద నువ్వు నడపడానికి నీకు స్వేచ్ఛ ఉంది,
0: హక్కు ఉంది.
1: కరెక్ట్. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఇష్టం వచ్చినా నడపలేవు, దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి.
0: సో ఈ లైసెన్స్ తాలూకా ఎగ్జాంపుల్ స్వామి చెప్తారు. మీకు లైసెన్స్ వచ్చినంత మాత్రాన మీకు ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీరు రోడ్డు మీద నడపలేరు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఎప్పటి మీరు ఫాలో అయ్యారో దెన్ ఓన్లీ యు హ్యావ్ ది రైట్ టు బికమ్ అ డ్రైవర్.
1: కరెక్ట్.
0: సో అలాగా మనం జీవితం అనే ఈ రోడ్డు మీద మనం నడుస్తున్నప్పుడు భగవంతుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు పెట్టాడు.
1: దాని విషయంలో కొంచెం
0: చర్చించుకుందాం. ఫిజికల్ లెవెల్లో మనం ఈ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుందాం.
1: ఫిజికల్ లెవెల్లో అంటే ఫస్ట్ మనం మన స్వాతంత్ర్య పోరాటం ఎలా ఉంటుందో దాని మీద కొంచెం మనం ఆలోచిస్తే కొన్ని మంచి పాయింట్స్ వస్తాయి. నేను అనుకోవడంలోని దేశభక్తులు చాలా మంది ఉండేవారు మనకి 1920th సెంచురీలోని. ఎంతో మంది దే ఫాట్ ఫర్ ద కంట్రీ. కానీ నా అభిప్రాయంలోని స్వామి వివేకానందుడు చాలా ముఖ్య భూమిక అయింది.
0: అవును, నాకు చాలా మంచి హిస్టరీలో ఒక చదువుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది స్వామి వివేకానంద అంటే, ఆయన కొలంబో నుంచి నార్త్ వరకు ఆయన ట్రావెల్ చేసి,
1: అంటే ఇది చికాగో స్పీచ్
0: వచ్చిన తర్వాత ప్రతి ప్లేస్ కి వెళ్లి ఆయన భారతదేశ ఔన్నత్యం గురించి, భారతీయ సంస్కృతి గురించి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే సనాతన ధర్మం గురించి ఆయన ప్రచారం చేశారు
1: మన వేదాలు
0: ఉపనిషత్తుల్లో. సో ఈ ఉపన్యాసాలు అన్ని సంకలనం చేసి ఒక పుస్తకం కింద వచ్చిందనమాట. సో ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే పీపుల్ దాని ద్వారా, వీళ్ళంతా ప్రిజనర్స్, చాలా మంది ఈ పుస్తకాలు తీసుకుని,
1: ప్రిజనర్స్ అంటే దేశభక్తులు ఎవరు మన బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా పోరాటారు వాళ్ళందరినీ వీళ్ళు జైల్లో బంధించినప్పుడు వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి ఏంటంటే ఈ పుస్తకం. పుస్తకం పేరేంటంటే లెట్ టాక్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, అక్కడ ఉండేది. ఇది నాకు ఇంకో విషయం గుర్తొస్తున్నది, ఇది ఈ విషయం చెప్పినప్పుడు చికాగో స్పీచ్ ఇచ్చే ముందు ఆయన దగ్గర నెల రోజులు ఆయనకు తెలియలేదు, ఆయన వచ్చే షిప్ లో కూర్చొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే ఏం తెలిసిందంటే ఇంకో నెల రోజులు ఉంది, కొంచెమే డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కదా, చాలా కష్టపడేవాడు, చాలా కష్టపడి ఏదో సన్యాసి, అందుకు సన్యాసి వేషంలోని అంటే ఎప్పుడు కాషాయం ధరించేవాడు. అయితే అక్కడ చూసినా చాలా విచిత్రంగా చూసేవారు, ఎందుకంటే అక్కడ ప్యాంట్ షర్ట్లు స్టైల్ అన్ని ఉంటుంది, ఈయనేంటి ఏదో ఒక ధోతి లాగా అన్ని వేసుకుంటారు, అది కూడా కాషాయ రంగులోని. అయితే ఒకరోజు ఒక స్త్రీ అడుగుతుంది, ఏమిటిది ఇలాగ ఉన్నావు నువ్వు, ఒక మంచి టైలర్ ని దగ్గరికి వెళ్ళి ఓ జెంటిల్ మ్యాన్ అవ్వచ్చు కదా, అంటే టైలర్ జెంటిల్ మ్యాన్, ఆయనకి చాలా సూక్ష్మబుద్ధి పట్టుకున్నారు ఆయన. ఆయన ఏంటన్నారంటే, అమ్మా మీ దేశంలోని టైలర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్, బట్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ భారత్ క్యారెక్టర్ మేక్స్ అ జెంటిల్ మ్యాన్ అని చెప్పారు. అంటే ఎంత కరెక్ట్ గా చెప్పారు, ఎందుకంటే స్వామి ఇప్పుడు ఏం చెప్తారు, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని చెప్తారు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు శ్రీ అరవిందుడు అంటారు, ఆయన విషయం కూడా ఒక ఒక సంఘటన గుర్తొచ్చింది. ఆయన విషయం ఏంటంటే, ఆయన పేరెంట్స్ ఏంటంటే ఈ భారతదేశంలో అల్లకల్లోలం ఉంది, ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇవన్నీ అక్కర్లేదు, హీ షుడ్ బి ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఐఏఎస్ ని ఐసిఎస్ అయ్యారు, ఇండియన్ సివిల్ సర్వీసెస్, దానికి ప్రిపేర్ చేద్దామని 7వ సంవత్సరంలోనే హీ వాజ్ సెంట్ టు ఇంగ్లాండ్.
0: సెవెంత్ ఇయర్ లో
1: ఇంగ్లాండ్ పంపించారు. అక్కడ వనవాసం లాగా 14 ఏళ్ళు ఆయన స్టడీ చేశారు. అక్కడ మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఓరియంటల్ లాంగ్వేజ్ అన్ని స్టడీ చేశారు. దాని తర్వాత 21వ సంవత్సరానికి ఇండియా వచ్చారు. హీ కేమ్ బ్యాక్ ఇన్ షిప్, అప్పుడు షిప్ జర్నీ ఉండేది. అయితే అప్పుడు ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ చేంజ్ హిస్ లైఫ్. ఆయన ఏంటంటే ముంబైలోని బందర్గా అంటే బందర్లో దిగుతుండేవారు, అపోలో బందర్ పేరు కూడాను. అయితే ఆయన దిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన భారతదేశ మట్టి మీద కాలు పెడితే ఆయనకి సమాధి ఎక్స్పీరియన్స్ అయింది.
0: అంటే అడుగు పెట్టగానే
1: ఆయన ఏం చెప్పి రాస్తారంటే, తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటంటే త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇట్ వాజ్ విత్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన చాలా విషయం దాని మీద గమనించి ఆయన కన్క్లూజన్ ఏంటి వచ్చిందంటే, ఈ దేశం మట్టి మీద నేను కాలు పెడితే నాకు అంత ఆనందం వస్తున్నది కదా, ఈ దేశాన్ని మనం స్వాధీనం స్వతంత్రం చేయించుకోవాలి అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా దృఢపడింది. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయన రెవల్యూషనరీగా రాయడాలు, ఇంకా బ్రిటిషర్స్ అగేన్స్ట్ పోరాటం చేయడం అవన్నీ బాగా చాలా ఇంటెన్స్ గా చేశారు. అయితే అప్పుడు ఏంటంటే ఆయన దానివల్ల అలీపూర్ జైలు అని ఒక జైలు ఉంది కలకత్తా దగ్గర, ఆయన అక్కడ బంధించారు. అప్పుడు కూడా ఆయనకి ఆ ఫర్వర్ ఉండేది, నేను చెయ్యాలి. అయితే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఆయనకి కృష్ణుడు కనిపించాడు, సాక్షాత్కరించాడు. కృష్ణుడు కనిపించి ఏం చెప్పాడంటే, నీకు నీ కోసం ఉన్న ఆబ్జెక్టివ్ ఇది కాదు, నేను ఈ దేశానికి స్వాతంత్రం నేను తెప్పిస్తాను, అది నా బాధ్యత, నీ బాధ్యత ఇంకోటి ఉంది, నువ్వు దక్షిణ భారతానికి వెళ్ళి సాధన చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది నీ పర్పజ్ ఏంటో అని. అయితే ఆయన కృష్ణుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా ఒకలాగా తప్పించుకుని పాండిచేరి వచ్చి పాండిచేరిలోని ఉండి హీ డస్ సాధన ఫర్ మెనీ ఇయర్స్. దాని తర్వాత ఒక్క స్టేజ్ వచ్చేసరికి ఆయన మౌనవ్రతంలోకి వెళ్ళిపోతారు. కానీ సిగ్నిఫికెంట్ ఏంటంటే 24th November 1926,
0: అంటే మన స్వామి జన్మదినోత్సవం తర్వాత
1: ఆ రోజు ఆయన మళ్లీ ఆయన మౌనం భంగం చేసి హీ టెల్స్ ఇన్ ఇంగ్లీష్ ద కృష్ణ కాన్షియస్నెస్ హాజ్ డిసెండెడ్ ఆన్ ద ఎర్త్
0: కృష్ణతత్వం భూమి మీదకి
1: వచ్చింది
0: అవతరించింది
1: అంటే ఆయన నువ్వు అనుకు గణి నువ్వే చెప్పు ఇది కూడా ఒక విధమైన ఫ్రీడమ్ కోసం పాడడం కాదు
0: తప్పకుండా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ టైంలో 1920s 1940s స్వామి ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్ ఉన్న టైంలో స్వామి అవతార్ డిక్లేర్ చేశారు కదా ఒక సైడ్ చాలా విస్తృతంగా ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తుంది సో ఇప్పుడు మనం ఫిజికల్ లెవెల్లో మాట్లాడుతున్నాం సో అండర్లైన్ ప్రిన్సిపల్ మన భారతదేశ సంస్కృతి ఈ భూమి ఎట్లాంటిదో అరవింద ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఒక్క స్టెప్ తోటి సో స్వామి ఈ అండర్లైన్ ప్రిన్సిపల్ గా ఆ స్పిరిచువల్ మూవ్మెంట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు
1: అప్పటి నుంచి
0: సో కృష్ణుడు చెప్పినటువంటి ఆ మాట అరవిందోకి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పాడు కృష్ణుడు సో ఏ విధమైనటువంటి స్వాతంత్ర్యం తీసుకొచ్చాడో స్వామి ఆ విధంగా కృష్ణుడిలాగా అవతరించి మనకి మనలో చైతన్యాన్ని తీసుకుని వచ్చి మనం భగవంతుడే అన్న ఒకే ఒక ఆలోచనని మనలో మాటి మాటికి ఇమిడింపు చేశారనమాట సో దట్ ఈస్ వాట్ ట్రూ ఇండిపెండెన్స్ మనకి కావాల్సింది
1: కానీ ఈ విషయం ఇప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ చూసేవనుకో దాంట్లో కూడా ఇది చాలా అందంగా కనిపిస్తుంది మనం ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ విందాం ఒక చిన్న బాల మన 6th క్లాస్ ఆమె ఈ విషయం చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది
2: చదువుతున్నాను మనకు స్వాతంత్ర్యం 1947 15 ఆగస్టున లభించింది మన జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు మన జెండా ఎందరో వీరులు తమ నెత్తురు ధారబోసి సంపాదించారు జెండాను చూసినప్పుడు భారతీయులలో కొత్త ఉత్సాహం ఉద్వేగం కలుగుతుంది జెండాకు 3 రంగులు ఉన్నాయి మొదటి రంగు కాషాయం అది త్యాగానికి ప్రతీక 2వ రంగు తెలుపు ఇది శాంతికి ప్రతీక 3వ రంగు ఆకుపచ్చ ఇది సస్యశ్యామలానికి ప్రతీక మధ్యలో ధర్మచక్రం ఉంది దానికి 24 గీతలు ఉన్నాయి ఇది ధర్మానికి ప్రతీక
0: సో ఎంత బాగా చెప్పింది ఆ చిన్నమ్మాయి యాక్చువల్ గా నువ్వు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం ప్రిపేర్ అవ్వలేదు కదా
1: అదే అంటే స్వామి చెప్తారు కదా ఫ్రీడమ్ అంటే స్పాంటేనియస్ గా రావాలి అంటే సహజంగా నేను అమ్మాయిని జస్ట్ ఫ్రీడమ్ అంటే ఏంటి అని అడిగాను అడిగితే దిగితే 1 మినిట్ పింగళి వెంకయ్య చేశారు త్యాగము శాంతి ఎంత బాగా చెప్పింది
0: అంటే మనం ఇన్ని డిగ్రీలు చదువుకున్నాము మనల్ని ఎవరన్నా ఫ్రీడము అని అడిగితే మన మైండ్ ఉపయోగిస్తాము లాజిక్ ఉపయోగిస్తాము ఫ్రీడమ్ అంటే
1: ఏంటి బాగా మేం కావాలా చెయ్యాలి కానీ అమ్మాయి ఎంత బాగా చెప్పింది ఏంటి అంటే ఆమె ప్రకారంగా త్యాగము శాంతి ఇంకా మన దేశానికి శస్త్రశామలు ఎలా తీసుకురావాలో అది ఆమె ప్రకారంలో ఫ్రీడమ్
0: అంటే ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వస్తాయి
1: స్వామి చెప్తారు కదా
0: సో మన
1: ప్రైమరీ స్కూల్ హై సెకండరీ స్కూల్లో బాగుంటారు కానీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి అందరూ
0: పాడైపోతారు సో ఇంకా ముందుకు వెళ్దాం ఈ ఫిజికల్ లెవెల్లో ఎంతో మంది మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడారు దాంట్లో మొట్టమొదటిగా స్వామి చాలా తరచుగా చెప్పే బాల్ గంగాధర్ తిలక్ ఆయన స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు డిస్కోర్స్ లోని ఆయన గురించి చెప్తూ ఈ మూమెంట్ జరుగుతున్న టైంలో ఎవరో వచ్చి ఆయన రిక్వెస్ట్ చేశారంట సార్ మీకు పొలిటికల్ గా ఒక వెరీ హై పొజిషన్ ఇస్తాము
1: అంటే స్వాతంత్ర్యం రాసి వచ్చిన తర్వాతైనా వచ్చినప్పుడైనా మీకు ఇలా ఇస్తామంటే ఆయన ఏం జవాబు చెప్పారు
0: ఆయన అన్నారు నాకు గాని ఒక అవకాశం ఇస్తే నేను పాలిటిక్స్ లోకి చేరను నా రూట్స్ ఏదైతే ఉన్నదో ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ అన్నారంట
1: అండ్ ఆయన ముందు కూడా టీచరే అందుకు ఆ టీచింగే చేసి ఆ గ్రాస్ రూట్ లెవెల్లోని మన పిల్లలకి దేశభక్తి అనే భావం కలిగించి వాళ్ళకి ఆ దేశం అంటే ప్రేమ కలిగించే భావం వాళ్ళు పెంపొందిస్తాను అని అని అప్పుడే అనుకున్నారు
0: కానీ తిలక్ గారి గురించి అసలు ప్రాముఖ్యత ఏంటి ఆయన స్వరాజ్య మూమెంట్ ఆయన చాలా ఫోర్స్ఫుల్ గా
1: చేశారు
0: హీ వాజ్ ది
1: అంటే ఆయన విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఏం చూస్తున్నారంటే మన దేశంలో యూనిటీ చాలా తక్కువ ఉంది అంటే ఆయన చెప్పింది ఏంటంటే స్వరాజ్యమే బర్త్ రైట్ అని చెప్పారు అంటే స్వరాజ్యమే నాకు కావాల్సింది నాకు హోమ్ అప్పుడు ఏంటి అనేవారంటే హోమ్ రూల్ చేద్దాము మనకి క్వీన్ మన బ్రిటిషర్ క్వీన్ మనకి హెడ్ గా ఉంటుంది కానీ మన రూల్ మనం చేసుకుందాం అని ఆయన అది కాదు మనకి పూర్ణ స్వరాజ్యం రావాలి అంటే మనమే మనల్ని గవర్న్ చేసుకోవాలి అనే ఒక భావం ఆయనకు ఉండేది దానికోసం ఆయన ఒక చాలా ముఖ్యమైన స్టెప్ తీసుకున్నారు అప్పుడు ఆయన ఏం చేశారంటే వినాయక ఫెస్టివల్, గణేష్ ఫెస్టివల్ అనేది, నీ పేరు కూడా గణేషే కదా అందుకు నీకు తెలిసి ఉంటుంది, గణేష్ ఫెస్టివల్ అనేది ఒక మాస్ మూమెంట్ లో తయారు చేశారు. ఏంటంటే ప్రతి అప్పటికేంటంటే ఈ దాంట్లో ఏంటంటే అందరూ కలిసి ఒక మాస్ మూమెంట్ లాగా అందరూ పూజ చేస్తే యూనిటీ పెరుగుతుంది. దానివల్ల అది ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే ఈవెన్ నౌ నువ్వు చూస్తావు కదా హైదరాబాద్ వెళ్ళు, నువ్వు బాంబే వెళ్ళు, ఈవెన్ పుట్టపర్తి వెళ్ళు, వినాయక చతుర్థి వినాయక విసర్జన అంటే ఎంతో భవ్యంగా అద్భుతంగా చేస్తారు ఫెస్టివల్. అది స్టార్ట్ చేసింది తిలక్ గారు టు మేక్ యూ ఇండియా యునైటెడ్, అది ఆయన భావం. అయితే నెక్స్ట్ మనం బోస్ గారి దగ్గరికి వెళ్తే సుభాష్ చంద్రబోస్ గారు,
0: ఈ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుంది. 2000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండిపెండెన్స్ డేకి స్వామి ముందర ఒక డ్రామా చేసే ఆనవాయితీ ఉండేదన్నమాట. స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ 2004 లోని. ఆ ఫస్ట్ డ్రామా చేసినప్పుడు బాయ్స్ స్వామి సుభాష్ చంద్రబోస్ గురించి చాలా బాగా హైగా కొనియాడారనమాట.
1: కానీ ఎలా చెప్పారు?
0: చెప్తాను అది. ఇది ఫస్ట్ డ్రామా. ఫస్ట్ డ్రామా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు స్వామి. కానీ మన థీమ్స్ మారుతూ ఉంటాయి కదా ప్రతి ఇయర్ను. సో 2007 వచ్చేసరికి ఆ డ్రామా తాలూకా థీమ్ ఇంకొకటి మారి కొత్త విధానంగా చెప్దాం అనుకున్నారు. సో ఆ డ్రామాలోని సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు వాళ్ళు. సో స్వామి డ్రామా అంతా చూస్తున్నారు. అందరికీ తెలిసిందే స్వామి ముందర క్లారిటీ కోసం, ఆడియో క్లారిటీ కోసం ఒక మానిటర్ పెడతారనమాట,
1: స్పీకర్
0: బాగా వినాలని. సో స్వామి అట్లా తదేకంగా ఆ స్పీకర్ నే చూస్తున్నారు. ఆ డ్రామా అంతా అవుతుంది, చివరికి క్లోజ్ చేసేసారు. స్పీకర్ చూస్తున్నారు. ఆ స్పీకర్ మీద బోస్ అని రాసి ఉన్నదనమాట.
1: అంటే మీకు తెలిసి ఉంటుంది బోస్ కంపెనీ చాలా ఫేమస్ కంపెనీ,
0: స్పీకర్స్
1: కంపెనీ. ఎకూస్టిక్స్ అంటే మన వాయిస్ సిస్టమ్స్, సౌండ్ సిస్టమ్స్ తయారు చేస్తారు.
0: అంటే మన మందిర్లో అంతా బోస్ స్పీకర్స్ వాడుతున్నారు. సో స్వామి సడన్ గా ఉన్నట్టుండి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మన్నారు. ఎందుకు స్వామి డిస్కోర్స్ టేబుల్ తీసుకురమ్మని తెచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ డ్రామా అయిపోయింది, అందరూ అసెంబ్లీ అయ్యారు. అప్పుడు స్వామి స్టార్ట్ చేశారు. ఇది చూడంగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, బోస్ అని సుభాష్ చంద్రబోస్ గురించి స్వామి ధారళంగా అనర్గళంగా గంటసేపు మాట్లాడారు. అంటే సుభాష్ చంద్రబోస్ లాంటి ట్రూ పేట్రియాట్ ఎక్కడా ఉండడు అని స్వామి చెప్పారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, స్వామి సర్టిఫై చేశారు ఆ రోజు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ది ట్రూ పేట్రియాట్ అని. ఆయన ఇప్పటికి బతికి ఉండుంటే హి వుడ్ హావ్ బికమ్ ది మోస్ట్ హిస్టారిక్ పర్సన్ ఆన్ ఎర్త్ అని చెప్పి స్వామి చెప్పారు అనమాట. సో అంత పవర్ఫుల్ మ్యాన్ అనమాట. చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ తోటి ఎంతో ధైర్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసి ఆయన ధైర్యంతో ఈ బ్రిటిషర్స్ ని ఎదుర్కొన్నాడు.
1: అది కాకుండా నీకు తెలిసి ఉంటుంది ఆమె అన్న కూతురు లలిత బోస్ స్వామికి చాలా అనన్యమైన భక్తురాలు.
0: అవును,
1: స్వామి బృందావన్ వెళ్తే బృందావన్, కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్, ఎప్పుడు స్వామిని ఫాలో అయ్యేది. స్వామికి ఆమె అంటే ఎంతో ఇష్టం. అప్పుడు ఆమెతో కూడా చెప్పేవాడు స్వామి, బోస్ చాలా గొప్పవాడు, చాలా కష్టపడాడు మన దేశం కోసం అని చెప్పేవాడు.
0: చెప్పారు స్వామి ఎన్నో సర్టిఫికెట్లు ఇచ్చారు. 1 అవర్ ఓన్లీ బోస్ గురించి మాట్లాడారంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్
1: డిస్కోర్స్ అంతా ఓన్లీ సుభాష్
0: చంద్రబోస్. సో మరి నెక్స్ట్
1: మనం
0: జాతిపిత
1: అంటే ఆయన విషయంలో మీ నువ్వు ఒక ఒక ఇన్సిడెంట్ ఉంది కదా. ఆయన ఏ రోజైతే 1948 లో
0: ఆ రోజు స్వామి
1: 30th January 1948
0: ఆ రోజు స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. ఒక 2 అవర్స్ పాటు స్వామి బయటికి రాలేదు.
1: నేను విన్నాం ఏంటంటే స్వామి చిత్రావతి శాండ్కి వెళ్ళారు. వెళ్లి ఒక సడన్లీ ఒక మూమెంట్ లోని ఆయన లేచి మందిరానికి వచ్చేసారు. భక్తులకు అర్థం లేదు ఎందుకు స్వామి తొందరగా వెళ్ళిపోయారు అని. తర్వాత స్వామి బయటకు వచ్చి మహాత్ముడు నాలో కలిసిపోయాడు అని చెప్పారు. అంటే అప్పటికేంటంటే
0: కమ్యూనికేషన్
1: 48 కదా, అందుకు ఎవరికి తెలియదు ఏంటైందో. అంటే న్యూస్ పేపర్ వస్తున్నా కూడా బుక్కపని వరకు వచ్చేది. అక్కడి నుంచి న్యూస్ పుట్టపతి అవ్వడానికి 2 డేస్ పట్టేది. అయితే అప్పుడు ఎవరో భక్తులు బుక్కపట్నం వెళ్లి తెలుసుకున్నారు ఏంటంటే స్వామి ఎగ్జాక్ట్ టైం లోని
0: గాంధీగారు చనిపోయారు.
1: ఎగ్జాక్ట్ ఆ టైంకి స్వామి మహాత్ముడు నాలో కలిసిపోయారు. అంటే దేవుడు యాక్సెప్ట్ చేశాడు అంటే
0: ఇంకా ఆయన మహాత్ముడే.
1: మహాత్ముడే అంతే.
0: చూడు, ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది వారి జీవితాల్లో ఉన్నత స్థాయికి వెళ్లారు. సో ఈ గాంధీజీ గారి ఎగ్జాంపుల్ మనకందరికీ తెలుసు. గాంధీజీ గారు బ్యారిస్టర్ లా చదివారు. సో వాళ్ళ ఒక సింపుల్ డివోటీ, ఒక సింపుల్ మ్యాన్ ఏ విధంగా ఉన్నత స్థాయికి గాంధీ గారి ఎగ్జాంపుల్ ద్వారా చేరాడో మన స్వామి డిస్కోర్స్ లో ఏం చెప్తున్నారో ఆ ఎగ్జాంపుల్ గురించి
1: ముత్తుస్వామి
0: అయ్యారు. సో అది విందాం.
3: తమిళ రాజ్యం లోపల ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు. ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయము లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను, తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది. అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు. ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది. ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు. ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ పిఎల్ లోపల చేరాడు. కాని అతని ఇంటి యందు ద్వీపములు లేవు. వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు. తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం. అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి. రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి ద్వీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కాని నిద్ర వచ్చింది. అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు. ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఆనాడు 1 నయా పైసా. కనుక ఆ పైసా కూడాను అతని దగ్గర లేదు. ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు. కాని తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణక్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి. ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు. అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం. నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది. తన మిత్రుడు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టిందే, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు. ఇంత విశ్వాసముతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పునకు వచ్చింది. స్వతంత్రం వచ్చిన తక్షణమే మెడ్రాసు హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితులను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు. అతనే ముత్తుస్వామి అయ్యర్. ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధముగా భక్తి మెడ్రాసు హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు. ఇతని యొక్క ప్రవర్తన,

0: న్యాయాధిపతిగా నియమించటమనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి. ఈ విధముగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: స్వామి ఎంత మంచి మంచి పాయింట్స్ మనకి దీని ద్వారా చెప్పారు. సత్సంకల్పాలు మన మనసులో ఎప్పుడు ఉండాలని, రైట్ థాట్ ఎప్పుడైతే ఉందో మన యాక్షన్ కూడా ఆ థాట్ ని అనుసరించి వెళ్తుంది, చివరిగా మన రిజల్ట్స్ కూడా అదే విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి.
2: కాకుండా మహనీయుల్ని మనం ఫాలో అయితే, ఆదర్శంగా తీసుకుంటే ఎప్పుడు ఔన్నత్యానికి వెళ్తాం.
1: మనం చాలా తరచుగా వినే స్లోగన్ ఒకటి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది భార్గవ్, ఎందుకంటే ఇప్పుడు మనం హిస్టరీలో ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. మన లేటెస్ట్ గా ఈ రీసెంట్ పాస్ట్ లో ఏవైతే ఉన్నాయో వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా మన ధర్మం. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అంటారు
2: లాల్ బహదూర్ శాస్త్రి గారు
1: చెప్పారు. సో మొట్టమొదట మనకు వచ్చేది ఈ జై జవాన్
2: జై జవాన్.
1: ఈ
2: కరెక్ట్ అయితే జవాన్ విషయంలో కూడా అంటే మన మన ఆర్మీ మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. అయితే వాటి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు గుర్తుకొస్తున్నాయి. ఒకటేంటంటే మనకి నువ్వు వింటావు ఫీల్డ్ మార్షల్ కరియప్ప అంటారు. అంటే మన భారతదేశంలోని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇద్దరే ఫీల్డ్ మార్షల్ ఉండేవారు, శామ్ మానెక్షా అని ఒకరు, రెండోది కరియప్ప అని. కరియప్ప స్వామి అంటే ఎంతో ఇష్టం, ఎప్పుడు స్వామి గారికి వచ్చేవాడు. ఇంకా మన సీనియర్స్ కొంతమంది మన టీచర్స్ చెప్తారు ఏంటంటే 1980s అండ్ ఎర్లీ 90s లోని 90 ఏళ్ళు ఆయన వయసు, పెర్ఫెక్ట్ నచ్చేవారు, ఎక్కడ ఎవరు సపోర్ట్ తీసుకునేవారు కాదు, కింద కూర్చునేవారు బెస్ట్ గా. ఇంకా స్వామికి ఆయన ఎంత ఎంత ఇష్టం అంటే ఆయన వస్తే ఆయన చేత పిల్లలకి ఒక చిన్న లెక్చర్ ఇప్పించేవారు. ఇంకా అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెక్చర్ ఎండ్ లో ఎప్పుడు ఆయన ఏంటంటే అందరు పిల్లలు బాగా చెయ్యి ఎత్తి జై భారత్ మా అని అనాలి అని ఆయనకి ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు లెక్చర్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ ని అనమనేవారు. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా లేకపోతే మళ్లీ చెప్పించేవారు. అయితే ఒకసారి ఒక సందర్భంలో ఏంటంటే స్వామి కూడా ఉండేవారు ఆయన తోటి. అయితే స్వామి కూడా చూసి ఇదేంటిది అందరు అనడం లేదు అని స్వామి కూడా పాయింట్అవుట్ చేసి ఎవరెవరు జై భారత్ మా అనడం లేదో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ చేతి మళ్ళీ అనిపించేవారు. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు కదా స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఏంటి అనిపించింది స్వామి నేను ప్రాపర్ గా అనకపోతే స్వామి గారు మళ్ళీ పిలిపించి అనిపిస్తారు కదా అని కొంతమంది అలా చేసేవారు. కానీ స్వామికి ఆ శ్రద్ధ ఎలా ఉండేదంటే ఆ విషయంలోనే ఆయన చెప్పింది జయ భారత్ మా అన్నది తప్పకుండా అనాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళు అంటే ఆ హాల్ అంతా రీసౌండ్ ఎలా అయ్యేది అంటే ఆ వర్డ్స్ తోటి రివర్బరేట్ అయ్యేది. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం, అది నాకు గుర్తుకొస్తుంది. రెండోది ఏంటంటే నీకు తెలుస్తుందో లేదో మన ఇప్పుడు ఇండియా చైనా చిన్న ప్రాబ్లం ఉంది కదా, అదే అక్కడ ఒక చిన్న పాస్ ఉంది. పాస్ అంటే ఏంటంటే మన హిమాలయాల నుంచి ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్ అండి, దాన్ని నాథూలా అని ఒక ఏరియా ఉంది. అక్కడ ఒక సోల్జర్ ఉండేవాడు ఆయన పేరు హర్భజన్ సింగ్. అయితే ఏంటంటే 1968 లోని హీ వాజ్ గోయింగ్ విత్ పర్టికులర్ కాన్వాయ్ తోటి అక్కడ ఒక చిన్న గ్లేషియర్ లోని ఆయన మునిగిపోయి చనిపోయాడు. కానీ దాంతో అండలేదు ఆయనకి ఈ విషయం అంతా ఎండ్ అవ్వలేదు. ఆయనకి ఎంత దేశభక్తి అంటే దాని తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఆ బోర్డర్ ఏరియాలో వస్తే మిస్టీరియస్ గా ఆయన కనిపించి లేకపోతే ఏదో ఒక నిదర్శనం ఇచ్చి హెల్ప్ చేస్తాడు. అందుకు ఆయన పేరు బాబా హర్భజన్ సింగ్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఒక చిన్న టెంపుల్ కట్టారు అక్కడ. ఆ టెంపుల్ లో స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా చైనీస్ సోల్జర్స్ కూడా దే రెస్పెక్ట్ హిమ్. అదే కాకుండా అక్కడ ఆయన వాళ్ళు ఆయన లివింగ్ ఎంటిటీ అని ట్రీట్ చేస్తారు. ఎప్పుడైనా మనకి ఇది మిలిటరీలోని వాళ్ళకి వెకేషన్ వచ్చేసాం, అయితే ఆయన సొంత ఊరు వాళ్ళ అమ్మ కపూర్థలా అనే పంజాబ్ లో కపూర్థలా అనే ఊర్లో ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక చిన్న బర్త్ ఆయనకి బుక్ చేసి బాగా దాన్ని అలంకారం చేసి అంటే ఆయన వెళ్తున్నారని ఆయన తీసుకెళ్లి కపూర్థలా దగ్గర దింపి మళ్ళీ 15 డేస్ తర్వాత మళ్ళీ ఒక బర్త్ ఆయన కోసం బుక్ చేసి మళ్ళీ వాపస్ తీసుకొస్తారు. అంటే ఆయనకి అలాంటి మర్యాద అని చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎన్నో సందర్భాల్లోనే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కష్టాలు చిక్కుకుపోవడం, ఎందుకంటే అక్కడ తుఫాన్లు వస్తాయి, దాంట్లో ఆయన ఎప్పుడూ హెల్ప్ చేస్తారు అందరికీ వచ్చి. అందుకు అది చాలా ముఖ్యమైన దేశభక్తి అనే ఒక దానికి నిదర్శనం.
1: ఇందాక నువ్వు జనరల్ కరియప్ప గారి గురించి చెప్తున్నావు కదా, అంటే స్వామి ఎంత పర్టికులర్ గా ఉండేవారో జై భారత్ మాత అని.

0: దానికి నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మేము ఫస్ట్ టైం 2004 ఇండిపెండెన్స్ డే డ్రామా చేసినప్పుడు క్లోజింగ్ లో అప్పటికి స్వామి ఒకసారి పడిపోయారు. పడిపోయి స్వామి వీల్ చైర్ లోని వస్తున్నారు ఎక్కువ, అండ్ ఎక్కువ నడవటం లేదు స్వామి. సో ఆ రోజు డ్రామా అయిపోయిన తర్వాత నేషనల్ యాంథమ్ స్టార్ట్ అయింది, మొత్తం హాల్ అంతా నిలిచింది అనమాట. స్వామికి ఎంత కష్టమైనా సరే మొత్తం సపోర్ట్ తీసుకుని ఇలా లేచి ఫుల్ నేషనల్ యాంథమ్ కి స్ట్రైట్ గా ఎరెక్ట్ గా నిలిచున్నారు స్వామి. సో అప్పుడు మాకు అనిపించింది, మాకందరికీ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అంటే స్వామి అట్లా నిలిచినప్పుడు వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, మనకేంటి నిలిచడానికి. సో ఆ ఫీలింగ్, ఆ ఎంత పేట్రియాటిక్ ఫెర్వర్ స్వామిలో ఉన్నదో ఆ మూమెంట్ లో ఒక్కసారి తెలిసింది అనమాట.
1: ఇదే స్వామి ఉపన్యాసాలు మనకి ఎంబీఏ డేకి వచ్చినప్పుడు చెప్పేవారు, ఇండివిజువల్ క్యారెక్టర్ నేషనల్ క్యారెక్టర్.
0: నేషనల్ క్యారెక్టర్ ఇలా అంటున్నప్పుడు ఒక ఆర్మీ మ్యాన్ స్వామి త్రై బృందావన్కి వచ్చారనమాట.
1: అంటే త్రై అంటే
0: స్వామి బృందావన్ లో స్వామి రెసిడెన్స్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ సెషన్స్ అక్కడ స్టూడెంట్స్ తో జరిగేవి.
1: బ్యూటిఫుల్, అంటే స్వామి జూలాలు కూర్చుని జూలా ఊగివారు, పిల్లలందరూ కూర్చుని
0: చుట్టూరా కూర్చుంటారు అనమాట స్వామికి పాదసేవ హాయిగా చేస్తూ. సో ఆ త్రై సెషన్స్ లో స్వామి ఎల్డర్స్ ని కూడా మాట్లాడమనేవారు. సో ఆ రోజు ఒక ఆర్మీ ఆఫీసర్ స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి ఆయన్ని పిలిచి నువ్వు ఏదైనా చెప్పు పిల్లలకి అని చెప్తున్నప్పుడు ఆయన హీ స్టార్టెడ్ టెలింగ్, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తూ బార్డర్ లో ఎట్లా అవుతుంది ఆ ఫైటింగ్. సడన్ గా ఆయనకి ఒక థాట్ వచ్చిందనమాట. ఒకసారి ఒక అపోజిషన్ వాడు పాకిస్తానీ సోల్జర్ వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉన్నాడనమాట. ఉన్నప్పుడు షూట్ చేశాడు, ఎవరన్నా ఏం చేస్తారు, నీ ఎదురుగుండా గన్ పెడితే ఏం చేస్తాడు, దట్ ఆయన జవాన్. సో ఆయన హీ షాట్ హిమ్, సో చనిపోయాడు ఆయన, ఆ పాకిస్తానీ సోల్జర్ చచ్చిపోయాడు. సో అప్పుడు స్వామి ఆయన అడిగారు అనమాట, నువ్వు చంపినప్పుడు ఆయన్ని నీ మైండ్ లో ఉన్న భావం ఏంటి,
1: చాలా ముఖ్యం కదా, ఇది గమనించాలి.
0: స్వామి ఎంత పీక్ ఆఫ్ సెటిలిటీలోకి వెళ్తారంటే, నువ్వు ఆయన చంపినప్పుడు నీ మైండ్ లో ఉన్న ఆ భావం ఏంటి అంటే, ఆయన స్పాంటేనియస్ గా ఆయన రిప్లై ఏంటంటే, స్వామి నన్ను నేను సేవ్ చేసుకుందాం అనుకున్నాను, అదే ఉద్దేశంతో నేను ఆయన చంపాను. అప్పుడు స్వామి రాంగ్ అన్నారు. అంటే స్వామి ఆ దానికి కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పారంటే, ఈ పాకిస్తానీ సోల్జరు మన బోర్డర్ లోకి మన టెరిటరీ లోకి ఎంటర్ అయితే మన భారత్ మాతాకి కీడు జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో నువ్వు వాడిని చంపుంటే నువ్వు ఒక ఉన్నత స్థాయికి చేరుకునేవాడివి, నీ ఆలోచన విధానమే వేరేగా ఉండేది, నువ్వు తప్పు చేసావని స్వామి చెప్పారు. సో ఇండివిజువల్ క్యారెక్టర్ ఈ నేషనల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక థిన్ లైన్ స్వామి ఎంత బాగా డ్రా చేసి మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు.
1: అదే కాకుండా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా నువ్వు ఎలాంటి టెన్షన్ లో ఉన్నా కూడా నీకు అది సహజంగా రావాలి, నేను ఇది నా కోసం కాదు, నా దేశం కోసమో మా దేవుడి కోసమో ఇంకోటి కోసమో చేస్తున్నామని. అది చాలా ముఖ్యం. అది మనకి ఎప్పుడు మన నిజం స్వరూపం ఏమిటో మనం దేవుడు అని తెలుసుకుంటేనే వస్తుంది.
0: స్వామి దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, ఒకటి అండ్ ఫండమెంటల్ ఫ్రీడమ్. మీ ఇంట్లో నువ్వు ఏం చేసుకుంటావో అది చేసుకో, బట్ వెన్ యు ఆర్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, ఒకడు రోడ్డు మీద వెళ్తున్నాడంట, ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వాడికి ఓ కర్ర పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎలాగైనా తిప్పుకోవచ్చు. కానీ ఒకసారి వాడు సొసైటీలోకి ఎంటర్ అయ్యి రోడ్డు మీద జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు కర్ర వాడి ఇష్టం వచ్చినట్టు తిప్పలేడు. సో ఆ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్, ఎవరికి హాని తలపెట్టకూడదు అన్న ఆలోచనలో నువ్వు ఎప్పుడూ ఉన్నావనుకో, దెన్ ద ఇండిపెండెన్స్ వాట్ యు ఆర్ గివెన్ ఈజ్ వర్త్ వైల్ అన్నారు స్వామి. సో మరి ఇన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఈశ్వరమ్మ స్కూల్, శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థినులు, 10వ క్లాస్ చదువుతున్నారు వాళ్ళంతా, ఈ స్వాతంత్ర్యం గురించి, దేశభక్తి గురించి వాళ్ళు అసలు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, వాళ్ళ మనసులో ఏముందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు ఈశ్వరమ్మ స్కూల్ చిల్డ్రన్.
2: నేడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులమైన మేము స్వాతంత్ర్యం గురించి మా అభిప్రాయం చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు సిహెచ్ సాయిశ్రీ, ఎస్ అంజుమ్, పి సాయి హారిక, వి సాహితీ సాయి, ఎం ముక్తి. ముందుగా సాహితీ, స్వాతంత్ర్యం గురించి నీవు ఏమనుకుంటున్నావు? స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది పోరాటాలు చేసి అమరులయ్యారు. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారత మాతను విడిపించారు. ఎందరో వీరుల త్యాగ ఫలమే నేటి మన స్వాతంత్ర్యం. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులకు విముక్తి కలిగించిన రోజే అధికారికంగా స్వాతంత్ర్యం వచ్చింది. ఎందరో మహానుభావులు తమ జీవితాలను తారబోసి మన దేశాన్ని కాపాడారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీజీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు మహాత్మాగాంధీ.
3: కానీ నా అభిప్రాయం ప్రకారం స్వాతంత్ర్యం అంటే మన కాళ్ళ మీద మనం ఎప్పుడైతే ఎవరి సహాయం లేకుండా సమాజంలో నిలబడగలుగుతామో అప్పుడే మనం నిజంగా స్వాతంత్ర్యంగా వచ్చినట్లు.
4: అవును, బయట ప్రపంచంలోనే కాక మన ఇంట్లో వివక్ష లేకుండా మనం స్వేచ్ఛ లభించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది.
5: మీరందరూ మీ అభిప్రాయాలు చెప్పారు, బాగానే ఉంది. మీకు స్వామి స్వాతంత్ర్యం గురించి ఏం చెప్పారో తెలుసా?
6: తెలియదు హారిక, నువ్వు చెప్పగలవా?
5: చెప్తాను, వినండి. స్వామి స్వాతంత్ర్యం గురించి ఈ విధంగా చెప్పారు. ఇతరుల స్వాధీనంలో ఉండటం పరతంత్రం. దేనియందు కూడా ఇతరుల వశంలో లేకుండా ఉండటం స్వతంత్రం. స్వ అనగా ఆత్మ, కాబట్టి స్వతంత్రం అనగా ఆత్మతత్వమును అనుసరించటం. ఆత్మాధీనం కావటమే స్వతంత్రమని దీని అర్థం. పరాధీనం దుఃఖం, ఆత్మాధీనం సుఖం అన్నారు. ఆత్మాధీనమే స్వాతంత్ర్యము అని దీని అర్థం.
6: కనుక చేసేది ఏదైనా సరే మనము దానికి బానిసలు కాకూడదు. దేవునికి లోబడి ఆజ్ఞలతో జీవించటమే నిజమైన స్వాతంత్ర్యం. మీకు దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుదునా?
7: చెప్పు.
6: గోతులు పట్టేవాడు కొబ్బరికాయకు రంధ్రం చేసి దానిలో ఆహార పదార్థాలను ఉంచాడు. అప్పుడు ఒక కోతి ఆహార పదార్థాల కొరకు ఆ రంధ్రంలో చేయి చాచి వాటిని గట్టిగా పట్టుకుంది. ఒకవేళ అది ఆ ఆహార పదార్థాలను వదిలివేస్తే అది స్వేచ్ఛగా జీవించవచ్చు, కాని అది అలా చేయలేదు. ఈ కథ ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పగలరా?
5: ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించడం వల్ల మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది.
6: కరెక్ట్ హారిక.
3: మన దేశ ప్రజలలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్యం కలగాలనే ఆలోచనను ఉత్తేజపరిచిన వారెవరో మీరు చెప్పగలరా?
2: స్వామి వివేకానంద గారు అనుకుంటా. పేర్లు మారిన దేవుడొక్కడే. మతం అంటే మానవత్వం. మతం మనశ్శాంతిని ఇవ్వాలి, మానవత్వానికి దారి చూపాలి అని స్వామి వివేకానందుల వారు అన్నారు.
5: అంతేకాదు, ఒక ముఖ్యమైన విషయం, ఆయన తన ఉపన్యాసాన్ని ప్రియమైన అమెరికా సోదర సోదరి మణులారా అంటూ ప్రారంభించారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క సోదరత్వానికి అద్దం పడుతుంది.
3: ఇది విన్న ప్రజలందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
4: మీకు వివేకానందుల వారు ఆ స్పీచ్ లో ఏమి చెప్పారో తెలుసా?
3: నాకు తెలిసినంత వరకు న్యూటన్ కన్నా ముందుగానే గురుత్వాకర్షణ శక్తి ప్రతిపాదించిన వారు మన భాస్కరాచార్యులని ఎంతో గర్వంగా చెప్పారు.
4: అవును, పుష్పక విమానాన్ని రైట్ బ్రదర్స్ కన్నా ముందే ఊహించిన భరద్వాజ మహర్షి మనవాడి అని కూడా అన్నాడు.
2: నవశతానికి నాంది పలికిన మొట్టమొదట శస్త్రచికిత్స చేసిన సుశ్రుతుడు మనవాడే అని కూడా అన్నారు.
5: భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే అని కూడా గర్వంగా చెప్పారు.
6: మీరు శాస్త్రవేత్తలకు సైంటిస్ట్ అని పేరు పెడితే మేము సైన్స్ అని శీర్షిక ఇచ్చాము అన్నారు.
2: మా జ్ఞానం పురాతనం, మా ధర్మం సనాతనం, ఇదే మా కర్మ సిద్ధాంతం అని అన్నారు.
6: రాయిలో, చెట్టులో, విష సర్పంలో కూడా దేవుణ్ణి చూడగల సహృదయం భారతీయులు.
5: ఎంత బాగా చెప్పారో కదా స్వామి వివేకానంద వారు.
3: అవును.
5: సరే, మనం ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్వేచ్ఛ అనగా స్వ ఇచ్ఛ, స్వ అనగా ఆత్మ,
6: ఇచ్ఛ అనగా కోరిక.
2: ఆత్మ ఏది కోరితే అది అందించడమే స్వేచ్ఛ.
3: నాకు ఇప్పుడు ఒక ఉదాహరణ గుర్తొచ్చింది, చెప్పమంటారా?
6: చెప్పు ముక్తి.
3: ఒకసారి ఒక దొంగ తాను దొంగతనం చేసి ఒక పోలీసు అధికారికి పట్టుబడ్డాడు. అప్పుడు ఆ పోలీసు అధికారి, నువ్వు దొంగతనం చేశావా అని అని ఆ దొంగని అడుగగా ఆ దొంగ నేను దొంగతనం చేయలేదని చెప్పాడు. నిజంగా అయితే ఆ దొంగకు తాను దొంగతనం చేశానని తన మనసుకు తెలుసు, కాని అతను అది నిజంగా చెప్పలేదు. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది?
5: ఆ దొంగ నిజంగా స్వేచ్ఛగా జీవించడు అని అర్థమవుతుంది.
3: ఎందుకు?
5: ఎందుకనగా తను తన ఆత్మని అనుసరించలేదు.
3: సరిగ్గా చెప్పావు హరిక.
8: నాకు ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. గాంధీ గారి ఉద్దేశంలో స్వాతంత్ర్యం అనగా అర్ధరాత్రి స్త్రీ సర్వాలంకార భూషితురాలై నడి రోడ్డున విహరించగలదో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ గారు అన్నారు.
3: చాలా బాగా చెప్పావు సాహితీ. స్త్రీలు ఎలా స్వాతంత్ర్యం గురించి మనం ఎంతో కష్టపడ్డాడు మీకు తెలుసా?
5: మాకు తెలియదు ముక్తి, నీవు చెప్తావా?
3: ఒకప్పుడు స్త్రీలు వంటింటికి మాత్రమే అంకితం అయ్యేవారు, కాని రాను రాను ఎన్నో మార్పులు సంభవించాయి. పూర్వంలో మన మహాభారతంలో సుభద్ర ఎంతో ధైర్యవంతురాలు. తన ఒక్కగానొక్క కొడుకైన అభిమన్యుణ్ణి పద్మవ్యూహానికి పంపించి ఎంతో గొప్పగా ఆశీర్వదించింది. తను ఎంతో గొప్పది కదా.
5: అవును ముక్తి, నీవు చెప్పింది నిజమే. నాకు కూడా ద్రౌపది గురించి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా?
3: చెప్పు హారిక.
5: ద్రౌపది తన కొడుకు మరణించాడనే గర్భశోకంతో ఉన్నప్పటికీ అశ్వత్థామని చంపుతామని పాండవులు చెప్పగా అలా చేయడం తప్పు, శిశుహత్యా పాతకం అని చెప్పుతూ తన భర్తలకు బోధించింది.
3: నిజంగా ఎంతో గొప్పది.
9: వీరత్వానికి మారుపేరైన ఝాన్సీ లక్ష్మీబాయి కూడా ఎంతో ధైర్యంగా స్వాతంత్ర్యం కోసం పోరాడింది.
2: మదర్ థెరిసా తాను పితృదేశ స్త్రీ అయినా మన దేశ పేద ప్రజల కోసం కృషి చేసింది. ఇది మన భారతదేశం యొక్క గొప్పదనం. ఆమె పీస్ బిగన్స్ విత్ అ స్మైల్ అని కూడా అన్నారు.
9: ఇంతటి ధైర్యవనితలు కలిగిన పుణ్యభూమి మన భారతదేశం.
10: మన భారతీయ జిజ్ఞాను చూస్తే నాకు ఒక ఆలోచన కలుగుతున్నది. మీ అందరి అభిప్రాయాల వల్ల నాలో ఒక విధమైన ప్రేరణ కలిగింది. ఇది వరకు భారతీయ జెండా అంటే కేవలం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ధర్మచక్రం మాత్రమే అనుకునేదాన్ని. కానీ భారతీయ సంస్కృతి ఉన్నతమైనది. మన భారతదేశ జెండాలో ఆకుపచ్చ రంగు పాడి పంటలకు నిలయమైతే అది భౌతిక స్థాయిని తెలియజేస్తుంది. తెలుపు పవిత్రతకు నిదర్శనమైతే అది మన మానసిక స్థాయిని తెలియజేస్తుంది. మన ఆలోచనలు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి అంటారు ప్రతి ఒక్కరూ. అది సాధన చేస్తే తప్ప చాలా వరకు కష్టమవుతుంది. అందుకే చాలా మంది జ్యోతి ధ్యానమని, మరొక జపమని, ధ్యానమని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మన ఆలోచనలన్నీ ధర్మానికి కేంద్రీకృతం అయి ఉండాలని మన అశోకుని ధర్మచక్రం తెలియజేస్తుంది. ఆ తర్వాత స్థాయిలో కాషాయం, అది త్యాగానికి ప్రతిరూపం. ఇవిటన్నింటినీ మనం భగవంతుని తెలుసుకోవాలంటే మనస్సు, వాక్కు ఇవి ఏవి ఆయన్ని చేరలేవన్న ఆలోచన తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం త్యాగానికి ప్రతిరూపం. భారతదేశం సుసంపన్నమైనది, బహువిధమైనది. అలాంటి భారతదేశానికి సంబంధించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, భారతీయురాలైనందుకు గర్వపడడం చాలా ఆనందకరంగా ఉంది.
11: జెండా పట్టుకుని నాకు దేశభక్తి ఉంది అని చాటి చెప్పుకోవడం కాదు దేశభక్తి అంటే. అది మనసులో నుంచి రావాలి. దేశానికి సేవ చేయాలి. ఆపదలో ఉన్నవారికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే. దేశాన్ని కాపాడాలంటే బలం, బలగం అవసరం లేదు. ఆత్మస్థైర్యం, పట్టుదల, కృషి ఉంటే చాలు.
5: సుసంపన్నమైన, బహువిధమైన మా దేశ వారసత్వ సంపదను కాపాడడానికి మా చివరి క్షణం వరకు పోరాడుతాము. భారతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు, పెక్కు అవతారములు గన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి.

0: గణేష్
1: భార్గవ్ ఎంత చక్కగా పిల్లలందరూ మాట్లాడారు,
0: అద్భుతంగా చెప్పారు, అద్భుతంగా.
1: అసలు ఇన్ని విషయాలు మనం లాస్ట్ వన్ వీక్ నుంచి ఇండిపెండెన్స్ డేకి ప్రిపేర్ అవుదాం అనుకుంటూ ఈ పాయింట్స్ అసలు మనం కవరే చేయలేదు. సో ఇంత చక్కని పాయింట్స్ మనందరికీ తెలియజేసిన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలకి మన కృతజ్ఞతలు. శ్రోతలందరి తరపున కూడా అభినందనలు. స్వామి ఒక పద్యంలో వీరు చెప్పినవన్నీ సమరైజ్ చేస్తారు. సో ఆ పద్యం మనం ఒకసారి విందాం, ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అండ్ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయంటారు. అసలు భారత భూమి దేనికి పెట్టింది పేరు అని స్వామి చెప్తున్నారు, అది విందాం.
2: పరమ పావనమైన భారతావనియందు, పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. మధుర భావం బేది మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. మధుర భావం బేది మన దేశమున కన్నా మాతృభావం బేది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికి చిరి పరదేశ నీతులరసి నేటికి చిరి పరదేశ నీతులరసి వేసే విచిత్ర స్వేచ్ఛమను విచ్చుకత్తే. ఔరా ఏమందు భారత పాలనంబు ఏముందు భారత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అటులే.

0: ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి,
1: అంత సమ్మరైజ్ చేశారు,
0: సమ్మరైజ్ చేశారు అండ్ చాలా సీరియస్ గా చెప్తున్నారు. ఈ స్వేచ్ఛ అనే దాన్ని మనం రాంగ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము అని స్వామి హెచ్చరిస్తున్నారు మనందరికీ. ఈ సందర్భంలో ఇందాక వాళ్ళు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వాటి గురించి చెప్తుంటే ఒక స్వామి జీవితంలోంచి ఒక అనాలజీ గుర్తొస్తుంది. ఇది మన ప్రేమ్ బ్రదర్ అరవింద్ బ్రదర్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సత్సంగ్ లో షేర్ చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఎందుకంటే 1940s ఆ టైంలో ఈ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు స్వామికి క్లాస్మేట్స్, స్వామి చదువుకున్న స్కూల్ నుంచి క్లాస్మేట్స్ కొంతమంది, ఆ క్లాస్మేట్స్ టీచర్స్ కూడాని ఆ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట. దాంట్లో ఒక అతని పేరు అబ్దుల్ కాదిర్, క్లాస్మేట్. సో ఆయనకి 17 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ మూమెంట్ లోకి వెళ్ళాడనమాట. అప్పుడు చాలా చాలా జోష్తో ఉంటారు కదా, యంగ్ బ్లడ్ కదా అంతని. సో అప్పుడు స్వామి దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడారంట, ఇలాగ మేము ఫ్రీడమ్ మూమెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాము, ఇది అది అని చెప్తే స్వామి అతన్ని ఆపి ఇండియాకి 15 ఆగస్టు 1947 స్వాతంత్రం తప్పకుండా వస్తుంది
1: స్వామి అప్పుడే చెప్పారు.
0: అంటే డిక్లరేషన్ చేశారు స్వామి. అప్పుడు అరవిందోకి కృష్ణుడు చెప్పినట్టు స్వాతంత్రం నేను ప్రసాదిస్తాను మన భారతదేశానికి అన్నప్పుడు ఇది గుర్తొస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు కూడా మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి మనం చెప్తుంటే. మనం నెక్స్ట్ హిస్టరీలోకి వెళ్ళాము. ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న ఈ సినారియోలోని మనం,
1: అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ చాలా కష్టపడి వచ్చింది, ఎంతో మంది ఎంతో కష్టాల వల్ల మనకి ఇండిపెండెన్స్ మనం పొందాం. దాని తర్వాత కూడాను మనకి ఇంకా ఎన్నో విషయాల్లో మనకి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ అని రాలేదు. అయితే మనకి చాలా మంది ఇంకా మహనీయులు ఏం చేశారంటే మనకి దాంట్లో కూడా హెల్ప్ చేశారు. అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అనే విషయంలో, ఆర్థిక పరంగా మనకి ఇప్పుడు మనం 1947 లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా బీద దేశం. అంటే తినడానికి చాలా మందికి తిండి ఉండేది కాదు, ఫిజికల్ గా చాలా బీద దేశం. అదే చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికంగా కాదు. అయితే అప్పుడు నాకు ఎంఎస్ స్వామినాథన్ గారని, హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఏంటంటే మనం ఇంకో దేశం మీద డిపెండ్ అయ్యి మన అన్నం అవన్నీ ఎందుకు తెప్పించుకోవాలి అనే ఒక విషయం మీద చాలా గట్టి పట్టుదల పట్టి మన ఇండియాని ఫ్రూట్ గ్రెయిన్స్ కి సెల్ఫ్ సఫిషియన్సీ తెచ్చింది ఆయన. ఆయన పేరు ఎంఎస్ స్వామినాథన్. గ్రీన్ రెవల్యూషన్ అనే విషయం అది కాకుండా నీకు తెలిసిందే అబ్దుల్ కలాం గారు. అప్పుడు ఏంటంటే మనకి ఒక మిసైల్స్ అనేవి ఉండేవా, హీస్ కాల్డ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి అగ్ని మిసైల్ అను ఏదైనా మిసైల్ విషయం, అది కాకుండా ఒక స్టేజ్ లోని క్రయోజనిక్ ఇంజిన్ అనే ఒక ఇంజిన్ ఉండేది. అది మనకి కావాల్సి, మన సాటిలైట్స్ ప్రాపర్ గా ఆర్బిట్ లో పెట్టాలంటే చాలా ఈజీగా తీసుకెళ్లేదు విత్ లో కాస్ట్ అండ్ లో వెయిట్. అది అడిగినప్పుడు మనకి బయట ప్రపంచమైన దేశాలు ఇవ్వలేదు. అయితే ఆయన ఒక పట్టుదల పట్టి వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ అని ఒక దీంతో రీసెంట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ద క్రయోజనిక్ ఇంజిన్ ఆల్సో. అందుకు మన ఇస్రో అనండి, మనకి ఉన్న డిఫెన్స్ కేపబిలిటీస్, అది కాకుండా మనకి మన దేశం మీద ఉన్న ప్రేమ విషయం మనం ఆలోచిస్తే తప్పకుండా అబ్దుల్ కలాం గారి పేరు తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి.
0: అదే కాకుండా మనం ఈ స్వేచ్ఛ ఇది అన్నప్పుడు నాకు పక్షులు గుర్తొస్తాయి. మనకి యాక్చువల్ గా పిజియన్స్ మన పౌరాలు శాంతికి చిహ్నం అంటారు కదా. ఇటీవల కాదు, 2 రోజుల కిందటే మనం విశాఖపట్నం పత్తి యాత్ర వాళ్ళని
1: ఇప్పుడు
0: ఉన్నారు కదా వాళ్ళు, వాళ్ళలో ఒక భక్తుడిని ఇంటర్వ్యూ చేశాము. అంటే ఇది ఎంత అద్భుతమైన కానటేషన్ ఈ సమయంలో నాకు గుర్తొచ్చిందంటే అంత ఇంప్రెషన్ కలిగించింది నాకు మైండ్ లోని. ఆయన కోటీశ్వరుడు, ఆయన చాలా డబ్బున్నవాడు, కానీ 10 మందికి సేవ చేయాలన్న ఒక ఆలోచన స్వామి ఆయనకి కలిగించారనమాట. ఎన్నో ఏళ్ల నుంచి స్వామి దగ్గరికి వాళ్ళు దర్శనానికి వస్తున్నారు, దర్శన స్పర్శన సంభాషణలు. ఈయన ఒకే పట్టుపట్టారు, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పావురాలు అన్నింటినీ ఆయన సంవత్సరానికి ఒకసారి కొనేస్తారట. ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మొత్తం పావురాలు అన్ని కొనేస్తారు ఎక్కడున్నాయో అక్కడ. ఎందుకంటే వాళ్ళు వాటిల్ని మిస్యూజ్ చేస్తారు కాబట్టి వేరే పర్పస్ కోసం. సో వీళ్ళు ఆ పావురాలన్నింటినీ కొనేసి అసలు దీని తర్వాత ఏం చేస్తారో అనేది ఇంపార్టెంట్. అనంతగిరి కొండలు ట్రైబల్ ఏరియాస్, కొండల ప్రాంతాల్లో
1: అరకు అరకు ఏరియా,
0: వీటన్నిటిని ఒక కారులో తీసుకెళ్లిపోతారు.
1: దట్టమైన అడవులు,
0: దట్టమైన అడవులు అనమాట కొండలు. సో వెళ్తారు, వెళ్లి ఒక్కొక్క పావురానికి విభూది పెట్టి దానికి గాయత్రి మంత్రం చెప్పి ఒక్కొక్క దాన్ని విడుదల చేస్తారంట. అంటే ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తున్నప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలన్నమాట. ఆ పావురాలు అలాగా ఫ్రీగా ఎగురుతున్నప్పుడు నా మనసులో కలిగే ఆనందమే వేరేగా ఉంటుంది సార్ అని స్వామి ఈ పిజియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పారు. అంటే మనం ఎలా బందీ లేపే ఉన్నామో మనం అర్థమవుతుంది
1: దీనివల్ల.
0: దీనివల్ల ఎప్పుడైతే మనకి ఆ స్వేచ్ఛ వస్తుందో అప్పుడు ఆ స్వాతంత్రానికి అసలైన మీనింగ్
1: కలుగుతుంది
0: అని చెప్తారు. మరి మనం చాలా మంది పిల్లలతో మాట్లాడాము ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. ఇద్దరు అబ్బాయిలు అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, ఆ ఫ్రీ మనం ఇందాక అనుకున్నాం కదా ఫస్ట్, ఏ విధంగా మనకి స్వాతంత్రం వచ్చింది, ఏ విధంగా స్వాతంత్రం రావాలి. సో ఫిజికల్ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇండియా గురించి మనం విందాం వాళ్ళ మాటల్లోనే.
2: సైరామ్ సార్.
3: మీ పేరు?
2: నా పేరు జాహిద్. నా దృష్టిలో స్వాతంత్రం అనగా మనం ఇప్పుడు ఎక్కువగా ఫారిన్ ప్రొడక్ట్స్ వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ మనం వాడడం ఇష్టపడం. మనకి స్వాతంత్రం వచ్చినా వాళ్ళ వస్తువులు వాళ్ళ యొక్క ఆచారాలతో మనకి స్వాతంత్రం రాలేదు. కనుక మన యొక్క భారతదేశ ఆచారాలు, మన భారతదేశంలో తయారయ్యే వస్తువులు వాడితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో స్కీమ్స్ తయారు చేశారు, వాటినన్నింటినీ పాటిస్తే మనకి స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది లభిస్తుంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. సరే బ్రదర్, మీ పేరు?
4: నా పేరు చంద్రశేఖర్ శ్రీకాంత్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లడం కాదు, స్వాతంత్రం అనగా మన దేశంలో బీదతనం ఉండకూడదు, అందరికీ ముప్పూటల తిండి దొరికి అందరూ ఆనందంగా ఉండేది స్వాతంత్రం.
3: వెరీ గుడ్.
0: ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఈ చిన్నపిల్లల్లో కలుగుతున్నాయి.
1: అంటే మనం ఇప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ స్వామినాథన్ గారు చేశారు, హరిత క్రాంతి, అంటే ఆ విషయం ఇప్పుడు కూడా మన వచ్చే జనరేషన్ లో కూడా అదే ఫీలింగ్ ఉంది.
0: ఆ ఫైర్, పేట్రియాటిక్ ఫైవర్ ఇంకా ఉన్నదని తెలుస్తుంది. మరి ఈ టైంలో నాకు స్వామి చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఎవరో స్టూడెంట్స్ అడిగారంట, స్వామి వీ వాంట్ బి ఫ్రీ, స్వాతంత్రంగా ఈ పశుపక్షుల్లాగా స్వీగా ఫ్రీగా ఉండాలి అని అన్నారంట స్టూడెంట్స్ అందరూ. అంటే స్వామి ఒక చెప్పారంట, తప్పకుండా ఉండొచ్చు, ఫ్రీగానే ఉండండి మీరు ఈ పశువులు పక్షుల్లాగాని, కాకపోతే మీకు వాటికి ఒకటే తేడా అన్నారంట స్వామి అని చెప్తూ, పశువులు పక్షులు, అవి బర్డ్స్ అయితే బర్డ్స్, పశువులు అయితే పశువులు, వాటంతటా వాటి స్వభావాన్ని అవి తెలియజేసుకుంటాయంటే, అంటే ఒక పక్షి పక్షిలా బిహేవ్ చేస్తుంది, ఒక ఆవు ఆవులా బిహేవ్ చేస్తుంది, పులి పులిలా బిహేవ్ చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తాడంట, వాడికి ఒక్కసారి స్వాతంత్రం ఇస్తే యానిమల్లా ప్రొవైడ్ చేస్తాడంట, సో వెనక్కి వెళ్తాడు. సో అందుకే మనిషికి ఈ ప్లేన్ లోని ఫ్రీడమ్ అనే ఒక తాడు వదులుతాడు, కానీ దానికి ఒక రెస్ట్రిక్షన్ పెడతాడు అనమాట భగవంతుడు. స్వామి చాలా చక్కగా 3 పాయింట్స్ చెప్తున్నారు దానికి. మొట్టమొదటిది కర్తవ్యం అంటారు, రెండోది నిర్బంధం అంటారు, మూడోది సంబంధం అంటారు. సో ఇక్కడ ఈ కర్తవ్యం ఎప్పుడైతే ఉన్నదో, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అంటే మనం ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు, ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఆ స్థాయికి తగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏ విధంగా ఫాలో చేయాలి. సో వీఆర్ నాట్ ఫ్రీ ఎవ్రీ కేస్. సో ఈ కర్తవ్యం దాని గురించి చెప్తూ మన సాయి చంద్, మన తమ్ముడు యూనివర్సిటీలో చదువుతున్నాడు అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చెప్పాడో ఒకసారి విందా.
5: సాయిరామ్ బ్రదర్, శ్రోతలందరికీ నమస్కారం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాయి చంద్, నేను స్వామివారి శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ లో ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. స్వాతంత్రం అంటే మనం ఎప్పుడూ మన పనులు చేసుకుంటూ మనకి ఎవరూ అడ్డం రాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ మన చెయ్యే ఉండాలనుకోవడం కాదు. మన దేశకాల పరిస్థితులను బట్టి మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం కాలేజ్ లైఫ్ నడుస్తున్నామంటే అందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లలు చదువుకునే వయసులో కొన్ని ఆచారాలు కట్టుబాట్లతో సంప్రదాయాలతో నడుచుకోవాలి. సో అలాంటి విషయాల్లో మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకోవడం దాని నిజమైన స్వాతంత్రం అనరు. స్వాతంత్రం అంటే ప్రతి సిచ్యువేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ మనకి మంచి కలిగించేది ఏదైనా సరే దాన్ని స్వాతంత్రం అంటారు.
0: చాలా చక్కగా చెప్పాడు సాయి చందు. ఎందుకంటే స్వామి కూడా చాలా పర్టికులర్ గా ఉండేవారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసానికి మనం కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఎంతో స్ట్రిక్ట్ గా స్వామి చెప్పేవారు, విద్యని అభ్యసించడానికి వచ్చేవాడు విద్యార్థి,
1: అంటే విద్యార్థి అలాగే ఉండాలి,
0: అది నీ డ్యూటీ ఆ టైంలోని. సో ఆ రోల్ నువ్వు కంప్లీట్ గా ఫినిష్ చేసినప్పుడే నువ్వు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ ని పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అవుతావు అనమాట.
1: ఈ విషయం నాకు ఇంకో చిన్న శ్లోకం మనకి చెప్పు, మన స్కూల్ చదివేళమే నాకు సుభాషితాని అని వచ్చి దాంట్లో ఒక శ్లోకం రిమెంబర్ ఏంటంటే దాంట్లోని మన విద్యార్థి అంటే ఎలా ఉండాలో ఒక ఎసెన్స్ లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే కాక చేష్ట, బకోధ్యానం, శ్వాన నిద్ర, అల్పహారి, గృహత్యాగి, విద్యార్థి పంచలక్షణం. అంటే చాలా అందంగా స్వామి చాలా బ్యూటిఫుల్ చెప్తారు. అంటే ఇప్పుడే చూసామనుకో మన క్రో అంటే కాకి, కాకి ఒక విషయం నేను చెయ్యాలి అనుకుంటే వదలదు, అంటే దాని వెనక తప్పకుండా పడి ఏదో ఒకలాగా చేస్తుంది,
0: పట్టుదల
1: అది కాక చేష్ట అంటారు. రెండోది బకో ధ్యానం అంటే నువ్వు కొంగ ఎప్పుడైనా నదిలో చేపలు పట్టుకోవాలంటే వన్ పాయింట్ అటెన్షన్ ఉంటుంది, అంటే
0: ఫోకస్
1: ధ్యాస అంతా ఎక్కడ చూసినా కూడా నువ్వు ఎక్కడో చూస్తుంది అనుకుంటావు, కానీ దాని ధ్యాస నదిలో నీళ్ళలోని చేప ఎక్కడుంది అని పట్టుకోవడం, అది బకో ధ్యానం. మూడోది ఇది సుభాషితానిలో శ్వాన నిద్ర అంటే నువ్వు ఎప్పుడైనా గమనించి ఉంటావు కుక్క ఎలా పడుకుంటుంది, నువ్వు ఇలాంటి శబ్దం చేస్తే
0: లేచిపోతుంది,
1: అంటే మన సోంబేరులో పడుకోకూడదు, అంటే ప్రాపర్ గా పడుకోవాలి కానీ అది కూడా మోడరేషన్ లో పడుకోవాలి, అది కూడా ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, అది శ్వాన నిద్ర అని. దాని తర్వాత అల్పహారి అంటే దీంట్లో ఏం చెప్తారంటే మనకి డైట్ ఎప్పుడు మోడరేషన్ లో ఉండాలి, ఎక్కువ తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ
0: నిద్ర వస్తుంది
1: తామసీకం అయిపోతుంది, తక్కువ తింటే మనకి స్ట్రెంగ్త్ ఉండదు, అందుకు ఆప్టిమం గా తినాలి. ఇంకోటి మనకి ఎప్పుడు మన హాస్టల్స్ లో పాటించింది గృహత్యాగి అంటే విద్య అభ్యసించిన వాళ్ళు ఇంట్లో కాదు హాస్టల్స్ లో ఉండి హాస్టల్ అట్మాస్ఫియర్ లోని ఒకరినొకరిని తెలుసుకుని ఆ గుణాలన్నీ పెంచుకోవాలని. సో ఇది పంచలక్షణాలు విద్యార్థివి అని బాగా చెప్పారు ఈ విషయం.
0: అందుకే మనం స్వామి దగ్గర ఉన్నప్పుడు ఈ గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫాలో చేస్తాము. మనం స్వామి ఎంత పర్ఫెక్ట్ గా మన హాస్టల్ షెడ్యూల్ ని డిజైన్ చేశారో మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఇస్తారు, అలాగని మనల్ని స్టార్వ్ చేస్తారని కాదు, చక్కగా పెడతారు కానీ లిమిట్ లో పెడతారు. సో దట్ అది ఎలా దోహదపడుతుందంటే మనం అతిగా ఏమి చేయకుండా మనకి సహాయపడుతుంది. అలా చేసినప్పుడు మనకి వన్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం ప్రతిదానికి స్వామిని ప్లీజ్ చేయాలి అని ఒకే ఒక ఆలోచన మనకి వస్తుంది. దాని ద్వారా మనం చేసే ఏ పనైనా సరే అది ధ్యానం కింద మారిపోతుంది, అది పట్టుదలతో చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ కర్తవ్యం ఇది ఫస్ట్ రూల్. రెండవది నిర్బంధం అంటే కంపల్షన్ అన్నమాట. సపోజింగ్ మనం ఫాదర్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది, వీళ్ళకి మనం కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే వాళ్ళకి మనం ఒక రకమైన కంపల్సరీగా వాళ్ళని చూసి తీరాలి,
1: బాధ్యత
0: మనది. మనం కొడుకులుగా కూతురులుగా మన పేరెంట్స్ కి మన స్వామి చెప్తారు ఎంతో చక్కగానే, మన బ్లడ్ దుడ్డు అన్ని కూడా పేరెంట్స్ తరగా గిఫ్ట్ మనకి. సో వాళ్ళని తప్పకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అది మన ధర్మం.
1: అది ఇంకో దగ్గర మన సోదరుడు ఒకసారి స్వామి ఇంటర్వ్యూలోని ఈ విషయం మాట్లాడుతూ పేరెంట్స్ విషయం వచ్చినప్పుడు స్వామి ఏం చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు. స్వామి ఏంటన్నారంటే మీరు చిన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, అంటే మీరు వాళ్ళకి పిల్లలు, కానీ వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత బికాస్ దే గ్రో ఓల్డ్ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, అంటే అలాంటి కేర్ తో వాళ్ళని చూసుకోవాలి,
0: జాగ్రత్తగా
1: చూసుకోవాలి అని చెప్పారు. అది ఆ కంపల్షన్ ఏంటంటే మన పేరెంట్స్ మాతృదేవ పితృదేవ అనే భావంతో వాళ్ళు చూసుకోవాలి.
0: మనం కాలేజ్ నుంచి బయట ప్రపంచంలో అడుగు పెడుతూనే స్వామి ఈ తాలూకా శ్లోకంతోనే మనకి పంపిస్తారనమాట, మనం చెప్పుకున్నట్టు. మరి చివరిది సంబంధం, ఇది ఆబ్లిగేషన్. ఇప్పుడు మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నారు స్వామి, అంటే మనిషి సంఘజీవి. సొసైటీకి మనం చేయాలి అనేటం ఒక ఆబ్లిగేషన్. సొసైటీ నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ ఈ మూడు తలక కర్తవ్యము, నిర్బంధము, సంబంధం. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనకి, నువ్వు సమాజం నుంచి తప్పించుకోలేవు ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీకు ఆ సృష్టి సమష్టి అంటారు కదా. సో దాంట్లోకి నువ్వు ప్రవేశించాలి, సంఘసేవ చేయాలి, నిన్ను నువ్వు తరింప చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఈ శరీరం ఇచ్చిందే నువ్వు పరుల సేవ చేయటం కోసం, పరోపకారార్థం ఇదం శరీరం. సో ఇలాగ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కూడా మనం ఫ్రీ కాదు అని స్వామి చెప్తున్నారు.
1: మరి అయితే ఏంటి, అంటే మనకి ఫ్రీడమ్ అంటే ఎలా వస్తుంది అయితే? ఎలాగా?
0: దాన్ని మనం ఆలోచించే దృక్పథం మనం మార్చుకోవాలన్నమాట వీటి నుండి. ఇప్పుడు సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి మనం ఇంటర్వ్యూ చేశాము. ఆ అమ్మాయి అసలు ఏం చెప్తుంది? పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. ఆ అమ్మాయి ఏమన్నదంటే, పెద్దల ఎడ గౌరవం ఉండాలి అండ్ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి.
1: అంటే మీకు ఎవరైనా సాయం చేసి మీకు హెల్ప్ చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత చూపెట్టాలి. స్వామి ఎప్పుడు గ్రాటిట్యూడ్ అని చెప్తారు. ఆ చిన్న ఆరో క్లాస్ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా విషయం మాకు చెప్పింది. ఏంటంటే, అంటే మేము ఒక బాల వికాస్ సెంటర్ కి వెళ్తే అక్కడ ఇలాగే స్పాంటేనియస్ గా అడిగాము. అడిగితే ఆ అమ్మాయి చాలా స్పాంటేనియస్ గా రెండు నిమిషాల్లో ఈ విషయం చెప్పింది. రెండే విషయాలు చెప్పింది. ఒకటేంటంటే, పెద్దలకి గౌరవించాలి, మనకి ఎవరు సాయం చేస్తారో వాళ్ళకి కృతజ్ఞత చూపెట్టాలి.
0: ఎంత సూపర్ పాయింట్ కదా ఇది. ఎందుకంటే కర్తవ్యం, డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్, అది కవర్ అయిపోయింది. నిర్బంధం, ఈ కంపల్సరీ మనం రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది కవర్ అయింది. అండ్ సంబంధం, ఆబ్లిగేషన్, ఆ ఆబ్లిగేషన్ సొసైటీకి మనం ఎలాగ గ్రాటిట్యూడ్ తెలుసుకోవాలి. సో ఈ టూ పాయింట్స్ లోనే మొత్తం ఈ అమ్మాయి అంత సమరైజ్ చేసేసింది మనకి, మనం ఎక్కువ కష్టపడుకున్నాని. సో మనం ఫిజికల్ లెవెల్లో మనం ఇంత మాట్లాడుకున్నాము. మరి ఈ చక్కని పాట మన భారతదేశం గురించి వింటూ, అసలు స్పిరిచువల్ ప్లేన్ లో, ఈ మెంటల్ ప్లేన్ లో స్వామి ఈ స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి ఏం చెప్తారో విందాం.

0: ఇప్పుడు మనం ముందరకెళ్లే ముందు మనం ఇందాకటి నుంచి చిన్నపిల్లలు ఎన్నో విషయాలు చెప్పారు కదా, ఈ స్వాతంత్రం గురించి, ఈ స్వేచ్ఛ గురించి, దేశభక్తి గురించి. మన ప్రాసెస్ లోని ఫిజికల్ లెవెల్లో మనకి ఏ విధంగా భౌతిక స్థాయిలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా రావాలి అనే విషయాలు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు తర్వాత ఇంకా మెంటల్ లెవెల్లో అంటే మానసిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని ఈ రెండు విధాలలో
1: మానసిక స్థాయిలో మనకి స్వాతంత్రం అనే విషయం తెలిస్తే ఆటోమేటిక్
0: వెళ్తాం. సో ఆ స్థాయి ఏ విధంగా మనం చేరుకోవాలి అనేదే స్వామి మనకెప్పుడు చెప్పేది.
1: ఎందుకంటే ఇప్పటికూ నువ్వు చెప్పిందంతా ఎలా అయిపోయిందంటే నీకు స్వాతంత్రం లేదని చెప్పిస్తున్నావు
0: అంతే కదా.
1: మరి నేను స్వేచ్ఛగా తిరగకూడదు, ఎందుకంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనకి లైసెన్స్ ఉన్నది కానీ రూల్స్ పాటించాలి, చేతిలో కర్ర ఉంది కానీ తిప్పలేము, అలా కర్తవ్యాలు ఉన్నాయి. అందుకు మనకి యాక్చువల్లీ ఫ్రీడమ్ అంటే ఏంటి అదొక ఒక థాట్ నాలో వస్తుంది. అంటే ఎలా ఫ్రీడమ్ వస్తుంది మనకి?
0: ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఎప్పుడు చిన్నగా ఉంటాయి. సో ఈ చిన్న సొల్యూషన్ ని ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, ఈ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, కానీ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఇది మనకి కనువిప్పు కలిగిస్తుంది.
1: అది కాకుండా స్పాంటేనియస్ గా చెప్పాడు, మనం ప్రిపేర్ రాకుండా.
0: ఇందాక స్వామి చెప్పినట్టు ఈ స్వేచ్ఛ అనేది హార్ట్ నుంచి స్పాంటేనియస్ గా వస్తుంది అన్నారు,
1: సహజంగా.
0: సో ఆ సహజంగా వచ్చిన ఆన్సర్ ని ఇప్పుడు విందాం మనం.
2: సరే బ్రదర్, మీ పేరు?
3: నా పేరు కార్తిక్. నా దృష్టిలో స్వాతంత్రం అంటే దేవుడితో ఉండడం. మనం మన బాధ, కష్టం, సంతోషం తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దేవుడితోనే ఎక్కువ పంచుకుంటాం. దేవుడితో ఉండటం అంటే స్వాతంత్రం అనుకుంటున్నాను.
2: వెరీ గుడ్.
0: అంటే మనం ఇంత కష్టపడి ఆప్నోతి స్వరాజ్యం అని టైటిల్ పెట్టేసుకుని ఒక గంటన్నర పాటు ఇలాగ విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నాము, కానీ ఈ అబ్బాయి ఇంత స్పాంటేనియస్ గా ఒకే ఒక సెంటెన్స్ లో చెప్పాడు మనకి.
1: దేవుడికి దగ్గర అయితే
0: చాలు. సో మనం జీవితంలో మనం సాధించవలసింది కూడా ఇదే అంటే స్వామి చెప్తారు. ఇందాక మన ఈశ్వరమ్మ స్కూల్ పిల్లలు చెప్పినట్టు స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ. స్వ అంటే స్వామి ఆత్మ గురించి మాట్లాడతారు. సో మనం ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మన జీవిత ప్రయాణం సంపూర్ణం అయిపోతుంది. దెన్ వీఆర్ ట్రూలీ ఫ్రీ అంటారు.
1: ఈ విషయంలో స్వామి ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ విషయంలో
0: ఇటీవల నేను మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంజయ్ సాహ్ని గారితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మంచి పబ్లిక్ స్పీకర్. సో ఆయన అడుగుతున్నాను, స్వామి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడిచ్చేవారు అంటే, ఆయన చెప్పేవారు స్వామి మాకు మాట్లాడే టైంలో టిప్స్ ఇచ్చేవారు, ఎలా మాట్లాడాలి, పాయింట్స్. అండ్ ఆ సబ్జెక్ట్ కి తగ్గట్టు ఏ పాయింట్స్ చెప్పాలో స్వామి హింట్స్ ఇచ్చేవారంట. సో ఒకసారి ఈయన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక థాట్ స్వామి ఆయనలో ఇచ్చారు. ఆయన చెప్పారన్నమాట పిలిచి, ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అన్నారంట.
1: విన్నాను చాలా, థర్డ్ ఐ అంటే ఏమిటో అనిపిస్తుంది,
0: మూడో కన్ను భస్మం అయిపోతారు ఇదేది అనుకుంటాం, కానీ అది కాదు. సో ఆయన లోపలికి వెళ్లి విచారణ చేసి ఈ ఎడ్యుకేషన్ ఓపెన్స్ యువర్ థర్డ్ ఐ అంటే స్వామి ఎందుకు ఇలా చెప్పారు అని ఆలోచించినప్పుడు అప్పుడు తెలిసింది ఆయనకి, ఈ విద్య అనేది నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం అనేది ప్రసాదం. ఆత్మజ్ఞానం నీకు వచ్చినప్పుడు ఆ జ్ఞాన చక్షు తెరుచుకుంటుంది అనమాట.
1: భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, సా విద్య యా విముక్తయే, అంటే మనకి ముక్తి ప్రసాదించే విద్య మనం నేర్చుకోవాలి.
0: సో ఈ సందర్భంలో మనం ఉపనిషత్తుల నుండి ఒక చక్కని కథను మనం తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది చాంతోక్య ఉపనిషత్తులోని శ్వేతకేతు ఉద్దాలక తాలూక ఒక ఉదాహరణ. ఉద్దాలక తండ్రి, శ్వేతకేతు ఆయన కొడుకు, పిలుస్తాడు. విద్యాభ్యాసం చేసే సమయం ఆసన్నమైంది, తన్ని విద్యను అభ్యసించడానికి ఇంకొక గురుకులానికి పంపిస్తాడనమాట. 12 సంవత్సరాల పాటు గురువు ఆధ్వర్యంలో ఆ గురుకులంలో ఉండి విద్యాభ్యాసం చేసి రావాలి. సో 12 సంవత్సరాలు పూర్తవుతుంది, విద్యాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు ఉద్దాలకుడితో శ్వేతకేతు మాట్లాడుతూ చెప్తాడనమాట, నాన్నగారు నేను 12 ఏళ్లు జాగ్రత్తగా చాలా కఠోర శ్రమ పడి ఇలా శిక్ష విద్యను అభ్యసించాను నేను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు శ్వేతకేతును అడుగుతాడనమాట, సరే నువ్వు విద్యలో ఏం నేర్చుకున్నావు? అన్ని నేర్చుకున్నాను అంటాడు.
1: అదే డేంజర్ గణేష్. నేను అన్ని నేర్చుకున్నాను అని ఎవరో చెప్పారు అంటే
0: అయిపోయాడు,
1: ప్రాబ్లం అని
0: తప్పులు కాలేసినట్టు అక్కడ. అప్పుడు ఉద్దాలకుడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దేన్నైతే నేర్చుకుని ఇంకేది చదవని అవసరం లేదో అది నేర్చుకున్నావా అని అడుగుతాడు. ఇది చాలా ట్రిక్కీగా క్వశ్చన్, మనకి వినడానికే చాలా కంగారుగా ఉంది. బై స్టడీయింగ్ విచ్ యూ నీడ్ నాట్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. సో అప్పుడు ఆలోచనలో పడతాడనమాట శ్వేతకేతు. దెన్ ఉద్దాలకుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని.
1: అప్పుడు ఉద్దాలకుడు ఏం చేస్తాడంటే, జనరలీ మనకి నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అంటారు, అంటే మన చుట్టుపక్కల ప్రకృతి బెస్ట్ టీచర్. అయితే ఆ పక్కన పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, తీసుకెళ్లి చూపిస్తాడు, విశాలమైన చెట్టు, చాలా పెద్ద చెట్టు. అయితే అక్కడ మాత్రం చిన్న చిన్న
0: పళ్ళు పళ్ళు
1: ఎర్రగా ఉంటాయి. అయితే శ్వేతకేతుకు చెప్తాడు, ఆ ఒక పండు తీ, పండు తీసి దాని లోపల ఎన్నో చూడు అంటాడు. అంటే ఓపెన్ చేస్తాడు, చేస్తే అలా చేస్తూ ఉంటే ఒక్కొక్క లేయర్ తీస్తుంటే లోపల లేయర్ లోపల అలా వస్తుంది రెండు మూడు సార్లు. ఫైనలీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే, నాన్నగారు ఖాళీ ఏమి లేదు లోపల అంటాడు. అంటే అప్పుడు ఉద్దాలక అరుణి అడుగుతాడు, నువ్వు ఖాళీ ఉందంటున్నావు లోపల ఏమి లేదంటున్నావు, మరి దీని నుంచి అంత పెద్ద వృక్షాలు వచ్చింది అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అర్థమవుతుంది, నేను నాకు అన్నీ తెలుసును అనే అహంకారంతో చెప్పాను, నీకు అన్ని తెలుసుకోవాలి అంటే ఏ స్టేజ్ లో ఏమీ లేదో అక్కడ చేరిపోవాలి,
0: అక్కడ చేరిపోవాలి.
1: అంటే నా నేనేమి కాదు, అందుకే మనం నమ్మకం నమహ అంటాం, అంటే నాట్ మీ యూ అంటాం, నువ్వే అంత అని చెప్తాం. ఆ స్టేజ్ లో నేను నా చేసింది నాకు తెలిసింది అంతా నీ ప్రసాదమే స్వామి అని మీకు అర్పిస్తే అప్పుడు అట్ టోటల్ విచ్ ఈస్ ఎవ్రీథింగ్ అది మనకు వస్తుంది అని చెప్తాడు.
0: ఈ అర్పణ భావం గుర్తొస్తుంటే మొన్న వేదం వర్క్షాప్ కి మనం హైదరాబాద్ వెళ్ళాం కదా బాగా, ఆ టైంలో నువ్వు చెప్పిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు గుర్తుంది. మనకి మన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో నీతో పాటు పనిచేస్తున్న కృష్ణా సార్ ఎక్స్పీరియన్స్, అది కొంచెం చెప్తావా? ఎప్పుడైతే స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో అనంతపూర్ కలెక్టర్ వచ్చినప్పుడు అది చెప్పు కొంచెం.
1: ఒకసారి ఏంటంటే అనంతపూర్ కలెక్టర్ ఆమె వచ్చింది, అయితే స్వామి ఈ అబ్బాయిని కూడా పిలిచారు, నువ్వు కూడా రా ఇంటర్వ్యూకి అని. అయితే పిలిచినప్పుడు స్వామి జనరలీ ప్రేస్ చేస్తారు. అయితే ఆమె కూర్చున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూర్చున్నప్పుడు, మీకు తెలిసినా మా పిల్లలకి వేదాలు వచ్చును, శాస్త్రాలు వచ్చును, పురాణాలు వచ్చును, తర్కశాస్త్రం కూడా వచ్చును అని చెప్పారు. అంటే ఈ అబ్బాయి కొంచెం భయపడ్డాడు, అప్పుడే కొంచెం గుండె దరదలాడుతుంది, ఏంటి తర్కశాస్త్రం అంటే ఏమిటి స్వామి చెప్పబోతున్నారు అని భయం వేసింది. అయితే అప్పుడు ఆమెకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది, కరెక్ట్ కదా, అంటే అంత పెద్ద విద్వాను నా పక్కన కూర్చున్నాడు బాగుంది అనుకున్నాను ఆమె. అన్న తర్వాత స్వామి చెప్పి ఏం చేసినా ఏమైనా అడుగు చెప్తారు అన్నారు. అంటే ఈ అబ్బాయి మనసులో అప్పుడే చిన్న ఐడియా మాత్రం ఉంది, అంటే ఆ అనుగ్రహం స్వామి కొంచెం ప్రసాదిస్తారు. తర్కశాస్త్రం అంటే ఏమిటో కొంచెం ఐడియా ఉంది. అంటే ఏంటంటే ఎదురువాడు చెప్పిన దాన్ని నెగెట్ చేస్తూ, అంటే కాదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేయాలి,
0: సమర్థించుకోవాలి, దాన్ని
1: సపోర్ట్ చేయాలి. ఆ ఒక్క విషయం ఆయన గుర్తుంది. అయితే ఈ ఇలా మాట్లాడుతూ అనంతపూర్ కలెక్టర్ స్వామితో మాట్లాడుతూ, స్వామి అద్వైతంలోని అహం బ్రహ్మాస్మి అంటారు కదా అని ఏదో చెప్తున్నది ఈ విషయం ఆగు అనేసి, మా అబ్బాయి ఇప్పుడు తర్కశాస్త్రం నీకు చూపిస్తాడు అని చెప్పారు. ఈ అబ్బాయికి చెమటలు కారిపోతున్నాయి, ఏమి తర్కశాస్త్రం ఏంటి, అహం బ్రహ్మాస్మి అందరికీ తెలుసు ఏంటో, స్వామి మీరే నా దిక్కు అని స్వామి వైపు చూస్తున్నాడు. స్వామి కూడా ఆమె వైపు చూస్తున్నారు, ఏమి మాట్లాడడం లేదు. అయితే ఓకే స్వామి, నీ మీద భారం వదిలేసి నేను ఒక మాట చెప్తాను అని స్వామి ఇది తప్పు అన్నాడు. అంటే తర్కశాస్త్రం ఫస్ట్ స్టెప్ పెట్టాడు.
0: ఫస్ట్ స్టెప్
1: ఆయన అనుకున్నారంటే ఫస్ట్ స్టెప్ పెట్టిందా స్వామి చూసుకుంటారు అనుకున్న తర్వాత స్వామి ఆయన వైపు చూసి ప్రూవ్ చేయలాగో అని. అంటే మరి ఆయనకి ఆ రాముడిలోని రాముడి టైంలోని ఆ కప్ప మీద ఎలాగైతే కోదండా పెట్టాడో ఆ సంఘటన గుర్తొచ్చింది. అదేం స్వామి నువ్వు ఏదో చూసుకుంటావని నేను చెప్తే మళ్ళీ నువ్వే ప్రూవ్ చేయని అన్నంటావేంటి అని కొంతసేపు మళ్ళీ ఒక చిన్న సైలెన్స్ లో స్వామి చూశాడు. అయితే స్వామి దక్షిణామూర్తిలాగా ఆయనకి ఆ లోపల నుంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, స్వామి అహము బ్రహ్మ అంటే ఇద్దరు, అహం ఒకడు బ్రహ్మ ఒకడు. మీరు అద్వైతం అని చెప్పినప్పుడు ఇద్దరు ఎలా ఉంటారు, ద్వైతం అయిపోయింది కదా స్వామి, స్వామి మీరు చూసుకోండి అని స్వామికి ఆఫర్ చేసినట్టు చెప్పాడు. ఒక్కసారి చెప్పిన తర్వాత అప్పటి నుంచి స్వామి మొదలెట్టారు అహమేవ అద్వితీయం బ్రహ్మ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అరగంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం ఇచ్చినప్పుడు మరి ఆ అనంతపూర్ కలెక్టర్ కి క్వశ్చన్ అడగాలి, మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ చేయాలి అనే విషయం మర్చిపోయింది. అంటే ఈ అబ్బాయి నాకేం చెప్పాడంటే, దాని తర్వాత మన సీనియర్ బ్రదర్ స్వామి మీద భారం వదిలేసి స్వామి నువ్వే చూసుకో అన్నప్పుడు మనం ఏదైనా స్టెప్ తీసుకుంటే స్వామి యాక్చువల్లీ చూసుకుంటారు, చిన్న టెస్ట్ పెడతారు. కానీ దాని తర్వాత ఆమె మళ్ళీ తిరిగి క్వశ్చన్ అడిగే విధానం లేకుండా చేశారు.
0: కరెక్ట్, చాలా బాగుంది. ఇప్పుడు ముందరకు వెళ్తున్నాం మనం. ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, మానసికంగా మనం ఏ విధంగా పరిణితి చెందాలి, ఆ బ్లాసమింగ్ ఆఫ్ ది మైండ్ ఎలా అవుతుంది అది చూస్తాము. ఎందుకంటే స్వామి చెప్తారు అంతా నీ మనసులోనే ఉంది అంటూ, మన ఏవో మనుష్యానం కారణం బంధం మోక్షయోహో అంటారు. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ స్వామి ఈ మనసు గురించి చెప్తారు. ఈ మనసుని మనం ఎప్పుడైతే మనం మార్చుకుని భగవంతుని వైపు తిప్పి మోక్షాన్ని ప్రసాదించగలుగుతామో అప్పుడు మనం ట్రూగా ఫ్రీడాన్ని స్వేచ్ఛను పొందుతాం అన్నమాట, స్వాతంత్రాన్ని. సో ఆ మూడు పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా వినటానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని ఆనందమే వేరేగా ఉంటుంది. మనం ఉదాహరణలతో మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం దాని గురించి. మొట్టమొదటిది అనాసక్తి, అంటే ఏ కోరిక లేకుండా. రెండవది విరక్తి, అనగా డిటాచ్మెంట్, దేంతో అటాచ్మెంట్ లేవు, వైరాగ్యాన్ని కలిగి ఉండటము. మూడవది ఉపేక్ష, ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్థిత ప్రజ్ఞత్వం. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కి అని స్వామి చెప్తున్నారు. మరి అనాసక్తి, ఈ డిజైర్లెస్నెస్ ఎప్పుడైతే మనం, స్వామి ఎన్నో మార్లు తమ ఉపన్యాసాల్లో ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశారు, త్యాగరాజస్వామి వారి ఉదాహరణ ఇది. వాళ్ళ రాజు మహారాజు అన్ని సిరులు సంపదలు పంపించినప్పుడు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయనకి రాముని సన్నిధే ఆయన కోరుకున్నాడు. ఈ ఏమాత్రం కోరిక లేదు ఆయనకి ధనం మీద,
1: అంటే ఒక డిజైర్ ఉంది ఇక్కడ, బట్ డిజైర్ ఫర్ గాడ్.
0: స్వామి చెప్తారు నీకున్న కోరికను డైవర్ట్ చేయాలని చెప్తారు స్వామి, డైరెక్షన్ దేవుడి వైపు.
1: సో అంటే డిజైర్ ఉండడం తప్పు కాదు, కానీ డిజైర్ ఫర్ గాడ్ ఉంటే తక్కిన డిజైర్ అన్ని పోతాయి అని స్వామి చెప్తారు.
0: సరే, నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది భార్గవ్, మరి స్వామి కూడా దేహదారి అయి వచ్చారు కదా, ఆయనకు కూడా డిజైర్స్ ఉంటాయా అన్న ఆలోచన అప్పుడప్పుడు వచ్చేది. అలాంటి డౌట్ నీకు వచ్చినప్పుడు స్వామి ఏమైనా క్లారిఫై చేశారా?
1: గుర్తు ఒకసారి ఏంటంటే, స్వామి ఒకసారి మమ్మల్ని మాతృడు పిలిచి మాట్లాడతామని చెప్పారు. మాకేం తెలిసిందంటే, అప్పుడు విన్నాం ఏంటంటే, స్వామికి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, వాటర్ మిలన్, అందుకు బాగా చక్కగా మంచి అందం బాగా ఎర్రగా ఉన్న జ్యూసీ పుచ్చకాయ తీసుకుని బాగా కట్ చేసి ఒక చిన్న అందమైన బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళాం, టూత్ పిక్ పెట్టి స్వామి తింటారు అని తీసుకెళ్లి. అంటే మా భావం అంతా ఏంటంటే, స్వామికి ఇదంటే ఇష్టం, అందుకే స్వామికి ఇదంటే ఇష్టం ఆ ఆలోచనతోనే వెళ్ళాం. లోపల స్వామి అనుగ్రహం పిలిచారు, పిలిస్తేనే మేము వెళ్ళి, స్వామి ఇగోటి స్వామి మీకోసం తెచ్చాం వాటర్మిలన్ పీసెస్, మీకు చాలా ఇష్టం కదా తినండి అంటే, స్వామికి నాకు చాలా ఇష్టమా అప్పుడు ఆ విషయం అన్నప్పుడు స్వామి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకేం అర్థమైందంటే, స్వామి కూడా చెప్పారు నాకు ఇష్టం అనిష్టం అనేది ఏమీ లేదు, అంతా మీకోసం నేను చేస్తాను, కానీ నాకు నా దేహాని కోసం నా కోసం అనే డిజైర్ అనేది ఏం లేదు, అది మీరు పొరపడుతున్నారు నాకు ఇష్టం అని, మీరు ప్రేమతో నాకు ఇస్తే నేను తీసుకుంటాను, దానికన్నా ఎక్కువ నాకు డిజైర్ అనేది లేదు అని చెప్పారు.
0: సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి తెలుస్తుంది డిజైర్లెస్ గా ఎట్లా ఉండాలి అనేది. రెండోది విరక్తి, అనగా డిటాచ్మెంట్. దీనికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్పావు కదా,
1: మీకు తెలుస్తుందో లేదో, మహారాష్ట్రలోని బాల్ సంతలు అంటే చిన్న చిన్న పిల్లలు కానీ చాలా పెద్ద యోగులు, నలుగురు
0: యోగులు.
1: సో నివృత్తినాథ్, నివృత్తి, జ్ఞాన్దేవ్, సోపాన్, ముక్తాబాయి అని నలుగురు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే నలుగురు చిన్న చిన్న పిల్లలు కానీ ఎంతో పెద్ద యోగులు. అయితే వాళ్ళ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి నేను ఎక్కడ చదివాను ఏంటంటే, నివృత్తి అంటే డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ తో స్టార్ట్ చేస్తే జ్ఞానం వైపు నువ్వు
0: అడుగు వేస్తామన్నమాట,
1: జ్ఞానం వైపు బయలుదేరి ఆత్మవిచారమైనా భక్తి అయినా చేస్తే. సోపానం అంటే మెట్లు, లాడర్ లాగా, లాడర్ ఎక్కిన తర్వాత ఫైనల్ చేసేది ముక్తాబాయి, ముక్తాబాయి అంటే ముక్తికి చేరతాం. అంటే ఈ నలుగురు సెయింట్స్ సిగ్నిఫై దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: అంటే ఒక ఫ్యామిలీలోనే ఇన్ని ఇంత వైవిధ్యం ఉన్నదన్నమాట స్టెప్స్.
1: వినుంటావు సంత జ్ఞానేశ్వర్ అని, జ్ఞానేశ్వరి అని ఆయన రాశారు, ఆయన సమాధి కూడా ఉంది ఆలండి పూణే దగ్గర. సో చాలా గొప్ప ఈ నలుగురు సెయింట్స్, చాలా గొప్ప, మహారాష్ట్రలోని చాలా పేరు పొందిన వాళ్ళు. సో వాళ్ళ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ పేరు దిద్ది అని చదివాను నేను ఎక్కడో.
0: చివరిగా మనం ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ, స్వామి దీని గురించి చెప్పని టైం అంటూ లేదు, ఎప్పుడూ చెప్తారు, మీరు కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎలాగున్నా సరే ఈ ద్వంద్వాలకి అతీతంగా మీరు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో ఆ సమయంలోనే మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహాపురుషుల లైఫ్ నుంచి కూడా మనం గమనించవచ్చు. మొట్టమొదటిగా నాకు స్వామి ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ తుకారాంది. తుకారాం ఎంత భగవంతుడిలో లీనమైపోయాడంటే ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదన్నమాట. దానికి వాళ్ళకి ఒక చెరుకు తోట ఉండేది, ఆ చెరుకు పంట, అది పంట పండిన తర్వాత ఇంటికి వస్తున్నాడు అనమాట. సో దారంతా ఆ భగవంతుడి నామం చెప్పుకుంటూ చెప్పుకుంటూ మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తాడనమాట. మీరు మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండి ఆ ఆత్మస్థితిని మీరు పొందగలుగుతారని స్వామి చెప్పారు. సో దానికి చాలా ఉదాహరణలు మన స్వామి లైఫ్ నుంచి చూడొచ్చు, ఎంతో మంది మహా

0: మధ్యలో దారిలో ఎవరు వస్తే వాళ్ళకి ఆ చెరుకు గడలన్నీ పనిచేస్తున్నాడు అనమాట. చివరిగా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అతను తిరిగి చూస్తే ఓన్లీ ఒకే ఒక్క చెరుకు గడ ఉన్నది. కానీ ఆయన మనసులో విచారం అనేదే లేదు, అసలు ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఆయన గుర్తులేదన్నమాట. అదే ఆనందంలో ఆయన ఇంట్లోకి వెళ్తాడు. వెళ్లిన తర్వాత వాళ్ళ ఆవిడ చూసి చాలా కోపగ్రస్తురాలైపోయి ఆ చెరుకు గడ తీసుకుని ఇదా నువ్వు చేసిన పని అని చెప్పి ఆ చెరుకు గడతో గట్టిగా కొడుతుంది అనమాట.
1: అవలి ఆమె పేరు.
0: సో ఆ చెరుకు గడ దెబ్బకి 4 పీసెస్ అయిపోతుంది. అప్పుడు ఆయన నవ్వుతాడు. తుకారం నవ్వుతూ ఉంటే ఆయనకి ఆవిడకి ఇంకా కోపం వస్తుంది. నీకు అసలు బుద్ధుందా, ఇంత పెద్ద ఫ్యామిలీని పెట్టుకుని నువ్వు ఇవన్నీ నీ ఇష్టం వచ్చినట్టు దానం చేసుకుని వస్తున్నావు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నేను కొట్టినా సరే అంటే, ఇప్పుడు దాకా నా మైండ్ లో ఒక చింత ఉండేది, ఈ ఒక్క చెరుకు గడ్ని మా నలుగురిలో ఎలా పంచుకోవాలి అని.
1: అంటే ఆయనకి ఇద్దరు కుమారు,
0: ఇద్దరు కుమారు. సో ఆ ఇద్దరు పిల్లలతో ఎలా పంచుకోవాలని ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా నువ్వు క్లారిఫై చేస్తా, ఆ చింత కూడా లేదు నాకు ఇప్పుడు.
1: అంటే విఠలుడు నీ ద్వారా నా 4 ముక్కలు
0: చేశాడు. సో అంటే అంత కోపము ఆ స్థితిలో కూడా ఆయన ఈక్వానిమస్ గా ఏమాత్రం చెలించకుండా
1: ఉండేవాడు,
0: అదే నిర్మలత్వాన్ని మెయింటైన్ చేసుకున్నాడు అనమాట. రెండవది మనకి రమణ మహర్షి గుర్తొస్తారు. స్వామి చాలా చెప్తారు ఈయన గురించి కూడా. మనం ఆయన గురించి చదివినట్లయితే ఆయన సాధన చేసే సమయంలోనే ఒంటి నిండా పురుగులు పట్టేసినా సరే ఆయన నవ్వులో ఆయన మొహంలోంచి ఆ చిరునవ్వు ఎప్పుడు పోయేది కాదు.
1: అంటే నేను యాక్చువల్లీ వెళ్లి చూశాను తిరువన్నామలై అని ఊర్లోని అరుణాచలేశ్వర అనే టెంపుల్ ఉంది. అంటే దాని అగ్నిలింగం ఉంది,
0: అగ్నిలింగం.
1: అంటే ఆయనకి అరుణాచలేశ్వరుడు నన్ను పిలిచాడు నా ఫాదర్ అని మధురై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నేను నా ఫాదర్ ని చేరుకున్నాను అని ఆ మందిరంలోని ఒక పాడుపడిన చిన్న లింగం ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా పాతాల లింగం అని ఉంచారు. అక్కడ చాలా బాగా మెయింటైన్ చేశారు. అది నువ్వు లోపలికి దిగుతూ ఉంటే నీకే భయం వస్తుంది, ఇదేంటి ఇలా ఉన్నదని. అలాంటి జాగాలోని ఇప్పుడు కొంచెం మెయింటైన్ చేశారు. అప్పుడు ఏమి చుట్టుపక్కలంతా పుట్టలు ఇవంతా చిన్న చిన్న చెట్లు మొక్కలు అన్ని ఉండేవి. అలాంటి జాగాలో వెళ్లి ఉండిపోయి నెలలు ఉండిపోయేవాడు అలా కళ్ళు మూసుకుని అంతే. అంటే ఆ సాధనలో అది మనకి స్థిత ప్రజ్ఞత అంటే అలా అలాగే తెలుస్తుంది. అప్పుడు ఆయన్ని ఇలాగైతే దేహం విడిచిస్తారు, ఇలాగైతే మనకి ఇలాంటి మహనీయుడు మనకి దొరకడు అని శేషాద్రి స్వామి గారని ఆయన వచ్చి ఆయన చూసుకున్నాడు. చూసి ఆయన బాగా హెల్త్ బాగా ఉండాలి అని చూసుకున్న తర్వాత ఆయన పైకి వచ్చారు అక్కడి నుంచి. అదొకటి. రెండోది ఆయన హెల్త్ విషయం.
0: లాస్ట్ లో క్యాన్సర్ ఉండేదానికి ఆ క్యాన్సర్ తో కూడా ఆయన చూడండి ఎంత శరీరానికి ఎంత బాధ కలిగినా సరే దివ్యత్వాన్ని గుర్తించినప్పుడు నీ మొహంలో ఆ చలనమే ఉండదన్నమాట. ఆ నిశ్చలత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. దానికి ఈయన లైఫ్ చాలా ఒక చక్కని ఉదాహరణ. లాస్ట్ లో మనం అఫ్ కోర్స్ మనం ఎన్ని తిరిగినా సరే స్వామి జీవితానికి వచ్చేసరికి ఏ పరిస్థితికైనా మనకి సొల్యూషన్ స్వామి లైఫ్ నుంచి మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సాక్షాత్ అవతారమూర్తి మనకి ప్రసాదించిన వరం అది. 1988 స్వామి ఒకసారి పూర్ణచంద్ర అక్కడ మందిరంలో ఉన్నప్పుడు పడిపోయారు స్వామి.
1: ఓణం సెలబ్రేషన్స్
0: ఆ టైంలో స్వామికి డాక్టర్స్ ఎంతో వారించారు స్వామి మీరు బయటకు వెళ్ళకూడదు అని. అయినా సరే ఆ నొప్పితో స్వామి ఓణం రోజు 26th August 1988 ఆ రోజు పబ్లిక్ డిస్కోర్స్ లో స్వామి చెప్తున్నారు, నాకు చాలా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉన్నది.
1: ఎందుకంటే గణేష్ తెలుసు లేదు మనకి బాడీలోని హిప్ ఫ్రాక్చర్ అయితే దానికి ఉన్నంత పెయిన్ ఇంకా దేనికి ఉండదు,
0: దేనికి ఉండదు,
1: అంటే మక్క విరిగిపోవడం.
0: సో ఆ పరిస్థితుల్లో కూడా స్వామి లేచి ఉపన్యాసం ఇస్తూ స్వామి చెప్పారు, ఎవరికన్నా సరే మీకు కానివ్వండి నాకు కానివ్వండి ఈ దేహానికి ఇలాంటి ఫ్రాక్చర్ కలిగితే అంతకన్నా నొప్పికరమైనది ఇంకోటి లేదు, కానీ ఈ బాధలో కూడా నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను ఆనందంగా, అంటే అది కేవలం దివ్యత్వానికి మాత్రమే సాధ్యము అని స్వామి చెప్పారు. నువ్వు ఎప్పుడైతే దివ్యత్వాన్ని రియలైజ్ చేయగలుగుతావో తెలుసుకోగలుగుతావో నీకు ఆ బాడీ కాన్షియస్నెస్ అనేదే పోతుందన్నారు. సో ఈ మైండ్ బాడీ ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతాయో ఇది సందేహం అంటారు కదా, ఈ దేహం ఉన్నంత వరకు మనకి సందేహాలు కలుగుతాయి. సో ఈ దేహాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో మనసుని ప్రశాంతంగా ఎప్పుడైతే ఈక్వానిమస్ గా ఉంచుకోగలుగుతామో అప్పటికి మనం స్వాతంత్ర్యం వస్తుందని మన స్వామి ఇప్పుడు చెప్తారు. ఒక ఇప్పుడు భాగవత పురాణంలోంచి ఒక చక్కని ఉదాహరణ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాము, ఆ ఉదాహరణ చెప్తే ఇంకా చాలా ఈజీగా అర్థమైపోతుంది ఈ స్వాతంత్ర్యం మనం ఏ విధంగా సాధించాలో. మనం మొట్టమొదటి ఏమనుకున్నాం ఎలా సాధించాం, కానీ ఏం సాధించాలి అని ఈ 2 పాయింట్స్ లో మనం తిరిగి వెళ్దాం. సో ఆ ఉదాహరణ చెప్తావా?

0: అంటే చాలా బ్యూటిఫుల్ అందమైన స్టోరీ ఇది. ఏంటంటే ఒక భగవద్ మహాపురాణంలో వస్తుంది, ఒక బాటసారి ఒంటిని తీసుకెళ్తుంటాడు వాడు, ఒంటితోటి అంటే డెజర్ట్, డెజర్ట్ అంటే మరుస్థలం, ఇది ఎడారి, ఎడారి ప్రాంతంలోని, ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటే అయితే రాత్రి అయ్యేసరికి ఆగిపోవాలి ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటారు. అయితే ఆయన వెళ్లి ఒక దగ్గర క్యాంప్ చేస్తాడు, ఒక చిన్న టెంట్ వేసుకుని ఉంటాడు. ఉండినప్పుడు ఏంటంటే ఆ క్యాంబల్ ఒంటికి ఏంటంటే కట్టడానికి ఒక చిన్న తాడు, దాన్ని పక్కన చిన్న కర్ర పెట్టి దాన్ని పెడతాడు అలాగా అని మర్చిపోయాడు తీసుకురావడం, ఆ తాడు రావడం మర్చిపోయాడు. అయితే ఆయనకి అర్థమైంది, నేను ఇప్పుడు రాత్రి వెళ్లి పడుకున్నాను అనుకో టెంట్ లోకి వెళ్లి, నా ఒంటి వెళ్ళిపోతే నేను రేపు ఎలా వెళ్తాను అని ఒక టెన్షన్ ఉండేది,
1: చింత.
0: అయితే అయ్యేసరికి ఆ టైంలోనే ఒక మహానుభావుడు అక్కడి నుంచి పక్కనుంచి వెళ్తుండేవాడు. వెళ్తున్నప్పుడు ఈయన చూసి చాలా దిగులుగా ఉన్నాడు, ఏంటి అని అడిగాడు. అడిగితే మహానుభావ ఇది ప్రాబ్లము, ఒంటిని కట్టడానికి నేను తాడు తీసుకురాలేదు, ఏం చేస్తే ఏంటి అవుతుంది అని. అంటే ఆయన చాలా సింపుల్ అన్నాడు, అంటే మనకి ఎనీ ప్రాబ్లం చెప్పినట్టు ప్రతి ప్రాబ్లం కి చాలా సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. నువ్వు ఏం చేయక్కర్లేదు, ఆ ఒంటి మెడకి కట్టుతున్నట్టు ఒక తాడు, దాన్ని తీసుకెళ్లి కిందన
1: కర్రకి
0: కట్టినట్టు
1: అభినయం
0: చేయి, అంతే, ఎనాక్ట్మెంట్ చేస్తే చాలు అన్నాడు. ఆయనకి ఆశ్చర్యం, నిజమే అలా అవుతుందా అని, నువ్వు చేసి చూడంటాడు. ఆయన అలాగే వెళ్లి ఆయన ఒంటికి మెడకి తాడు పక్కన కర్రకి కట్టినట్టు చేస్తాడు,
1: యాక్సిడెంట్ చేస్తాడు,
0: చేసి కూర్చుంటే కూర్చుండిపోతుంది, ఒంటి కూర్చొని హాయిగా కూర్చుంటుంది. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు వెళ్ళి పడుకో, ఏమి టెన్షన్ లేదు, నీకు ఒంటి అక్కడికి వెళ్ళదంటాడు. అలాగే ఆయన చెప్పినట్టు పొద్దున్న ఆ మహానుభావుడు కూడా ఇంతో ఈయన దగ్గర ఆ టెంట్ దగ్గర ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి నిజంగా ఉంటే అలాగే కూర్చుంటుంది, అక్కడికి వెళ్ళదు. అయితే పొద్దున్నంతా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరదాం అనుకుని ఆ పద అంటే మరి ఒంటి లేవదు. అయితే ఆ మళ్ళీ ఈయనకి ఈ బాటసారికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఇదేంటి మహానుభావ నేను చెప్పాను కూర్చొని మరి లేవదు ఎందుకని, నేను నువ్వు కట్టేవు కదా ఇప్పుడు తీసి అంటాడు.
1: సేమ్ ప్రాసెస్,
0: సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసి అంటాడు. మళ్ళీ తీసి దేదు కదా, నువ్వు మాత్రం కట్టేవు కదా అందుకు తీసి అంటాడు. మరి అలాగే వెళ్లి మళ్ళీ ఆ ఒంటి చుట్టూ మెడ నుంచి తీసినట్టు ఒక అభినయం చేసి పక్కన ఒక కర్ర దగ్గర ఉన్న తీసేసి లే అంటాడు, అంటే ఒంటి లేచిపోతుంది. అంటే దీని విషయంలో ఆయనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది, బాటసారికి ఏంటిది ఇలాగే, దీని అర్థం ఏంటి అని. అంటే అప్పుడు ఆ మహానుభావుడు ఏం చెప్తారంటే, నువ్వు చెప్పినట్టు మన మనస్సులోని ఉన్న భావమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. మనయవ మనుష్యానాం కారణం బంధం మోక్షయో, అంటే ఏంటంటే ఆ ఒంటికి నువ్వు ఆ ఇల్యూజన్ క్రియేట్ చేసి నువ్వు బాండేజ్ లో ఉన్నావు అంటే అది ఓకే అన్నది, లేదు నువ్వు లిబరేట్ అయిపోయావు, లిబరేట్ అయిపోయింది. అంటే సద్గురు వచ్చి నీకేమీ లేదమ్మా నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్తే మనకి అప్పుడు అర్థం అవుతుంది,
1: నువ్వు అంతా కల్పించుకున్నావు, ఇవన్నీ
0: కల్పించుకున్నావు.
1: సో ఈ విధంగా స్వామి చెప్పిన ఎన్నో విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. మరి ఇంతటితో భార్గవ్, ఈ సెషన్ కి వచ్చినందుకు, మా శ్రోతలందరితో కూడా నీ అనుభవాలు పంచుకుని స్వామి చెప్పింది చెప్పినందుకు చాలా ధన్యవాదాలు.
0: ఇది నా సౌభాగ్యం.
1: మరి ఇంతటితో ఈ ఆప్నోతి స్వరాజ్యం అనే ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తూ ఈ చక్కని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ తో మనం ముగిద్దాం. మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరాం.

0: ఇంతవరకు మీరు 2017 ఆగస్టు 15వ తేదీన భారతదేశ 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఆప్నోతి స్వరాజ్యం విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విన్నాం.

ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ ഗോവിന്ദ ഗോവിന്ദ നാരായണ